రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు చేసే సాధనలు మంచి ఫలితాలను పొందాలని తలంచినప్పుడు తన హృదయంలో ప్రేమను పెంచుకోవాలి. దివ్యమైన జీవితం గడపాలంటే మనిషి ద్వేషరహితుడు కావాలి. కొడైకెనాల్లో స్వామి విద్యార్థులనుద్దేశిస్తూ 1997 April 26 ఇచ్చిన ఈ ప్రసంగాన్ని రేడియో సాయి ప్రేమామృతం కార్యక్రమంలో మనం ఇప్పుడు విందాం.

ప్రేమస్వరూపులారా, మానవుని వాక్కు వలనని సమస్త సంపదలు కూడాను లభ్యమవుతున్నవి. జిహ్వాగ్రే మిత్రబాంధవ, మిత్రులు కాని బంధువులు కాని వాక్శుద్ధి వలనే మనకు లభ్యమవుతున్నాయి. జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, మన వాక్శుద్ధి వలనే బంధనం కూడాను ఏర్పడుతున్నది. వాక్కు చేతనే మరణం కూడాను లభ్యమవుతుండది. వాక్కు చాలా విలువైనటువంటిది, కానీ దీనిని శరీర మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. వాక్కు చాలా విలువైనటువంటిదే, కానీ ఈ వాక్కునకు ఖర్చు లేదు. ఈ వాక్కు ప్రియమైనటువంటిది గాను, ఉద్వేగం లేనటువంటిది గాను, హితమైనటువంటిది గాను ఉండాలి.

ప్రియం గాను హితం గాను ఉంటుండాలి ఈ వాక్. నిత్య జీవితంలో మానవుడు సూర్యకాంతి వలన అనేక కర్మలు ఆచరిస్తున్నాడు, కాని ఈ కర్మలకు సూర్యునకు ఎట్టి సంబంధము లేదు. మానవుడు తన మనోబుద్ధి పూర్వకంగా ఈ జగత్తునందు సమస్త కార్యములు కూడాను ఆచరిస్తున్నాడు. అయితే ఆత్మ యొక్క ప్రకాశం లేక ఈ మనోబుద్ధులు కూడాను తమ తమ పనులు తాము చేయలేవు. సూర్యప్రకాశం లేకుండా మానవుడు ఎట్టి కార్యములు కూడాను ఆచరించలేడు. అదేవిధంగానే మనోబుద్ధులు యందు కూడాను ఈ ఆత్మ ప్రకాశము ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఆత్మ సాక్షిభూతమైనటువంటిది. మానవుడు ఆచరించేటువంటి మంచి చెడ్డ కలమల యొక్క ఫలము ఈ సూర్యునికి చెందదు, ఆత్మకు చెందదు. కదిలే జలమునందు చంద్రప్రతిబింబం కదిలినట్టుగా కనిపిస్తుంది, కాని కదిలేది జలం కాని చంద్రప్రతిబింబం కాదు. అయితే మానవుడు ఈ విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి కారణమేమిటి? అభిమానము, మమకారము, దుఃఖము, ఆనందము ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించేటువంటివే. అయితే ఈ మనోబుద్ధులు ఉపాధిని ఆధారం చేసుకోవటం చేతనే తాను అనుభవించినట్టుగా భావిస్తున్నాడు. సమస్తమునకు ఉపాధులే మూల కారణము. ఉపాధులకు దూరం గావించుకున్న సర్వము ఆత్మమయంగానే ఉంటుంది. మనం ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాము. ఆ భవనం లోపల ఒకటి బెడ్రూమ్ అని, ఒకటి బాత్రూమ్ అని, ఒకటి కిచెన్ రూమ్ అని, ఒకటి స్టోర్ రూమ్ అని, ఒకటి డైనింగ్ హాల్ అని, రెండవది డ్రాయింగ్ రూమ్ అని, ఈ విధంగా విధంగా మనం ఉపయోగపరచుకుంటున్నాం. ఈ విధంగా వివిధమైన మార్గంలో వివిధమైన పేర్లతో మనం అనుభవించటం మూల కారణం ఏమిటి? ఇవన్నీ కూడా గోడల వల్లనే కనిపిస్తుంటుండాలి. ఇది బెడ్రూము, ఇదొక గోడ. ఇది బాత్రూమ్, ఇదొక గోడ. ఇది ఒక డైనింగ్ హాల్, ఇదొక గోడ. ఇది డ్రాయింగ్ రూమ్, ఒక గోడ. ఇవన్నీ గోడల మధ్యలో చేరినటువంటి చేతనే భిన్నంగా కనిపిస్తుంటుండాలి, భిన్నంగా వినియోగించుకుంటున్నాం. కానీ ఈ గోడను మనము కొట్టివేసినప్పుడు అంతా విశాలమైనటువంటి హాలుగా ఉంటుంది. అదే విధంగానే ఇతను నా తండ్రి, ఇతను నా తల్లి, ఈమె నా భార్య, ఇతను భర్త, ఇతను కొట్టుకు, ఈ విధమైనటువంటి గోడలు నిర్మించుకోవటం చేతనే ఇది ఒక బంధంగా ఏర్పడుతుంటారు. ఇది మనం నిర్మించుకున్నవే కాని ఇది సహజమైనటువంటివి కాదు. స్వస్వరూప సందర్శన భాగ్యమే విధమైనటువంటి ఒక సత్యము అని. మూల కారణమేమిటి? ఇవన్నీ కూడా గోడల వల్లనే కనిపిస్తుంటుండాలి. ఇది బెడ్రూము, ఇదొక గోడ. ఇది బాత్రూము, ఇదొక గోడ. ఇది ఒక డైనింగ్ హాల్, ఇదొక గోడ. ఇది డ్రాయింగ్ రూమ్, ఒక గోడ. ఇవన్నీ గోడల మధ్యలో

నిజమైనటువంటి ఒక సత్యము అని. మనము స్వస్వరూపాన్ని విస్మరిస్తున్నాము, కల్పితమైన రూపాన్ని భ్రమిస్తున్నాము, భ్రమచేతనే బ్రహ్మను మరిచిపోతున్నాము. కనుక దేహము పాంచభౌతికమైన దేహము, ఇది కేవలం ఒక జడమైనటువంటిదే, ఇది నెగటివ్. కానీ ఇందులో పాజిటివ్ అనేటువంటి చైతన్య శక్తి ఉండటం చేతనే ఈ దేహాన్ని మనం వినియోగించుకుంటున్నాం. కనుక ఈ జడమైనటువంటి దేహమును మనస్సు అనేటువంటిది ప్రవేశించి ఇందులో వైబ్రేషన్ తద్వారా ఈ దేహమును కదిలింపజేస్తున్నది. కానీ ఈ వైబ్రేషన్ కు ఒక విధమైనటువంటి జ్ఞానశక్తి కూడా కలిగి ఉంది, అది ఏ రేడియేషన్. ఆ రేడియేషన్ అనగా ఏమిటంటే ఎప్పుడు నిరంతరము కూడాను మార్పు చెందినటువంటి ఒక జ్ఞానమే. దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇలాంటి మానవత్వంలో ఉండినటువంటి సమస్త శక్తులకు ఓ విధమైనటువంటి ఆత్మశక్తియే మూల కారణం. కనుక మన స్వస్వరూప సందర్శనం అనగా ఇది ఎట్ట మరిగిపోతున్నది, ఎట్ట మరుగవుతుండాలి. కైవల్యోపనిషత్తునందు ఒక కర్రకు రాపిడి జరిగినప్పుడు అందులో అగ్ని ఆవిర్భవిస్తుంది. అది మనోబుద్ధుల యొక్క చేరిక చేతనే, విచారణ చేతనే జ్ఞానము అనేటువంటిది ఒక అగ్ని ఆవిర్భవిస్తుంది. ఆ అగ్నియే జ్ఞానం. ఆ జ్ఞానము సర్వులయందు ఉంటున్నది, కానీ వారి వారి ప్రయత్నం చేత, వారి వారి సాధన చేత అది కాలమును వ్యత్యాసంగా గోచరిస్తుంటుంది. చైతన్యం ప్రతి వ్యక్తి ఎందుకు కూడాను తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యునికి వెలుగు ఎట్టు ప్రధానమో, నీటికి చల్లదనం ఎట్టు సహజమో, అగ్నికి వేడి ఎట్టు చల్లదనమో, ఈ విధంగానే ప్రతి మానవుని ఎందుకు కూడాను సత్ చిత్ ఆనందం అనేటువంటిది కూడాను సహజంగా ఉంటుండాలి. ఈ స్వస్వరూప సందర్శనం కోసమని ఎట్టి ప్రయత్నము చేయనక్కర్లేదు. కానీ దాని యొక్క రహస్యము గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక విధమైనటువంటి సాధనలు సలిపి నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నారు. కారణమేమిటి? దాని విధి విధానాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. మన ఎందే ఉంటున్నది ఆ స్వస్వరూప సందర్శన భాగ్యము. ఇట్టి పవిత్రమైనటువంటి చైతన్య శక్తి కూడాను మన ఎందే నక్సిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుంది. కానీ మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలను సరిగా నిర్వర్తించడం లేదు. మనం ఒక అగ్ని తెచ్చుకున్నాం, అగ్ని ఈ అగ్నిని అలక్ష్యం చేశాము. అలక్ష్యం చేయటం వల్ల అగ్ని నుంచి ఒక నురుగు అనగా నిమురు పుట్టింది. కానీ ఆ యొక్క యాష్ ఏం చేసింది? అగ్నినే కవర్ చేసింది. కానీ యాష్ ను ఊపితే అగ్ని కనిపిస్తుంది. ఆ యాష్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచినే వచ్చింది. అగ్ని నుంచి వచ్చి అలక్ష్యం చేత అగ్ని కప్పివేసింది. అగ్ని సహజంగానే కనిపిస్తుంది, వేరే సాధన చేయనక్కర్లేదు. అదే విధంగానే మన యందు దివ్యమైనటువంటి చైతన్య శక్తి ఉంటుంది. ఈ ఉపాధి భేదముల చేతనే, అభిమాన అహంకారం చేతనే ఈ నిమురు అనేటువంటిది కప్పి ఉంటుంది. ఈ అభిమాన అహంకారం ఉపాధి భేదమును దూరం కావించిన అగ్ని అక్కడే ప్రత్యక్షంగా ఉంటుండాలి. ఇది సహజ సిద్ధమైనటువంటిదే కానీ ప్రత్యేకంగా లభ్యమైనటువంటిది కాదు. ప్రతి మానవుడు కూడాను ఆత్మస్వరూపుడే. ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ చైతన్య శక్తి ప్రకాశిస్తూనే ఉంది. చైతన్యం లేనటువంటి మానవుడు కనిపించడు. జీవుడు ఎందుకు ఈ చైతన్యం ఉంటుండాలి. చైతన్యమే ఆత్మ. కనుకనే అట్టి చైతన్య తత్వాన్ని మనం చక్కగా అభివృద్ధి గావించుకోవాలి. దీనికి వేరు సాధన లక్కర్లేదు. అయితే మానవత్వం లోపల మనం అనేక విధములుగా కూడాను ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భావముల చేత, చింతల చేత, మనం కట్టుబడటం చేత ఈ యొక్క పవిత్రమైన భావాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణములే. ఈ ప్రవృత్తికి మనస్సు బుద్ధియే మూల కారణము, ఈ మనోబుద్ధులకు దేహమే మూల కారణము. కనుక దేహం అనేటువంటిది మనోబుద్ధుల చేతనే కదులుతుండాలి, అన్ని కార్యములు సుగావిస్తుండాలి. ఎవరెవరి కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించలేకపోవటప్పుడు చేతనే తాను పొందవలసినటువంటి ఫలితాన్ని పొందలేకపోతున్నాడు మానవుడు. మనం సకాలంలో బాల్యము, యవనము, కౌమారము, వార్ధక్యము ఆయా యొక్క వశను పట్టి మనం సక్రమైనటువంటి జీవితాన్ని గడపాలి. బాల్యం

0: అది ఇది లేదని ఆరటించు.
1: వివిధ దుర్వ్యసనములు వీడలేక కర్మ మార్గము వదల కాంతించలేక కర్మ పనికిల ముంబడు కాలుచుండు
0: గల్పును జీవంబు మానవుండు. ఒక ప్లేన్ కాని లేక ఒక ట్రైన్ కాని సకాలంలో రాకుండా ఉండినప్పుడు మనము దానిని ఎంతో నిందిస్తాం. కేవలం ప్లేన్ మాత్రమే కాదు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా మనం నిందిస్తాం. ఎయిర్ లైన్ వాళ్ళంతా చాలా అలక్ష్యం చేస్తున్నారు, ఈనాడు బస్ ట్రాఫిక్ వాళ్ళంతా అలక్ష్యం చేస్తున్నారు, ఈ ట్రైన్ వాళ్ళంతా కూడా చాలా అలక్ష్యంగా ఉంటున్నారు అని వారిని కూడా నిందిస్తాం. అంతనే కాదు గవర్నమెంట్ ను కూడా నిందిస్తాం. అలాంటి పరిస్థితి లోపల మన జీవితం లోపల సకాలం

0: సరైనటువంటి యొక్క కర్మలు ఆచరించలేకపోవటం చేత సమాజం కూడా మనం నిందిస్తుంది. కనుక ఒక జడమైనటువంటి యొక్క వస్తువుకే ఈ విధమైనటువంటి యొక్క కీర్తి అపకీర్తులు ఉండగా చైతన్యవంతమైనటువంటి మానవత్వానికి ఈ కీర్తి అపకీర్తులు ఎందుకు రావు? నిజంగా ఈ దేశం ప్రధానమైనటువంటిది కాదు. మరినపు కొంప, రోగముల మ్రగ్గడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మీదుగలేని కంప, పదినమ్ము మన మెప్పు దలంప, చిలమని నమ్మబోకు మనస. ఏడు సర్వకర్మలను ఆచరించే నిమిత్తము శరీర మాధ్యము కలుధర్మ సాధకం. ఆచరణ నిమిత్తమై ఈ దేహం మనకు ప్రాప్తించింది. కనుక ఈ దేహము సక్రమైనటువంటి కర్మలను పాల్గొనాలి. ఈ దేహము ఏమాత్రం కూడాను సరైనటువంటి వివేక జ్ఞానంతో కూడినటువంటిది కాదు. ఈ డిస్క్రిమినేషన్ పవర్ అనేటువంటిది దేహానికి లేదు, మన మనోబుద్ధులకు మాత్రమే ఉంటుండాలి. అది కూడా సక్రమైనటువంటి డిస్క్రిమినేషన్ చేస్తే ఎంతైనా బాగుపడుతుంది. కానీ ఈ మనోబుద్ధులు ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయటం లేదు, ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయడం. తన అనుకూలము, తన ఫలితము, తన ఒక సార్థకత కోసమని తాను చింతిస్తున్నాడు. స్వార్థము స్వార్థము స్వార్థము స్వప్రయోజనము. కనుకనే దేహం కూడా పెడమార్గం పడుతుంది. మీకందరికీ తెలుసును, ఫ్లవర్ మిల్ ఉంటుంటుంది. ఈ ఫ్లవర్ మిల్ లోపల పైన వీట్ వేస్తే కింద వీట్ పౌడరే వస్తుంది, పైన రైస్ వేస్తే రైస్ పౌడరే కింద వస్తుంది. కానీ ఈ దేహం అనే ఫ్లవర్ మిల్ లోపల ఫ్రూట్ వేస్తే మలం వస్తుంది. కాబట్టి ఈ జడమైనటువంటి ఫ్లవర్ మిల్లే మేలు కదా. ఊరుగాయ వేసుకునే సమయం లోపల జాడీలో పెట్టేస్తే ఒక సంవత్సరం చెడిపోకుండా ఉంటుంటాది ఊరుగాయ. ఈ జాడీ లోపల తెల్లవారు వేస్తే సాయంకాలం చెడిపోతుంటాది. కనుక ఈ జాడీ కంటే కూడా హీనమైనట్టుగా కనిపిస్తుంది దేహము. అయితే ఈ దేహము దైవార్పిత నిమిత్తమే భావించినప్పుడు ఇదే సార్థకం అవుతుంది. దీన్ని ఉపయోగపెట్టుకునేటువంటి విధానంలో మనం సరైనటువంటి మార్గం ప్రవేశపెట్టాలి. కాన ప్రతి మానవుడు కూడాను దేహమును సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి. ఈనాడు మానవుడు మానవుడిగా తీర్చితే చాలు, కనుక ఆదర్శవంతమైన మానవుడిగా తీర్పుందాలి. అంతేకాని ఈ సాధనలు ఆ సాధనలని సాధనల పైన ప్రయాణం చేస్తే మనం ఏనాటికి గమ్యాన్ని చేరలేము. ఎంతో లభ్యమయ్యేటువంటిది కాదు, అదనంతా కూడా తాత్కాలికంగా సంతృప్తి లభిస్తుంది. కానీ సత్యాన్ని గుర్తించడం శాశ్వతమైన ఆనందాన్ని, కనుక శాశ్వతమైనటువంటి ఆనందము మన యొక్క ఆత్మయంది ఉంటున్నది, మనయంది ఉంటుండాలి. దీన్ని బయట ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు. కనుక ప్రతి మానవుడు కూడాను తాను మనిషి, ఈ మనిషితత్వం లోపల మానవునికి ఉండవలసినటువంటి యొక్క సక్రమైనటువంటి కర్మలు ఉండాలి. లోకంలో జ్ఞానం చాలా విలువైనటువంటిది అంటారు, తెలివితేటలు చాలా విలువైనటువంటివి అంటారు, మేధాశక్తి చాలా విలువైనటువంటి, అవి కాదు విలువైనటువంటిది, నడతనే విలువైనటువంటిది. కనుకనే మన యొక్క నడత సక్రమంగా ఉంటుంటే అన్ని సక్రమంగా ఉంటుంది. కనుక మ్యాన్ అనేటువంటి ఎవరు, మేనర్స్ కలవాడే మ్యాన్, బిహేవియర్ కలవాడే బాయ్. కనుకనే ఈ డిసిప్లిన్ ఈ యొక్క మానవునికి చాలా అత్యవసరము. ఈ డిసిప్లిన్ ద్వారానే దైవత్వాన్ని పొందవచ్చు. అయితే ఈ డిసిప్లిన్ కు ఒకటి ఫోర్స్ ఉండాలి. అయితే ఇది బయట ఫోర్స్ కాదు, అందర్ ఫోర్స్. ఇది ఏ ప్రేమ, ప్రేమ లేకుండా ఏ పని చేసినా కూడా దాంట్లో ఫలితాన్ని మనం పొందలేము. ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. కనుక అట్టి ప్రేమను మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి. ప్రేమ ఉండినప్పుడు భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు, దగ్గరే కాదు నీవే భగవంతుడు. ఆ విధంగా నీవు సరైనటువంటి యొక్క జ్ఞానాన్ని పొందాలి. అనేక మంది అనేక ప్రాంతం నుంచి అనేక దేశం నుంచి ఎంతో ధనము ఖర్చు పెట్టుకుని ఎన్నో ప్రయాసాలకు వచ్చుకుని ఇక్కడికి వచ్చి అనేక అనానుకూలంలో కూడా జీవిస్తూ ఉన్నారు. మూల కారణము ప్రేమని, ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం రాలేరు. ప్రేమ లేకపోతే ఈ శ్రమలను మీరు ఓర్చుకోలేరు. ప్రేమ లేకపోతే ఇంత అనానుకూలాలకు మీరు గురి కారు. అన్నిటికీ ప్రేమనే ప్రధానము. కనుక మనం ఈనాడు పెంచుకోవాల్సింది ప్రేమ. అందరి ఎందు ఉంటుండాలి. కనుక ఈ ప్రేమను ప్రతి ఒక్కరూ పంచుకోవడానికి ప్రయత్నించాలి. నేను నీవు ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఈ విధంగా పోతే అంత ప్రేమమయంగా ఉంటుంది. ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రేమకు మాత్రమే పరిమితం అవుతుండాలి. కాదు కాదు, సమాజ ప్రేమంగా మనం
1: ప్రయత్నించాలి.
0: దేశ ప్రేమలో విశ్వ ప్రేమలో చేరిపో. కనుక వ్యక్తిగతం నుంచి కుటుంబ సంబంధం, కుటుంబ సంబంధం నుంచి సమాజము, సమాజం నుంచి దేశ సంబంధం, ఈ విధంగా పెంచుకుంటూ పోవాలి. కనుకనే రామచంద్రమూర్తి ఈ మూడింటి యొక్క యథార్థాన్ని అనుభవ రూపకంగా అందిస్తుపోతారు. వ్యక్తిగత ధర్మము, వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము. వ్యక్తి ధర్మాన్ని చక్కగా గుర్తించుకున్నప్పుడు నీవు నిర్వర్తించగలవు. ఈ కుటుంబ ధర్మాన్ని నీవు చక్కగా నిర్వర్తించినప్పుడు సమాజ ధర్మంలో నీవు అభివృద్ధి గావించగలవు. సమాజము సమాజము సమాజము. సమాజం అనేది ఏమిటి అనగా కేవలం 10 మంది చేరింది సమాజం అనుకుంటున్నారు. ఆజం సమాజం. తంపటి అంటే పొందవలసినటువంటిది. ఆజం అంటే పవిత్రమైనటువంటి, పొందవలసినటువంటి పవిత్రాన్ని మనం పొందాలి. సమాజంలో మనం ఒక మెంబర్. సమాజం బాగున్నప్పుడే మనము బాగుంటాం. కనుక సమాజ సంక్షేమాన్ని దృష్టి ఎందుంచుకుని మనం అన్ని సాధనలు సలపాలి. కనుక ఏ సాధన చేసినప్పటికీ నా కోసం కాదు, సమాజం కూడా బాగుపడాలి. సమాజమే లేకపోతే నీవెక్కడున్నావు? కనుక ఆ సమాజంలో నీ ఒక వ్యక్తి. కనుక సమాజ దృష్టిని కూడా మీరు అభివృద్ధి పరచుకోవాలి. ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండినప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది. అయితే అతను ఆనందంగా లేకపోయినప్పటికీ నీవు అతన్ని ఆనందించడానికి చేయడానికి తగిన కృషి చేయాలి. కనుక బ్లడ్ సంచరిస్తూ శరీరం కదులుతూ ఉంటే జీవించటం కాదు, కర్మను ఆచరించినప్పుడే జీవించటం. సరే, పెంచడానికి మూల కారణం కర్మనే. పూర్వపాము ఇచ్చినటువంటి దేహంలో కూడాను సర్కులేషన్ జరుగుతుంటది, మూవ్మెంట్ ఉంటుంటది, అది బ్రతుక కాదు. మనము సమాజంలో ప్రవేశించి కర్మలు ఆచరించి కర్మ ఫలితాన్ని 10 మందికి పంచటమే నిజమైనటువంటి యొక్క బ్రతుకు. ఈ విధమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మికమును అభివృద్ధి పరచుకోవాలి. ఆధ్యాత్మికం అనగా ఒంటరితనం అని కాదు, ఏకాకి జీవితం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ లివింగ్ అలోన్.
0: యావత్ మానవులను ఏకంగా ఆవించి సమత్వమైనటువంటి దివ్యత్వాన్ని పంచుకోవటమే సమాజం, ఒక ఆధ్యాత్మికం. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు నీటిపై తైలం బొట్టు వలె ఏకాకి జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవితం కాదు కాదు, పాలలో నీరు చేరినట్టుగా మనం సమాజంలో ఏకం కావాలి. వ్యక్తిగతంగా మనము దైవత్వంలో ప్రవేశపెట్టాలి. ప్రేమకు భగవంతునికి ఉండినటువంటి సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించాలి. ఇది శారీరకంగా మానసికంగా అన్నిటి ఎందుకు ఏకత్వంగా పొందుతుంది, కర్మ యొక్క ఏకత్వాన్ని కూడా పొందుతుంది. కొనుకుని ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దైవం నుంచి నీవు వేరైనటువంటి వాడిగా నీవు తలంచకూడదు. నీవే దైవము, దైవమే నీవు. దీనిని పురస్కరించుకుని తత్వం అసి అన్నారు. అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఆ ఏకత్వంలోనే ఆనందము బలము ఉంటుండాలి. ఐకమత్యమే బలము, ఆచరణే దీని యొక్క ప్రాణము. ఇప్పుడు చూడండి, బట్ట ఇంట్లో అనేక దారములు చేరినాయి, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి. విడివిడిగా ఒక్కొక్క దారం వేరైనప్పుడు దీనికి బలమే లేదు. కనుకనే ఐకమత్యం చాలా అవసరం. ఈ ఐకమత్యం చేత సాధన సమాజ సేవ చేయాలి. భగవంతుని యొక్క ఆనందం అనేటువంటిది ఈ ఐకమత్యంలోనే ఉంటుండాలి. 10 మంది చేరి ప్రయాణం జరుగుతున్నప్పుడు నా వెనక 9 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యమే ఈ ప్రయాణానికి చక్కని ఉత్సాహపోత్సాహాలిస్తుంది. కానీ ఒక్కడే ప్రయాణం చేస్తే కొంత బాధ కలగవచ్చును, భీతి కలగవచ్చును, అధైర్యం చేయవచ్చు. కనుక 10 మందితో చేరినప్పుడే 10 మంది బలం కూడా తనకు చేరుతుంది. ఈనాడు మనం గుర్తించవలసింది ఏమిటి, విశ్వమంతా మా ఒక గృహము, మానవులంతా ఒక కులము. వీటిని మనం చక్కగా గుర్తించాలి. ఒక గృహము, రూమ్లో అనేక రూములు ఉన్నట్టుగా అనేక దేశాలు ఉంటున్నాయి. అమెరికా ఒక రూము, జర్మనీ ఒక రూము, జపాన్ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఇండియా ఒక రూము. భవనం లోపల ఒక్కొక్క దేశం ఒక రూముగా ఉంటుండాలి. కనుక ఈ రూముల్లో నివసించే అందరూ ప్రజలంతా కూడాను ఒకే కులము. ఈ గృహము కులము రెండింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడే ఇన్నినే కూడా మనం సాధించవచ్చు. లోకంలో మానవుడు సాధించలేనటువంటిది ఏదీ లేదు. ప్రయత్నం చెయ్యాలి. సాధనమైన పనులు సబకూరు ధరలో ఉన్నారు. అనేక మంది సైంటిస్టులంతా అనేక పరిశోధనలు చేసి భూమి నుంచి చంద్రమండలానికి చేరగలిగారు. కానీ లక్షల మైలు అంతరిక్షయానం చేరినాడు కానీ 1/2 inch హృదయాంతరాలానికి పోవటం లేదు. లోపల ఉంటుండాలి కానీ బయట ఏమీ లేదు. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. ప్రపంచంలో మనం చూచేది, వినేది, కనేది, విని అంతా కూడా మనలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే. కాబట్టి మన ఎందు ఉన్నటువంటి ఒక దివ్యతత్వాన్ని చక్కగా మనం గుర్తించాలి. మనలో లేనిది బయట ఎక్కడ కనిపించదు. ఏదో బయట కనిపించింది అనుకుంటున్నాం. ఉదాహరణ, కన్నులు మూసుకో, ఒక్క శిరస్సు అయినా కనిపించదు. తెరుచుకో, ఇన్ని శిరస్సులంతా కనిపిస్తుంది. ఈ శిరస్సు ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయి? నీ దృష్టి నుంచినే వచ్చాయి. కాబట్టి నీ దృష్టి ఏ సృష్టి, నీ నేత్రమే శాస్త్రము. సర్వము నీ అందే ఉంటుంది. కనుక ప్రపంచమంతా కూడా నీ అందే ఉంటున్నది. ఆ సత్యాన్ని నీవు గుర్తించుకోవడం. పంచపాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతం అంటే ఏమిటి? దీని అర్థం తెలియకుండా జీవించడము. అదే రీతిగానే అజ్ఞాతంగా మనలో ఉండేటువంటి శక్తులు అనేకంగా ఉంటున్నాయి, కానీ అవి కనిపించడం లేదు, మానవుడికి తెలియటం లేదు. ఆ శక్తులే లేకపోతే నువ్వు నడచడానికి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? నువ్వు నడిచేది, నవ్వేది, తినేది, తిరిగేది, ఆడేది, పాడేది అంతా కూడా ఆ శక్తి యొక్క ప్రోత్సాహం చేతనే. అవన్నీ కూడా అజ్ఞాన శక్తులే. క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, డమ్మం వస్తుంది, ఇవన్నీ కూడా అజ్ఞాన శక్తులే. నీలో లేకపోతే అవి బయటకు వస్తున్నాయి, లేనివి రావడానికి వీలు కాదు. కాబట్టి ప్రతి శక్తి కూడా తన అందే ఉంటుంది. దాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. కానీ కొంతమంది ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని కూడా వాదిస్తుంటారు. ఇది చాలా మూర్ఖము. ప్రత్యక్షం అనేటువంటిది కేవలం అది 1/2 right. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఇతను 6 feet height, ఇది ఫ్యాట్ కానీ వైట్, కానీ ఫ్యాట్ వెయిట్ వెయిట్ ఇవన్నీ చూసి ఇతను ఒక మనిషి అనుకుంటా. అతను ఒక 80 pounds ఉన్నారు, 80 kilos. హైట్ చూస్తే 6 feet ఉంది, కలర్ చూస్తే వైట్ కలర్ గా ఉంటుండాలి. ఇతను పలాని వాడు అని మనం నిర్ణయిస్తున్నాం. ఇది నీకు కంటికి కనిపించేటువంటి కనిపించినటువంటి యొక్క దయ, కరుణ, ప్రేమ, ఇలాంటి గుణములు అతనిలో అనేకంగా ఉంటుంది. అవన్నీ నేను గుర్తించిన తర్వాతనే ఈ వ్యక్తి యొక్క యథార్థాన్ని నేను గుర్తించు. గుణములను గుర్తించుకోకుండా ఆకారాన్ని మాత్రమే గుర్తించి అతను పలాని వాడంటే ఇది కేవలం హాఫ్ రైట్. నేను మానవుడు అనుకోవటం హాఫ్ రైట్, నేను పశువు కాదు అనుకోవటం హాఫ్ రైట్. రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఫుల్ మ్యాన్ అవుతాడు. ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సత్యం మనం గుర్తించాలి. ఐఎమ్ నాట్ అనిమల్ కాబట్టి అనిమల్ థాట్స్ నాకు వద్దు, ఐఎమ్ మ్యాన్, హ్యూమన్ క్వాలిటీస్ కావాలి. కనుక నీవు మానవుడు అనుకున్న తర్వాత మానవతా గుణములు పెంచుకోవాలి. ఈ మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది. మానవతా విలువ లేకపోతే మానవుడే కాదు. కనుక నేను మానవుడు అనుకున్న తర్వాత మానవత్వంగా జీవించాలి. కాబట్టి మానవ అంటే ఏమిటి? మా నా వా, మా అజ్ఞానము నా లేకుండా వా వర్తించటం. జ్ఞానం లేకుండా వర్తించిన వాడు మానవుడు. మా నవా మానగా కాదు, నవా కొత్త, కొత్తవాణ్ణి కాదు నేను, అనేక జన్మల నుంచి వస్తున్నాను. నవా అంటే కొత్త, మా నాకు కొత్తవాణ్ణి కాదు నేను, అనేక జన్మల నుంచి వస్తున్నాను, అనేక సంబంధ బాంధవ్యాలు ఉంటున్నాయి, కానీ నేను తెలుసుకోవటం లేదు, నేను తెలుసుకున్నాను. అదియే కృష్ణుడు అర్జునుడికి బోధించినట్టు. పిచ్చివాడా, ఇందరి గుర్తు బంధుమిత్రు గురుపుత్రులు చంపి భరించుట ఎట్టుడు? కృష్ణ, నా కన్నులు తిరుగుచున్నవిక కాలపు గడప కదలమింటికి అన్నాడు. పిచ్చివాడా, ఈనాడు ఉట్టి పడినట్టు కాదు ఈ యుద్ధము. అనేక నెలల నుంచి కూడా దీన్ని ప్రారంభం చేస్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు. ఇంతగానీ వచ్చి చేరినట్టుగా ఈ భ్రాంతికి నువ్వు గురి అయిపోతుంది. ఇందరి గురుపుత్రులు చంపి భరించుటెట్టుడు అంటున్నావు. వాడు నీవు కాదు, చచ్చేది వారు కాదు. కనుక అన్నిటికీ నీ దైవమే మూల కారణం. నీకు తెలియదు, నాకు తెలుసును. వారందరూ కూడా అనేక జన్మలు ఎత్తినారు, కానీ ఈనాడు ఈ జన్మలో ఉంటున్నారు. నీవు కూడా అనేక జన్మలు ఎత్తినావు, ఈనాడు నీ బంధుత్వంతో కూలిపోతున్నావు. ఇక్కడ నా నా నా, నా గురువులు, నా మిత్రులు, నా బంధువులు అనేటువంటి నా నా అంటే కాదు, కాదు నీ వారు. నా దేహము, నా అంటే కాదు, దేహం నేను కాదు, నేను ఉంటున్నది అర్థం. మనస్సు కాబట్టి నా మనసు నేను కాదు, కాబట్టి నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణం అంటున్నావు. బట్ హు ఆర్ యు వేసుకుంటే నా పోతుంది. కనుక అర్జున, నీవు కేవలము బంధుప్రీతి చేత నువ్వు బాధపడుతున్నావు. బంధుత్వం అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. కట్టుకోక నువ్వు భార్య ఎవరు, భర్త ఎవరు, తల్లి ఎవరు, బిడ్డెవరు. కనుక ఇవన్నీ మధ్యలో
1: కలిగిపోయినట్టు.
0: అప్పుడు కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, కృష్ణ అయితే ఈ సత్యం నీకు తెలిసినప్పుడు, నేను కూడా అనేక జన్మలు ఎత్తినప్పుడు నాకు కూడా తెలియదు కదా. నీవు దానిపైన లక్ష్యం చేయటం లేదు కాబట్టి నీకు తెలియటం లేదు. నీవు లక్ష్యమే చేస్తే తప్పక నీకు కూడా నువ్వు ఈ పాత జన్మలంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది. నేను దీన్ని నమ్మను, నాకు మనసు ఒప్పదు, సత్యమే ప్రమాణము, కనుక దీనిని నేను వదలడానికి వీలు కాదన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తాడు, చివాడా చక్కని ఒక ఉదాహరణ చూడు. నీకు 40 సంవత్సరం ముందుగా వివాహం జరిగింది. నీవు సుభద్ర వివాహం ఆడావు. అది ఎప్పుడు ఆడావు? అది నీకు జ్ఞాపకం ఉందా? పలాన్ డేట్లో పలాన్ దినం నేను వివాహం ఆడినాను. కానీ పోయిన సంవత్సరము 26 ఏప్రిల్ నువ్వు ఎక్కడ ఉన్నావు? నాకు తెలియదు స్వామి అంటాడు. అనగా ఏమిటి? ఉన్నాడు కదా, ఉండి కూడా తనకు తెలియటం లేదు. దానిని లక్ష్యంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆ 40 సంవత్సరం జరిగినటువంటిది జ్ఞాపకం ఉంది, 1 సంవత్సరం పూర్వం జరిగినటువంటిది జ్ఞాపకం లేదు. కారణం ఏమిటి? దీనిలో ఉన్నట్టు మనోబుద్ధుల యొక్క భ్రాంతులే, దోషమే. ఒక చిన్న ఉదాహరణ, ఒక ఆశావాది, నిరాశవాది ఇద్దరున్నారు. ఆశావాది ఈ టంబ్లర్ లో నీరు చూస్తాడు, టంబ్లర్ లో హాఫ్ టంబ్లర్ వాటర్ ఉంటుండదు అని తృప్తిపడతాడు. నిరాశవాది, అయ్యో హాఫ్ అంతా ఖాళీగా ఉంటుండదే అనుకుంటాడు. నిరాశవాదికి ఈ విధమైన అశాంతి, ఆశావాదికి ఈ విధమైన నిరాశవాది తారును చూస్తాడు, ముళ్ళు చూస్తాడు. ఆశావాది లోటస్ చూస్తాడు. కనుకనే ఆ యొక్క దీంట్లో ఉన్నటువంటి గులాబీ పుష్పంలో గులాబీని చూచేటువంటి వాడు ఆశావాది, గులాబీ క్రింద ఉన్నటువంటి ముళ్ళును చూసేటువంటి వాడు నిరాశవాది. ఆశావాది ఎయిర్ప్లేన్ కనిపెడతాడు, కానీ నిరాశవాది పారాచూట్ కనిపెడతాడు. కాబట్టి పారాచూట్ కూడా ఒక ఉపయోగమే. ఇది ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. కనుక ఆశా నిరాశలు ఇంత కూడాను మన యొక్క దృష్టి యొక్క దోషమే. ఒకడు ఒక రూమ్ లో కూర్చుంటారు ఇద్దరు, రాత్రి పాప నిద్ర పట్టలేదు. ఒకడు కిటికీలో నుంచి పై తట్టు చూస్తాడు, టార్స్ అంతా కనపడుతున్నాయి. ఇంకోటి కింద తట్టు చూస్తున్నాడు, వచ్చి బురద అంతా కనిపిస్తుంది. బురద చూసేటువంటి వాడు నిరాశపరుడు, టార్స్ చూసేటువంటి వాడు ఆదర్శపరుడు. కనుక వీరిద్దరు కూడా ఒకే రూమ్ లోనే ఉన్నారు, కానీ వీరి దృష్టి భావం వేరైపోయింది. కనుక మన దృష్టిని మనం మార్చుకోవాలి. ఇతను చూస్తే ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటాం, ఇంకోటి చూస్తే వాడు కూడా దేవుడే అనుకుంటాం. అందరూ దేవుడు అనేటువంటి దృష్టిని మార్చుకోవాలి. అందరూ ఏకత్వం కావాలంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. సహజమైనటువంటి నేత్రంతో ఇది తెలుపు తెలుపు, ఎరుపు ఎలుపు, నలుపు నలుపు, పసుపు పసుపు కనిపిస్తుంది. బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగానే కనిపిస్తుంది. అది నీవు బ్రహ్మదృష్టి అనేటువంటి దాన్ని పెంచుకోవడానికి వీలు కాదు. సర్వం బ్రహ్మమయం విష్ణు జగత్తు, మాటలతో కాదది, సర్వం ప్రేమమయం జగత్తు. ఈ ప్రేమ అనేటువంటి అద్దాలు పెట్టుకో, అందరూ ప్రేమమయంగా కనిపిస్తారు. అయితే ఈ అద్దాలకు ఈ దృష్టికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు చూడాలి. దాని కంటికి అడ్డంగా ఉంది, కానీ దృష్టికి అడ్డం లేదు. అది మనం చేయవలసినటువంటి పని. కంటికి అడ్డంగా ఉంటుంది అది గ్లాసెస్, దృష్టికి మాత్రం అడ్డం కాకుండా అదే ప్రేమమయం. ఇట్టి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా పెంచుకున్నప్పుడే మీ యొక్క సాధన లోపల సరైనటువంటి ఫలితాన్ని పొందగలరు. ప్రేమ స్వరూపులారా, ఇన్ని సాధన చేసినప్పటికీ ప్రేమనే లేకుండా ఈ సాధనాన్ని కూడా నిరుపయోగం. ఎవరిపైనా, ఏ మతం పైన, ఏ వ్యక్తి పైన, ఏ దేశం పైన మనం ద్వేషాన్ని పెంచుకోకూడదు. అంతా భగవంతుని యొక్క సృష్టి, భగవంతుని మయమే. కర్తవ్య కర్మ ఆచరించుకో, అన్నింటినీ వదలనక్కర్లేదు. కనుక ద్వేషాన్ని మొట్టమొదటి దూరం చేసుకో, ప్రేమను పెంచుకోండి, దివ్యమైన జీవితాన్ని గడపండి, ఆనంద జీవితంలో అంత్యం గావింది. ప్రేమ ముదిత మనసే.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1997 April 26 కొడైకెనాల్లో విద్యార్థులను ఉద్దేశిస్తూ అందించిన ప్రసంగాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రతి మానవునియందు గణపతి తత్వం ప్రకాశిస్తూనే ఉంది, అంతర్వాణిగా ప్రబోధలు సల్పుతూనే ఉంది. ఇట్టి ప్రబోధలను మానవుడు విస్మరించి దీనత్వం వహించి మానవత్వాన్ని హీనపరుచుకుంటున్నాడు. శక్తి కాదు, ప్రాకృతమైన ఆనందమూ కాదు, ఇవన్నీ ప్రవృత్తి మార్గానికి సంబంధించినవి. ప్రవృత్తి మార్గంలో లభించేవన్నీ అనిత్యములు, అశాశ్వతములే. వీటి నిమిత్తమై మానవుడు తన మానవతా విలువలను కోల్పోకూడదు. తాను నివృత్తినే ఆధారం చేసుకోవాలి కాని ప్రవృత్తిని ప్రధానంగా తీసుకోకూడదు. కాని ఈనాటి మానవుడు దేహమునే ప్రధానంగా తీసుకుని దేహిని విస్మరించి కాలాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు. కాలమును వ్యర్థం గావించుకున్న వ్యక్తి కాయమునేరీతిగా సార్థకం గావించుకోగలడు? వేదశాస్త్రేతిహాస పురాణములు మానవత్వాన్ని గొప్పగా వర్ణించాయి. మానవుడు వీటిని పఠిస్తూనే ఉన్నాడు, కాని పఠించి ప్రయోజనమేమిటి? అర్థం చేసుకోగలుగుతున్నాడా? ఆచరణలో పెట్టకపోవటం చేతనే సార్థకతను పొందలేకపోతున్నాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? బెల్గాంలో నేరుగా స్వామి దర్శనానికై ఆతృతతో వేచి ఉన్న 70,000 మంది వద్దకు స్వామి వెళ్లారు. బెల్గాం పెద్ద నగరం. స్వామి సర్వాధీశ్వరుడైన ఆర్తజన రక్షకుడు. ఈ జనసమూహము త్రొక్కిడికి గురికాకుండా క్రమశిక్షణతో కూర్చుని అందరూ స్వామి దర్శనం చేసుకునుటకు వీలుగా సత్యసాయి సేవా సమితి వాలంటీర్లు గట్టి వెదురుకర్రల సహాయంతో దళ్లు కట్టి కట్టుదిట్టం చేశారు. స్వామి వచ్చినట్లు వార్త విని ఒక్కసారిగా అందరూ లేచి కోలాహలంతో స్వామి వచ్చువైపు తోసుకు వెళ్లిపోయారు. సమితి మెంబర్లు, వాలంటీర్లు, స్కౌట్స్, హోంగార్డ్స్ ఒక్కసారి కార్యరంగంలోకి దూకి తిరిగి అందరూ యథాస్థానాలలో కూర్చుండచేయు ప్రయత్నము శక్తి వంచన లేకుండా చేస్తున్నారు. ఈలోపు స్వామి వేదికపైకి వచ్చి నిలబడ్డారు. వారి మధుర స్వరము ఉత్తంగ తరంగముల వలె నలుదిశలా వ్యాపించింది. అందరి దృష్టి ఒకే వైపుకి మళ్ళింది. సుధామాధుర్యమును గ్రోలుచూ నిలబడ్డారు అందరూ. ఈ సంఘటనను వర్ణిస్తూ స్వామి పర్యటనలో వెంట వచ్చిన ఇంజనీరు శ్రీ నార్కే ఇలా అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు హస్తమును పైకి ఎత్తారు. నిశ్శబ్దముగా ఎక్కడి వాళ్లు అక్కడే నిలబడిపోయారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు హస్తము కిందకి దింపారు. ఎక్కడి వాళ్లు అక్కడే కూర్చుండిపోయారు. గోవా నుంచి సకాలములో బయలుదేరకపోయాము. త్రోవలో ప్రతి గ్రామము వద్ద దర్శనాకాంక్షతో భక్తులు నిరీక్షించుచుండగా వారి దాహము తీర్చకుండా ఉండుట ఎట్లు? అందుచేత మీ వద్ద కొద్ది సమయాన్ని అప్పుగా తీసుకుని వారికిచ్చి వచ్చాను అని స్వామి తెలపగానే జనం సద్దుమడిగి నిశ్శబ్దంగా కూర్చున్నారు. మిమ్మల్ని మీరు సంస్కరించుకుని దైవానుగ్రహమునకు పాత్రులు కావలనన్నడి ఆధ్యాత్మిక పిపాసతో ఇక్కడ సమావేశమైన మీ అందరికీ ఒక బాధ్యత ఉంది. మీరందరూ ఆత్మస్వరూపులన్న సత్యాన్ని ముందు గుర్తించి ఈ విశ్వాసమును దృఢపడునట్లుగా నిత్యము కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయండి అని స్వామి బోధించారు. కొండమీది బండ గుడిలోని విగ్రహముగా రూపొందింది. సుత్తీ శానము ద్వారా ఆ బండ జీవితమును పవిత్రము ఆనందమయము చేయు ఆరాధ్య దేవతగా సుందర రూపమునకు పరిణామం చెందింది. అదేవిధంగా క్రమశిక్షణ అనే సుత్తిదెబ్బలకు ఓర్చి కష్టసుఖములను శానముపోట్లకు తట్టుకున్న ఎడల మీరు కూడా జడపదార్థమనని భ్రమ నుండి భగవంతుని ప్రతిబింబములైన ఆత్మస్వరూపులుగా పరిణామము చెందెదరని స్వామి ఉద్ఘాటించారు. గత 5 దినములుగా కర్ణాటక రాష్ట్రమున పర్యటిస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సి ఉంది. వేల కొలది ప్రజలు ఇట్టి సమావేశాలకి వస్తున్నారు. వేల కొలది త్రోవలో వేచి ఉంటున్నారు. మీ అందరిలోనూ తీవ్రమైన భగవదనుగ్రహాభిలాష ఉన్నదని నాకు తెలుసును. ఈ అభిలాష, ఈ ఆరాధన క్రమశిక్షణ ద్వారా సరిదిద్దవలను. హద్దుమీరినా పెడదారి పట్టినా నిష్ఫలము. ఈ జనసమూహములో వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారనేనా గమనించకుండా నా పాదాలను ముట్టుటకో నా ఎదుట సాష్టాంగపడుటకో తోసుకుని ముందుకి వచ్చేస్తారు. అది ఎంత ప్రమాదము, ఎంతటి అపచారము! మీ భక్తిని ఈ సాయి ముందర ప్రదర్శించడానికి వారి అందరి అందుండు సాయిని హింసించకూడదు. నన్ను చూచుటకు, నా సంభాషణ వినుటకు మీరు పడు శ్రమ కఠినమైన తపస్సు వంటిదైనను వారిలో నివసించు సాయికి బాధ కలిగించుటచే నిష్ఫలమైపోతుంది అని స్వామి భక్తులనుద్దేశించి హెచ్చరించారు. లజ్జా పశ్చాత్తాపములతో చాలామంది
తలలు వంచుకున్నారు. బలహీనులు, వికలాంగులు, వ్యాధి పీడితులు, దుఃఖితులు వీరి ఎడల ప్రేమ, సహనము, గౌరవము అలవాటు చేసుకోండి. వారిపై దయా, సానుభూతి చూపండి. వారిలోనూ మీలోనూ ఉండేది ఒకే దివ్యత్వమని గుర్తించండి అని స్వామి వారికి ఆదేశించారు.

మరునాటి ఉదయం బాబా తిరిగి పర్యటనను ప్రారంభించి ఉత్తర కర్ణాటకలోని మరొక జిల్లా ముఖ్య పట్టణమైన బీజాపూర్ వైపు ప్రయాణం సాగించారు. అనతి దూరంలోనే ఉన్న బేల్ హంగల్ అనే గ్రామమున స్వామి కారు దిగారు. అక్కడ స్వామి దర్శన స్పర్శన సంభాషణానికై భక్తుల హృదయాలు తహతహలాడుతున్నాయి. వేలాది మంది అక్కడ గుమికూడి ఉండుటచేత దర్శన సంభాషణను మాత్రమే అనుగ్రహించారు స్వామి. అంతర్శౌచము గురించి, తద్వారా అంతరంగమున ఉన్న సర్వేశ్వరుని సాక్షాత్కారము గురించి ఉపన్యసించారు స్వామి. ఆ దినమంతా బీజాపూర్ వెళ్లు మార్గమున మైలు మైలుకు ఎక్కడ చూసినా నామసంకీర్తన కోలాహలమే. గంటల కొలది వారు భజన చేస్తూ ఆ త్రోవన వచ్చు ప్రతి స్కూటరిని లారీని ఆపి, "బాబా బయలుదేరారా, త్రోవలో ఉన్నారా?" అని ప్రశ్నిస్తున్నారట. గ్రామస్థులు వారి వారి అభిరుచులననుసరించి మేళతాళ జానపద నృత్యాలతోనూ సాంప్రదాయ సిద్ధమైన బాజా భజంత్రీలతోనూ ఉత్సవ సంరంభముతో గ్రామ పరిసరాలను చైతన్యవంతం చేశారు. మరికొందరు ఆలయాన్నించి తెచ్చిన ఛత్ర వింజామరలు, పూర్ణకుంభము మొదలైన సామాగ్రిని సిద్ధం చేసుకుని వేదాధ్యయనం కావిస్తున్నారు. స్వామి ప్రయాణిస్తున్న కారు ముందు వెనుక పోలీసు కార్లు రక్షణకై ఏర్పాటు చేయబడ్డాయి. స్వామి నిరాఘాటముగా ముందుకు సాగడానికి, సహాయపడ్డానికి నియమించిన పోలీసు ఆఫీసర్లు సైతం వీలైనప్పుడల్లా అవకాశం చూసుకుని స్వామి పాదాలను స్పృశిస్తున్నారు. స్వామి మధ్యాహ్నం గోకాక్ వద్ద సుమారొక గంట ఆగారు. అచ్చటనుంచి బీజాపూర్కు వేగంగా ప్రయాణం సాగించారు. అయినను అటు భక్తుల ఆనందోత్సాహము, ఇటు స్వామి దయాద్ర హృదయము, ఈ రెండిటి మూలంగా మధ్య మధ్య ఎన్నో పర్యాయాలు స్వామి కార్లు నిలవక తప్పలేదు. స్వామితో అదే కారులో కూర్చున్న వారి ఆనందం ఇంత అంతా కాదు. స్వామి భజన పాటలు పాడుతూ, వారి చేత పాడిస్తూ, ఒకరిద్దరి చేత ఆసువుగా ఆ మధుర సన్నివేశాన్ని వర్ణిస్తూ పద్యములను చదవమని ప్రోత్సహిస్తుండగా అందరూ బాహ్య ప్రపంచాన్నే మరిచిపోయారు. బీజాపూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్లే త్రోవలో మైళ్ల కొలది జనసమూహము వ్యాపించి ఉండుట చూసి భయపడి ధైర్యము చిక్కబట్టి స్వామితో, "ఈ కార్యక్రమము రద్దు చేసి ముందుకు వెళ్ళిపోదాం స్వామి" అన్నారు డాక్టర్ అడిగే. స్వామి, "వద్దు" అన్నారు. సుమారు 75,000 మంది అన్ని దిశల నుంచి పరుగు పరుగున వస్తున్నారు. మేము నిశ్చేష్టులమై చూస్తుండగా స్వామి సరాసరి ఆ జనసముద్రము మధ్యలోకి వెళ్లారు. ఆ అల్లకల్లోలమునకు వెరచి కలవరపడిపోయాము. కాని కొన్ని నిమిషాలకే వేదిక పైన విరుమిట్లు గొలుపు విద్యుద్దీపముల వెలుగులో మైకు ఎదురుగా స్వామి చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యారు. మృదుమధుర మంజుల స్వరముతో పద్యము ప్రారంభించగానే అంతటా నిశ్శబ్దమావరించింది. పురుషులు, స్త్రీలు, బాలబాలికలు సంతోషంలో సమ్మోహితులయ్యారు. "మా ఆందోళన ఉపశమించింది" అని డాక్టర్ అడిగే ఈ సంఘటనని గూర్చి వ్రాశారు. "మీరు జన్మించినదెందుకు? మానవులలో మానవులై ఇంతవరకు జీవించి ఏమి సాధించారు? మీరు మరణించు పూర్వము మీ జీవిత చిహ్నముగా ఈ భూమి మీద ఏమి విడిచిపెట్టవెళ్లదలిచారు?" అని స్వామి సభాముఖముగా జనావళిని ప్రశ్నించారు. స్వామి పరివారములో ఒకరైన వినీత రామచంద్రరావు గారు ఈ విధంగా పేర్కొన్నారు. "కృష్ణుని వేణునాదము విని వేయి పడగల సర్పము సహితము తల వంచినట్లు విన్నాం. స్వామి మనోహర కంఠస్వరం వినినంతనే మంత్రముగ్ధుల వలె ఈ 75,000 పడగల సర్పము స్వామి పలుకులు ములుకులవలే గుచ్చుకున్నను శిరస్సు వంచి ఆత్మ పరిశీలనలో మునిగిపోయింది" అని పేర్కొన్నారు. "ప్రేమయే ఈ విశ్వమునకు కారణభూతము. ప్రేమయే దైవము. భగవదనుగ్రహము పొందుటకు, భగవంతునిలో లీనమగుటకు ప్రేమయే సాధనము" అంటూ స్వామి
ప్రేమ యొక్క విశిష్టతను గూర్చి బోధించారు. నామ సంకీర్తన యొక్క ప్రభావమును తెలియచెప్పి స్వామి భజన పాటలు పాడగానే ఆ మురళీనాదమునకు వారందరూ పరవశులై ఆనందంగా పాల్గొన్నారు. వారి హృదయ క్షేత్రములందు ఉత్తమ ప్రవృత్తులు మొలకలెత్తి ఆకులు వేసి మొగ్గలు తొడిగి పుష్పించి దివ్య చైతన్యాన్ని కలిగించాయి. ఆ రాత్రి ప్రభుత్వ విశ్రాంతి భవనంలో స్వామి గడిపారు. వేకువజాముననే స్వామి లేచి ఆనాటికి నిర్ణయించబడిన కార్యక్రమాలని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 20 నిమిషాలు వారు ప్రయాణం సాగించకముందే మార్గమందు పసుపచ్చ ఆకుపచ్చ లతలు, పచ్చటి తోరణాలు, జెండాలు, పూలమాలలతో అలంకరించిన పందిరిలో నేలమీద కూర్చుని సుమారు 100 మంది ప్రశాంతి నిలయంలో పాడే కీర్తనల్ని పాడుతూ భజన చేస్తున్నారు. అప్పుడక్కడ ఏమి జరిగినది డాక్టర్ అడికెగారు వర్ణించగా విందాం. రోడ్డుకు 2 మైళ్ల దూరములో ఉన్న వారి గ్రామమునకు రావలసిందిగా వారందరూ నమ్రతతో ప్రార్థించారు. ఆ గ్రామమునకు పోవు త్రోవ కారు వెళ్లుటకు సదుపాయంగా మరమ్మత్తు చేశామని, అందరూ నిశ్శబ్దముగా క్రమశిక్షణతో మెలుగుతామని గ్రామస్థులందరూ ఆశతో ఎదురుచూస్తున్నారని ప్రాధేయపడ్డారు వారు. నిర్ణయించుకొనిన నాటి కార్యక్రమాలు కాలక్రమం తప్పకుండా జరగాలని డాక్టర్ అలికే ఆవేదన. సరే, వెళ్లి 5 నిమిషములు ఉండి వద్దాం అన్నారు స్వామి. త్రోవ పొడవునా నీరుజల్లి తుడుచుటచే దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంది. కార్లు ముందుకు సాగుచుండగా వారందరూ పువ్వులు జల్లి హారతులిస్తున్నారు, కొమ్ము బూరాలను పూరించారు, మంగళ వాయిద్యాలు వాయించారు. కొమ్ములను రంగు పట్టీలతో అలంకరించి మెడలో గంటలు కట్టిన వృషభాలను త్రోవ పక్కనే నిలబెట్టారు. బారులు తీరి కూర్చున్న వారందరి కనులలో మెరసే ఆనందము స్వామి ముఖారవిందమున ప్రతిబింబిస్తోంది. కొన్ని భజన కీర్తనలను పాడి వారందరినీ సంతృప్తిపరిచారు స్వామి. అక్కడ సుమారు 45 నిమిషాలు గడిపిన తర్వాత కాని వారు తిరిగి రాలేకపోయారని డాక్టర్ అలికె పేర్కొన్నారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాలా.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు వీరు శ్రీ కీత్ కిచ్లోవ్ తో రేడియో సాయి బృందం వారు జరిపిన సంభాషణ యొక్క తెలుగు అనువాదం రెండవ భాగాన్ని వింటారు. మళ్లీ మనం ఆసుపత్రి విషయానికి వద్దాం. అంత పెద్ద ఆసుపత్రిని 6-8 నెలల్లో కట్టడం అపూర్వం. ఇది వాస్తవంగా ఎలా సాధ్యమైంది?
1: అది మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. మేము సమర్థుడైన ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నాం. అతను అన్ని నేర్పుగా చూసుకునేవారు. యూకేలో అలాంటి వాడిని పనుల గుమాస్తా అంటారు. ఇలాంటి పనిలో కావలసిన వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా భద్రపరచాలి, భవన నిర్మాణం చక్కగా జరిగేలా వాటిని ఎలా వినియోగించాలో వారికి బాగా తెలిసి ఉండాలి. పని జరిగిన చోట పనివారు ఉండడం సహజం. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, తల్లి, తండ్రి, పిల్లలు, మొత్తం కుటుంబం అంతా అక్కడ పనిచేసేవారు. స్త్రీలు రాళ్లను సైజు వారీగా వేరు చేసేవారు. మగవారు మోసుకెళ్లే పనులు చేసేవారు. పిల్లలు తల్లికి సహాయపడేవారు. కుటుంబం మొత్తం కలిసి పనిచేయడం నేనెక్కడా చూడలేదు. నాకది చాలా బాగా నచ్చింది. వేలాది మంది పనిచేసే చోట వారితో సక్రమంగా పనిచేయించడం ఒక సవాలు. ఆ పని ఇక్కడ చాలా సమర్థవంతంగా జరిగేది. వ్యక్తులను సమీకరించడంలో బాబా ప్రతిభ అసమానం. ఇక్కడ పనిచేసే వేలాది మందికి వారు ఏం చేస్తున్నారో తెలుసు. అది సరైన పని కూడా అని తెలుసు. ఇంగ్లాండ్లో అయితే ఇలా జరగదు.
0: ఏమిటి, బాగా అభివృద్ధి చెందిన యూకేలో కూడానా?
1: అక్కడ యూనియన్లు వగైరా ఉంటాయి. వాళ్ల మధ్య సయోధ్యం ఉండదు. అన్నిటికీ రూల్స్ మాట్లాడే ధోరణి, హక్కుల గోళ. వీటి వల్ల ఇలాంటి భవనం అక్కడ నిర్మించాలంటే దాదాపు 7 ఏళ్లు పడుతుంది. మరోవంక ఇక్కడ పనిచేసేవారికి తామేం చేస్తున్నారో తెలుసు. తాము చేసే పని సరైందని, అందరితో పాటు తమకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలుసు. అందుకే అంత త్వరగా నిర్మాణం పూర్తయింది.
0: మౌలికంగా భగవంతుడైన బాబా తాము సంకల్పిస్తే ఆసుపత్రి భవనాన్ని సృష్టించగలిగేవారు. కాని అందరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలో నిర్మాణం సాధ్యమని వారు మనకు ప్రత్యక్షంగా చూపించారు.
1: అవును, అలాగే జరిగింది. బాబా చేపట్టిన పనులు చాలా చూశాం. వారు ఆ విధంగానే సమిష్టి కృషితో పని జరిగేలా చేస్తారు. నువ్వు ఈ బాధ్యత తీసుకో, నువ్వు చేయగలవు, నీవు నాలాగే దివ్యాత్మ స్వరూపుడు అనే అర్థం వచ్చేలా ఏదో చెప్తారు. అది పనిచేసేవారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి తమ సామర్థ్యాన్ని గుర్తించేలా చేస్తుంది. బాబా తన లీలల ద్వారా ఏమేం చెయ్యగలరనేది నేను విన్నాను. ఆ లీలలు చాలా సమీపం నుంచి చూశాను కూడా.
0: అయితే భగవంతుని సమక్షంలో మీకు కలిగిన అనుభవాలను కాస్త చెప్పండి.
1: వారు అవలీలగా వస్తువులు సృష్టించగలరు. వారు నాకిచ్చిన ఉంగరం వేలికి బిగువై ఇప్పుడు మెడలో ధరిస్తున్నాను. ఉంగరం సృష్టించి అలవాటు ప్రకారం దాన్ని అందరికీ చూపించారు. దానిమీద క్రైస్తవుల శిలువ చిహ్నం ఉంది. ఉంగరాన్ని నా వేలికి పెట్టకుండా కొంటినవ్వు నవ్వుతూ దానిమీద ముమ్మారు ఊదారు. ఆశ్చర్యంగా శిలువ గుర్తు మహమ్మదీల నెలవంక నక్షత్రంగా మారిపోయింది. మళ్లీ దాన్ని అందరికీ చూపించారు. నేను ఇస్లాంకు సంబంధించిన విభాగంలో పనిచేస్తున్నందున బాబా అలా చేశారని అర్థం చేసుకున్నాను. బాబా మరోసారి నా కేసు చూశారు. అంతలోనే ఉంగరంపై గుర్తు ఓంకారంగా మారిపోయింది. అప్పుడు ఆయన ఉంగరం నా వేలికి పెట్టారు. నా కుమారుడికి కూడా ఉంగరం ఇచ్చారు. దానిపై మాత్రం శిలువ గుర్తే ఉండనిచ్చారు. వివిధ మతాలను అధ్యయనం చేసిన నేను అన్ని మతాల సారం ఏమిటో తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం కావచ్చు. అందరూ బావాలేళ్ల గురించి అడుగుతూ ఉంటారు. శాస్త్రవేత్తలైనా, కళాకారులైనా, తత్వవేత్తలైనా లీలల గురించి వ్యక్తిగత అనుభవం ద్వారా మాత్రమే చెప్పగలరు. అవన్నీ అద్భుతమైనవే. కాని వాటిలో నన్ను బాగా ప్రభావితం చేసింది ఒకటుంది. ఒకసారి ఓ వయసు మళ్లిన మహిళ ఇంటర్వ్యూకి వస్తూ బాబా కోసం పూలు, పళ్ళు వగైరా పట్టుకుని వచ్చింది. బాబా వాటిని ఆశీర్వదించి వెనక్కిచ్చేశారు. ఆమె షిరిడీ సాయి భక్తురాలు. బాబా చెయ్యి చిన్నది. ఆయన చేతి గుప్పిటి తెరిచేసరికి బంగారు షిరిడీ సాయి విగ్రహం ప్రత్యక్షమైంది. ఆయన అరచేతిని విప్పే కొద్దీ అది పెద్దదైంది. ఆ లీల నా మీద ప్రగాఢమైన ముద్ర వేసింది. తార్కికమైన మనస్సు ఇదెలా జరిగిందని ఆలోచిస్తుంది. అది అలా ఉంచితే బాబా ఒకరికి జపమాల ఇవ్వాలనుకున్నారు. గాలిలో చేయి తిప్పసాగారు. అలా తిప్పుతుండగానే జపమాల ఒకటి వారి చేతిలో ప్రత్యక్షమై పెరగసాగింది. చేతితో పాటు అది తిరుగుతోంది. ఒకసారి ప్రత్యక్షమయ్యాక బాబా సృష్టించిన వస్తువు కూడా భౌతిక ప్రపంచ ప్రాకృతిక నియమాలు లోబడి ఉంటుందని నాకు గట్టి నమ్మకం కలిగింది. జపమాల పూర్తిగా తయారయ్యాక వారు దాన్ని పట్టుకుని ఆ మహిళకిచ్చారు. ఆమె ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. నాకిచ్చిన ఉంగరాలను బాబా మార్చివేశారు. ఉంగరం మీద నవరత్నాలుండేవి. ఉంగరం మీద ఊది వాటిని రకరకాలుగా మార్చేశారు. చివరికి ఈ ఉంగరం ఇస్తూ ఇది నీ ఆరోగ్యం కోసమని చెప్పారు. ఇంతకుముందు నా భార్యకు కూడా ఇలాంటిదే ఇచ్చారు. బాబా ఆశీస్సుల వల్ల అప్పటి నుండి ఏవో వృద్ధాప్య బెణుకులు నొప్పులు తప్ప నేనిప్పుడు మంచి ఆరోగ్యంతో ఉన్నాను. ఇప్పటికీ వారానికి 2 రోజులు యూనివర్సిటీలో ఉద్యోగానికి పోతున్నాను.
0: బాబా లీలల్లో అత్యద్భుతమైనది మనుషుల వ్యక్తిత్వాల్లో తీసుకువచ్చే మార్పు అని చెప్తూ ఉంటారు.
1: అవును, మార్పు వస్తుంది. ఇతరుల పట్ల సహనశీలత, సహానుభూతి పెరుగుతాయి. దానివల్ల ప్రేమతత్వం ఇనుముడిస్తుంది. ప్రేమకు లోటులేని కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. నాకు 3 కుమార్తెలు, 1 కొడుకు. మాకిప్పుడు 13 మంది మనవలు, 2 మునిమనవలు ఉన్నారు. పిల్లలతో కుటుంబం కలిసికట్టుగా ఉండడమే మాకిష్టం. తినే ముందు ప్రార్థన చేసే సంప్రదాయాన్ని పాటిస్తాం. మనం మాట్లాడుకుంటున్న మార్పులో అందరూ కలిసి భోజనం చేయటం అతి ముఖ్యమైన అంశం. పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ప్రతి పిల్లవాడికి టీవీ వగైరాలుంటాయి. ఎవరి గదిలో వారు జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. మా ఇంట్లో నిర్ణీత సమయానికి కలిసి ప్రార్థన చేసి తింటాం. పిల్లలు స్కూల్ నుండి రాగానే వారికి భోజనం పెట్టి వారికి ఏమైనా సమస్యలున్నాయా అని కనుక్కుంటాం. అలా చేస్తున్నప్పుడు జీవన శైలిలో ఖచ్చితమైన మార్పు కనిపించడం సత్యం. ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. బాబా బోధనలో జీవిత ప్రయోజనం గురించి చెప్పినది నాకు బాగా ఉపయోగపడింది. ఒకరోజు బాబా నాతో, జీవిత ప్రయోజనం ఇతరులకు సహాయపడ్డానికే అని చెప్పారు. అంటే మన మీద ధ్యాస తొలగించుకోవటమని నాకు స్ఫురించింది. ఇతరులకు ఏం చేయగలమని ఆలోచించడం మొదలు పెడితే అన్నీ చక్కబడతాయి. అహం, స్వార్థం వంటివి సమాజాన్ని చిన్నభిన్నం చేస్తున్నాయి. సమిష్టిగా ఏం చేయగలమని ఆలోచిస్తే కలుస్తాం. క్రీస్తు చెప్పింది అదే, అవయవాలను కలిపితేనే దేహం అవుతుంది. నా గుర్తుగా ఇతరుల గురించి ఆలోచించండి, వారి బాగోగులను చూడండి.
0: స్వామి కూడా మతాల గురించి బహు చక్కగా చెప్పారు. మతం అంటే మూలాలకు పోవడం అంటారు.
1: అంతేకాక ఆ మూలానికి కట్టుబడాలి.
0: వ్యక్తికి భగవంతునికి మధ్య సంబంధం గురించి చెప్తూ బాబా, సమాజమనే దేహంలో వ్యక్తి ఒక అవయవం, సమాజం ప్రకృతికి అవయవం, ప్రకృతి దేవునికి అవయవం, ప్రతి ఒక్కటి దివ్యమైనదే అంటారు.
1: నిస్సందేహంగా బహు చక్కని వివరణ. ఇతరులకు తోడ్పడు అని బాబా అన్నారంటే ప్రపంచానికి కూడా మనం తోడ్పడుతున్నట్టే. మరొక సహాయపడ్డమంటే అవయవాలను తిరిగి దేహంగా చేర్చడమే.
0: ఈ ప్రాజెక్టులో పాల్గొనడం మీ పనిలో ప్రత్యేకంగా ఏమైనా తోడ్పడిందా?
1: నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాశ్చాత్య దేశాల కళారీతుల గురించి తెలుసుకోవడానికి నేను సంప్రదాయ కళల విభాగాన్ని ప్రారంభించాను. పాశ్చాత్యుల మనస్థితిపై 2 ప్రపంచ యుద్ధాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కళలు, కళాభివ్యక్త బాగా దెబ్బతిన్నాయి. ఆర్ట్స్ స్కూల్ వ్యవస్థలో కొనసాగుతూ కళలో సంప్రదాయపు విలువలు ప్రవేశపెట్టడం మంచిదనే నిర్ణయానికి వచ్చాను. వివిధ మతాల నుంచే ఆ విలువలు లభ్యమవుతాయి. మతం మొదటిది, తాత్విక చింతన 2వది, 3వది కళాభివ్యక్తత.
0: అయితే మీరు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత వైపు, విలువల వైపు మొగ్గుచు. ఈ ప్రాజెక్టులో పాల్గొనడం మీ పనిలో ప్రత్యేకంగా ఏమైనా తోడ్పడిందా?
1: నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాశ్చాత్య దేశాల కళారీతుల గురించి తెలుసుకోవడానికి నేను

0: కళాభివ్యక్తత.
1: అయితే మీరు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత వైపు, విలువల వైపు మొగ్గు చూపారన్నమాట.
0: ఆర్ట్స్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఉండేది. తోటి విద్యార్థులకు ఆసక్తి లేకపోవడంతో ఆ సంగతి నేనెవ్వరికీ చెప్పలేదు. మతాల తులనాత్మక పరిశీలన మీద చాలా ఆసక్తి ఉండేది. ఎందుకిన్ని మతాలు, అవి ఏ విషయాల్లో విభేదిస్తున్నాయి, ఎంతగా విభేదిస్తున్నాయనేది తెలుసుకోవాలనుకునేవాణ్ణి. త్వరలోనే వాటి మధ్య భేదాలు సామాజికమైనవి, పైపైనవే కాని లోతైనవి కావని తెలియవచ్చింది. మౌలికమైన సూత్రాల కోసం తవ్వే కొద్దీ అవి సార్వజనీయమైనవని, అన్ని మతాలు చెప్పేది అవేనని తెలుస్తుంది. అందుకే కాలేజీలో ఆ విభాగాన్ని ప్రారంభించినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ను కలిసే అవకాశం వచ్చినప్పుడు ఆర్కిటెక్చర్లో సంప్రదాయ సూత్రాల విలువల పునరుద్ధరణకు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రారంభించాలని నేను సూచించాను. మొదట సందేహించిన నా మాట విని స్కూల్ పెట్టారు. అది చాలా చక్కగా నడుస్తోంది. కళల్లో నా నైపుణ్యం సంప్రదాయ కళల నుంచే వచ్చింది కనుక నేను వాటికే పరిమితమయ్యాను. ప్రిన్స్ ఆఫ్ వేల్ను చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. ఎవరైనా మంచి పని చేస్తే విమర్శించడం మానవ నైజం. అది వారిలోని అపరాధ భావం నుంచి వస్తుంది.
2: ఆసుపత్రి నిర్మాణంలో పాలు పంచుకోవడం మీకు ఆధ్యాత్మికత విషయంలో గాని, ఆర్కిటెక్చర్ విషయంలో గాని అవగాహన పెంపొందించుకోవడానికి ఏమైనా తోడ్పడిందా? ఆ విషయాలు కొంచెం చెప్పండి.
0: బాగా తోడ్పడింది. ముఖ్యంగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవటంలో. మీరిలాంటి ఆలయం కడతారా, మరొకటి కడతారా అంటూ జనం నన్ను అడుగుతూ ఉంటారు. ఆసుపత్రి భవనం లౌకికవాదానికి ప్రతి కనవచ్చు. తర్వాత ఏం చేస్తానో నిర్ణయించుకోవటంలో నేను తొందరపడను. కాని ఆసుపత్రి నిర్మాణ ప్రభావం తప్పకుండా నా మీద ఉంటుంది.
2: ఓ, అంటే అది మీకు మార్గదర్శక సూత్రంగా నిలుస్తుందంటారు?
0: తప్పక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఏ భవనం నిర్మించినా అది దేహానికో, ఆత్మకో, బుద్ధికో ఆరోగ్యప్రదాయనిగా ఉండాలి. భవనంలోని వివిధ భాగాల కొలతలు ఎవరో ఒకరు మానసికంగానో మరోలాగానో పరిపూర్ణలు కావటానికి తోడ్పడాలి. నేనేది డిజైన్ చేసినా ఆ లక్ష్యంతోనే చేస్తాను.
2: మరి తిరిగి ఆసుపత్రి ఆవరణలో నడుస్తుంటే మీకేమనిపిస్తుంది?
0: నాకు చాలా ఆనందంగా ఉంది. నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఇంకా రాలేదు. మనం ఆసుపత్రి మీదుగా వస్తుంటే జెండాలు వగైరే కనిపించాయి. చాలా అద్భుతంగా ఉంది. ఆనందంగా ఉన్నప్పటికీ అదంతా నేనే చేశాననే భావన కలగడం లేదు. దైవం చేతి పరికరంగా ఉండడమనే తెలిసాక ఆ పనిలో పాలు పంచుకోవటమే ఒక అదృష్టంగా భావించాలి. నాకిప్పుడు 75 ఏళ్లు. నాకు పని దొరకపోవడం అనేది లేదు. కాని ఆ ఆహ్వానం సరైన వ్యక్తుల నుంచే వస్తోందా అన్నది ముఖ్యం. నాకు నా కాలం వ్యర్థం చేసుకోవటం ఇష్టం లేదు.
2: ఆ మాట చాలా ఆసక్తిదాయకంగా ఉంది.
0: వయస్సులో ఉన్నప్పుడు చేపట్టే పని మన అభివృద్ధికా లేక సమిష్టి ప్రయోజనానికా అనే విచక్షణ అంతగా ఉండదు. వయస్సు పెరిగి పరిపక్వత వచ్చే కొద్దీ ఏది ముఖ్యమో, ఏది మంచిదో తేలిగ్గా గుర్తించగలుగుతాం.
2: కళ గురించి మాట్లాడుతూ మీరు అది మీ నుంచి వస్తుందా లేక దానికి ఉన్నతమైన మూలం ఏదైనా ఉందా అనేది ఎప్పుడు గమనిస్తూనే ఉండేవాడినని చెప్పారు.
0: అవును, ఆసుపత్రి తొలి నమూనా గీస్తున్నప్పుడు నా చేతిలో కలం ఉంది, ఎదుట కాగితం ఉంది. కాని నా కళాన్ని నడిపిస్తున్నది ఎవరనేది నా ఊహకు అందనిది. అది నాకు జామెట్రీ నేర్చుకోవాలనుకునే రోజుల నుంచే అనుభవంలో ఉంది. చిత్రలేఖనం, కళల విద్యార్థిగా జామెట్రీ నేర్చుకోవటం నాకు అవసరం. అవి భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు. భావోద్వేగాల మీద ఆధారపడి జీవనం సాగించడం అంత తెలివైన పని కాదు. శాస్త్రం, కళలు భిన్న మార్గాలు పట్టడమే ప్రపంచంలో సంక్షోభానికి కారణమని ఎక్కడో చదివాను నేను. ఇది మారాలి అని గొంతు చించుకోవడం కంటే మనం మారడమే మనం చేయగలిగిన మంచి పని అని తెలుసుకున్నాను. ఎలాగో కళాకారుణ్ణే, ఇక శాస్త్రవేత్తను కావాలనుకున్నాను. నా దృష్టిలో సమదృష్టి గల జామెట్రీ పవిత్రమైన విషయం. కొందరు ఆధునిక శాస్త్రవేత్తలు విభేదించినా అది మానవ సృష్టి కాని సూత్రాలపైనే నడిచే శాస్త్రం. మానవ కల్పన కానివి కాని అందరికీ వర్తించే విషయాలు 4 ఉన్నాయి. మొదటిది అంకెలు, గణాంక శాస్త్రం. 2వది జామెట్రీ. 3వది సంగీతం. 4వది విశ్వం. ఈ విషయాలను ఎవరు అధ్యయనం చేశారు?

0: అవి అందరికీ చెందుతాయి. జ్యామెట్రీ నాకున్న సామర్థ్యానికి తగిందని నిర్ణయించుకుని మధించసాగాను. ఒక్కసారి తెల్లవారుజామున 3-4 వరకు జ్యామెట్రీతో కుస్తీ పట్టేవాణ్ణి. ఖచ్చితంగా దాని వెనుక ఎవరితో ప్రేరణ ఉంది, కేవలం నాకు పుట్టిన బుద్ధి కాదు. అలా కృషి చేస్తున్నప్పుడు నాకెవరో సాయం చేస్తున్నట్టు అనిపించేది. ఎందుకో వివరించలేను నేను. ఇలాంటిది చాలామందికి అనుభవమే. తెల్లవారే వరకు పనిచేసి అలసిపోయినప్పుడు సమాధానాలు తడుతూ ఉండేవి. తర్వాత ఎప్పుడో ఒకరు అది అహాన్ని నిశ్శేషం చేయడం అని వివరించారు. ఏదైనా వ్యక్తిగతమైన ఆశయం సాధించాలనుకున్నప్పుడు అహాన్ని నిశ్శేషం చేస్తే నీలోని మరో గొంతుకి వినిపిస్తుంది. నేనది ఓ సాధనంగా చేసుకున్నాను. గీయబోయే దాన్ని గురించి కళ్ళు మూతలు పడే వరకు ఆలోచించేవాణ్ణి. వెంటనే పరిష్కారం తట్టేది. ఇటీవలే భారతదేశం గ్రీసు అంకశాస్త్రంలో చేసిన కృషి ఎంత గొప్పదో అర్థమైంది. అది కూడా సమదృష్టికర శాస్త్రమే. అందులో వాడే అంకెల సంకేతాలు భారత్ నుంచి వచ్చినవే. అవి మనకి అరబ్ దేశాల ద్వారా అంది. అంటే వాటిని అరబ్ అంకెలుగా పొరపాటు పడడం సిగ్గుచేటు. గ్రీకులు అంకెలకు సంకేతాలు వాడలేదంటే ఎవరు నమ్మరు. పాశ్చాత్య దేశాలను ప్రభావితం చేసిన ప్లాటో, అరిస్టాటిల్, యూక్లిడ్ వంటి గొప్ప గ్రీక్ గణిత శాస్త్రజ్ఞులు అంకెలను వాడలేదు. అప్పటికి భారత్ నుంచి అంకెలు గ్రీసుకు చేరలేదు. కనుక వారు ఏ అంటే ఒకటని, బి అంటే రెండని అక్షరాలను అంకెలుగా వాడేవారు. అంకెల శబ్ద ప్రకంపనల గురించి, వాటి శక్తి గురించి వారు తెలుసుకోలేదు. మంత్రాల రహస్యం అదే, శబ్ద ప్రకంపన. గ్రీకు లెక్కలు చేయడానికి గోళీలు వాడేవారని తెలుసుకున్నాను. వాటిని దారాలకు గుచ్చి గణక చట్రం తయారు చేశారు. దాని వాడకంలో నైపుణ్యం సంపాదించారు. క్యాలిక్యులేటర్ మీద కన్నా వేగంగా వారు దాంతో లెక్కలు కట్టగలరు. జ్యామెట్రీ మీద నా తొలి పుస్తకం ఎవరూ బిందువుకు సరైన నిర్వచనం ఇచ్చిన దాఖలాలు లేవనే చరిత్రక సత్యం మీద ఆధారపడి రాశాను. బిందువు అంటే ఏమిటని మిమ్మల్ని అడిగితే కాగితం మీద ఓ చుక్క పెట్టి అదే బిందువు అని చెప్పేస్తారు. చదునైన కాగితం మీద ఉంది కాబట్టి అది చదునైన బిందువు మాత్రమే. విషయానికి రా, విషయం అర్థం చేసుకో అనే అర్థంలో పాయింట్ అనే మాట వాడతాం. ప్రస్తుతం పెను విస్ఫోటం గురించి మాట్లాడడం ఫ్యాషన్గా ఉంది. అందులో నిజమేంతో నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.
1: విశ్వావిర్భావం విషయంలో ఇప్పుడు చాలామంది ఆ పెను విస్ఫోటం సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు.
0: కానీ దానికి ముందు ఏముంది, ఏమి జరిగింది అనే దానిపై ఎవ్వరూ మాట్లాడరు. పెను విస్ఫోటం ఎక్కడి నుంచి వచ్చిందిట? దాన్ని బిందువు అంటున్నారు. అంటే విశ్వావిర్భావానికి బిందువే మూలం. అదే విరోధాభాసగా నాకు తోచింది. భిన్నంగా తోచే రెండూ ఏకకాలంలో దేనికదే సత్యం. బిందువును నిర్వచించడానికి ప్లాటో, యూక్లిడ్ భిన్న పదాలను వాడారు. బిందువు అంటే ఏమిటో ఇదబద్ధంగా ఎవ్వరికీ తెలియదు. నేను అది అగోచర విశ్వం నుంచి దృశ్యమాన విశ్వంలోకి పరివర్తనగా అర్థం చేసుకున్నాను. పరివర్తన జరిగిన చోట అది విస్ఫోటంగా కనిపించవచ్చు. మనం దానికి ఒకవైపునున్నాం. మరోవైపున ఇటువంటిదే మనకు తెలియని, మనకు సమానమైన ప్రతి విశ్వం ఉందేమో. దానిని మనం అనంత విశ్వం అనవచ్చు. అదే బిందువు గుండా పయనిస్తూ విస్ఫోటం చెంది నూతన విశ్వంగా మారుతుంది. మూలానికి ప్రతిరూపంగా ఉన్న మన దేహాలలా అది నిరంతరం మారుతూనే ఉంటుంది. బిందువు లక్షణాల గురించి ఆలోచించి దానికి గోళాకార బిందువు అని పేరు పెట్టాను. ఒక పదం మనం అనుకున్న భావాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. నేను ఈ గదంతా అంటాను. అంటే గదిలో వస్తువులన్నీ కలిసి అని అనుకోగలమా? ఆ పదం కొంతమేరకే మన భావాన్ని వ్యక్తం చేయగలదు. పరిపూర్ణత అనండి, గోళమనండి, దానికి అన్నిటికీ మూలమైన బిందువుకు మధ్య నిరంతరము లయం ఉన్నట్టు కనిపిస్తుంది. కాని నేను బిందువును గోళాకార బిందువు అనడాన్ని చాలా మంది హర్షించలేదు. ప్లాటో నిష్పత్తుల గురించి చెప్పాడు. పైథాగరస్ సంగీతంలో నిష్పత్తుల గురించి చెప్పాడు. ఉదాహరణకి సంగీతపరంగా 4:4:3 అని అర్థం. వివరించలేని నిష్పత్తులను ప్లాటో రిటోల్ అన్నాడు. గోల్డెన్ మీన్ అని ఇంకోటి ఉంది, బంగారు సగటు. వాటిని అంకెల్లో వివరించలేము. కంప్యూటర్లు కూడా అందుకు ఉపయోగపడవు. అది అలాగే జరుగుతూనే ఉంటుంది.
1: మీరు విశ్వంలో సౌందర్యం ఉందన్నారు, దాని గురించి కొంచెం చెప్తారా?
0: గణిత సంబంధమైన నియమాలు కూడా సౌందర్యానికి సంబంధించిన నియమాలేనని నేను కనుక్కున్నాను. సౌందర్యానికి కూడా కొన్ని లెక్కలున్నాయి. నేను, రాస్ తోటలో తిరుగుతూ ఆకుల్ని గమనిస్తున్నాం. తోటలోని ప్రతి మొక్క గణితపరమైన పరమాద్భుతం. ప్రతి మొక్క గణితంలోని ఏదో అంశానికి అభివ్యక్తి. ఇది ఆకు, ఇది పువ్వు అంటాం, రైటే? కాని వాటన్నిటిలో నిష్పత్తులున్నాయి. సాలిడ్ జ్యామిట్రీ, ప్లాటోనిక్ జ్యామిట్రీగా పేర్కొనే నిష్పత్తులు. ప్లాటోనిక్ జ్యామిట్రీకి ఆధారం 5. 3 పార్శ్వాల్లో కనిపించే 5 అంకెలే. 5 అనగానే నాకు బాబా బోధించిన విలువలు గుర్తొస్తాయి. బాబా బోధనలపై డచ్ జాతీయులు ఒకరు రాసిన నో దై సెల్ఫ్ అనే చక్కటి పుస్తకం ఒకటి ఉంది. అతని పేరు సాత్విక్ అనుకుంటాను. అందులో దేహం చిత్రపటం ఉంది. పుస్తకం అంతా బాబా బోధనలే, కాని అది అవయవాలు, కాళ్లు, చేతులు మధ్య సంగీత నిష్పత్తుల గురించి పేర్కొంది. గ్రీసులో సంప్రదాయం పేర్కొనే విధంగా మన దేహమే విశ్వం, సూక్ష్మ విశ్వం.
1: అవును, స్వామి కూడా తరచూ ఆ మాటే చెప్తూ ఉంటారు.
0: అదే పరమాశ్చర్యం. భవనాన్ని మధ్యమ విశ్వం అనవచ్చు. సూక్ష్మ విశ్వం, స్థూల విశ్వముల మధ్య మధ్యమ విశ్వం వారధి లాంటిది, మధ్యవర్తి లాంటిది. భవనం కూడా అలాగే ఉండాలి. సరైన విలువల పునాదిపై నిర్మించిన ఏ భవనం కానీ, ఆసుపత్రి కానీ, గుడి కానీ అలాగే ఉండాలి. దేహం విశ్వం అనుకుంటే ఈ గది మధ్యమ విశ్వం. ఈ గది నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ 1, నువ్వు విశ్వానమని, 2, బయట నీకన్నా గొప్పదైన విశ్వం ఉందని గుర్తు చేస్తుంది. ఆర్కిటెక్చర్కు సంబంధించిన అన్ని అంశాలు ఆ భావాన్ని ప్రతిఫలించాయి. కిటికీలు బయట ఉన్న విశ్వానికి సారాంశం లాంటివి. దిగువనున్న చదరం భూమి, పైన వలయాకారం ఆకాశం. కిటికీ సమతౌల్యాన్ని కాపాడే అంశం.
1: శివలింగం ఆకారం కూడా అంతే.
0: సత్యం. శివలింగం కూడా మనలాగే నిటారుగా ఉంటుంది. బాబా బంగారు అండాకారమైన లింగాన్ని సృష్టిస్తారు. విశ్వం స్వర్ణాండం నుంచే పుట్టిందనే గాథ ఒకటి ఉంది కదూ, అద్భుతమైన గాథ.
1: మీరెన్నో ఆసక్తిదాయకమైన విషయాలు చెప్పారు. విశ్వంలోని సౌందర్యాన్ని మనం సామాన్యంగా గుర్తించాం, కాని మన చుట్టూ భగవత్ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువులో అంతులేని సౌందర్యం దాగి ఉంది.
0: నేను మీతో ఏకీభవిస్తాను. మరొక విషయం, తాను చేస్తున్నది సరైంది కాబట్టే బాబా విద్య గురించి ఎక్కువగా నొక్కి చెప్తున్నారు.
1: అవును, ఇటీవల దాని గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు.
0: ఎడ్యుకేర్ గురించే కదా?
1: ఆ అవునదే, అంతర్ముఖం కావటం, లోపల నుంచి వెలికి తీయటం.
0: అక్కడో విశ్వం ఉంది కాబట్టి అదే కరెక్ట్.
1: ఎవరో గాని లైఫ్ అంటే జీవితానికి ఒక చక్కని నిర్వచనం చెప్పారు, LIFE, లుక్ ఇన్సైడ్ ఫర్ ఎవ్రీథింగ్, ఏది కావలసినా లోనికి చూడటం అని చెప్పారు.
0: బాగుంది, బాగా చెప్పారు. ప్లాటో కూడా అదే చెప్పాడు. దాన్ని ఆయన ఎనామ్నెసిస్ అన్నాడు. అంటే పరమాద్భుతమైన దాన్ని గుర్తు చేసుకోవటం.
1: బాబా వద్ద మీకు కలిగిన 1-2 మధురమైన అనుభూతులను తెలిపితే అంతటితో ఈ గోష్ఠిని ముగిద్దాం.
0: అలాగే. కొద్దిసేపటి కిందటే రాజా నాకు వైట్ఫీల్డ్లో మేమున్న రోజులను గుర్తు చేశాడు. అక్కడ అందమైన వర్తులాకార భవనం ఉంది. మేమక్కడ కూర్చునున్నాం. అంతలో అక్కడున్న కుక్కు గడియారం నుంచి కుక్కు బయటకొచ్చింది. నేను అలోచితంగా, ఓహో, బాబాకు కుక్కు గడియారాలంటే ఇష్టం కాబోలు అన్నాను. బాబా, నాకు కాలంతో పనిలేదు, నేనే కాలాన్ని అన్నారు. నాకా మాట గుండెల్లో గుచ్చుకుంది. అంతలోనే బాబా, అది ఎవరో తెచ్చిచ్చింది అన్నారు. అంటే ఎవరో భక్తుని సంతృప్తిపరచడానికి ఆయన ఆ గడియారాన్ని గోడకు తగిలించారన్నమాట. తానే కాలమని బాబా చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోను. పైగా తనకు గడియారాలు లేవని, చొక్కా చెదురు పైకెత్తి చేతులు చూపడం నాకు చాలా నచ్చింది. మనలో అవసరమైన వారికి బాబాయే వాచీలిస్తారన్న సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం.
1: అవును, వాచ్ అంటే ఏమిటో కూడా బాబా చెప్పారు.
0: అవునవును, వాచ్ గురించి బాబా చెప్పింది చాలా విలువైంది. నాకు వారిచ్చిన వాచి చాలా ఆసక్తికరమైంది. మాట్లాడే మాటలు, చేతలు, ఆలోచనలు, మనస్సు విషయంలో జాగ్రత్తగా ఉండు అన్నట్టు అది గలగల్లాడుతూ ఉంటుంది. అటువంటి క్రమశిక్షణ చాలా విలువైంది. బాబా వస్తువులను తనకు గుర్తుగా, తన మాటలను గుర్తు చేసేవిగా ఇస్తూ ఉంటారు. ఇలా చెయ్యి, అలా ఆలోచించుకు అని ఎవరైనా చెప్పవచ్చు. కాని ఒంటి మీద ఉన్న ఒక వస్తువు ఆ పనిచేస్తే ఇదేమిటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, అది సరైన ఆలోచననా కాదా అనుకుని కాలాన్ని వృధా చేసుకోరు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు.
1: తానే కాలాన్ని అని స్వామి చెప్పిన సంఘటన చెప్పారు. అలా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన మరికొన్ని సంఘటనలు చెప్పండి.
0: నన్ను బాగా ప్రభావితం చేసిన సంఘటన కాబట్టి అది చెప్పాను. ఇంటర్వ్యూ గదిలో బాబా నుంచి ఇతరులు పొందుతున్న దానికన్నా నేను ఎక్కువగా పొందుతున్నట్టు నాకు తెలుసు. గదిలో వారు విన్నది నేను గ్రహించినది భిన్నంగా ఉండటం నాకు తెలుసు. బాబా అలా ప్రతి ఒక్కరికి భిన్నమైన సందేశం ఇవ్వటం ఆశ్చర్యం కలిగించేది. వస్తువులు సృష్టించడం సరే సరే, అది మా సంస్కృతికి అలవాట్లేంది. తిరిగి వెళ్లాక వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేదంటే జనం మన్ని పిచ్చివాళ్లుగానో మంత్రముగ్ధులైన వారిగానో జమకట్టేస్తారు. ఒకసారి ఇంటర్వ్యూ రూంలో ఆసుపత్రిలో పనిలో ఉన్న ఇంజనీర్లు కూర్చున్నారు. బాబా గదిలో తిరుగుతూ ఒకరి ఒడిలో వాచి సృష్టించి పడేశారు. మరెవరైనా ఆ సంగతి గమనించారా లేదా అని చూశాను, ఎవ్వరూ చూడలేదు. బాబా మిగిలిన వారికి కూడా వాచిలిచ్చారు. అవి ఎలా వచ్చాయో ఎవ్వరూ గమనించలేదు. అటువంటి లీలను చూసే అవకాశాన్ని ఎలా పోగొట్టుకుంటారో కదా అనిపిస్తుంది. నాకైతే అవన్నీ పరమాశ్చర్యంగా ఉంటాయి.
1: బాబా బోధించిన జీవిత పాఠాల్లో ఎన్నేళ్లైనా మీరు మర్చిపోని పాఠం ఏది?
0: శాకాహారం తినడం. అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు చేసినా శాకాహారగా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాను. ఎప్పుడైనా రొయ్యలు తింటాను, ఆ తర్వాత ప్రక్షాళన చేసుకుంటాను. అది చాలా కష్టమైన పని. ప్రార్థన చాలా సహాయకారి. నేనిప్పుడు నా ప్రార్థనలో క్రీస్తు, మేరీలతో పాటు హిందూ దేవుళ్లను కూడా చేర్చాను.
1: మీరు కేవలం భగవంతుని భక్తులు, విశ్వాత్మ భక్తులు.
0: ఆ మాట అక్షరాల నిజం. నేను మేరీని, గణేశుణ్ణి ప్రార్థిస్తాను. నాకు గణేశుడంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం.
1: ఎందువల్ల? ఆయన రూపం వలన?
0: కాదు కాదు, ఆయన ఆవిర్భావానికి సంబంధించిన గాథ. ఆయన ప్రత్యేకంగా నిలిచే విషయాలు అన్నిటిపైన నాకు చాలా ఆసక్తి. నేనెక్కువగా ముస్లింలకు బోధిస్తూ ఉంటాను కాబట్టి ఇస్లాం గురించి కూడా నాకు మంచి అవగాహన అవసరం. సాకారాధన తప్పా ఉప్ప, దానికి అనుమతి ఉందా లేదా అనేది పక్కన పెడితే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. మేం చిత్తరువులు గీయొచ్చా లేదా అని కళాకారులు ప్రవక్త మహమ్మద్ను అడిగినప్పుడు ఆయన మీకిష్టమైంది చెయ్యండి, మీరు మరో ప్రాణి బొమ్మ గీస్తే అది శ్వాసించేలా చేయగలగాలి అన్నారు. అంటే ఆయన చిత్తరువులు గీయకూడదనలేదు, వాటికి శ్వాస పోయగలిగితే గీయవచ్చన్నారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉంటేనే అది సాధ్యం. అందువల్ల వారు జామెట్రీ వైపు మళ్లారు. ఇస్లాంలో జామెట్రీకి ఎంత ప్రాధాన్యత ఉంది! ప్లాటో దానిని నిత్య సత్యానికి సంబంధించిన కళ అన్నాడు. మతం కూడా నిత్య సత్యానికి సంబంధించిన కళే. అంతేకాదు, వారు ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న జామెట్రీని చూడగలిగారు. తాము చేస్తున్నది సరైన పనే అని వారికి తెలుసు.
1: ఓ, అంటే మీరు సంగీతం కళలకు మాదిరిగానే ఈ పవిత్రమైన జామెట్రీ కూడా భగవంతుని చేరే సులభమైన మార్గం అంటారు?
0: ఖచ్చితంగా అవుననే అంటాను. దాని పవిత్రమైన జామెట్రీ అని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పాశ్చాత్య దేశాలు పారిశ్రామిక ప్రగతి, లౌకికవాదాల మత్తులో పడిపోయాక జామెట్రీ ఒక సాంకేతిక కళ స్థాయికి దిగిపోయింది. దాని నుంచి ఇది వేరని చెప్పడానికి ఎలా అంటున్నాం, మనం గీసే ప్రతి గీత పవిత్రమైన జామెట్రీయే. గీయడం ప్రార్థనతో మొదలై ప్రార్థనతో ముగియాలి. మంత్రోచ్చారణకు స్వరపేటిక అవసరం. అలాగే జామెట్రీకి చేతులు ఉపయోగించాలి, కాని ఆ పని మనస్సులో ప్రార్థన చేస్తూ చెయ్యాలి. నేను జామెట్రీకి వాడే ప్రతి కాగితంలో ఓ మూల గీయబోయేది సరిగ్గా ఉండాలని కోరుతూ ప్రార్థన ఉంటుంది.
1: చివరిగా, ప్రతి ఒక్కటి దైవస్వరూపమే, అన్నీ ఆ దైవం నుంచే వచ్చేవే, యావత్ సృష్టి దైవికమైనది.
0: బాగా చెప్పారు. కాని ఇప్పుడు తమలోని దైవత్వాన్ని వదిలించుకోవాలని చూసేవారికి అది కూడదని గుర్తు చేస్తూ వారికి ఆ విషయాన్ని తిరిగి బోధించవలసిన సమయం వచ్చింది. ఏదైనా పని ప్రారంభించే ముందు మనలోని దైవత్వాన్ని మేలుకొరపడం అందుకో మార్గం. ప్రతి పనిని చేయబోయే ముందు దైవానికి సమర్పించాలి.
1: చాలా బాగుంది. మీరు మాతో ఇంత సమయం గడిపినందుకు ధన్యవాదాలు. సెలవు. సాయిరాం.
0: సాయిరాం.
1: ఇంతవరకు మీరు శ్రీ కీర్త్ కిచ్లౌతో రేడియో సాయి బృందం వారు జరిపిన సంభాషణ యొక్క తెలుగు అనువాదం రెండవ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

రేడియో సాయి సమర్పించు శ్రీమతి పి సుశీలాదేవి సౌజన్యంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ధారావాహిక నాటకం. ఇందులో శ్రీయుతులు సాయి ప్రభాకర్, అంబడిపూడి మురళీకృష్ణ, శ్రీనివాస్, పూజిత్, దేవ్నాథ్, పి సత్యనారాయణ ప్రసాద్, బీడీఎల్ సత్యనారాయణ, బాలసుబ్రహ్మణ్యం, మోహన్, శ్రీమతులు శిల్ప, అనురాధ, బాల, భార్గవి, కృష్ణసాయి, జయశ్రీ, శ్రీవాణి, కుమారి అను, ఇంకా చిరంజీవులు పూజిత, సాయి జ్యోతి, అనూష, దొరసాయి మున్నగవారు పాల్గొన్నారు. సంగీతం శ్రీ గురుప్రసాద్. నిర్మాణ సహకారం శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, శ్రీ జంగా అనిల్ కుమార్. నాటకీకరణ, సంభాషణలు, దర్శకత్వం శ్రీ పివి చలం. కథా కథన పర్యవేక్షణ శ్రీ రంగనాథరాజు.

0: వినండి సత్యం శివం సుందరం ధారావాహిక నాటకం 67వ భాగం.
1: సాయిరం, ఇది చాలా పెద్ద ఉత్తరం. నలుగురం చదివితే బాగుంటుందని అనిపిస్తుంది.
2: అలాగే, నలుగురు చదవండి.
1: పండిత వీరభద్ర శర్మ గొప్ప పేరెన్నిక గన్న వైదిక విద్వాంసుడు, వేద పండితుడు. పవిత్రమైన వేదాలు, ఉపనిషత్తుల గురించి చక్కటి భాష, వాక్చాతుర్యములతో గంటల కొద్దీ వేలాది మంది ప్రజల ముందు అనర్గళంగా ప్రసంగించగల గొప్ప వక్త. చక్కగా బుర్రకథలను చెప్పగలగడమే కాకుండా శాస్త్రబద్ధంగా సంస్కృతంలో ఆయన సాయిగీత పూజా విధానము గురించి రాశారు. హిమాలయ ప్రాంతంలోని బదరీనాథ్ ఆలయాన్ని సందర్శించడానికి బాబాతో కూడా వెళ్లిన బృందంలో ఆయన కూడా ఉన్నాడు. ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ, ఎంత విద్వాంసుడు పండితుడు అయినప్పటికీ అతను ఎంతటి దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్నాడంటే, ఒకరోజున ఇలా తనను ఆపదల వెంట ఆపదలకు గురిచేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నందుకు బాబాను నిందించడం ప్రారంభించాడు.
3: ఆ బాధ భరించలేక ఆయన భార్య ఈ పరిస్థితినంతా తెలియజేస్తూ బాబాకు ఒక ఉత్తరం రాస్తే బాగుంటుందని సూచించింది. స్వామి ఆశస్సులు ఆ దుర్భర పరిస్థితులను తప్పక చక్కబరచగలవని ఆమె ఆశించింది. కాని శర్మ ఆమె మాటలను పెడచెవిని పెట్టాడు. మన నమ్మకాన్ని నిర్దాక్షిణ్యంగా వమ్ము చేసిన బాబాను మన ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా ఏ విధంగానూ ప్రార్థించడానికి వీరులేదు అని పట్టుబట్టాడు. ఈ సంఘటన 1962 జనవరి 20వ తారీఖున ప్రశాంతి నిలయానికి 800 మైళ్ల దూరంలో ఉన్న కాకినాడలో జరిగింది.

0: ఉంది. అయితే గాయపడ్డ అతని దురహంకారం గురించి బాబాకు తెలుసు. అందుచేత 1962 జనవరి 23 తేదీకి అందేలా బాబా వీరభద్రశర్మకు స్వయంగా ఒక ఉత్తరం రాశారు.
1: ప్రియమైన చిరంజీవి వీరభద్రం, జీవితం సాఫీగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగినంతకాలం భగవంతుణ్ణి మరిచిపోయి అదంతా తమ ప్రతిభ అనుకుంటారు మానవులు. ఒకవేళ జీవనస్రవంతిలో అవాంతరాలు అడ్డంకులు ఎదురై కష్టనష్టాలు సంభవించినప్పుడు, హృదయం వ్యథాభరితమైనప్పుడు, మరి అదంతా కూడా మానవుని బుద్ధిహీనతకు నిర్వచనం కాదా? ప్రియమైన భద్రం, నీవు కూడా సామాన్య మానవుడవే. అందుచేతనే అడుగడుగునా ఎదురవుతున్న కష్టాలకు నీవు నిరాశతో కుంగిపోవటంలో ఆశ్చర్యం లేదు. తాత్కాలికమైన ఈ కష్టాలకు నష్టాలకు అంతగా ఎందుకు కుంగిపోయి తికమకపడుతున్నావు? నీ యథార్థతత్వమైన ఆత్మతత్వాన్ని నీవు మరిచిపోతున్నావన్న విషయం నెత్తికి తెచ్చుకో.
2: కేవలం బీదరికమనే ఒక్క కష్టము నిన్నింత బలహీనునిగా పిరికివానిగా చేసిందా? మానవుల యొక్క అన్ని విధములైన వ్యాధులను కష్టాలను దూరం చేయగల ధన్వంతరి వంటి నామాన్ని నీవు పొందగలిగావు. నీ నాలుకపై ఆ నామం ఆనందంగా నృత్యం చేయడానికి బదులు నీవు ఈ నష్టాలకు కష్టాలకు విచారానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నావు. ఎంతో శాస్త్ర పాండిత్యం పొంది ఉన్న నీవు దాని విలువను గుర్తించడం కాని అది నీకు అందించగల ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం కాని చేయడం లేదు. మొట్టమొదట ఇది నీకు ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి. శాస్త్రములను అధ్యయనం చేసినందుకు గుర్తుగా కేవలం వాక్చాతుర్యంతో ఉపన్యాసాలు ఇవ్వడం మాత్రమే ఘనంగా భావించి తృప్తిపడుతున్నావు. అందుకు ఫలితంగా నిరాధారమైన అర్థం లేని కష్టాలకు అపనమ్మకాలకు గురికాబడుతున్నావు.
3: నీలోని ఆత్మతత్వాన్ని గుర్తించటం వలన కలిగే ఆనందం, ప్రసాదించే సంతోషం, స్వేచ్ఛ, ప్రశాంతత గురించి నీకు తెలియదా బంగారు? అది తెలుసుకుంటే ఈ భౌతిక ప్రపంచంలో కలిగే కష్టాలు, ఎదుర్కొనే సమస్యలు నీపై ఎందుకు ప్రభావం కలిగిస్తాయి? ఇతరులకు నీతులు చెప్పటం చాలా తేలిక, కాని చెప్పిన దాంట్లో అవగించంతైనా ఆచరించగలగడం, తద్వారా లభించే ఆనందాన్ని అనుభవించగలగడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఆ రోజు నీవు నీ తండ్రిని సహాయం అర్థించడానికి సిద్ధపడి వెళ్లబోతున్నప్పుడు నీ భార్య మన కష్టనష్టాల గురించి స్వామికి ఉత్తరం రాద్దాము అని సలహా ఇవ్వటం నాకు తెలియదనుకున్నావా? నువ్వు ఉత్తరం రాయటానికి వీల్లేదు, నేనొప్పుకోను అని ఆమెతో ఎందుకన్నావో నిన్ను అడగాలనుకుంటున్నాను.
4: ఈ లోకాలన్నింటినీ పోషించి భరించగల నాకు నీ కుటుంబాన్ని పోషించటం కష్టమైన పని, భారం ఏమాత్రమూ కాదు. నీకు కొన్ని పాఠాలు నేర్పటం కోసమే అలా నీకు కొన్ని కష్టాల పరంపరను కలగజేశాను. చదవటం మాత్రమే ముఖ్యం కాదు, చదువుకున్న దాన్ని ఆచరణలో పెట్టడమే ముఖ్యం. అది నీకు తెలియచేయటమే నా ఉద్దేశం. ఇప్పుడు నీకొక విషయం చెప్పాలి. నారు పోసినవాడు నీరు పొయ్యకుండా ఉండడు. నీరు పొయ్యాలన్న ఉద్దేశమే లేకుంటే అతను మొక్కల్ని ఎందుకు నాటుతాడు? ఈ మార్గంలో కృషి చేయటానికి నీవు నిర్ణయించుకుంటే పర్తి ప్రభువు తనంతట తానే నిన్ను చేరుకుని నీకు ఉన్నతమైన స్థాయిని కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. నీ పట్ల నాకు గల ప్రేమానురాగాల కారణంగా ఇంత పెద్ద ఉత్తరం రాశాను. ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఎప్పుడూ సాధన చెయ్యటం, అనుభవం పొందటంలోనే నీ దృష్టిని కేంద్రీకరించు.
5: చిన్న తంతి ద్వారానైనా అనంతమైన అర్థాన్ని, అనుగ్రహ సారాన్ని లేదా ఎనలేని జ్ఞానాన్ని ప్రసాదించే గీతను కూడా బోధించగలరు బాబా. తాను పునర్జీవితుణ్ణి చేసిన పిదప 19 మాసాలు జీవించిన తర్వాత మరణించినటువంటి కోవన్ యొక్క మరణవార్తను ఆయన సతీమణి శ్రీమతి ఎల్సీ కోవన్ కు బాబా ప్రశాంత నిలయం నుండి వాల్టర్ ఇక్కడకు చక్కగా చేరుకున్నాడు అన్న తంతి ద్వారా తెలియజేశారు.
0: మరణించడానికి కొద్ది క్షణాల క్రితం కోవన్ బాబా బాబా అని స్మరిస్తూ కన్నుమూశాడు. అనేక సంవత్సరాల పాటు భక్తిపూర్వకంగా ఆరాధించిన ఫలంగా అతనికి అంత్యకాలంలో బాబా నామస్మరణ చేస్తూ మరణించే భాగ్యం లభించింది. తక్షణమే వాల్టర్ కోవన్ ఆత్మ తనను చేరుకుందని బాబా ప్రకటించారు. అదేవిధంగా అలైక్ నారాయణ భట్ మోటారు కారు ప్రమాదంలో దుర్మరణం పాలైనప్పుడు అతని తల్లికి బాబా నారాయణ భట్ నాలోనే లీనమైనాడు అనే తంతిని పంపించారు.
3: దర్శనం కోసం వరుసలలో ఆసీనులై ఉన్న భక్తుల, సందర్శకుల వరుసల మధ్య తిరుగాడుతూ బాబా పుస్తకాలపైన, చిత్రపటాలపైన, ఫోటోలపైన ఆటోగ్రాఫ్ చేస్తారు. తరచుగా బాబా అటువంటి వాటిపై తన పేరును వ్రాస్తారు. మరికొన్ని సమయాలలో ఆశీస్సులు అని లేక ప్రేమాశిస్సులని వ్రాస్తారు. ఒకసారి ఒక భక్తుడు బాగా ముదురు రంగు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫోటోగ్రాఫ్ పైన బాబా ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు. బాబా ఎవరి దగ్గర నుండో ఒక కలం తీసుకుని ఆ కలంతో తెల్లని రంగులో ఆ ఫోటోగ్రాఫ్ పైన ఆటోగ్రాఫ్ చేశారు. ఆ కలంలోని నీలిరంగు సిరా కాస్త స్వామి ఆజ్ఞను శిరసావహిస్తూ తెల్లగా మారిపోయింది. ఆ విధంగా స్వామి తన సందేశాన్ని అందించే విధానం, పద్ధతి, సారాంశమంతా కూడా విశిష్టమైన రీతిలో ఉంటాయి. ఇవన్నీ సర్వవ్యాపకత్వానికి, అనంత వైభవానికి నిదర్శనాలు.
1: అతి పవిత్రమైన స్వామి సందేశాలతో కూడిన ఉత్తరాలు, టెలిగ్రాములు మనకు లభించటం మన అదృష్టం. ఇది పూర్తిగా స్వామి సంకల్పం తప్ప అన్యంక.

0: ఓం శ్రీ సాయిరాం. ఇవాళ మనకి చాలా సుదినం, ఎందుకనంటే మన ఈ ఇంటరాక్షన్ సెషన్ కి కస్తూరి గారు రావటం చాలా విశేషం. స్వామితో అత్యంత సామీప్యంగా మెలుగుతూ స్వామి నెరిపే అనేకానేక అద్భుత లీలలకి ప్రత్యక్ష సాక్షివారు. అలాగే సనాతన సారథి ఎడిటర్ గా భక్తులతో కూడా సామీప్యం కలిగి ఉంటారు. మరో ముఖ్య విషయం, స్వామివారి జీవిత చరిత్ర సత్యం శివం సుందరంను ఇంగ్లీష్లో వ్రాస్తున్న ప్రముఖ రచయిత వారు. స్వామివారి వద్దకు రాకపూర్వం వారు విద్యారంగంలోనూ, పత్రికారంగంలోనూ, రేడియో కార్యక్రమాల రూపకల్పనలోనూ విశేష అనుభవం గడించినవారు. అటువంటి ప్రజ్ఞాశాలి, మన సందేహాలను నివృత్తి చేయగలిగిన కుశాగ్ర బుద్ధివారు. ఈసారి ఈ సమావేశానికి కస్తూరి గారి రాక స్వామివారి అనుగ్రహ సూచన తప్ప అన్యం కాదని మనందరికీ సువిదితమైన విషయమే. ఇవాళ ఈ ఇంటరాక్షన్ సెషన్లో చాలామంది నూతన భక్తులు కనిపిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రశాంతి నిలయ వాసులకు, ఓల్డ్ టైమర్స్కు నా విజ్ఞప్తి ఏమిటంటే, ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన కొత్త వారికి కస్తూరి గారితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కల్పించవలసిందిగా కోరుతూ కస్తూరి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. మీరు నా గురించి ప్రస్తావించిన విషయాలకి థ్యాంక్ యూ గోవిందరావు గారు. స్వామి సంకల్పం లేనిది చీమైనా కదలదు. మనం అందరం ముందుగా స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ కార్యక్రమంలోకి ప్రవేశించుదాం. ఎవరన్నా ఏమన్నా సందేహాలుంటే అడగండి. ఇందాక గోవింద్ గారు చెప్పినట్టు ముఖ్యంగా కొత్తవారు.
2: భగవద్ అవతరణ ఎప్పుడూ మానవోద్ధరణకే కదా, ఆ ఉద్ధరణ కార్యక్రమంలో స్వామి అనుసరించే విధానం ఏమిటి?
1: స్వామివారి ప్రతి మాట ప్రతి చేత భక్తోద్ధరణ కోసమే. అందుకనే స్వామి నా జీవితమే నా సందేశం అన్నారు. వారి అడుగుజాడల్లో వారు సూచించిన విధంగా, వారు ఆచరించి చూపించిన విధంగా నడుచుకోవడం మనను ఉద్ధరింపజేస్తుంది.
3: వ్యక్తిగతంగా కాని సామూహికంగా గాని ఉద్ధరణకు తోడ్పడ్డ సంఘటనను దయతో వివరించగలరా?
1: తప్పకుండాను. మీకందరికీ తెలిసే ఉంటుంది, మనకు స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతంలోనూ, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాలలోనూ బందిపోటు దొంగలు స్వైర విహారం చేస్తూ ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వాలు వీరి అరాచకాలు అరికట్టడానికి చాలా ప్రయత్నించి విఫలమైనారు.
2: 1960 ప్రాంతంలో ఆచార్య వినోబా భావే కొంత ప్రయత్నం చేసి బందిపోటు దొంగలు నేరాలు చేయకుండా మాన్పించి వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చేశారు. అది కొద్ది శాతమే. మరికొందరు వినోబా భావే గారి ప్రభావం వల్ల పోలీసులకు లొంగిపోయారు.
3: వినోబా భావే గారి తర్వాత సంస్కరణోద్యమం కుంటుపడింది. 1971 ప్రాంతంలో ఈ బందిపోటు దొంగల నాయకుడు మాతో సింగ్ కొంత పరివర్తనతో శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని ఈ సంస్కరణోద్యమం కొనసాగించవలసిందిగా కోరాడు. ఆ ఉద్యమం ఫలితంగా 400 మంది బందిపోట్లు లొంగిపోవడానికి అంగీకరించారు. అంతేకదండి,
1: ఇది అందరికూ తెలిసిన చరిత్ర. తెలియని చరిత్ర మరొకటి. జయప్రకాష్ నారాయణ గారు తన ప్రయత్నాన్ని వదలలేదు. బందిపోటులతో సాన్నిహిత్యం నెరుపుతూ ఉండేవారు. 1972 శ్రీమతి ప్రభావతి గ్వాలియర్ శాంతి మిషన్ సెక్రటరీ మేమ్దేవ్ శర్మను సత్యం శివం సుందరం 2వ భాగం హిందీ వర్షన్ తెచ్చిపెట్టమని అడిగారు.
4: తమరు రాసిందే కదా సాయిరాం?
1: స్వామి ఇంగ్లీష్లో నాచే వ్రాయించింది. తర్వాత అనేక భాషల్లో అనువదించబడింది. ఆ హిందీ కాపీ అందిన వెంటనే శ్రీ జయప్రకాష్ నారాయణ అందులో 6వ అధ్యాయంలోని కల్పగిరి కథ చదవడం తటస్సించింది. కల్పగిరి కథ మీ అందరికీ తెలిసిందే కదా?
4: తెలుసు సాయిరాం. హత్య చేసి దొంగ సన్యాసి వేషంలో తప్పించుకు తిరుగుతూ స్వామి వద్దకు చేరితే చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. కాని తప్పించుకు తిరగడం పద్ధతి కాదని హెచ్చరించి అతను పోలీసులకు లొంగిపోయేలా చేశారు.
2: జైలుకు వెళ్లిన తర్వాత కల్పగిరి వృత్తాంతం విని ఖైదీలెందరో స్వామితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ స్వామి జీవిత చరిత్ర చదువుతూ పరివర్తన చెందారు.
1: చాలా సంతోషం. స్వామివారి అవతార వైభవాన్ని చక్కగా ఆకళింపు చేసుకున్నారు. ఈ బందిపోట్లలో కూడా అదే రకమైన పరివర్తన వచ్చి నేరాలు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయారు. ఇందులో మనం విశేషంగా గమనించాల్సిందేంటంటే, కల్పగిరి విషయంలో స్వామి ప్రచ్ఛన్న హస్తం ఉంది. తర్వాత కల్పగిరి వెళ్లిన జైలులో ఖైదీల పరివర్తనలో గాని, ఈ బందిపోట్ల పరివర్తనలో గాని స్వామి ప్రచ్ఛన్న హస్తం లేదు. స్వామి సంస్కరించిన వ్యక్తి కథ విని వీరంతా సంస్కరించబడ్డారు. స్వామి సంకల్పం లేకుండా ఇంత సామూహిక స్పందన రాదు కదా. అందువల్ల స్వామి ఎప్పుడు ఎవరిని ఏ విధంగా సంస్కరిస్తారో మన ఊహలకందదు. ప్రతి చర్యలోనూ కర్త కర్మ క్రియ వారే కదా.
2: చాలా చక్కగా చెప్పారు సాయిరాం. నాకు చిన్న అనుమానం సాయిరాం. బాబావారు మరణించిన వాల్టర్ కోవన్ కుప్పం రాధాకృష్ణయ్యలను పునర్జీవింపచేశారని చెప్తారు కదా. మరి వారి అక్కగారి భర్త 25 ఏళ్ల అతి చిన్న వయసులోనే మరణిస్తే ఎందుకు పునర్జీవింపచేయలేదు?
1: చాలా చక్కని సందేహం, వివరిస్తాను. బాబావారి బావగారు చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అంత చిన్న వయసులో ఆయన మరణాన్ని తట్టుకోలేక దుఃఖిస్తున్న నన్ను చూసి, బాబా, జనన మరణాలే సంభవించకుంటే నాకు పొద్దెలా గడుస్తుంది అన్నారు. అప్పుడు నాకు అవగతమైంది, మృత్యువు ఆయన ఆటలో ఒక మలుపని. ఆయన ఆడే జగన్నాటకంలో ఎవరి పాత్ర ముగింపుకు వచ్చినప్పుడు వారు నిష్క్రమించవలసిందే.
2: మరి జనన మరణాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయనంటారు కదా సాయిరాం.
1: దానికి మీకో సంఘటన చెప్పాలి. ఒకసారి బాబా ఇంద్రాదేవికి 108 రుద్రాక్షలతో గుచ్చిన మాలను ఇస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి శరీరంపై ఇది ఉంచి ప్రార్థిస్తే ఆ వ్యక్తి వ్యాధి నయమై ఆరోగ్యం చేకూరుతుందన్నారు. అప్పుడు ఇంద్రాదేవి, ఏ రకమైన వ్యాధి అయినా నయం చేస్తుందా అని అడిగింది. లేదు లేదు, కర్మఫలంగా సంక్రమించిన వ్యాధి మాత్రం తగ్గదు అని చెప్పారు స్వామి.
3: కర్మఫలం వల్ల వచ్చిన మరణాన్ని తప్పించలేమన్నారు కదా. వేరే విధంగా సంభవించిన మరణాన్ని తప్పించడానికి ఏదైనా వస్తువునో తాయెత్తునో స్వామి సృష్టించి ఇస్తే దాని ప్రభావం ఇతరుల మీద ఉంటుందా?
1: వెంకటముని అనే మద్రాసు వాస్తవ్యన భార్యకు స్వామి ఒక దండాన్ని ప్రసాదించారు. వృద్ధురాలైన ఆమె అత్తగారు తీవ్ర అస్వస్థతకు గురై మరణం తథ్యం అనుకున్నప్పుడు ఆమె గుండెపై ఆ దండాన్ని ఉంచింది వెంకటముని భార్య. మరునాటికల్లా వృద్ధురాలి ఆరోగ్యం మెరుగై క్రమంగా కోలుకుంది. కొన్నాళ్లకు వెంకటముని కుమారునికి తీవ్రంగా మూర్ఛ రావడంతో ఆ దండాన్ని తీసుకుని వస్తుంటే అనేకసార్లు ఆ దండం ఆమె చేతిలోంచి క్రిందపడింది. ఎలాగో జాగ్రత్తపడి ఆ దండాన్ని తెచ్చే లోపల ఆ బాలుడు మరణించాడు.
3: అంటే ఎవరి గురించి నిర్దేశించబడి ఇవ్వబడిందో వారికి మాత్రమే దాని ఫలితం ఉంటుందని నిర్ధారించుకోవచ్చా?
1: అలాగే భావించాల్సి వస్తోంది. ప్రముఖ నేపథ్య గాయకుడు సౌందర్రాజన్ తెలుసు కదా, ఆయన కుమార్తెకు గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చింది. అమెరికా తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తే గాని ఆమె బ్రతకదని చెప్పడంతో చాలా ఆవేదనకు గురై స్వామిని ఆశ్రయించారు సౌందర్రాజన్. బాబా అతనికి ఒక రుద్రాక్షనిచ్చి రోజూ దానికి అభిషేకం చేసి ఆ పవిత్ర జలాన్ని తీర్థంగా ఇమ్మన్నారు బాబా. అలా ఇవ్వగా ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. కొంతకాలం తర్వాత సౌందర్రాజన్ కుమారునికి పచ్చకామెర్ల వ్యాధి వచ్చి ప్రమాదంగా పరిణమించినప్పుడు ఆ రుద్రాక్ష జలాన్నిచ్చారు, కాని ఉపయోగపడలేదు. అతని మంచం పక్కన బాబావారి చిత్రపటాన్ని ఉంచారు. ఆ ఫోటో వంక తదేకంగా చూస్తూ బాబానామాన్ని ఉచ్చరిస్తూ అతను మరణించాడు. తరువాత కొన్నాళ్లకు బాబా సౌందర్రాజంతో మాట్లాడుతూ, అతని కుమారుడు మహాత్ముడని, కేవలం కొద్ది కర్మఫలాన్ని మాత్రమే అనుభవించవలసి ఉండడం చేత కొద్ది కాలం మాత్రమే జీవించి కర్మబంధ విముక్తుడై మోక్షాన్ని పొందగలిగాడని చెప్పారు.
3: అయితే ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
1: ఇక్కడ మనం బాబా షూమంతో అన్న మాటలు గుర్తు చేసుకోవాలి.
5: మీ గత జీవితం మిమ్మల్ని ఏ విధంగా రూపొందించినది నాకు తెలుసు. మీరు మీ భవిష్యత్తును ఏ విధంగా మలుచుకుంటున్నది నేను గమనిస్తూనే ఉంటాను. మీరు ఎందుకు బాధపడుతున్నారో, ఎంతకాలం మీరు ఆ బాధను అనుభవించాలో, ఆ బాధ ఎప్పుడు అంతమవుతుందో అంతా నాకు తెలుసు.
2: అంటే మరణాన్ని భగవంతుని లీలావైభవంలో ఒక భాగంగా భావించి ఆనందంగా స్వీకరించాలా?
1: వస్తున్నాను, ఆ పాయింట్కి వస్తున్నాను. ఒకసారి మేము బాబావారిని, అసలు జీవులు ఎందుకు మరణించాలి అని అడిగాం. వెంటనే బాబా, జన్మించిన కారణంగానే అవి మరణించాలి, ఒకచోట సంఘటితం చేయబడిన పదార్థం ఏదైనా సరే నశించక తప్పదు అన్నారు. మరణం తథ్యమని తెలిసినప్పుడు మనం ఎలా జీవించాలి అన్నదానికి బాబావారు, మానవుడు మంచి చెడు కర్మఫలితాన్ని నశింపజేసుకుని భగవంతుని ఖాతాలో ఎటువంటి జమ లేకుండా చూసుకుని మరల మరొక జన్మ కలగకుండా ముక్తిని పొందాలి.
2: సాయిరాం మరణాన్ని ఆనందంగా స్వీకరించాలా అన్నదానికి సమాధానం చెబుతానన్నారు.
1: కర్మఫలాన్ని బట్టి జీవితం వస్తుంది. కర్మ పరిసమాప్తి అవడంతో జీవితం ముగుస్తుంది. తప్పుకు శిక్ష వేసి జైల్లో పెడతారు, శిక్షాకాలం పూర్తవగానే విడుదల చేస్తారు. విడుదల ఆనందదాయకమే కదా, ఇది అంతే.
2: మరణాన్ని అంత ఆనందంగా స్వీకరించడం సాధ్యమా?
1: రాజమండ్రిలోని ఒక ఫుట్బాల్ మైదానంలో జరిగిన ఒక పెద్ద బహిరంగ సభలో బాబా ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఒక యువకుడు విని చాలా ఉత్తేజితుడై బాబా భజనలకు పూర్తిగా అంకితమైనాడు. నిర్వినామంగా భజన చేస్తూ తాదాత్మ్య స్థితిలోనే మరణించాడు. ఆ చనిపోయిన యువకుడి తండ్రి బాబావారికి ఉత్తరం రాస్తూ, అటువంటి పవిత్ర ఆత్మ నా కుమారుడిగా జన్మించాడని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మానవుడు సాధించవలసిన జీవిత పరమార్థమైన చరమ లక్ష్యాన్ని, మోక్షాన్ని పొందగలిగాడని గ్రహించి మేము అతనికి అంత్యక్రియలు ఆనందంగా జరిపించాం అని తెలియజేశాడు.
4: కుమారుడికి పూర్వజన్మ సుకృతం వల్ల ఆ జ్ఞానం లభించింది. ఆ తండ్రి అంత పరిణితి చెందిన మనసుతో కుమారుడి మరణాన్ని ఆనందంగా స్వీకరించడం గొప్ప విషయమే.
1: ఇక్కడ మీకొక బాలిక వృత్తాంతం చెప్పాలి. ఇది యథార్థ సంఘటన. అది అచ్చయ్యుంది. ఎవరైనా చక్కగా చదవగల వాళ్లు ఉంటే చదివి వినిపిస్తే బావుంటుంది. ఆ, నీ పేరేంటమ్మా?
4: కళ్యాణండి.
1: లక్షణమైన పేరు. ఇది చదివి వినిపించమ్మా.
4: అలాగే సాయిరా. 1940వ దశాబ్ద కాలంలో చించోళి రాజమ్మ అని పిలువబడే 8 సంవత్సరాల బాలిక తన తల్లితో కలిసి పుట్టపర్తి వస్తూ ఉండేది. బాబా సన్నిధిలో ఆ పాప ఆనందంగా నవ్వుతూ, తుళ్ళుతూ, సూర్యకిరణంలా ప్రకాశిస్తూ సంతోషంగా గడిపేది. ఒకనాటి సాయంకాలం కొద్దిమంది భక్తులతో కలిసి చిత్రావతి నదీతీరానికి బయల్దేరబోతుండగా ఆ బాలిక బాబా పాదరక్షలను తెచ్చి వారి ముందు ఉంచింది. బాబా ఆమె తల నిమురుతూ, నీకు ఏం కావాలి చెప్పమ్మా అని అడిగారు. అందరికీ ఆశ్చర్యాన్ని, ఆమె తల్లికి షాకును కలిగిస్తూ, నేను మీలో లీనమైపోవాలని కోరుకుంటున్నాను అన్నది. అప్పుడు బాబా, నువ్వింకా చిన్నపిల్లవి, నువ్వు పెరిగి పెద్దదానివై పెళ్లి చేసుకోవాలి, సంసార బాధ్యతను వహించాలి, మీ అమ్మకు ఆనందాన్ని కలిగించాలి అన్నారు బాబా. కాని ఇవన్నీ కూడా తాత్కాలికమైనవేనని, ఆయనలో లీనమైపోవటంలో లభించే ఆనందంతో పోలిస్తే ఈ సుఖాలన్నీ కూడా చాలా తుచ్ఛమైనవి అని చెబుతూ తన పట్టు వదలలేదు. ఇవన్నీ ఈ బాలిక ఎక్కడి నుండి ఎలా నేర్చుకున్నదని అందరూ ఆశ్చర్యంతో తెల్లబోయినారు. బాబా ఆ బాలిక కంటి నీరు తుడుస్తూ, మీ నాన్నగారు కూడా గతించారు కదా, నీవు నీ తల్లికి తోడుగా ఉండాలి అని చెప్పారు. కాని అందుకు ఆమె, మీరు చెప్పినట్లుగా నేను వివాహం చేసుకున్నా కూడా మా అమ్మగారిని వదిలి వెళ్లవలసిందే కదా, అందువల్ల అమ్మకు శాశ్వతంగా మీరే రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నాను అనగా, బాబా మంచిది అంటూ ఆమె చెక్కిళ్లను తుడిచారు. 5 రోజుల తర్వాత గురువారం నాడు బెంగళూరులో అంతకు 3 గంటల క్రితం భజన పాటలు పాడుతూ పూలహారాలతో అలంకరించిన బాబా చిత్రపటంపై దృష్టిని కేంద్రీకరించి ఉంచి ప్రశాంతంగా ఆ బాలిక కన్నుమూసింది. తన బిడ్డను అక్కును చేర్చుకున్న బాబాకు ఇప్పుడు ఆ మాతృమూర్తి కృతజ్ఞురాలై ఉంది.
1: ఈ సంఘటన ఎందుకు చదవమన్నానంటే, అంత చిన్నపిల్ల మరణం అంటే భయపడకపోగా, మరణం కావాలని సాక్షాత్ భగవత్ స్వరూపులైన బాబావారి వద్ద అనుమతి పొంది మరీ మరణించింది. ఆ బాలిక మరణం ఆనందదాయకం అనుకోబట్టే కదా. అయితే మరణం కావాలన్నా కూడా సంభవించకపోవచ్చు. ఏ జన్మలోనో కోరిన కోరిక మరే జన్మలోనైనా జరగవచ్చు. అటువంటి మరో సంఘటన ఇది అచ్చయిందే. 2 భాగాలుగా ఉంది. ఇద్దరు చదివి వినిపిస్తే బావుంటుంది.
2: మేం చదువుతాం సాయిరాం.
1: మీ పేర్లు?
3: నా పేరు రాము సాయిరాం.
2: నా పేరు సూరి.
1: జంటకవుల్లా ఉన్నారు. ఆ, చదవండి.
3: 2వ ప్రపంచ యుద్ధంలో కెప్టెన్ గా పనిచేసిన ఒక వ్యక్తి ఒక సాధారణమైన వ్యాధి కారణంగా సివిల్ హాస్పిటల్లో మరణించడం చేత అతని భార్యకు పింఛన్ రూపంలో ఏమీ ఆదాయం లభించలేదు. అందుచేత తన 2 కుమార్తెలను, 1 కుమారుణ్ణి పోషించడం కోసం సంగీత పాఠాలు చెప్పుకుంటూ ఆమె కొంత ధనం సంపాదిస్తూ ఉండేది. కొన్నేళ్ల తర్వాత ఆమె కుమారుడు చిన్న వయసులోనే మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీని ప్రథమ శ్రేణిలో సంపాదించాడు. ఆర్మీ ఆఫీసర్లు ఆ కుర్రవానికి బెంగళూరులో ఉన్న తమ కంటోన్మెంట్ ఆఫీసులో ఒక ఉద్యోగాన్నిచ్చారు. ఆనందంతో ఉప్పొంగిపోయిన వితంతురాలైన ఆ మాతృమూర్తి తన కుమారుణ్ణి తమ కులదైవమైన ఏడుకొండలవాని ఆశీస్సులను పొందడం కోసం తిరుపతి పంపించింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందిన తర్వాత తన కుమారుడు అటునుంచి బెంగళూరు వెళ్లి ఉద్యోగంలో చేరవచ్చని ఆమె ఉద్దేశం. అయితే అక్కడ జరిగిందేంటంటే, తిరుపతి వెళ్లిన ఆమె కుమారుడు దేవాలయం పవిత్ర పుష్కరిణిలో మునిగిపోయి మృతి చెందాడు. ఎవరూ గుర్తించకపోవడం చేత ఆ బాలుని మృతదేహం 2 రోజులు పోలీసుల అధీనంలోనే ఉంది. కుమారుని కోసం ఆతృతతో ఎదురుచూస్తున్న ఆ మాతృమూర్తికి చనిపోయి శవమైన తన కుమారుని ఫోటో దినపత్రికలో కనిపించింది. కాని ఆమెకు కలలో బాబా కనిపించి వెంటనే పుట్టపర్తికి రమ్మని ఆదేశించారు. ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆమెను బాబా సన్నిధికి తీసుకుని వెళ్లారు. ఆమెకు పిల్లలకు భగవాన్ ప్రత్యేకమైన ఇంటర్వ్యూను అనుగ్రహించారు. రెండో భాగం నువ్వు చదువు సూరి.
2: అలాగే. పూర్ణమైన భక్తి విశ్వాసములతో క్రమశిక్షణతో జీవితాన్ని గడిపిన నీ కుమారుడు భగవంతుడిలో ఐక్యమైనందువలన నీవు అతని మరణం పట్ల విచారించవద్దు. భగవంతుని పాదపద్మములను చేరుకుని బ్రహ్మానందమును అనుభవిస్తున్న అతని గురించి నీవు దుఃఖించవద్దు అని చెప్పారు. కాని ఆ మాటలతో ఆమె ఊరట చెందలేదు. ఆఖరుసారిగా ఒక్కమాటైనా మృతదేహాన్ని చూడలేకపోవటం చేత నీ హృదయం భగ్నమైందన్న విషయం నాకు తెలుసు. ఇటు చూడు అంటూ బాబా తన అరచేతిని ఆమె ముందు చాచి ఉంచారు. తెరచి ఉంచిన అరచేతిలో ఆమెకు తన కుమారునికి తీర్థయాత్రలో జరిగిన దురదృష్టకరమైన దుర్ఘటన కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఆమె కుమారుడు కాలుజారి మెట్లపై నుండి పుష్కరణంలో పడిపోయాడు. అతన్ని రక్షించడం కోసం కొంతమంది వ్యక్తులు నీళ్లలోకి దూకారు. కాని అప్పటికే సమయం మించిపోయింది. ప్రాథమిక చికిత్స చేసి కూడా అతన్ని వారు కాపాడలేకపోయారు. పద్మముల అతని శరీరం నుండి ఒక గుచ్చం వలె లేచిన మంట గర్భగుళ్ళో ప్రతిష్ఠింపబడి ఉన్న శ్రీ వెంకటాచలపతి విగ్రహం పాదాలలోనికి లీనమైపోయింది. ఆ తరువాత ఆ విగ్రహం సజీవంగా వచ్చి అందమైన బాబారూపంగా మారిపోవటం ఆమె కనులారా చూచి దిగ్భ్రాంతి చెందింది. కొంతసేపటి తర్వాత బాబా ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, నీవు నీ కుమారునిగా భావించి ప్రేమించిన అతను పూర్వజన్మలో వెంకటేశ్వరుని యొక్క ప్రగాఢమైన భక్తుడు. పవిత్ర పుష్కరిణీ తటాకపు మెట్లపై అతడు 12 సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. పుష్కరిణిలోని పవిత్ర జలాలలో జలసమాధి పొందవలనని అతని తీవ్రమైన కోరిక. ఆ కోరిక తీర్చుకోవడం కోసమై అతను మరలా ఈ విధంగా జన్మించి పుష్కరిణిలో జలసమాధి చెందటం సంభవించింది. అతడే నీకు గురువై నిన్ను నా వద్దకు చేర్చాడు. నీ కుమారుని తనలో ఐక్యం చేసుకున్న వెంకటాచలపతి కీర్తిని ఎల్లప్పుడూ గానం చేస్తూ ఇక నీవు ఇక్కడే నా వద్ద ఉండవచ్చును అని చెప్పాడు.

మీరింత వరకు రేడియో సాయి సమర్పణలో శ్రీమతి పి సుశీలాదేవి సౌజన్యంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ధారావాహిక నాటకం 67వ భాగం విన్నారు.

గళంతో వేదాన్ని నాదంగా మార్చాడు అన్నమయ్య, గళంతో నాదాన్ని వేదంగా మార్చారు శ్రీ సత్యసాయి, పద కవితలతో వేదసారాన్ని అందించాడు అన్నమయ్య, లలిత పదాలతో మానవాళి మనసు మార్చారు శ్రీ సత్యసాయి, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు అందించే అన్నమయ్య సంకీర్తనా వేదం శ్రీ సత్యసాయి వేదనాదం విందాం.

శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ శోభారాజు హృదయపూర్వకమైన నమస్కారాలు. స్వామికి సాగుతున్న ఈ సంకీర్తన సేవ, అన్నమయ్య సంకీర్తన వేదం అన్న ధారావాహికలో అంతరాయం కలగకూడదు, భంగం కలగకూడదు అన్న సత్సంకల్పంతో నేను అమెరికాలోని డాలస్ నగరంలో స్వర సింధు స్టూడియోస్ నుండి మాట్లాడుతున్నానండి. ఈ అవకాశం కల్పించిన ఇక్కడి నుండి రికార్డ్ చేసి ఈ ఎపిసోడ్ సాయి రేడియో వారికి పంపగలిగిన వసతి కల్పించిన రికార్డింగ్ ఇంజనీర్ శ్రీ రాజశేఖర్ గారికి కూడా ఈ ఎపిసోడ్ ప్రారంభంలో నేను స్వామి ఆశీస్సులు తెలుపుతూ ఈనాటి సంకీర్తనకి పురోగమిస్తాను. ఈ వారం నేను మీకు వినిపించబోతున్న పాట తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికిని. అన్నమాచార్యుల వారు శ్రీవైష్ణవ దీక్షను తీసుకున్న విషయం మనకు విదితమే. అయితే ఆయన జన్మతః స్మార్త మతానికి చెందినవాడు, స్మార్త సాంప్రదాయానికి చెందినవాడు. అంటే ద్వైత విశిష్టాద్వైత అద్వైత అన్న మూడు కోణాల నుండి పరమార్థాన్ని దర్శించడం మనకు తెలిసిన విషయమే. పరమార్థ తత్వాన్ని అద్వైత కోణం నుండి చూసే సాంప్రదాయం స్మార్త సాంప్రదాయం. ఈ అద్వైత గంధం అన్నమయ్యకు జన్మత ఉంది కాబట్టి ఆయన ఈ పాటలో కలవంటిది బతుకు ఘనునికిని అంటున్నాడు. ఈ అద్వైత సిద్ధాంతంలోని ఈ బ్రతుకు అన్నది కల వంటిది అనడం జరుగుతూ ఉంటుంది. కళ అంటే చూడండి, మామూలుగా అద్వైతులు సర్వసాధారణంగా చెప్పే ఒక ఉదాహరణ సర్పరజ్జు భ్రాంతి అంటారు. అంటే మనం దారిలో నడుస్తున్నాం, ఒక పామును తొక్కాం, తొక్కినప్పుడు మనసు చాలా భయాందోళనలకు లోనవుతుంది కదా. విషపూరితమైన సర్పాన్ని తొక్కాను, అది కాటు వేస్తుంది, అది కాటు వేస్తే నేను మరణిస్తాను అని చాలా వేగంగా మనసు ఆలోచన చేసి భయభ్రాంతులకు లోనవుతుంది. కానీ అది చీకటిలో తొక్కి పాము అనుకున్నాం, నిజానికి వెలుగులో చూస్తే అది తాడు అని తెలిసింది. అది తాడు అని తెలిసినప్పుడు భయమంతా మాయమైపోతుంది. అంటే ఆ భ్రాంతి, ఆ తాడు అన్నది పాము అన్న భ్రాంతి ఎంతవరకు మనలో ఉందో అంతవరకు భయభ్రాంతులమయ్యాం, వణికిపోయాం. కానీ వెలుగులో అది తాడు అని తెలుసుకోగానే ఆ భయం పోయి విశ్రాంతి పొందాం, మనశ్శాంతి పొందాం, ప్రశాంతత పొందాం. అంటే సత్యం తెలుసుకున్నప్పుడు అటువంటి ప్రశాంతత మనకు కలుగుతుంది. ఈ భయానికంతా కారణం ఈ లోకం సత్యం అనుకోవడం, నిజం అనుకోవడం, కళ అని తెలుసుకోకపోవడం. ఈ కళ అనేది అద్వైతులు భావించే భావన, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్వీకరించిన అన్నమాచార్యుల వారు కూడా కళ అన్నారు. రెండు కారణాలు దానికి. ఒకటి, ఆయన జన్మతః స్మార్త సాంప్రదాయానికి చెందిన మహానుభావుడు. అంతేకాదు, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని పరిశీలించిన, కాలక్రమేణ ఆయన పరిణతి చెంది ఒక మహాయోగి, మహాద్రష్ట, సత్యాన్ని చాలా శుద్ధంగా దర్శించిన మహాయోగి అయ్యారు కనుక
ఆయన కల వంటిది బతుకు ఘనునికిని. ఘనుడు అంటే ఎవరంటే బ్రతుకు కళ అని తెలుసుకున్నవాడు చాలా గొప్పవాడు అని అన్నమయ్య అంటున్నాడు. అటువంటి ఘనుడు తెలుసుకుంటాడు కాబట్టి ఏమని, ఇది నా కళ ఇది నిజం కాదు అని తెలుసుకుంటే మోక్షము. ఎందులో నుండి మోక్షము? భవసాగరం నుండి మోక్షము, ఈ దుఃఖం నుండి మోక్షం లభిస్తుంది. కళ చూడండి, మనకెంతో భయంకరమైన కళలు వస్తుంటాయి, ఆ కళలో వణికిపోతుంటాం. మెలకు వచ్చిన కొన్ని క్షణాల వరకు కూడా వణుకుతూ ఉంటాం. ఎప్పుడైతే మనకది తెలుస్తుందో, అయ్యో ఇంతవరకు నేను చూసింది స్వప్నం మాత్రమే, కళ అది నిజం కాదు అని తెలిసినప్పుడు ఎంత విశ్రాంతి, ఎంత రిలీఫ్ పొందుతాం చూడండి. ఆ ప్రశాంతత సత్యం తెలుసుకున్నప్పుడు, ప్రపంచము మిథ్య కళ అని తెలుసుకున్నప్పుడు, సత్యం తెలుసుకున్నప్పుడు, ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా ఈ బ్రతుకు కళ, ఈ ప్రపంచం కళ అని తెలుసుకున్నప్పుడు అంత విశ్రాంతి, అంత ప్రశాంతత కలుగుతాయి. ఒకవేళ తెలియకున్న బంధము కళలోనే ఉన్నామనుకోండి, ఇంకా నిజమనుకుంటూ, అప్పుడు ఎంత భయపడతాం, ఎంత బంధం, ఎవరో మనకు ప్రియమైన వాళ్ళు దూరమైపోతున్నట్టు కళ వచ్చింది, ఆ బంధం అలాగే ఉంటుంది. దుఃఖానికి కారణం బంధం. కొంత ఆలోచన చేసి చూస్తాం. ఒక పోస్ట్ మ్యాన్ ఒక టెలిగ్రామ్ తీసుకొస్తాడు, మన ఇంట్లో ఇస్తే యువర్ సన్ హ్యాస్ పాస్డ్ అవే అనే టెలిగ్రామ్ వచ్చింది. వస్తే ఎంత బాధపడతాము, సొంత కొడుకు పోయాడా అని బాధ, చాలా దుఃఖపర్యంతం అవుతాం కదా. కానీ పోస్ట్ మ్యాన్ తిరిగి వచ్చాడు, అదే టెలిగ్రామ్ మళ్ళీ వెనక్కి తీసుకుని, ఇది మీకు ఇవ్వవలసిన టెలిగ్రామ్ కాదండి, పొరపాటున మీకు ఇచ్చాను, ఇది పక్కింటి వాళ్లకు చెందిన టెలిగ్రామ్ అని చెప్పి తీసుకుని వెళ్లి పక్కింట్లో వాళ్లకి ఇస్తాడు. అప్పుడు మనకేమనిపిస్తా, అయ్యో ఇది నా కొడుకు కాదనమాట, ఈ ప్రమాదం జరిగింది నా కొడుకు కాదనమాట అని మనకు ఒక విశ్రాంతి, ఆ దుఃఖం నుండి విముక్తి కలుగుతుంది. ఆ పక్క వాళ్ళు ఏడుస్తారు కదా, పక్క వాళ్లకు వెళ్ళింది టెలిగ్రామ్ అంటే జరిగిన విషయం ఒకటే, కానీ ముందర బాధపడ్డాం తర్వాత బాధ లేదు. దానికి కారణం ఏంటంటే నా కొడుకు నా అన్న బంధం ఉంది కాబట్టి దుఃఖం కలిగింది. లేకపోతే ప్రపంచంలో నిద్ర లేచినప్పటి నుండి ఎంతమంది పోతూ ఉంటారు, ఎందుకంతే దుఃఖం పొందాం మనం, ఎందుకంటే వాళ్లతో బంధం లేదు కాబట్టి. బంధమే దుఃఖానికి కారణమని బుద్ధుడు కూడా చెబుతాడు కదా, అన్ని దుఃఖాలకు కారణం బంధం. ఆ బంధము చిగిపోవాలి అంటే సత్యం తెలియాలి. ఏ సత్యము? ఈ బ్రతుకు కళ అన్న సత్యము తెలియాలి. అది తెలిసినప్పుడు మోక్షము, తెలియకుంటే బంధము అంటున్నాడు అన్నమయ్య. ఘనునికి బ్రతుకంతా కళ వంటిది అంటున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న మంచి చెడ్డ ప్రమాదకరమైన విషయాలు, సంతోషకరమైన విషయాలు అన్నింటినీ యోగ దృష్టితో ఒక కళను ఎలా చూస్తాడో, ఆ కళలో కూడా భయపడతాం కానీ కళ అని తెలుసుకుని జీవితాన్ని చూసేవాడు ఘనుడు అంటున్నాడు అన్నమయ్య. బంధము అంటే నాకు వేమన, యోగి వేమన గుర్తొస్తున్నారు. ఆయన భార్య సంసారాన్ని అంతా వదిలిపెట్టి అభిరామి అనే నర్తకి దగ్గరికి వెళుతూ ఉండేవాడు. ఆవిడంటే వల్లమాలిన బంధం ఏర్పడింది, వ్యామోహం, బంధం. ఎప్పుడు తెలుసుకున్నాడు ఇది ఎంత మిథ్య, ఇది వేస్ట్, వీటి పట్ల వ్యామోహంతో నేను ఇలా ప్రవర్తించడం వృధా, ఇది కళ ఇది నిజం కాదు, ఈ యవ్వనంతో కనిపిస్తున్న ఈ నర్తకి కొన్నాళ్ల తర్వాత చూస్తే అదే రూపంలో గోచరించదు, కొన్నాళ్లకు అసలు గోచరించకుండా పోతుంది, ఇదంతా ఒక డ్రామా కళ అని తెలుసుకోగానే ఆయన యోగి వేమన అయిపోయాడు కదా. కానీ చక్కటి శతకం ఆ బంధాన్ని
పురస్కరించుకుని చక్కటి వేమన శతకం రచించాడు. అది మనందరికీ కూడా ఎంతో జ్ఞానభిక్ష పెట్టే శతకం. సో ఆయన తెలుసుకోనప్పుడు ఆవిడ పట్ల బంధంతో బాధపడ్డాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో యోగి వేమనగా మారిపోయాడు, ఘనుడయ్యాడు, మోక్షాన్ని పొందాడు. తర్వాత అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. తత్వమతి అంటున్నాను, ఎంత చక్కటి మాట. తత్వమతి అంటే తత్వాన్ని తెలుసుకున్న మతి. ఏమిటా తత్వం? యావత్ ప్రపంచము ఒక కళ, నాటకము, ఇదొక సినిమా జరుగుతోంది. సినిమా అంటూ ఉందండి, అసలు ఒక తెర, ఆ తెర మీద బొమ్మలాడతాయి, కానీ మనకు నిజం అనిపించేంతగా ఉంటుంది ఆ సినిమా. ఆ పాత్రలతో మనము ఏడుస్తాం, ఆ పాత్రలతో మనము నవ్వుతాం, ఆ పాత్రలతో మనము భయాన్ని అనుభవిస్తాం, ఆ పాత్రలతో మనము కూడా సంతోషపడతాం, వినోదాన్ని పొందుతాం. కానీ అది నిజమా? అది బొమ్మ. ఒక తెర మీద ప్రొజెక్టర్ వేస్తే కనబడుతున్న బొమ్మలవి. అంతే ప్రపంచకం, మన మైండ్ ప్రొజెక్ట్ చేస్తోంది, మనం ప్రపంచాన్ని చూస్తున్నాము. నిద్రలో ప్రపంచం మాయమైపోయింది. ఎక్కడుంది నిద్రలో ప్రపంచం? గాఢ నిద్రలో ఏది లేదు, శూన్యం కదా. సో వరల్డ్ ఈజ్ దేర్ బికాస్ మైండ్ ఈజ్ దేర్. వన్స్ ద మైండ్ ఈజ్ అన్నిహిలేటెడ్ దేర్ ఇస్ నో వరల్డ్. మనసు ఆత్మలో లయమైపోయినప్పుడు ప్రపంచం లేదు, ఒక్క ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకాశంగా ఉంది. అటువంటి తత్వమతి, అటువంటి తత్వాన్ని తెలుసుకున్నవాడు శరీర వ్యామోహం పోగొట్టుకుంటాడు, తన శరీరం మీద వ్యామోహం ఉండదు. అయితే జాగ్రత్త పడే వాళ్ళు ఉంటారు, దీన్ని ఉపాధిగా వాడుకుని కొన్ని కర్తవ్యాలు నిర్వహించాలి, కొన్ని కారణాలు నెరవేర్చాలి, భగవంతుడు అప్పజెప్పిన పని చెయ్యాలి అని అనుకునే వాళ్ళు శరీరాన్ని కొంత గమనించుకోవచ్చేమో. కాకపోతే శరీరం పట్ల శరీరమే నేను అనే వ్యామోహము, బంధము, మూర్ఖత్వము, అజ్ఞానము వాళ్లలో ఉండవు. తనుపై ఆశలేని తత్వమతికి సుఖమేది దుఃఖమేది అంటే వాళ్ళు, వాళ్లకు సుఖముండదు దుఃఖముండదు అని కాదు, యోగ దృష్టితో చూస్తున్నప్పుడు సుఖం ఒక అనుభవం, దుఃఖము ఒక అనుభవం, అంతే కదా. సుఖము దుఃఖము రెండు అనుభవాలి. బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ అన్నాడు ఒక కవి. బాధే సౌఖ్యము కాదు, బాధ కూడా సౌఖ్యమే కదా. సుఖాన్ని ఎలా అనుభవిస్తున్నామో దుఃఖాన్ని కూడా అలాగే అనుభవించి సాక్షీభూతంగా చూడగలిగినప్పుడు రెండు అనుభవాలే అవుతాయి, అంతే. ఒకటి నాకు కావాలి, ఒకటి వద్దు, ఇది మంచిది ఇది చెడ్డ అన్న విశ్లేషణ విచక్షణ అన్ని పోయి అన్నింటినీ ఒకే దృష్టితో శీతోష్ణ సమదుఃఖేషు సమసంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నిందకి స్తుతికి రెండింటికి మౌనంగానే ఉంటాడు. కష్టానికి సుఖానికి, ఉష్ణానికి చలికి, రెండింటికి కూడా సమతౌల్యమైన మానసిక స్థితిని కలిగి ఉంటాడు యోగి, తత్వమతి. అప్పుడు ఇది సుఖము, నాకిది కావాలి, ఇది దుఃఖము, నాకొద్దు అనే విభేదము ఆ యోగి, ఆ తత్వమతి పొంది ఉండడు. పునిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనర ఫలము వల్లని యోగికిని. మహాభారతాన్ని మనం గమనిస్తే శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత ఒక అబద్ధం చెప్పిస్తాడు. ఏమని? అశ్వత్థామ హతః కుంజరః అంటే
ద్రోణాచార్యుడు చాలా గొప్ప విలువిద్య సంపన్నుడు. ఆయనను జయించడం చాలా కష్టం. మరి ఆయనను ఎలా కూల్చివేయాలి? ఆయనకు అతని కుమారుడు అశ్వత్థామ అంటే వల్ల మాలిన ప్రేమ అనుబంధం. ఆయన చనిపోయాడు అని చెప్తే ఆయన చంపకుండానే చనిపోతాడు. అలాగని చెప్పి శ్రీకృష్ణుడు ఒక ఉపాయం ధర్మరాజుకు బోధిస్తాడు. అదిగో ద్రోణాచార్యుడు వస్తున్నాడు, నువ్వు అశ్వత్థామ హతహ అని అను. అంటే ధర్మరాజంటాడు, అయ్యా కృష్ణ, నాకు అబద్ధాలాడ్డమే రాదే, ఎట్లా ఈ అబద్ధం చెప్పడం కృష్ణ? అంటే పోని అది ఆ మాట గట్టిగాను, తర్వాత మెల్లిగా కుంజరహ అని అను. కుంజరహ అంటే ఏనుగు. ఆ ఏనుగు పేరు కూడా అశ్వత్థామ అని ఉందన్నమాట. అశ్వత్థామ పేరుతో ఒక ఏనుగు కూడా ఉంది. ఆ ఏనుగు అప్పుడే చనిపోయింది కాబట్టి ఆ ఏనుగు చనిపోయిందని నువ్వు చెప్పినట్టు అవుతుంది, ఇది అబద్ధం చెప్పినట్టుండదు అని కృష్ణుడు ఒక ట్రిక్, ఒక ఉపాయం ధర్మరాజుకు చెప్పాడు. అంటే నిజానికి ఒక సత్య సాధనకు, ఒక సత్య సంకల్ప సాధనకి అబద్ధమాటం కూడా సత్యంతో సమానమే. అది ఎవరికి హానికరం కాకూడదు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారుంటే ధర్మం జయించదు అక్కడ. ఆ ధర్మాన్ని జయింపచేయడానికి కృష్ణుడు అబద్ధమాడమంటే ధర్మరాజు తన వ్రత పాలన భంగం కలుగుతుంది అని అన్నాడు కాబట్టి ఒక ఉపాయంలా ఆయనకు చెప్పించాడు. అశ్వత్థామ హతః కుంజరః అని మెల్లిగా అనమన్నాడు. అలాగే ధర్మరాజు ఆయన మాట పాటించి అశ్వత్థామ హతః కుంజరః అనగానే ద్రోణాచార్యుడు కుప్పకూలిపోయాడు. అప్పుడు బాణమేసి అతన్ని వధించడం జరిగింది. ఇప్పుడు ఆ కృష్ణుడికి ఈ మహాభారత యుద్ధంలో తనకు తానుగా ఆశించే స్వార్థపరమైన ధ్యేయమేం లేదు, ఎవరికీ లేదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పి కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మ చెయ్యి, ఈ కర్మ అవసరం కాబట్టి చెయ్యి, లోక సంరక్షణార్థం, ధర్మ సంరక్షణార్థం ఆ కర్మ అవసరం కాబట్టి నేను చేస్తున్నాను అన్న అహంకారం కాని, ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం కావాలి అన్న ఫలాపేక్ష గాని లేకుండా ఎప్పుడైతే నువ్వు కర్మ చేస్తావో అప్పుడు నీకు ఆ కర్మ ఫలితము పుణ్యమైనా పాపమైనా అంటదు. ఒక కర్మ చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు పుణ్యం వచ్చిందనుకోండి, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మనెత్తాలి. ఒక కర్మ చేసినప్పుడు పాపం అంటింది, ఆ పాపాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మనెత్తాలి. కాబట్టి రెండు విధాలుగా కూడా జన్మనెత్తాలి. ఈ జన్మ పరంపరల నుండి బయటపడినప్పుడే కదా మోక్షము. అందుకే ఎటువంటి ఫలితము ఆశించవద్దు. ఈ కర్మ నేను చేస్తున్నాను అన్న అహంకారం కలిగి ఉండవద్దు. అప్పుడు పుణ్యం చేసినా పాపం చేసినా నీకంటదు. అసలు అలాంటి స్థితికి వెళ్ళాక పాపం చేయాలని ఆలోచనే ఉండదు. అవసరమైన పని చేస్తాం మంచికి. స్వామి చేతిలోని ఒక పరికరంలాగా ఏది అవసరమో అది చేస్తాం. ఫలాపేక్ష లేనప్పుడు పాపపుణ్యాల ప్రసక్తి ఎక్కడొస్తుందండి? దానం చేసి నాకు ప్రమోషన్ కావాలి, అనాథ పిల్లలకు నేను భోజనాలు పెట్టి నేను సంతానవతిని కావాలి, భగవంతుడికి ఒక కొబ్బరికాయ కొట్టి 12 కోరికలు నెరవేరాలి, ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు పాపము పుణ్యము రెండు మనకు అన్వయమవుతాయండి. లేదా ఎవరినైనా మన స్వార్థం కోసం ఆ పక్కవాడి అదృష్టం మనం హరించాలి, వాడి అవకాశం మనం తీసుకోవాలి, వాడి గురించి ఏదో చెప్పేసి వాడి అవకాశం మనం తీసుకోవాలి, ఇలా మనం ఆలోచన చేసినప్పుడు పాపము పుణ్యము రెండూ మనకు అన్వయమవుతాయి. స్వార్థంతో పనిచేసినప్పుడు, ఫలాపేక్షతో పనిచేసినప్పుడు. ఆ ఫలాపేక్ష లేనప్పుడు పాపపుణ్యాలు మనకంటవు, స్వార్థం లేనప్పుడు పాపపుణ్యాలు మనకంటవు. వనర ఫలము వల్లని యోగికిని, ఆ యోగే ఈ ఫలాపేక్ష లేకుండా ఉంటాడు. యోగి అంటే ఎవరంటే నిరంతరము పరమాత్మలో
ఐక్యమయ్యున్న మనసు కలవాడు తన జీవాత్మను పరమాత్మలో విలీనం చేసుకోగలిగినవాడు యోగి. అటువంటి యోగికి ఇది పాపము ఇది పుణ్యము అన్న విభేదం పోతుంది, కర్మగా కనపడుతుందంతే. ఆ కర్మ అవసరమైతే చేస్తాడు, అవసరం లేకపోతే చెయ్యడు. తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికి. ధీరుడు అని ఎందుకంటున్నాడంటే, మన అయ్యో నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నేను లంచ్ చేయలేదు, డిన్నర్ చేయలేదు అని మనం కంగారు పడుతూ ఉంటాం. నాకేమైపోతుందో, బలహీనత వస్తుందో, నేనేం తినలేదే తాగలేదే అని. నిరాహారి ధీరుడు అనంటే ఇది, ఈ ధీరుడు అన్న పదానికి అర్థము లోపల భగవత్ తత్వాన్ని నింపుకున్నప్పుడు వచ్చే ధైర్యం కలిగిన వాడు ధీరుడు. ఊరికే బరి తెగించిన వాణ్ణి ధీరుడు అనకూడదండి. ఇక్కడ ధీరుడు అనంటే అంతా భగవత్ తత్వంతో నిండుకుని ఉంది, భగవత్ స్వరూపంతో నిండుకుని ఉంది. కొంతమంది యోగులు హిమాలయాల్లో వేల సంవత్సరాలు ఆహారం లేకుండా తపస్సు చేస్తూ కూర్చుంటారు. ఏమండి వాళ్ళకి ఆహారం లేదే, మరి వాళ్ళు ఎలా బతికి ఉన్నారు అనంటే, వాళ్ళు అతి శక్తివంతము, అంతకన్నా మించిన శక్తి కలిగినది ఏదీ లేదు, పరమాత్మ. ఆ పరమాత్మలో ఎప్పుడూ తమ జీవాత్మను విలీనం చేసి ధ్యానంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆహారం లేకుండా కూడా జీవించి ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్లకు మీరు విషమిచ్చినా పనిచేయదు, అమృతమిచ్చినా పనిచేయదు. ప్రహ్లాదుడు హరిధ్యానంలో అటువంటి మానసిక స్థితికి ఎదిగిపోయాడు. బాల్య స్థితిలోనే ఆయన బాల్యంలోనే అటువంటి యోగత్వానికి చేరాడు ప్రహ్లాదుడు. అందుకనే హిరణ్యకశపుడు విషమిచ్చి చంపాలని ప్రయత్నం చేసినా ఆయన మరణించలేదు. కారణం, ఆయన నిరంతరము అనంత తత్వంలో లీనమై ఉన్నాడు బాలుడుగాని. అలాగే మీరాబాయికి విషం పంపాడు తన భర్త రాణా. తాను కృష్ణుడే, మెరేతో గిరిధర్ గోపాల్ దూస్రాన కోయి, కృష్ణుడే నావాడు, నాకింకెవళ్ళు లేరు, కృష్ణుడే కావాలి, కృష్ణుడే నా భర్త అని ఆమె మైమర్చిపోయి పాడుకుంటూ ఉంటే, రాచరికపు మర్యాదలన్నింటినీ ఉల్లంఘించి తాను కృష్ణుడితో అద్వైత స్థితిలో, మానసిక స్థితిలో తానుంటే రాణా ఆమెను చంపించాలని విషం పంపాడు. ఆ విషము తాగేసింది తను. తాగేసినా కూడా చావలేదు. కారణమేమంటే, కృష్ణతత్వం, అనంత కృష్ణతత్వంలో మీరా ఎప్పుడూ మగ్నమై ఉంది. అందుకే ఆమెకు చావు లేకుండా పోయింది. భగవంతుడు రాసిన చావు అంటే ఈ దేహంలో ఈ ఆత్మ ఇన్నాళ్ళు ఉండాలని సంకల్పిస్తాడు. అదైన తర్వాత సహజంగా మరణించడం జరుగుతుంది. కానీ వీళ్లను విషమిచ్చి చంపే ప్రయత్నం విఫలమైంది కదా. అది అన్నమయ్య ఇలా చెప్తున్నాడు, తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికి. నిరాహారి అంటే వాళ్ళు తినరు అని కాదు, తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే, తింటారు, శరీరం ఉంది కాబట్టి. ఆ జిహ్వ చాపల్యంతో పొట్ట బద్దలయ్యేలాగా తినే వ్యామోహం వాళ్లకుండదు. పగవారనగా వేరి, బంధులనగా వేరి, వెగటు ప్రపంచ సహజంగా మరణించడం జరుగుతుంది. కానీ వీళ్లను విషమిచ్చి చంపే ప్రయత్నం విఫలమైంది కదా. అది అన్నమయ్య

పగవారనగా వీరి, బంధులనగా వీరి, వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. వెగటు ప్రపంచమే కదండి, ఎంత వెగటండి ఇది. అన్నమయ్య జీవితంలో కూడా ఈ వెగటు ప్రపంచము అనిపించిన ఒక సంఘటన ఉంది. తానిప్పుడూ హరి ధ్యానంలోనే ఉంటున్నాడని తండ్రి నారాయణ సూరి ఆయనకు ఇహలోక స్పృహ కలిగించాలన్న సంకల్పంతో పశువులకు గడ్డి కోసుకుని రమ్మంటాడు. అన్నమయ్య కొడవలి చేత పట్టుకుని గడ్డి కోస్తూ ఉంటాడు అడవుల్లో. కోస్తూ ఉండగా హరినామ సంకీర్తన చేస్తూ పరధ్యానంలోకి వెళ్లిపోయి పొరపాటున కొడవలి ఆయన వేలుకు తాకి రక్తం బొటబొటా స్రవిస్తుంది. ఆ బాలుడిలో వైరాగ్యం కూడా పెళ్ళుకి వస్తుంది. అప్పుడు తాను పాడుకున్న పాట ఒకసారి కొంత పాడి వినిపిస్తాను.

నాకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అన్న ఎవరు, వదిన ఎవరు, వీళ్ళందరూ బంధువులు అనుకుని వీళ్ల మాటలు విని వీళ్ల పట్ల అనుబంధంతో నేను హరినామానికి దూరమయ్యాను, వీళ్లంతా నాకు బంధువుల అని వెగటుగా కనిపించింది ప్రపంచం అన్నమయ్యకు. అంటే ఆ వివేకం వచ్చింది, నావారెవరు పరవారెవరు, హరి ఒక్కడే నావాడు, మిగిలింది వెగటు ప్రపంచము అన్న భావన సాక్షాత్ అన్నమయ్యకే కలిగింది. ఏదో చూస్తామబ్బా, నీ కళ్ళు చేపల్లాగా ఉన్నాయి, నీ జడ పాములాగా ఉంది, ఏమేమో నీ మొహం చంద్రుడిలాగా ఉంది, ఇలాంటి కవిత్వాలన్నీ చదువుతాం కదా. కానీ ఒక 60 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి అటువంటి కవిత్వం అన్వయమవుతుందా? అంత అశాశ్వతమైన ఆ శరీరానికి అన్ని కవిత్వాలు మనం అల్లుకుంటాం. సరే, ఇది అశాశ్వతమన్న ధోరణిలో పాడుకుంటే పాడుకున్నా, కానీ అది శాశ్వతమన్న భ్రమకు లోనైపోతే వెగటేస్తుందండి. నేను ఈ కవిత్వం రాసుకున్నానే, ఈ కవిత్వానికి సరిపడగా అవతల మనిషి ఇప్పుడు లేదే అంటే ఎంత వెగటుగా ఉంటుంది చెప్పండి.

విచక్షణ జ్ఞానము వివేకము. ఆ వివేకము శాశ్వత శాశ్వతాలు విశ్లేషించగలిగిన వాడు వివేకి కదా. ఆ రెండు తెలుసుకున్నవాడు శాశ్వతానందాన్ని ఆశిస్తాడు, వెగటు ప్రపంచాన్ని విడిచేస్తాడు. అటువంటి వాడికి పగవారు బంధువులు అన్న ఒక విభేదం కూడా ఉండదు. అర్జునుడు మహాభారత యుద్ధంలో ఏడ్చాడు, కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్జీవితేనవ, ఎందుకయ్యా నాకు ఈ రాజ్యము, నా బంధువులందరినీ చంపి వాళ్ల రక్తంతో తడిసిన ఈ భోగభాగ్యాలు భోజనాలు రాజ్యాలు నాకొద్దు కృష్ణ అంటాడు. అప్పుడు భగవద్గీత ఆ అర్జునుడి ఏడుపు ఆపటానికి, వాడికి వివేకం కలిగించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన బోధ, శ్రీకృష్ణుడు పాడిన దివ్యమైన పాట భగవద్గీత. అందులో చెప్తాడు కృష్ణుడు, వీళ్ళందరూ నీవాళ్లని అనుకుంటున్నావా, నీకు వాళ్లకు బంధమేముందిరా, నాలో చూడు, వాళ్ళెప్పుడో చచ్చిపోయారు ఆల్రెడీ, కానీ నువ్వు నిమిత్తమాత్రుడివి, కర్మ చెయ్యటానికి నువ్వు నిమిత్తమాత్రుడివి, ఆ కర్మ చెయ్యి, దాన్ని పాపము పుణ్యము నీకంటవు, ఈ కర్మ చేస్తున్నది నేను అన్న భావన వదిలేసి చెయ్యి, అప్పుడు ఆ ఫలితం నీకంటదు, వాళ్ళు నా వాళ్ళు అన్న భావం పోతుంది. పరమాత్మ తత్వాన్ని అంతటా చూసినప్పుడు పగవాళ్ళు నా వాళ్లే, నా వాళ్ళు నా వాళ్లే, అంతా ఉన్నది ఒక్కటే, సర్వం బ్రహ్మమయం. అంతటా పరమాత్మను చూసేవాడికి నా వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు పరాయి వాళ్ళు నా వాళ్ళు అన్న భావం ఉండదు, అంతా ఒక్కటే, సర్వం బ్రహ్మమయం. పగవారనగా వేరి, బంధులనగా వేరి. శ్రీకృష్ణుడు అందుకనే బంధువులైనా కూడా చంపగలిగాడు దుర్మార్గులను అనంటే రాక్షసులను దుర్మార్గులను చంపగలిగాడు అనంటే అది ఆయన పరిపూర్ణ యోగి కాబట్టి, నేను చంపితే వాళ్ళు నా వాళ్ళు అని ఏడవడానికి కానీ పగవాళ్లు పోయారు అని దుఃఖపడటానికి కానీ ఆయనకు అవసరం లేదు, ఆ స్థితిలో లేడు పరిపూర్ణ యోగి. ఇప్పుడు అంతటా వాడు బతికున్నా దేవుడే, చనిపోయాడనుకో పరమాత్మలో లీనమయ్యాడు, ఇంతకుముందు పరమాత్మలోనే ఉన్నాడు, ఇప్పుడు పరమాత్మలోనే ఉన్నాడని చూస్తాడు కృష్ణుడు, అందుకే బాధపడడు. అటువంటి పరిపూర్ణ యోగత్వాన్ని అర్జునుడికి కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. పగవారనగా వేరి, బంధులనగా వేరి, వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. వేవేల విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. ఎప్పుడు అన్నమయ్య కీర్తనను విశాలంగా విశ్లేషించిన అది అనంతత్వంలోనికే వెళుతుందండి. నేను నిద్ర లేచి స్వామి ముందర అగరబత్తి వెలిగించలేదు, అందుకే నాకిప్పుడు ఆఫీస్కి రాగానే బాస్ నన్ను తిట్టాడు, నీ అగరబత్తి కోసం భగవంతుడు కాచుకోడు, నువ్విచ్చే చిన్న కలకండ ముక్క కోసం అని చెప్పి భగవంతుడు, వాడు నాకు ఈరోజు కలకండ ముక్క పెట్టలేదు కదా, వాడికి ఏదన్నా శిక్ష వేద్దాం అనుకునేంత మూర్ఖుడు నీచుడు కాదు భగవంతుడు. ఆయనకు అగరబత్తి వెలిగిస్తున్నాము, ఆయనకు కలకండ పెడుతున్నాము అంటే అది మన కోసం, మన మనసే అక్కడ ప్రతిఫలిస్తుంది. భగవంతుడు మన పట్ల ప్రేమతో అది స్వీకరించడానికి కూడా ఆకారం ధరించి రావచ్చుగాక, కానీ అది ఈ సమస్త సృష్టిని చేసిన భగవంతుడికి అవసరమా నీ కలకండ మొక్క? నిన్ను సృష్టించి నీకు బుద్ధినిచ్చి యావత్ విశ్వాన్ని సృష్టించిన వాడు ఏది కావాలంటే తీసుకోలేడు? మనం పెడితేనే తింటాడా? తింటాడు, సాకార రూపం ధరించి మన మనసుకి సంతృప్తినివ్వడానికి ఆయనకు అవసరమై కాదు. కాని ఇది భక్తుడి స్థాయిలో ఇవన్నీ సాగుతాయి. భక్తుడి స్థాయి నుండి యోగత్వంలోకి వెళ్లిన జ్ఞాని ఆ కర్మలు చేస్తాడు, చేసిన అవి
చెయ్యలేకపోయినప్పుడు భయపడడు, అయ్యో నేను స్వామికి ఇవాళ ప్రసాదం పెట్టలేదు, మరి నాకేం జరుగుతుందో ఏమో, ఎటువంటి అశుభం జరుగుతుందో ఏమో, నేను అక్కడ మొక్కుకుని రావడం మర్చిపోయాను, వెళ్లి పటానికి మొక్కుకుని రావడం మర్చిపోయాను, ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో ఏమో, ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు సాధారణ మానవ స్థాయిలో ఉంటుంది, ఉండిన ఆలోచన చేసేవి కూడా మనసు మళ్లీ ప్రతిఫలింపజేస్తుంది కూడా. నిజమైన జ్ఞానికి నేనవి చెయ్యలేదు, ఇవి చెయ్యలేదు, ఇలాంటి విధులు ఉంటాయి చూడండి, కొన్ని మెకానికల్ కర్మలు కొన్ని చేస్తారు, మనసు ఎక్కడో పెట్టుకుని సంధ్యవార్చటం, మనసు ఎక్కడో పెట్టుకుని సహస్రనామం చదవటం, ఇవన్నీ దండగా అండి. వాటిని అనంత తత్వంలోకి వెళ్లి స్వామి అసలు రూపం దర్శించటానికి ఉపకరణాలుగా వాడుకున్నామో అవి పనికొస్తాయి, లేకపోతే పనికిరావు. ఇప్పుడు ఏబిసిడీలు ఉన్నాయి, ఏ అంటే అర్థం ఏమన్నా ఉందా, బి అంటే అర్థం ఉన్నా ఉందా, ఏమీ లేవు. కానీ అవి నేర్చుకుంటాం, అవి నేర్చుకుని వాటితో వర్డ్స్ సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. ఏబిసిడీలు రాకపోతే ఎలా రాస్తామండి ఇంగ్లీష్ భాష, నేర్చుకుంటాం, కాకపోతే వాటికి అర్థం లేదు. అవే పరమార్థమని ఏబిసిడీలు నేర్చుకుని రోజు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బిస్కెట్ అంటుంటే అర్థమేముంది, ఏమీ లేదు. అలాగే ఈ విధులు కూడా ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకుని భౌతిక దేహ భ్రాంతి నుండి బయటపడి ఆత్మస్థితికి, ఆత్మానుభవ స్థితికి వెళ్లడానికి అవి ఉపకరిస్తే వాటి వల్ల ప్రయోజనం ఉంది. కానీ కేవలం వాటిని ఆచరించడానికే రోజు మర మనిషిలాగా ఆచరిస్తూ ఉంటే, ఒక రోబోలాగా, వాటికి పరమార్థం లేదు. వేవేల విధులందు వెరపేది మరపేది, కానీ అవి చాలా ముఖ్యమండి. దైవాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో అనుభవిస్తున్న యోగికి వాటి అవసరం లేదు. కానీ మనకు శీతలము ఉష్ణము తెలుస్తున్నప్పుడు, ఆకలి దప్పులు వేస్తున్నప్పుడు, మంచి చెడ్డ విచక్షణ ఇంకా ఉన్నప్పుడు ఈ విధులు పాటించడం కూడా అవసరం. కానీ వాటిని అధిగమించి యోగత్వంలోకి వెళ్లిపోయిన వాడు ఆ విధులకు భయపడడు. వెరపు లేదు, మరపు లేదు, మర్చిపోను మర్చిపోడు, వాడు చేయాలనుకుంటే చేస్తాడు. అలాగే వెరపు అయ్యో చేయలేదే అనే భయమూ లేదు, అవి చెయ్యాలి అని అతి శ్రద్ధ లేదు, చేస్తే చేస్తాడు, ఒకవేళ చేయలేకపోతే భయపడడు. అటువంటి జ్ఞాని అవుతాడు, అటువంటి యోగి అవుతాడు. ఎప్పుడూ దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించి అంతటా వ్యాపించిన శక్తి దైవము అని అనుభవంగా తెలుసుకున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. మనసులోనే భగవంతుణ్ణి, తనలోనే హరిని దర్శిస్తున్న ద్రష్ట వాడికి ఇది తిరుపతి, ఇది భద్రాచలము, ఇది హైదరాబాదు, ఇది అమెరికా అన్న ధ్యాస ఏముంటుంది, అంతా ఒకటే అయిపోతుంది. ఎవరికి ఎవరికైతే అంతర్దర్శనం కలుగుతుందో, లోపలే స్వామిని దర్శిస్తుంటాడో, వాడు ఎక్కడికి వెళ్లినా తిరుపతి, ఎక్కడికి వెళ్లినా భద్రాచలమే, ఎక్కడికి వెళ్లినా కైలాసమే, ఎక్కడికి వెళ్లినా వైకుంఠమే, ఎక్కడ తానుంటే అక్కడ అదే వైకుంఠం. ఎందుకని, లోపల బయట అంతా స్వామిని దర్శిస్తున్నాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. అది పూర్ణానికి పూర్ణం కలపండి, పూర్ణమే ఉంటుంది. మళ్ళీ పూర్ణం ఇక్కడ పూర్ణమే, అక్కడ పూర్ణమే, ఎక్కడ చూసినా సంపూర్ణమైన స్వామి అనంత తత్వం గోచరిస్తూ ఉంటుంది పరిపూర్ణంగా. అప్పుడు ఈవలేది ఆవలేది, అక్కడ ఇక్కడ అనే భేదభావం ఉండదు, అంత పరిపూర్ణంగా ఆ యోగి దృష్టికి గోచరిస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుడు మనసులోనే దర్శనమిస్తుంటే ఈవల ఆవల అనే భేదం పోతుంది. ఇది అవుట్ ఆఫ్ తిరుపతి
ఇది ఇన్ తిరుపతి అనే ఒక కాన్సెప్ట్ పోయి విశాలతత్వం. ఎక్కడ చూసినా వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఎక్కడ చూసినా స్వామి ఉన్నాడు అని అనంతతత్వం ఏర్పడుతుంది. ఈ పాటంతా ఒకసారి ఆలోచన చేసిన తర్వాత నాకు రమణ మహర్షి ఒకసారి నా కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నారు. ఆయన చూడండి, శరీరం మీద ఆయనకు ఆశ లేదు, చిన్న హౌ ఇంత చిన్న సన్నగా స్వామి కర్ర పట్టుకుని ఒక లంగోటా మట్టుకు ధరించి, చాలా ఆయనకి జీవితావసరాలు ఏమీ లేవండి. ఆయన పెద్ద బంగ్లాలో లేడు, ఆయన పెద్ద రోల్స్ రేస్ కార్లో తిరిగిన వాడు కాదు. భక్తులందరూ ఆయనను

ఇంత వైగటండి, మాంసంతో కూడుకున్న ఒక ముద్ద కదా. ఏతన్మాంసవ సాది వికారం, ఇది మాంసంతో కూడుకున్న ముద్ద. నేను కవిత్వాలు రాసుకున్నానే చాలా శృంగారంగా, అది మాంసంతో కూడుకున్న ముద్ద. అది వెగట్టు కదండి. అసలు ఎలా పైపోతలకు భ్రమసి కవిత్వాలు రాస్తారు. వెగట్టు ప్రపంచమెల్ల విడిచే వివేకి. వివేకము అంటే ఇది సత్యము, ఇది అసత్యము, ఇది మంచి, ఇది చెడ్డ అన్న ఒక

లేని స్థితిలో ఒక జీవి ఉన్నాడు అంటే అది రమణ మహర్షి పిక్చర్ గుర్తొస్తుందండి. రమణ మహర్షి సాక్షాత్తు భగవంతుడు అని చెప్పచ్చు. మనిషి భగవంతుడు అయితే ఎలా ఉంటాడంటే రమణ మహర్షి లాగా ఉంటాడు. అది ఏం కావాలి ఆయనకి, ఏ భోగం కావాలి, ఏ పదవి కావాలి, ఆయనకు పగవారెవరు, ఆయనకు బంధువులు ఎవరు, అందరూ బంధువులే, ఎవరు పగవారు, ఆయనకు అమృతమేంటి, విషమేంటి, ఏమీ లేదు. అలాగే జిల్లేళ్ళి మూడమ్మ ఒక చేత్తో పెళ్లి చేసేదిట. అలా పెళ్లి చేసి ఒక శ్రాద్ధకర్మ చేసి, అంటే అపరకర్మ చేసి, పోయిన వాళ్ళకి ఒక కర్మ చేసి మళ్ళీ వచ్చి స్నానం చేసి అదే రోజు పెళ్లి చేసేదిట. ఎంత యోగ స్థితిలో ఉంటే జిల్లేళ్ల మూడమ్మ ఒకే సమయంలో ఆ రెండు కర్తవ్యాలు సమదృష్టితో నిర్వహించగలిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొకటి, ఆవిడ చిన్న వయసులోనే ఒక శవాన్ని మంది మోసుకుని పోతూ ఉంటే చూసి ఏమి తేడా ఉంది, వీళ్ళందరూ నడిచిపోతున్నారు, ఆయన పడుకుని పోతున్నాడు, అంతే తేడా అన్నదట. ఎంత యోగ దృష్టి ఉంటే బాల్యంలోనే అంతటి మాట అనగలిగింది కదా. స్వామి, మన స్వామి సత్యసాయీశ్వరుడు, ఆయనను ఒక అనుభవం, ఒక నేను విన్న విషయం మీకు చెప్తాను. ఒక భక్తుడు, నేను వారి అనుమతి తీసుకోలేదు కాబట్టి పేరు చెప్పలేకపోతున్నాను, ఒక భక్తుడు ఆయనను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేవాడిట. రకరకాల మాటలు, కొంచెం స్థాయి తగ్గి మాట్లాడే మాటలు కూడా ఉపయోగించారట ఆయనకి. ఒకసారి తన స్నేహితులందరూ కలిసి పుట్టపర్తికి వెళదామని చెప్పి వాళ్ళు ప్రణాళిక వేసుకున్నారట. ఈయనను పిలిచారట, నువ్వు కూడా వస్తావా అని. అంటే ఎవరు వస్తారు ఆయన దగ్గరికి అని ఒక పేలవమైన మాట ఏదో అన్నట్ట. అయితే వీళ్ళందరూ ఆ అబ్బాయిని చాలా అభ్యర్థన చేశారట. ఏమనంటే, నువ్వు స్వామిని చూడాలని రాకపోతే పోని, కనీసం ఒక పిక్నిక్ లాగా, ఎక్స్కర్షన్ లాగా అనుకుని మా అందరితో పాటిరా, అంతా ఫ్రెండ్స్ కలిసి పోతున్నాం కదా అంటే సరే అని వెళ్ళాట. వెళ్ళితే స్వామి ఈ భక్తులందరినీ వదిలేసి ఆ గుంపులో ఇతన్ని, ఎవరైతే ఇతన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటాడో అతన్ని ఇంటర్వ్యూకి పిలిచాట. పిలిచి ఇంటర్వ్యూ రూమ్ లో చాలా ప్రేమపూర్వకమైన కంఠంతో, ఎందుకు బంగారు నన్ను ఆ క్లబ్ లో కూర్చుని అట్లా తిడుతూ ఉంటావు, నేను నీకేం అపకారం చేశాను అన్న ఒక్క మాట అడిగేసరికి ఆ మాటలోని స్పందనలు ఎటువంటివో, ఆ మాట ద్వారా ఆయనకి ఏ ప్రేమ తరంగాలు తాకాయో కానీ కళ్లనీళ్ల పర్యంతమైపోయి పాదాలు పట్టుకున్నట్ట. తర్వాత అనర్గళంగా ఒక 45 నిమిషాలు స్వామి మాట్లాడి ఆయనకు అనంత తత్వం గురించి బోధించట. ఆయన చాలా ప్రక్షాళన చెంది బయటికి వచ్చాడట. నిజంగా స్వామికి వీడు నా శత్రువు అని భావన ఉంటే అతన్ని ఇంటర్వ్యూకి పిలుస్తాడా? ఆయనలో మార్పు తీసుకురావాలి, మంచి మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడా? ఆయన దర్శన స్పర్శన సంభాషణ అనే వరాలను అనుగ్రహించి సంభావిస్తాడా స్వామి? వాళ్ళకి శత్రువులు మిత్రులనే భేదం లేదండి, వాళ్ళకి అందరూ ఒకటే, అందరూ తమస్వరూపాలుగానే చూస్తారు. అందుకని స్వామి ప్రేమస్వరూపులారా అని అడ్రస్ చేస్తారు. అంటే ప్రేమ అంటే సాక్షాత్ స్వామి భగవంతుడే ప్రేమ. ప్రేమస్వరూపులారా అంటే భగవత్స్వరూపులారా. స్వామి ఇంకోటి కూడా చెప్తారు, నేను దేవుడే, మీరు దేవుడే, తేడా ఎక్కడొస్తోందంటే నేను దేవుడని తెలుసుకున్నాను, మీరింకా తెలుసుకోలేదు. ఎంత సింపుల్ గా చెప్పేశారు చూడండి. అంటే వాళ్ళకి పగవారెవరు, ఎంతమంది పగవారిని ఆయన అనుగ్రహించారు. నా అనుభవంలో ఒక విషయము, నాకు అనుకోని ఒక రకమైన ఒక తీవ్ర పరిస్థితి ఎదురైంది. అది ఎదుర్కొన్నప్పుడు నాకు చాలా తీవ్రమైన తాపం కలిగింది, బాధ కలిగింది. ఎందుకు నేను ఇంత భక్తిలో ఉండి
స్వామిని నమ్ముకుని నాకిటువంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది అని కోపంలో స్వామి పటం తీసి కింద కొట్టేశాను. ఇది ఒక 91-92 ప్రాంతాల్లో, అంటే చాలా ఏళ్లు గడిచాయి, ఇప్పుడు అటువంటి సాహసం చేయలేననుకోండి. అప్పుడు దుస్సాహసం, అప్పుడు ఆ పటాన్ని గిరాటు వేసి కొడితే పగిలిపోయింది. కానీ నాకు చాలా పశ్చాత్తాపం వచ్చింది, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, నా కర్మను అనుభవించటానికి స్వామిని ఎట్లా కర్తం చేశాను, నేనేం చేసుకున్నానో నాకు ఈ పరిస్థితి ఎదురైంది, దీన్ని నేను అనుభవించవలసిన బాధ్యత నాకుంది, అది అనుభవించేటప్పుడు స్వామిని రక్షగా తీసుకుని స్వామి సాంగత్యం కోరుతూ ఆశీస్సులు కోరుతూ అనుభవించాలి, కానీ నాకెందుకు ఇటువంటి పరిస్థితి కల్పించావని ఆయన పట్ల ఆగ్రహం చెందటం పేదవాడి కోపం, పెదవికి చెట్టు నాకే చెట్టు. కానీ నేను మళ్లీ పుట్టపర్తికి వెళ్లాను, స్వామి ఇంటర్వ్యూ కోసం కాచుకున్నాను, స్వామి దయతో పిలిచారు. పిలిస్తే స్వామి ఈ విషయం ఏమైనా ప్రస్తావిస్తారేమో అంటే ఏమీ ప్రస్తావించలేదు. మళ్లీ నేనే అంతా మాటలయ్యాక స్వామి క్షమించండి నమస్కారం చేసినప్పుడు, అది నీకు నాకు సామాన్యమేలే, నేనేం అనుకోలేదులే అన్నారు స్వామి. అంటే అట్లా పటం గిరాటు వేసి కొట్టినందుకు మూర్ఖురాల, పటం తీసుకుని గిరాటు వేసి కొడతావా అని ఆగ్రహించవచ్చు గురువుగా, అంత ప్రేమతో నీకు నాకు సామాన్యమేలే, నేనేమనుకోలేదులే అని ఆయన మళ్లీ ప్రోత్సహించి నన్ను పంపించారే, వాళ్లకి పగవారు మనవాళ్లు అనే బాధ ఉండదండి. నిజానికి స్వామి అలా పగవాళ్లనే ఎక్కువ దగ్గర తీసి దువ్వి వాళ్లలో మార్పు తీసుకొచ్చిన సందర్భాలు సాయి కుటుంబ సభ్యులందరికీ చాలా తెలుసు. అటువంటి సంఘటనలు ఎవరాయనను నిలదీస్తారో ప్రశ్నిస్తారో వాళ్లనే అనుగ్రహించే తత్వమున్నవాడు ప్రేమస్వరూపుడు సాయి. ఈ పాట సారాంశము సాయి, ఈ పాటకి సాకారం సాయి. ఆ స్వామి శ్రీచరణాలకు మనసా నమస్కరిస్తూ ఆ స్థాయికి, ఆ ప్రేమ దేశానికి మనందరినీ కూడా తీసుకువెళ్లే అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించాలి స్వామి అని మనసా స్వామిని ప్రార్థిస్తూ మీ అందరితో ప్రేమపూర్వకంగా సెలవు తీసుకుంటుంది శోభారాజు. సాయిరాం.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: ఇరవై నాలుగో నామం. ఓం శ్రీ సాయి అవతార మూర్తయే నమః. దీనికి మామూలుగా మనందరం చదువుకునేటప్పుడు అవతారమూర్తి నిజమే కదా, అవతారం ఇచ్చి వచ్చాడు కదా, అదే ఈ నామం తాలూకు అర్థం. అంతేకాదు, అవా తార, అవా అంటే కిందికి, తార అంటే నక్షత్రం. నక్షత్రమండలం అంత దూరంలో ఉన్న పరమేశ్వరుడు మానవ రూపంలో కిందికి దిగి వచ్చాడు. స్వామి చెప్తారు, కర్మబంధం వల్ల పుట్టారు మీరు, నా అంతట నేను నిశ్చయించుకుని వచ్చాను. నేను నువ్వు ముందుకెళ్తున్నావు, మీదికెళ్లాలి నువ్వు, నేను కిందకొచ్చాను మీకోసం. ఇందులో ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలి మీకు. శ్రీవారు ఒక భక్తుడికి షిర్ది బాబా పెండెంట్ ఇచ్చారు. కాస్త వయసు నిండింది కనుక నేను కూడా చెప్పొచ్చు, నాకు కూడా రక్ష కింద ఇచ్చారు ఒకటి, నా భార్య ద్వారా పంపించారు. అది ఒక్కటే నేను వేసుకుని ఎప్పుడు అది లేకుండా ఎక్కడికి వెళ్ళను. అది ఎప్పుడు నా తండ్రి వేసిన యజ్ఞోపవీతం, మా బంగారు తండ్రి వేసిన ఆ రక్ష, ఈ రెండు నేను. ఆ రక్ష షిర్ది బాబా ప్రతిమ, వెనకాతల శ్రీరామ పట్టాభిషేకం ఉంటుంది. ఆ రక్షలో కిందన టిపిఎస్ అని మూడు ముక్కలున్నాయి. టిపిఎస్ అజ్ఞానంలో కొందరు అనుకుంటారు ఆ పెండెంట్ చేసిన వాడి పేరై ఉంటుంది అనుకుంటారు. నేను చూసుకున్నాను టిపిఎస్ ఉంది. నేను అలాంటివి చూడను, అది వేసుకుని ఆనందించడం తప్ప. ఓసారి సనాతన సారథిలో రాశారు, ఒక బాబుకి ఇలాంటి రక్షించారట, ఎవరో అమెరికా అబ్బాయో ఏ ఇంగ్లండ్ అబ్బాయికో ఇస్తే శ్రీవారిని అడిగాట, స్వామి స్వామి కిందన టిపిఎస్ అని ఉంది, దాని అర్థమేంటి స్వామి అని అడిగాట. టిపిఎస్ అంటే తార పుట్టపర్తి సత్య అన్నారు స్వామి. తారా పుట్టపర్తి సత్య, శ్రోతలు నా ఆనందాన్ని పంచుకుంటారని చెప్తున్నాను. పుట్టపర్తిలో దిగివచ్చిన సత్యమే, జగత్తంతా నిండి ఉండిన సత్యమే తారగా దిగివచ్చింది. తార పుట్టపర్తి సత్య. తార అంటే దిగివచ్చేస్తుంది, దిగివచ్చిన నక్షత్ర మండలం నుంచి వచ్చిన దిగివచ్చినటువంటి మహాశక్తి. ఆ శక్తి పేరు సత్య. శక్తికి పేరు సత్యం ఏంటి? ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపుడి తాలూకా సృష్టి అంతా వ్యాపించి ఉన్న సత్యం కిందకొచ్చింది. ఎక్కడొచ్చింది స్వామి? పుట్టుపర్తిలో వచ్చింది. స్వామి ఎన్నేళ్ల కిందటో నువ్వన్న ఆ తారా పుట్టుపర్తి సత్య ఈరోజు పనికొచ్చింది కదా తండ్రి అని చాలా ఆనందించుకున్నాను. ఇరవై నాలుగో నామం ఓం శ్రీ సాయి అవతారమూర్తయే నమః. దయచేసి భక్తులందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, అవతారమూర్తి అవతారమూర్తి అనడం కాదు, స్వామి మా కోసం నువ్వు వచ్చావు, మేమేం చేయాలి, నిన్ను ఎలా ప్రేమించాలి, నీ మాట ఎలా వినాలి, నీకు ఇష్టం వచ్చినట్టుగా మేము ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే తను మన కోసం కిందకి దిగి వచ్చారు కనుక. ఇరవై ఐదో నామం ఓం శ్రీ సాయి సర్వ భయ నివారిణే నమః. ఏ భయం ఉన్నా శ్రీవారితో చెప్పడం నేర్చుకుంటే అది పోక తప్పదు. శ్రీవారిని ప్రార్థిస్తూ వారు చేసిన ఒక బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి భయ నివారణ మీ అందరికీ చెప్పాలి. 1967 నుంచి 2001 వరకు 34 సంవత్సరాలు విదేశాలలో ఉద్యోగం వేసి ఆ ఉద్యోగాన్ని ఎన్నాళ్లుండాలో నిర్ణయించి అలా కాపాడుతున్న నా స్వామి ఒకసారి ఇచ్చిన వరం గురించి మీకు చెప్తున్నాను. 1981, 1982, 1983 ఈ 3 సంవత్సరాలు విమానం ఎక్కితే చాలా విచిత్రమైన భయం వేసేది. ఆ భయాలు ఎలాంటివో శ్రోతలకు చెప్పకూడదు, ఎందుకంటే అది మీరు మనసులో పెట్టుకుని ఆ భయం మీరు పొందొచ్చు, అలా చెప్పకూడదు. కానీ విపరీతమైన విమానంలో కూర్చోగానే భయం, కూర్చోగానే భయం. 1984లో మహాదృష్టమైనటువంటి ఒక రోజున వారు లోపలికి పిలిచి కూర్చోబెట్టుకుని ఏవేవో చెప్పారు. ఆ రోజు చెప్పినటువంటి విషయాలు ఈ 108 నామాల్లో ఎన్నోసార్లు మనం ముచ్చటించుకుందాం. ఏ నామానికి అనుగుణంగా ఏం చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముందు మొదటి గదిలో అందరితోటి మాట్లాడేశాక వెనకాతల గదికి ఒక్కొక్కళ్ళని పిలుస్తారు కదా శ్రీవారు, నా వరుస వచ్చాక లోపలికి పిలిస్తే నేను దగ్గర కూర్చుని, స్వామి ఒక్క విషయం చెప్పాలి స్వామి అంటే, చెప్పమ్మా అన్నారు. స్వామి విమానంలోకి ఎక్కగానే భయం వేస్తుంది స్వామి, ఇదేంటి స్వామి అంటే, ఏ భయం ఉండదు స్వామిని తలుచుకో అనేశారు. అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏవో మాట్లాడారు, బయటకు వచ్చేసాం. మనసు నిండా హత్తుకున్నది ఏంటి, స్వామిని తలుచుకుంటే భయం అన్నది లేదు. ఆ రోజు సాయంత్రం బెంగళూరు నుంచి బాంబే వెళ్లి అక్కడి నుంచి జర్మనీ మీదుగా అమెరికా వెళ్ళాలి. చూడండి ఆ భగవంతుడి తాలూకా కృప ఎలా ఉంటుందో. ఆ రోజు నక్షత్రం గాని, ఆ రోజు తిథి గాని, ఆ రోజు టైంకు ఉన్నటువంటి గండాలు గాని నేనేం చూసుకోలేదు. హాయిగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను, పక్కన ఎవరో ఏవోవో మాట్లాడుతూ ఆ రోజు తిథి గురించి ఏదో మాట్లాడాడు. ఆ తిథి బాలే 13వ తారీఖు ఆ రోజు శుక్రవారం. చాలా మంది పాశ్చాత్యులకి ఫ్రైడే 13 అంటే భయం. 13వ తారీఖు శుక్రవారము, దుష్ట తిథి, దుష్ట నక్షత్రము, అన్నీ దుష్టమే. కాని నేను, స్వామి ఎంత చక్కగా మాట్లాడావు, స్వామి నిన్ను తలుచుకుంటే భయమే ఉండదన్నావు కదా. శ్రోతలు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమసత్యం. ఆ క్షణం నుంచి ఎన్ని విమానాలెక్కినా నాకు భయం అన్నది లేదు. స్వామిని తలుచుకోవడం కూడా అక్కర్లేదు. స్వామిని తలుచుకో అన్నారు కదా, స్వామిని తలవక్కర్లేదు. ఆ స్వామి తాలూకా మాటలో ఉన్నటువంటి శక్తిని భక్తులు మర్చిపోకూడదు. చాలా మందికి ఇది అర్థం కాదు. ఏమిటో మాట్లాడేశారనుకుంటారు స్వామి, ఏదో చెప్పేశారనుకుంటారు స్వామి. కాదు కాదు కాదు, వారి మాటకి తిరుగులేదు. వారి మాట ఒక మంత్రం, వారి మాట ఒక శక్తియుక్తమైనటువంటి మాట, దానికి తిరుగులేదు. స్వామివారిని తలుచుకోవడం కూడా అక్కర్లేదు నేను, భయం అన్నది పోయింది. ఓం శ్రీ సాయి సర్వ భయ నివారణే నమః. ఈ భయం ఆ భయం కాదు, సర్వ భయాలు పోగొడతారు బంగారు తండ్రి. అయ్యయ్యో కొంచెం తింటే కడుపు నొప్పి వస్తుంది, అయినా దీని గురించి స్వామికి చెప్పడం ఎందుకు, అలా అనుకోకూడదు. ఏ భయమైనా సరే, చిన్న భయమైనా పెద్ద భయమైనా ఏ భయమైనా, స్వామి నువ్వు చూసుకో స్వామి, నేను అశక్తుణ్ణి, ఎందుకంటే ఇవన్నీ స్వామి ఎందుకు పెట్టారు. ఎన్నో కోట్ల సార్లు మనం స్వామిని తలుచుకుంటామని అంతకంటే ఏం లేదు. వారికి కావలసిందల్లా, ఎన్నోసార్లు చెప్పారు కలియుగంలో నామస్మరణ అన్నారు. నేనంటాను కలియుగంలో నానామస్మరణ అంటాను. వారు నానామస్మరణ అనరు, నామస్మరణ చేసుకోంటారు. ఆ భజనలో కూడా రాముడు కృష్ణుడు అల్లా అన్నీ వస్తాయి. కానీ నిజమైన భక్తుడికి ఒకటే ఒక్క నామం, సాయినామం, సర్వభయ నివారణే నమః. సుప్రీం పవర్ అంటాం ఇంగ్లీష్లో. సుప్రీం పవర్ అంటే ఆ శక్తికి మించిన శక్తి లేదు. ఆ శక్తి అయినటువంటి నా స్వామికి, అన్ని రకాల భయాలు పోగొట్టేటటువంటి నా స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటున్నాను. 26వ నామం ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః. చూడండి, మనందరం కూడా ముఖ్యంగా ఉపనయన అర్హత ఉన్న ప్రతి వాళ్ళు సంధ్యావందనం తదుపరి నమస్కారం పెట్టుకుంటారు దేవతలకి. ఆ నమస్కారం పెట్టుకునేటప్పుడు మాట వరుసకి నే నమస్కారం పెట్టుకునేటప్పుడు భార్గవ వహితహవ్య సావేదస త్రయారుషేయ వాధుల సగోత్రోద్భవస్య అని నా పేరు చెప్పుకుని నమస్కారం పెట్టుకుంటాను. పుట్టుక అన్నది ఉంటే ఇంటి పేరు తప్పదు, గోత్రం తప్పదు, సూత్రం తప్పదు. అది మనకి వర్తించినట్టుగా శ్రీవారికి వర్తిస్తుంది అనుకోవడం పొరపాటు. ఆపస్తంభ సూత్రుడు అంటే ధర్మస్వరూపుడు. ధర్మసూత్రాలు మనం అందరం చదువుకోవాలి. శ్రీవారు చెప్పింది ధర్మం. ఆపస్తంభ సూత్రుడు అని శ్రీవారిని ఎందుకు అనుకోవాలంటే గోత్రం సూత్రమని కాదు, ధర్మస్వరూపుడైన శ్రీవారు ఏ మాట చెప్పినా అది ధర్మము. ఎవరో అడిగారు ఒకసారి, మీరు స్వామి దగ్గర ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మంచిదో ఏది చెడుదో అవన్నీ ఎలా తెలుసుకుంటారు? నాకు తెలిసినంత మట్టుకు వారు చెయ్యి అంటే అది ధర్మం, వారు చెయ్యకు అంటే అది అధర్మం, వారు చెప్పు అంటే అది మంచి, నువ్వు చెప్పకు అంటే ఊరుకోవడమే మంచి. వారి తత్వంలో ప్రేమ ఎంత ఉందో ఆ ప్రేమ చూపెట్టడానికి కావలసినటువంటి పరికరాలన్నీ ఉన్నాయి. ఆ పరికరాల్లో ఒకటి ధర్మం. ఎప్పుడు 1968 దసరా మహోన్నతమైనటువంటి ఉపన్యాసంలో మనందరికీ జ్ఞాపకం ఉండే ఉపన్యాసం అది. ఆ ఉపన్యాసంలో ప్రారంభంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధారమ ధర్మస్య సృజాత్మానం తదామ్యహం అని అని స్టార్ట్ చేసి అని ప్రారంభించి మనందరినీ పునీతుల్ని చేయడానికి ఆ ధర్మోద్ధరణ కోసమే నేను వచ్చాను అని శ్రీవారు వెల్లడించారు. ఆపస్తంభ సూత్రుడంటే ఏ ధర్మమైతే శ్రీవారు చెబితేనే ధర్మం అవుతుందో ఆ ధర్మము మాకు చెప్పడానికి వచ్చినటువంటి స్వామి నీకు నమస్కారము. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చేసుకోవాలి. ఒక మహానుభావుడు, ప్రపంచంలో పేరు తెచ్చుకున్నటువంటి విజ్ఞానవేత్త శాస్త్రవేత్త, ఆయన చాలా రోజులు స్వామి దగ్గర ఉండేవారు. ఆయన ఒకసారి 2-3 కుటుంబాల వాళ్ళు కలిసి ఆయన చుట్టూ కూర్చునుంటే స్వామితో ఉన్న క్షణాల గురించి మాట్లాడుతూ మాకు చెప్పారు. ఆయనకొక సందేహం వచ్చిందిట, ఈ శాస్త్రవేత్తకి సందేహం వచ్చింది. వచ్చి స్వామివారిని అడిగారట. దాని తాలూకా నేపథ్యం ఏంటంటే స్వామి ఆ రోజు రామాయణం మీద ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసానంతరం ఈ శాస్త్రవేత్త స్వామిని అడిగారు, స్వామి ఒక్క మాట అడగాలి స్వామి. అడుగు బంగారు అన్నారు స్వామి. అంటే ఈయన అడిగారు, స్వామి పరిపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అవతారం రామచంద్రుడిది, అలాంటి శ్రీరామచంద్రుడు ఏదో ఒక చాకలివాడు అన్నాడని సీతమ్మని, అది ఏమన్నా ధర్మమా స్వామి అని అడిగితే స్వామి అన్నారట, చూడు తండ్రి, రామౌ విగ్రహ ధర్మః, శ్రీరాముడు ఏం చేస్తాడో అది ధర్మం. శ్రీరాముడికి ధర్మం వేరే లేదు, అది వారు చెప్పిన వీరీతిగానే ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః అంటే నా ఉద్దేశంలో స్వామి నువ్వు నన్ను ఏది చెయ్యమంటావో అది ధర్మము, ఏది చెయ్యవద్దంటావో అది అధర్మము. ఇది చాలాసార్లు భక్తులకి సందేహాలు వస్తుంటాయి. నాకు చెప్పారు స్వామి కాని ఇది ధర్మశాస్త్ర ప్రకారం వద్దు, అది పెట్టుకోకండి, స్వామి మీకు చెప్పింది మీరు చేయండి. ధర్మశాస్త్రం కోసం పోతే స్వామి దగ్గరకు రావద్దు, ధర్మశాస్త్రం అనుభవించుకోండి. స్వామి ఎందుకు చెప్పారో మనకు తెలియదు. ఇప్పుడు చేదు అయినటువంటి ఒక మాతృ సృష్టించి ఒక అబ్బాయికి ఇచ్చారనుకోండి, వాణ్ణి తినమన్నారు, మన అందరం చేదు తింటే మన కడుపు పాడుతుంది. ఆ పిల్లడు కోసం ఇచ్చింది ఏదో ఒక కారణం వల్ల ఇచ్చారు. అంచేత స్వామి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ధర్మస్వరూపుడు, ప్రపంచమందరికీ పనికొచ్చేవి చెప్తారు, అది మనం పాటించాలి. ఎప్పుడూ మర్చిపోకండి, స్వామి ఏ ఉపన్యాసంలో ఏది చెప్పినా ధర్మస్వరూపుడుగా మాట్లాడుతున్నారు, అది మనకి త్రికరణ శుద్ధిగా పాటించవలసిన అవసరం ఉంది. అది ఒక్కటే ధర్మం కాదు, ఇంటర్వ్యూ రూమ్ లో ప్రత్యేకంగా ఏదన్నా చెప్పినప్పుడు అది మీ ఒక్కరికే ధర్మము, అది మళ్లీ తీసుకెళ్లి ప్రపంచమందరికీ ఉద్బోధించకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అవతారంతో మనం నడుచుకున్నప్పుడు. మనకి చెప్పింది మనకే, చూడు పర్వాలేదు ఈ విషయాన్ని కొంచెం ఇక్కడ రాసుకో అని స్వామి చెప్పారనుకోండి, అందరికీ వెళ్లి విషయం రాసుకోండి అంటే వాళ్ళందరూ గోడ పెట్టేస్తారు. ఏది ఎందుకు మనిషికి చెప్పారో శ్రీవారు, అది వారి కోసం, ప్రపంచం కోసం శ్రీవారు చెప్పేది ఉపన్యాసాల్లో చెప్తారు. అందుకే నేను చాలా మందికి నా మిత్రులకు చెప్తుంటాను, శ్రీవారు ఉపన్యసించేటప్పుడు ధర్మస్వరూపుడు, ఇంటర్వ్యూ రూమ్ లో ప్రేమస్వరూపుడు. అక్కడ ఎన్నెన్నో కన్సెషన్లు ఇవ్వచ్చు ఇంటర్వ్యూ రూమ్ లో, ఆ కన్సెషన్స్ అన్ని పట్టుకుని పబ్లిక్ గా ఉపన్యాసాల్లో భగవంతుడి కన్సెషన్స్ ఇస్తాడు అని మాత్రం ఎవరు చెప్పకూడదు. 27వ నామం చాలా గొప్ప విశేషమైనటువంటి ఈ నామంలో ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః. అభయం అంటే భక్తవత్సలుడికి అభయప్రదాయుడికి చిన్న తేడా ఉంది. భక్తవత్సలుడంటే ఏమనుకున్నాము, అమ్మ పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి వెళ్లి రక్షిస్తుంది. అభయప్రదం అంటే అడగాలి, స్వామి స్వామి అని అడగాలి, ఆ చూస్తాన్లే, అది అభయప్రదుడు. ఇందులో ఇందులో తేడాలన్నవి లేవు. భక్తవత్సలుడుగా మనకి తెలియకపోయినా వచ్చి రక్షిస్తాడు, అభయప్రదాయుడుగా మన చేత అడిగించి మనకు కావలసింది చూపెడతాడు, దారి చూపెడతాడు. ఈ అభయప్రదం అన్నది మనకు చాలా విచిత్రమైన అభయం ఎలా ఇస్తారో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఒక గవర్నర్ గారో ఒక రాష్ట్రపతితో ఒక ముఖ్యమంత్రో వచ్చినప్పుడు చాలా ముందును కూర్చోబెడతారు, స్వామి మాట్లాడతారు, నాలాంటి మామూలు భక్తుడికి అంత అటెన్షన్ స్వామి ఇచ్చారనుకోండి, ఒకవేళ ఒకవేళ ఎంత దృష్టి తగులుతుందో చూసారా, ఎవడ్రా వీడు అనుకుంటారు అందరూ, విచిత్రంగా దృష్టి తగులుతుంది. ఆ దృష్టి కూడా తగలకుండా చూసేటటువంటి స్వామి అభయప్రదుడు. ఎవరితో ఎలా మెలగాలి అన్నది ఆయనకి తేడాలున్నాయని కాదు, మన మంచి కోసమే అలా చేస్తారు. ఎందుకంటే ఎవరిని ఎలా పలకరించాలి, ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, భక్తులందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, వారికి తేడాలు లేవు, వారికి మనందరి మంచి కావాలి. ఒక ముఖ్యమంత్రి గారికి 10 నిమిషాలు టైం ఇచ్చి 20 నిమిషాలు అటెన్షన్ ఇచ్చి ఏదన్నా మాట్లాడితే ఒక రాష్ట్రం అంతా పెద్దదవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గనక మాట్లాడారు స్వామి, ఆయనకి దృష్టి ఎంత తగలదు. అది ఏదో మామూలుగా పాఠాలు చెప్పుకునేవాడితోటి రోజు 10 మాటలు మాట్లాడారనుకోండి, చాలా దృష్టి తగిలే అవకాశం ఉంది. వారిష్టం అది తగులుతుందో తగలదో. అంచేత ఎక్కడ ఎంత చేస్తే పిల్లడు బాగుంటాడు, వాడికి ఏ దృష్టి తగలకుండా ఉంటుంది, వాడికి నాకు ఉన్న బంధం ఇంకా స్థిరపడుతుంది అని ఆలోచించేది అభయప్రదాయకుడు. అభయప్రదాయకుడు ఆ బంగారు తండ్రి సర్వకాల సర్వావస్థల యందు ఎక్కడి నుంచి దండం పెట్టుకున్నా, ఎక్కడి నుంచి నమస్కరించుకున్నా, స్వామి ఇది ఇప్పుడు నాకున్న బాధ అని చెప్పుకుంటే రెస్పాండ్ చేసేది ఆ స్వామి. అభయప్రదం అంటే ఉత్తరం తీసుకుంటేనే అభయప్రదుడు, తీసుకోపోతే కాదు అని ఎప్పుడు అనుకోకూడదు. పూజ గదుల్లో మన ఇంటిలో శ్రీవారితో మాట్లాడుకుని ఎన్నో విధాలుగా ఎన్నో లాభాలు పొందుతూ ఎంతో హాయిని అనుభవించే భక్తులు చాలా మంది ఉన్నారు. ఆ లక్షణము ఈ అవతారమూర్తిలో ఉంది కనుక అభయప్రదుడు అని పిలుచుకుంటున్నాం. ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః. 27 నామాలయ్యాయి. 28వ నామం ప్రారంభిస్తాం. ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమః. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా శ్రీరామచంద్రుడికి, కృష్ణ పరమాత్మకి తల్లి, తండ్రి, పెంచేవాళ్లు, స్నేహితులు అందరూ ఎలా ఉన్నారో అలాగే ఓ ఇంటి పేరు, ఓ గోత్రం అవి ఉన్నాయి కదా. మన స్వామి రత్నాకరం ఇంటి పేరు గల వంశంలో జన్మించారు. విచిత్రం ఏంటంటే ఆ ఇంటి పేరుని, భారద్వాజ గోత్రాన్ని ఎంపిక చేసుకున్నారు శ్రీవారు. ముందుగా నిశ్చయించుకున్నటువంటి ఇంటి పేరది. అయితే చాలా మంది కనిపిస్తుంది స్వామి నమస్కారం, స్వామి నమస్కారం, స్వామి నమస్కారం అని 108 సార్లు అనుకుంటే పోలేదా? స్వామికి గోత్రం ఏమిటి, స్వామికి ఇంటి పేరేంటి? అలా కాదు. మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి స్వామితోటి సఖ్యభావం కూడా కావాలి. ఇప్పుడు ఎవరైనా సరే మీ పేరేం పేరు అని అడుగుతారు, ఏ ఊరు అని అడుగుతారు. ఊరు కొంచెం అడిగిన ఆయన ఊరు మీ ఊరు దగ్గరైందనుకోండి, మీరు ఎక్కడుంటారు అని అడుగుతారు. ఫలానా వీధిలో ఉంటారు, వీధి కూడా కొంచెం దగ్గర అవుతుంది అనుకోండి, మీ ఇంటి పేరు అని అడుగుతారు. ఎందుకంటే ఇంకా దగ్గర అవచ్చా. రైల్లో కలిసిన వాళ్ళవనండి, విమానంలో కలిసిన వాళ్ళవనండి, బస్సులో కలిసిన వాళ్ళవనండి. స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఏది ప్రారంభం, మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ అక్కడ అక్కడితో ఊరుకోరు. తమ పేరేం పేరు, తమరు ఏ ఊరిలో ఉంటారు, ఆ ఊరు మా ఊరు ఒకటే. ఆ సన్నిహితత్వం రావడానికి మనం ఇంటి పేర్లు, పేర్లు, నాన్న పేర్లు, గోత్రాలు ఇవన్నీ తెలుసుకుంటాం. ఇదంతా సన్నిహితత్వం పెంచుకుందుకి. అందుకే ఈ అష్టోత్తర శతనామ రచయిత శ్రీవారి తాలూకా ఇంటి పేరు కూడా పెట్టాడు. ఎందుకంటే స్వామి శరీరంతో కిందకి దిగి వచ్చిన నా స్వామివి కనుక ఇంకా నీకు దగ్గర అవ్వాలనుంది. అందుకని సాయి నీకు నమస్కారం, సాయి నీకు నమస్కారం 108 సార్లు అనుకునే కంటే ఎన్ని విభూతులు నీకున్నాయో, ఎన్ని రకాల రక్షణ నువ్వు ఇవ్వగలవో అవన్నీ తలుచుకుని ఇంకా ఇంకా ఇంకా దగ్గర అవుతాను స్వామి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అష్టోత్తర శతనామం చదివేటప్పుడు, స్వామివారి అష్టోత్తర శతనామం చదివేటప్పుడు సర్వసాధారణంగా పొద్దున్న పూజలో ఉదయం తీసుకునేటటువంటి అల్పాహారానికి కాలం అయిపోయేటప్పుడు గడగడ గడగడ 108 సార్లు చదువుతాం, తప్పులేదు, చదవడంలో తప్పులేదు. కాని ఎప్పుడైనా సరదాకేనాను ఈ నామాలు, అమ్మో రత్నాకర వంశోద్భవాయ నమః, అవును స్వామి రత్నాకర వంశంలో పుట్టావు, అందుకే మేము రత్నాకర కుల దీపిక అని భజన కూడా చేసుకుంటుంటాం జ్ఞాపకం పెట్టుకుందికి. అంతకంటేం లేదు. వారి ఇంటి పేరు ఏ ఇంటి పేరు అయినా వారు వారే, వారు భగవంతుడే, వారు పరమాత్మే. మనకి సన్నిహితత్వం పెంచుకున్న కోసం ఈ నామాన్ని, నా స్వామి నాకెంతో దగ్గర. ఎంత దగ్గర అంటే వారి గోత్రం నాకు తెలుసు, వారి ఇంటి పేరు నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు ఈశ్వరమ్మగారు అది నాకు తెలుసు. ఇవన్నీ ఎందుకంటే కీర్తించుకోవడం కోసం, తన్ని దగ్గరగా తెచ్చుకుందుకోసం. అంతేగాని మరో కారణం దీంట్లో లేదు. 29వ నామం, ఓం శ్రీ సాయి సిద్ధి సాయి అభేద శక్త్యావతారాయ నమః. సిద్ధి సాయి అభేద శక్తి అవతారాయ నమః. ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోనూ అర్థాలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు. సిద్ధిలో ఉన్న ఏ అవతారమైతే ఉండేదో అదే అవతారము పర్తిలో వచ్చింది అని అర్థం చెప్తుంటారు. దీంట్లో చాలా గొప్ప విశేషం ఏంటంటే, షిర్దిసాయికి పర్తిసాయికి మూలము ఒకటే, అందులో భేదం లేదు. షిర్దిసాయి అభేద శక్తి అవతారాయ నమః. ఒక ఆది విరాట్ అయిన శక్తి ఏ శక్తి అయితే ఉందో, ఏ శక్తి వలనైతే నామరూపాలు తెచ్చుకుంటాడో అవతార పురుషుడు, ఆ అభేదమైన నామరహితమైన రూపరహితమైన పరమాత్మ ఏదైతే శక్తిగా వెలుగుతూ ఉంటుందో అదే పరమాత్మ శుద్ధిలో పుట్టాడు, భక్తిలో పుట్టాడు, రెండింటికీ భేదం లేదు. ఇది ఈ నామం తాలూకా అంతరార్థం. సిద్ధి సాయి అభేద శక్తి అవతారాయ నమః. రెండు అవతారాలకి మూలము ఆది విరాట్టు ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి నామ రూప రహితమైన ఆ ప్రేమతత్వమే కారణము. కొందరి మీద ప్రేమతో శుద్ధిలో వచ్చారు, ఎంతో మంది ప్రేమతో పర్తిలో వచ్చారు, ఇంకెంతో మంది ప్రేమతో ప్రేమ అనేది పేరులోనే పెట్టుకుని వస్తానని కూడా మనకి శ్రీవారు చెప్పారు. 30వ నామం. ఓం శ్రీ సాయి శంకరాయ నమః. స్వామికి ఈశ్వరుడికి సత్యానికి జగత్తుకి ఉన్న సంబంధం అంతా ప్రతి శివరాత్రి నాడు మనకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన స్వామి లింగోద్భవ కాలంలో శివలింగాన్ని తీసి భక్తులందరికీ చూపెట్టి ఏమి దాంట్లో అంతరార్థాన్ని ఇమిడ్చారంటే, శుభములిచ్చేటటువంటి శంకరుడు నేను సృష్టించిన ఈశ్వర లింగంలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ఈ మధ్యకాలంలో చాలాసార్లు మీ అందరిలోనూ ఉన్నాడు అని చెప్తున్నారు శ్రీవారు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ నామంలో మనందరికీ ఇమిడి ఉన్నటువంటి ఒక సూచన కూడా ఉంది. భక్తుడు కూడా అందరికీ శుభాన్ని కోరేటటువంటి ఆలోచనలు పెట్టుకుని అందరికీ శుభం చేయాలి, అందరికీ శుభం చేయాలి, ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా, ఆడా మొగ భేదం లేకుండా, జాతి మత భేదం లేకుండా, ఎక్కడ వీలైతే అక్కడ నేను శుభం చేయాలి స్వామి అని భక్తుడు అనుకుంటే, తను కూడా కొంచెం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని శంకరుడికి దగ్గరవుతాడు. శంకరాయ నమః అంటే నిత్యం శుభం ఇచ్చేవాడు శంకరుడు, నిత్యం 24 గంటలు శుభాన్ని చేకూర్చేవాడు శంకరుడు. ఆ శుభం ఏ కష్టమైనా పడి మీ అందరికీ ఆనందమిస్తాను, మీ అందరికీ శుభమిస్తాను అన్న స్వామి తాలూకా తత్వాన్ని ఏడాదికొకసారి చూపెట్టడానికి లింగోద్భవ కాలాన్ని మనసులో పెట్టుకున్నారు స్వామి. నీకోసం నేను కష్టపడ్డానికి వచ్చాను. మనందరికీ సర్వసాధారణంగా మనం సుఖపడుతున్నప్పుడు అవతలవాడితో సుఖం పంచుకోవడానికి సిద్ధపడతాం, అవతలవాడి సుఖం కోసం మనం కష్టపడం. అంటే సర్వసాధారణంగా చెప్తున్నాను, మన మానవ నైజం ఏంటంటే మనం కష్టపడిపోయి అవతల వాళ్ళకి సుఖం చేయాలనేటువంటి అంత తాపత్రయం ఉండదు. కాని స్వామి భక్తులలో చాలా మంది చూడండి, ముఖ్యంగా సేవాదళ్ళలో చూడండి, ఆ సేవాదళ్ళలో ఉండేవాళ్ళు వాళ్ళకి దర్శనం కూడా ఉందో లేదో తెలీదు, వాళ్ళకి ప్రసాదాలు అందుతున్నాయో లేదో తెలీదు, వాళ్ళకిచ్చిన బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ మన సుఖం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, మిగిలిన భక్తుల సుఖం కోసం వారు కష్టపడుతున్నారు. వారు కూడా శంకరులే. స్వామి ఒకసారి చెప్పారు, సేవకుడు కాంది నాయకుడు కాలేడు, కింకరుడు కాంది శంకరుడు కాలేదు అన్నారు. దాని అర్థం ఏంటంటే, అందరికీ శుభం చేయాలి అని నిండుగా మనసు నిండుగా మనం తాపత్రయం పడి కష్టపడి కష్టాలు పడాలి. నేను అప్పుడప్పుడు మా విద్యార్థులకు చెప్పేవాడిని. యూనివర్సిటీలో పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులకు చెప్పేవాడిని, పూర్వకాలంలో కష్టపడండి అంటే చాలు, ఎందుకంటే చదువుకుందుకే వచ్చారు వాళ్ళు, చదువుకునేవారు కనుక కొంచెం కష్టపడండి బాబు అంటే సరిపోయేది. ఈ రోజుల్లో చాలా విపరీతమైనటువంటి అనేక రకాలుగా మనసుని ఆకట్టుకునేటువంటి ఆకర్షణలు ఎక్కువైపోయాయి కనుక నేను చదువుకునే పిల్లలకి మీరు టార్చర్ చేసుకు చదవాలంటాను, మీరు బాధపడి చదవాలంటాను. ఎందుకంటే అంత బాధపడితే గాని దాని మీద మనసు ఉండదు. మనసుని అటుపక్క ఇటుపక్క తిప్పేవి ఎన్నో రకరకాల ఆకర్షణలు వచ్చేసిన రోజులు ఇవి. అదేవిధంగా మనం ఈ రోజుల్లో ఎవరికైనా ఏదన్నా మంచి చేయాలంటే, విద్యార్థులకు చెప్పేవాడిని, పూర్వకాలంలో కష్టపడండి అంటే చాలు, ఎందుకంటే చదువుకుందుకే వచ్చారు వాళ్ళు, చదువుకునేవారు కనుక కొంచెం కష్టపడండి బాబు అంటే సరిపోయేది. ఈ రోజు

0: వచ్చిన రోజులివి. అదేవిధంగా మనం ఈ రోజుల్లో ఎవరికన్నా ఏదన్నా మంచి చేయాలంటే ఎంతో కొంత త్యాగ బుద్ధి అలవాటు చేసుకోవాలి. ఎంతో కొంత మనం కష్టపడ్డ నేర్చుకోవాలి. స్వామి పెట్టిన సేవాదళ్లవారు నిజంగా శంకరుడు వారి తాలూకా ప్రతిరూపాలు అనిపిస్తుంది. ఎందుకు శంకరుడు తను కష్టపడి తను విభూతి చల్లుకుని తను బట్టలు ఎక్కువ కట్టుకోకుండా తను పావులన్నీ వేసుకుని తను విషాన్ని మింగేసి ఎన్ని కష్టాలు పడ్డాడో ఈశ్వరుడు మన కోసమని జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి దేవుడు ఎక్కడా లేడు. ఈశ్వరుడు, శివుడు, గరళకంఠుడు అంటాం. మన్ని రక్షించడం కోసం విషాన్ని కూడా మింగాడు. మనకి కనిపించి బాధ పెట్టకుండా పావును కూడా ధరించుకున్నాడు. మనకెక్కడ బట్టలుండవో అని బట్టలు తగ్గించుకున్నాడు. ఇన్ని బాధలు పడ్డ దేవుడు మనందరికీ శుభం చేస్తున్నాడు. అంటే శ్రీవారు ఈ నామంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సుఖపడుతూ కొంచెం త్యాగం చేస్తావు, మంచిదే, తప్పులేదు. కాని అవసరమైతే నువ్వు కష్టపడి కూడా అవతల వాళ్లకి సుఖం కలగజేయాలి. నేను ఎంత కష్టపడతానో ఆ లింగోద్భవ కాలంలో చూడండి. మనం చాలాసార్లు చూస్తాం, స్వామి పూర్వకాలంలో అయితే ఎంత కష్టపడిపోయేవారో, ఈ పెదిమీల కొసలి నుంచి రక్తం కూడా వచ్చేదటొకప్పుడు. అంత కష్టం ఎందుకు పడుతున్నారు? మన ఆనందం కోసం శ్రీవారు కష్టపడుతున్నారు. ఓం శ్రీ సాయి శంకరాయ నమః. వారే శ్రీవారు, వారే పరబ్రహ్మ స్వరూపుడు, వారే ఈశ్వరుడు, వారే శివశక్తి స్వరూపుడు, అన్నీ వారే. కాని కొంచెం శివుడి తాలూకా తత్వం ఎక్కువ మనకి చూపెడుతూ ఉంటారు, అమ్మ తత్వం కూడా మనకి ఎక్కువ చూపెడుతూ ఉంటారు. ఈ రెండు స్వరూపాలు ఏకంగా ఉండి, ఇటు శివతత్వం అంటే మనకు శుభం ఇవ్వడం, అటు అమ్మతత్వం అంటే ప్రేమ వెదజల్లడం, ఈ రెండు మిళితమైనటువంటి ఆ స్వామికి నా నమస్కారాలు.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

0: అవతరించుట అనుటలో అర్థమిదియే అనే ఇతివృత్తంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమ వాహినిలో ఈ సాయి అవతార అనుక్రమ వాహికలో విద్యావాహిని విలువల సౌందర్య లహరికల్ని వెల్లువెత్తించే కార్యక్రమం చూద్దాం. దానికన్నా ముందు భగవాన్ దివ్య ప్రయాణంలో 1971 నుండి 80 వరకు కొనసాగిన దశకంలో ముఖ్యమైన మైలురాళ్లను స్పృశిద్దాం. అనంతపురం మహిళా కళాశాల, బృందావనం క్యాంపస్ కళాశాలలకు పూర్వపు దశకంలోనే అంకురార్పణ జరిగినా అవి పూర్తి స్థాయిలో సమగ్రంగా రూపొందినది ఈ దశకంలోనే. అదేవిధంగా తొలిసారి వేసవి తరగతుల నిర్వహణ, పుట్టపర్తిలో ఈశ్వరాంబ ఉన్నత పాఠశాల ఆరంభం, శ్రీ సత్యసాయి స్వర్ణ జయంత్యుత్సవం, సర్వధర్మ ఐక్య స్థూపం, ఇలా ఎన్నో అత్యద్భుతమైన ఘట్టాలకు తెరలేచి తరతరాలకు తరగని నిధులందించింది ఈ దశకం. అలా సద్విద్యాబోధనాత్మకంగా, సచ్చీల నిర్మాణాత్మకంగా, సత్సంస్కార వ్యవసాయాత్మకంగా నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యా సంస్థలంటే విలువల వారిధి, అనేక మెళుకువల శరధి, సాయి శారద సత్సాంగత్య సన్నిధి, భగవాన్ దివ్య సాంగత్యంలో మేళవించిన సద్విద్యా బోధనా తరంగాల సవ్వడిని ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. నా పేరు చిన్నపల్లి పద్మావతమ్మ. నేను అనంతపురంలోని స్వామి చేత ప్రారంభించబడిన స్త్రీల కళాశాలలో 1974 నుండి అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నాను. రిటైర్ అయినా కూడా ఆ భాగ్యాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు స్వామి. స్వామి అవతార కార్యకలాపాలలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది స్వామి చేత ప్రారంభించబడిన అనంతపురంలోని స్త్రీల కళాశాల. ఆ కళాశాలను స్థాపించడం గురించి, స్థాపించేటప్పుడు జరిగిన సంఘటనల గురించి, విద్య పట్ల స్వామి దృక్పథం గురించి, వీటన్నింటి గురించి ఈరోజు చర్చించుకోవడానికి నాతో పాటు నా మిత్రులు, కళాశాల అధ్యాపకులు అయినటువంటి శ్రీమతి మాడుగుల ప్రఫుల్ల గారు, కుమారి ఎం గీతా బాలగారులు ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు స్వామి పద్యం ఒకటి చెప్పుకుందాం. పుడమికి సరిమధ్య పుట్టపర్తి అనంగా ఆత్మవిద్య ఇందే అవతరించి, విశ్వ మానవ కోటి విజ్ఞానమొందంగా విశ్వవిద్యాలయము ఎచట వెలసి, శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెదజల్లడి విఘ్నులిచట వెలసి, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసించట, సత్య ధర్మ ప్రేమ శాంతులు జగతికి చాటి చెప్పగ పూని సాయి ప్రభు సత్యసాయి సంపూర్ణ ప్రేమమూర్తి యగుచు పుట్టే మోదమలరా. ఈ పద్యం స్వామి అవతార తత్వాన్ని, లక్ష్యాన్ని తెలియజేస్తుంది. స్వామి విశ్వ మానవ కోటిని ఉద్ధరించి విఘ్నులుగా చేసి భక్తి మార్గంలో ప్రవేశపెట్టి ఆత్మవిద్యను అభ్యసింపచేసి వాళ్ళను తన మార్గంలోనికి లాక్కుని సత్యధర్మ శాంతి ప్రేమలతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకునేటట్లుగా చేయడం కోసం శ్రీ సత్యసాయి ప్రభువు పుట్టపర్తిలో ఉద్భవించారు అనేది ఈ పద్య సారాంశం. మనుషుల్ని తన పరిధిలోనికి లాక్కుని వాళ్లను సంస్కరించి శుద్ధిగావించి ధన్యుల్ని చేయాలంటే మరి స్వామి చేత జనులు ఆకర్షితులు కావాలి. అలా ప్రజల్ని ఆకర్షించటానికి స్వామి ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. చక్కెర చల్లితే తప్ప సీమలు దరిచేరవు. అందుకే స్వామి విద్యాలయాలు, వైద్యాలయాలు, నీటి ప్రాజెక్టులు, నారాయణ సేవలు అనే చక్కెర చల్లి మానవుల్ని తన దగ్గరకు రప్పించుకుని సంస్కరించి విఘ్నులుగా, భక్తులుగా, శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా తయారు చేసి తమ అవతార కార్యక్రమంలో భాగస్వాములు చేసుకున్నారు. 1968లో స్వామి దాదాపు ఒక దశకం పాటు అంటే ఒక 10 సంవత్సరాల పాటు విద్యాలయాలను స్థాపించి తమ అవతార లక్ష్యాన్ని విస్తరింపజేశారు. అంతకు పూర్వం స్వామి భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుని వాళ్లను సంస్కరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపజేయడం మాత్రం చేశారు. కానీ 1968లో విద్యాలయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పిల్లల మనసుల్లో భక్తి భావాలు నాటడం చాలా సులువు. ఆధ్యాత్మిక భావాలు కానీ మానవీయ విలువలు కానీ వాళ్ల మనస్సుల్లో నాటడం బాగా సులువైనటువంటి పని. ఎందుకంటే వాళ్ల మన క్షేత్రం మనస్సు అనేటటువంటి భూమి ప్రపంచ మాలిన్యాన్ని పూర్తిగా నింపుకుని ఎండిపోయి బీటలు పట్టి ఉండదు. వాళ్ల హృదయ క్షేత్రంలో మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు అనే విత్తనాల్ని నాటి అలా నాటడం సులువు. ఆ నాటడం ద్వారా అవి తొందరగా నాటబడి మొలకెత్తి అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు ఆ పిల్లలు సంపూర్ణమైన మానవులుగా, మానవీయ విలువలతో పరిపూర్ణ మానవులుగా తయారవుతారు. అందుకే స్వామి విద్యాలయాలను స్థాపించారు. మరి విద్య మానవులకు ఏమందివ్వాలి, విద్య పట్ల స్వామి దృక్పథం ఏమిటి అనేటటువంటి విషయాన్ని శ్రీమతి ప్రఫుల్ల గారు ఇప్పుడు తెలియజెప్తారు.
2: సాయిరాం, విద్య కేవలం పొట్టకూటి కోసం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లైవ్లీహుడ్, ఇట్ ఈజ్ ఫర్ లైఫ్, హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ అనేది స్వామి ఉద్దేశం. జీవనోపాధి కోసం మాత్రమే కాదు విద్య, జీవన పరమావధిని కూడా తెలియజేయాలి అంటారు స్వామి. విద్య అనే పదంలో విత్ అంటే తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడం అని అర్థం. బహిర్ముఖమైన మనిషి దృష్టిని అంతర్ముఖం చేయడానికి సహకరించాలి విద్య. ఇది జరగాలి అంటే విద్య ద్వారా లౌకిక విద్యలే కాక, అంటే బిఏలు ఎంఏలు కాకుండా పరావిద్యను కూడా పిల్లలకు పరిచయం చేయాలి. మానవతా విలువల పట్ల, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావడానికి లౌకిక విద్యలతో పాటుగా సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్యాబోధన కూడా జరగాలి. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట అంటారు స్వామి. మంచి నడవడిక, మంచి బుద్ధి, కర్తవ్య పాలన, క్రమశిక్షణ, భక్తి, సత్యవాక్ పరిపాలన, ఇలాంటి లక్షణాలు నేర్పేదే విద్య అని స్వామి అభిప్రాయం. ఏమంటావు గీత?
3: అవును మేడం, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు నా చింది పుట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తమ స్వార్థం కోసం మాత్రమే చింతిస్తూ బ్రతికే ధోరణిని నేర్పే విద్యల వల్ల, విద్యాలయాల వల్ల ఏమి లాభం? ఆధునిక విద్య పెరిగిన అవధి లేక ఆత్మతేజంపు క్షీణించి తరగిపోయి బ్రతుకు ఆడంబరము చేత భారమాయి నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అంటారు మన స్వామి. ఇలాంటి చదువులు కావాలంటే ఏ కళాశాలకైనా వెళ్లవచ్చు. అంతకంటే అతీతమైన విద్య కావాలంటే తాము స్థాపించిన కళాశాలకు రావాలని స్వామి అంటారు కదండి.
1: అవును, ఆధునికమైనటువంటి చదువుల్లో నైతిక విలువలు చేర్చే బాధ్యత పరిపాలకులదే అనేది స్వామి అభిప్రాయం. ఆ రోజుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో మంచి పదవిలో ఉన్నటువంటి శ్రీమతి మాధురిష అనే ఆవిడను ఉద్దేశిస్తూ స్వామి సభాముఖంగా ఇలా అంటారు. విద్యలందున నైతిక విలువ చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురిష అని. అంటే ఆధునిక విద్యల్లో నైతిక విలువల్ని, మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని చేర్చి పిల్లల చేత చదివింపజేయటం ఆధునిక విద్యా విధానాన్ని మార్చడం అనేది పరిపాలకుల బాధ్యత అంటూ ఆమెను ప్రబోధించారు. ఆ మార్పుకు తాము మొట్టమొదట పూనుకుంటూ 1968లో స్వామి అనంతపురంలో స్త్రీల కళాశాలను స్థాపించారు.
3: మేడం, స్వామి మొట్టమొదట స్త్రీల కళాశాలనే స్థాపించడంలో వారి ఉద్దేశమేమి?
2: ఈ విషయం మరి మనం స్వామివారి మాటల్లోనే విందాం.
4: మన కళాశాల యొక్క విషయం లోపల ఈ తల్లులను సైన్యించిన లోపల వారిని అభివృద్ధిపరిచి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుకు, దేశం యొక్క అభివృద్ధికి, సుఖశాంతులకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలకు పూనుకోవటం అనేటువంటిది మన కళాశాల యొక్క ఆశయం. అయితే ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నాలతో ఈనాడు తెలలేగినటువంటి యొక్క అశాంతులు, అక్రమాలు, అన్యాయము, అగత్యములు అనేటువంటి దాని రూపు మాపవచ్చునంటే తప్పక మాపవచ్చు. ఏమాత్రము సందేహం లేదు. కారణమేమనగా మనము మనస్ఫూర్తిగా క్రియారూపంలో మనము దీన్ని సందర్శింపజేసినప్పుడు ఎట్టి కార్యాలైనప్పుడు సులభంగా మనం సాధించవచ్చు. అయితే ఈ ఉదయపూర్వకంగా మనం చేస్తున్నామా లేక సాధారణమైన కోసం మనం ఆచరిస్తున్నామా అనేటువంటి దానికి తనకు తానే సాక్షి. మాతృప్రేమను ప్రజలు చెప్పాను. అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యాక్షరంబు అని అమ్మవారైనటువంటిది మనకు అన్ని అక్షరములోపలను అకారం ప్రారంభం. ఈ అకారంతో ప్రారంభమైనటువంటిది అంత్యంలో అకారం అయిపోతుంది. కాబట్టి అక్కడ అకారం అనేటువంటిది సూక్ష్మంగా చేరి ఇక్కడ అకారంతో ఉన్నటువంటిది ఈ రెండు అకారములు కూడా ఆధ్యాత్మికంగా వచ్చినటువంటి కాబట్టి అమ్మ పుట్టిన తక్కువనే మన ముఖములకు కనిపించేటువంటిది అమ్మ. అలాంటి అమరతత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఎంతైనా సార్థకం ఉంటుండాలి.
2: ఇవి స్వామివారి మాటలు. ఇక ఆనాడు స్వామి మాటల్ని ప్రత్యక్షంగా విని పుస్తక రూపంగా ముద్రింపచేసిన ఆనాటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హేమలత గారి మాటలను విందాం. ఇప్పుడు
5: త్వరలోనే ఈ కళాశాల స్వయం సంపూర్ణమై అన్ని సదుపాయములతో కూడి తన ప్రత్యేక స్థానమును నిలుపుకొనగలదు. నేను దీనిని మత ప్రచార నిమిత్తమో, ధన సంపాదన నిమిత్తమో లేక ఖ్యాతి నిమిత్తమో స్థాపించుటలేదు. ఇవన్నీ క్షణికమైనవి. వేదములను గ్రహింపబడి, శాస్త్రములను వివరింపబడి, ఇతిహాసము చిత్రింపబడి వ్యక్తికి సమాజానికి శ్రేయోదాయకమని సాధువులు, ఋషులు, ధర్మశాస్త్రవేత్తలు, నేతలచే నిర్ణయింపబడిన సత్య ధర్మ శాంతి ప్రేమను సనాతన ఆదర్శాలను జాతుల హృదయంలో ప్రతిష్ఠించుటకై నేను ఈ కళాశాలను నెలకొల్పినాను. దీన్ని స్వామి చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆశయంతో ఈ కళాశాలని పెట్టాను. ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి.
6: డిసిప్లిన్ గురించి చెప్తూ కొంత ఎన్నిసార్లు, ఎందుకంటే చిన్నపిల్లలు, ఆడపిల్లలు మరి వాళ్ళకి అంత కష్టం. ఒక్కొక్కసారి మనసుకి వాళ్ళకి అంత ఇష్టం ఉండేది కాదు డిసిప్లిన్ పెడితే. మరి నష్టేయో నియమం వినా అని చెప్తారు కదమ్మా. నియమం ఉండాలి జీవితంలో. నియమాలు లేకపోతే కట్టుదగినటువంటి ఎరువులే ఎందుకు పనికి రాకుండా పోతారు అని చెప్పేవారు స్వామి. చక్కగా అంటే ఎంత మధురంగా చెప్పేవారు. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఏమంత మనసు కష్టపెట్టుకునేవాళ్ళు కాదు. అదే కాకుండా వినయ విధేయతలు ఉండాలి, విద్య ఉన్న వినయం రావాలి అని కూడా చెప్పేవారు స్వామి.
3: నిజం కదా, మంచి తల్లుల్ని తయారు చేస్తే గృహం బాగుపడుతుంది, అంటే తరం బాగుపడుతుంది, అలా మొత్తం సమాజం బాగుపడుతుంది అని స్వామివారి ఉద్దేశం.
1: అసలు ఈ కాలేజీ స్థాపన వెనుక మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారి సంకల్పం కూడా ఉంది. స్వామి ఆఫ్రికా వెళ్లినటువంటి సమయంలో శ్రీమతి ఈశ్వరమ్మ గారు జాయ్ ఐస్ క్రీమ్ సొంతదారులైనటువంటి శ్రీ జావా గారి ఇంట్లో ముంబైలో కొన్నాళ్లు ఉన్నారట. ఆ సమయంలో జావా గారి కుమార్తెల యొక్క విద్యా బుద్ధులు చూసి, వాళ్ల ప్రవర్తన చూసి ముచ్చటపడి ఆడపిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుంది అనుకుని స్వామితో ఆమె చెప్పారు. ఈ విషయం జావా గారి అమ్మాయి కుమారి రాణి గారి మాటల్లోనే విందాం.
7: He had left Amma at our house in Bombay. At that time she saw we were five sisters and one brother. Then she realized that, you know, girls should be educated. And she decided that the Anandpur college had to come in. So the first thing she asked Swami at the airport when Swami came back, she told him, I want a promise from you that girls should be educated. And we were all girls, only one boy. So she saw that, you know, we were, all of us were being educated and all that. And it's a difference having education background. So she told Swami, we don't have any college here in our place, so the girls must be educated. Mm-hmm. So when Swami came, first promise he gave his mother that yes, I will put up a college in Anandpur, and he gave the job to my father to see for the land and everything. And then that's how the Anandpur college came.
1: Ishwaramma gari korika okate kaadu, aa rojullo Anandapuramlo గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసి తర్వాత డిఇఓగా రిటైర్ అయిన కుమారి లక్ష్మీదేవమ్మ గారు స్వామికి గొప్ప భక్తురాలు. ఆవిడ సభాముఖంగా స్వామిని ప్రార్థించారు, స్వామి అనంతపురంలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా కళాశాల లేదు, ఒకటి ఏర్పాటు చేయండి అని. ఈశ్వరమ్మ గారి కోరిక, లక్ష్మీదేవమ్మ గారి ప్రార్థన, ఈ రెండు స్వామి సంకల్పానికి బాహిరంగా దోహదం చేశాయి అని చెప్పుకోవచ్చు.
6: మరి అప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించారు కళాశాలను?
1: ఇది స్వామి కాలేజీలో చాలా సంవత్సరాలు ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి తర్వాత దివంగతుడైన శ్రీమతి హేమలత మేడం గారి మాటల్లోనే విన్నాం.
6: 28 జూలైలో స్వామి, అప్పుడు హై స్కూల్ ఉండేది గర్ల్స్ హై స్కూల్ ఒక కాంపౌండ్ లో, ఆ కాంపౌండ్ లో ఉండే కొన్ని బిల్డింగ్స్ 3-4 క్లాస్ రూమ్స్ ఉండేవి. ఒక వరండా ఉండి ముందు 4 రూములు ఉండేవి వరుసగా, అదేమో క్లాసెస్ జరిగేవి. ఒక దాంట్లో పియూసీ ఆర్ట్స్, ఇంకో దాంట్లో పియూసీ సైన్స్, ఇంకా మూడోది ఐ థింక్ 3 రూమ్స్ అనుకుంటా అక్కడ ఉండింది. ఆ దాంట్లోనేమో బీఏ క్లాసెస్, ఆ బీఏలో 2 గ్రూప్స్ ఉండేవి అన్నట్టు. అందుకని పియూసీ ఆర్ట్స్ సైన్స్, ఆ రోజులో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళం, అది బిఏ మాత్రం ఉండేది. 68లో తర్వాత ఇంకొక చిన్న బిల్డింగ్ పక్కన ఉండేది ఒక చిన్న హాల్, అంతా గట్టిగా 100-120 మంది కూడా పట్టేవాళ్లు కాదు. అప్పుడు ఉండే స్టూడెంట్స్ కి ఎట్లాగో చాలా ఇరుకిరుగ్గా సరిపోతూ ఉండేది. ప్రిన్సిపల్ రూమ్ ఒకటి ఉండేది, ఆఫీస్ రూమ్ ఒకటి ఉండేది, అంతే. ఆ 3 అవతల బిల్డింగ్ లో ఉండేది. ఇదే కాలేజ్ అప్పుడు చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు స్వామి. ఆ తర్వాత ఈ సైన్స్ స్టూడెంట్స్ కి ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు. 69కి అదే కాంపౌండ్ లోనే, కాంపౌండ్ విశాలంగానే ఉండేది, దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద 4 షెడ్స్ వేయించారు. అంటే ఒకే షెడ్ 4 సెక్షన్స్ గా చేసి ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐ థింక్ బయోలాజికల్ సైన్సెస్ రెండిటికి కలిపి ఒకే ల్యాబో ఏదో రెండో అది పెట్టారు. ఇంకొక క్లాస్ రూమ్ కూడా కట్టించారు లేదు అక్కడ పక్కనే. ఇలా టెంపరీ షెడ్స్ లో సర్దుకోండి, నేను తప్పకుండా కొత్త బిల్డింగ్, మంచి బిల్డింగ్ కట్టిస్తాను అనేవారు. నవంబర్ లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏ సైట్ సెలెక్ట్ చేయాలి అని చాలా ఈ ల్యాండ్స్ అన్ని చూశారు. చూసిన తర్వాత స్వామి ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్థలమే డిసైడ్ చేశారు. దూరమైనా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్లలకి. 71 దాకా స్వామి తరచుగా వచ్చి ఆ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అది ఎంత బాగా చేసేవారమ్మా. మమ్మల్ని ఆ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు దగ్గర పెట్టుకుని తీసుకెళ్లి విఐపీస్ అందరికి, మా లెక్చరర్లు మంచి వాళ్ళు, ఇట్లంతా చెప్పేవారు స్వామి పాప. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి మొత్తం మీద చాలా సూపర్విజన్ చేసేవారు. ఫ్లైట్లు కడుతున్నారు తొందరగా. ఇది కూడా చూడండి, 69 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 70లోనే మొదలు పెట్టారమ్మా. 1 ఇయర్ లో అయిపోయింది. ఆడిటోరియము, లైబ్రరీ, హాస్టల్ బిల్డింగ్, మెయిన్ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ ఇంతవరకు కట్టేశారు. అవి 71 సరే, అది ఇనాగరేషన్ జూలై 8 అయింది. ఇంతలోపల ఏం చేశారంటే ఈ పియూసీ కాకుండా ఇంటర్మీడియట్ పెట్టారు రైటింగ్. 70-71లో 71 లో కొత్త బిల్డింగ్స్ లోకి వచ్చాక ఈ తాత్కాలికమైన ల్యాబొరేటరీస్ కట్టారు షెడ్స్ అని చెప్పానే, అక్కడ ఉండేటువంటి టేబుల్స్ అవి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టేబుల్స్ అన్ని మార్పించి ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబొరేటరీస్ కట్టించేశారు స్వామి. అప్పుడంతా అప్పుడు కూడా చాలా తరచుగా వచ్చేవారు స్వామి కాలేజీకి, అన్ని సూపర్వైజ్ చేసుకునేవారు.
3: స్వామి ఎంత శ్రద్ధ తీసుకుని కట్టించారో కదా మన కాలేజీని. ఈ రోజు మనమంతా ఎంతో ఆనందంగా నిశ్చితంగా పనిచేసుకుంటున్నాం.
1: అవునమ్మా, స్వామి ఆడపిల్లలను చాలా అపురూపంగా అస్థారపరంగా చూసుకుంటారు. వాళ్ల రక్షణ భద్రతలను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. మనది ఆడపిల్లల కాలేజీ కదా, అది కట్టేటటువంటి సమయంలో స్వామి ఎంత బాధ్యతగా ప్రవర్తించారో, ఎంత చక్కటి మెలకువలు తీసుకున్నారో, ఇవన్నీ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం.
5: చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి శంకరాపన చేశారమ్మా బిల్డింగ్స్ కి. అది ఎంత చక్కగా పిల్లలకి, ఆడపిల్లలు ఆడపిల్లల మాన మర్యాదలు కాపాడడం స్వామికి చాలా ప్రధానం, అన్నిటికంటే ప్రధానం. కాబట్టి అక్కడ నుంచుని బయట కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచోమన్నారు మా భర్త గారిని. అంటే ఆయన ఎందుకు నుంచోమన్నారంటే ఆయన 6 అడుగుల పైన ఉంటారు ఎత్తు. ఆయన రోడ్డు మీద నుంచో వెళ్ళన్నారు. రోడ్డుకి మధ్యలో నుంచుని ఒక రాయి ఇచ్చి ఈ రాయి విసిరేయన్నారు. ఎవరికి ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని. అది దానికి అవతల బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించారు. ఏదైనా స్ట్రైక్స్ అవి వచ్చి అల్లరి మూకలు ఏదన్నా రాళ్ల రువితే అది బిల్డింగ్ మీద కూడా పడకూడదు. అది ఎంత చక్కని ప్రణాళిక చూడండి. అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భగవత్ సంకల్పం అట్లాంటిది.
2: ఆ రోజుల్లో ఆ పనుల్లో పాలు పంచుకున్న వ్యక్తులంతా ఎంత అదృష్టవంతులో. అలాంటి వ్యక్తుల అనుభవాలు ఈనాడు మనం తెలుసుకునే వీలుందా?
1: ఆనాడు స్వామి కార్యాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులకు, అదృష్టవంతులకు స్వామి ప్రేమ, ఆదరం, రక్షణ అన్ని లభించాయి. స్వామి అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అని. అలా స్వామి కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసి సేవలు చేసినటువంటి ఒక భక్తునికి స్వామి ఎలా అనుగ్రహాన్ని చూపించారో, ఆ అనుగ్రహాన్ని పొందిన, ఆ ఆనందాన్ని అనుభవించిన ఆ భక్తుడు శ్రీ నారాయణ రెడ్డి గారి మాటల్లోనే మనం విందాం.
8: అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు, ఫస్ట్ రోజు వచ్చాను. దాని గురించి భక్తు ఉండేది ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గురుకు ఆ పని చేసేవాళ్ళం. స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి కల్పిస్తాం అప్పుడు చాలా జరిగేది అన్నమాట. అది ఈగిరి గారి ఓపెనింగ్ అండి అది. అప్పుడు వివేకర్ గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయన ఆయనకి వీళ్ళు ఎస్కాటాలంతా ఉండేవారు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు. స్వామి పాప ముందు వీళ్ళంతా మంగళవాద్యాలు వెళ్తుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియంలో పైన గద్దల్స్ కి రంగే చేశారు. ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది తెల్లారంతా కూర్చొని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి. ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా, పెద్ద నీట్ గా ఉంది లేదా, అక్కడ హీటర్ పామేదే కదా. అలా చేస్తున్నాం, అది చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా బాగా ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకుందన్నమాట. సరిగ్గా 11:30 అండి ఆడడం వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట. పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైస్ గా అడుగుతున్నాం అక్కడ, ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చి అవి లోపల వేయాలి, పెద్ద వాన వచ్చేస్తుందని అడిగింది మాట. అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడిదేస్తుంది మాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిదీ స్వామి మీదే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికి నేను దాన్ని బాధపడతాను. అది 100 కేజీస్ బరువు అండి అది బస్తా ఒకటి. ఆ బస్తా అదే నేనేమో నువ్వు డ్రైవర్ వేయనంటున్నాడు, ఆడు వేయనంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు. నేను బాబు నువ్వు నా టీవీ కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసి ఒక బస్తా వేసేసి నేను మోయకల్లా, దాన్ని లాక్కొచ్చి నా ఈట్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్తాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 కేజీస్ బస్తాలు లోపల వేసేసా. ఆ స్వామి మీరే చేయాలి, ఆ బలం అంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను అయితే మూడు బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నాను అనమాట. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాదనమస్కారం తీసుకో అన్నారు. నేనేమో పాదనమస్కారం తీసుకున్నాను సార్. పాదనమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా సార్, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంత అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టిపక్కల ఉన్నారు బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మతిపోయిందండి, నేను పాదనమస్కారం స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, పక్కన ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిసే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తా అన్నారు. ఇప్పుడు అనిపించింది మాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి. నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
3: రామనామము కంటే రామ కార్యం గొప్పది అంటారు కదా స్వామి, అలా స్వామి కార్యంలో పాల్గొంటే స్వామి స్వయంగా వచ్చి దర్శనమిస్తారు అన్న విషయం ఇక్కడ మనకు రుజువైంది.
1: దర్శనం ఇవ్వడమే కాదు, వాళ్ల జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలను కడగండ్లను ఆపదల్ని నివారించి కావలసినటువంటి రక్షణ అందిస్తారు స్వామి. తమ కార్యంలో పాలు పంచుకున్న వారికే కాదు వాళ్ల కుటుంబానికి కూడా రక్షణ అందిస్తారు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో స్వామి కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి భక్తుల్లో ఒకరైన ప్రముఖ భక్తుడు శ్రీ ఇంద్రేశ్వర్ గారి మాటల్లోనే మనం విన్నాం.
9: ప్రశాంతి నుంచి స్వామి అనంతపూర్ కాలేజీ ఫౌండేషన్ తో వ్యవస్థకు వెయ్యాలి, అక్కడ బయలుదేరటం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు కస్తూర్ గారి ద్వారా. అక్కడ ఉండేటువంటి ఒక సుమారు పాత భక్తులు స్వామి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుమారు ఒక 150 మంది బయలుదేరి అనంతపురం వెళ్ళాం. స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి ఫౌండేషన్తో అక్కడ వేశారు. ఎవరు ఫౌండేషన్ స్వామి వేసి స్వామి అవాడ ఈ అనంతపురంలో మహిళా కళాశాల అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కేవలం కూడా ఏదో ఉద్యోగాల కోసం కానీ లేదా ప్రాపంచిక దీనికి కాదు, స్త్రీలు అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తి అనేటువంటిది గమనించట్లేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి అనంతమైన శక్తి ఉంది, దాని సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది సమాజం తయారు చేసేదే వాళ్ళు. అంచేత అటువంటి విద్యాలయం అటువంటిది ఇక్కడ స్థాపించదలుచుకున్నాను. ఇది ఎవరు తప్పించానంత ఆదర్శంగా ఉంటుంది. ప్రపంచం అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా సరైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజుని స్వామి వారి దివ్యోపన్యాసం చెప్పడం జరిగింది. ఆ రోజు ఆకాశం అంతా మేఘామృతం అయిపోయి పూర్తిగా కొండ వృష్టి బదలగొడుతుందా అన్నట్టుగా వర్షం అది సూచనలు వచ్చింది. కానీ స్వామి అన్నారంటే ఏం కాదని చెప్తారు, పెద్ద గాలి అది కూడా వచ్చింది. కానీ స్వామి దగ్గర ఏంటంటే స్వామి జస్ట్ ఇలాగా ఉపన్యాసం చెబుతూ మా చేసే మంచి పని ప్రతిదానికి కూడా ప్రకృతి కూడా సహాయపడుతుంది, అంచేది ఏ మంచి పని ఎవరు చేసినప్పుడు కూడా భగవంతు సాయం కూడా ఉండదని చెప్పాను. చెప్పిన తర్వాత చుక్క కూడా పడలేదు, వర్షం ఆగిపోయింది. తర్వాత అందరూ కూడా చక్కగా స్వీట్స్ అయి పంచిపెట్టారు స్వామి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న విషయం మనం చేయాలి. ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడు దగ్గరగా కూర్చున్నాను నేను స్వామికి, బాగా దగ్గరలో. స్వామి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు. అక్కడ నా ఇంకా చూస్తున్నారు స్వామి, ఏమిటి ఇలా చూస్తున్నారు నా వెంకే, ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా పొరపాటు ఉందా అని చెప్పిన ఏదో మొదపడుతున్నాను లోపల. కానీ ఉపన్యాసం చెబుతున్నారు కానీ నా వెంకే చూస్తున్నారు. సరే ఏమన్నా నేను అప్పుడు ఆ రోజుల్లో స్వామి చూస్తే మనలో ఆత్మశోధన చేసుకునేవాడు, ఏమైనా పొరపాటు ఉందా, స్వామి నాకు అనుగ్రహంగా చూడట్లేదు, అదే కోపంగా చూస్తున్నారు, ఇలాగా ఆ స్వామి వారి యొక్క సాహచర్యంలో కూడా మనలో ఉన్న తప్పులు మనం తెలుసుకోవడం అది తెలుసుకోవడం ప్రయత్నించడం వచ్చేది ఇటువంటివి జరిగే రోజులు ఉండే భక్తులందరూ కూడా. సరే నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నా కదా అనుకున్నాను. ఆశ్చర్యం అంటే అదే టైంలో అక్కడికి సుమారు 750 కిలోమీటర్లు వెస్ట్ గోదావరి మా గ్రామం ఉంది. పెద్ద తుఫాను గాలిలో వచ్చింది. అక్కడ మా పెద్దమ్మాయి రాధికారిని ఇప్పుడు సత్యాసేవా సంస్థల్లో ఆ అమ్మాయి కూడా పనిచేస్తా ఉంది. చిన్న పాప అప్పటికి ఆ అమ్మాయికి 6 ఇయర్స్ ఏజ్. బయట ఆడుకుంటూ ఉంది అక్కడ గ్రామంలో మా ఇంటి దగ్గర, పెద్ద కాంపౌండ్ మా ఇంటిది అంతా కూడా. సరే గాలి వస్తుంది, తలుపులు కొట్టుకుంటున్నాయి, డ్యామేజ్ జరగకుండా అంటే తలుపులన్నీ వేసారు మా ఫాదర్ మదర్ వాళ్ళని. ఈ అమ్మాయి ఏంటంటే బయట ఉండిపోయింది, చూసుకోలేదు వీళ్ళు. మా ఇంటి దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు కొమ్మ సుమారు 1 అడుగు డయామీటర్ ఉంటుంది, అది పెద్ద కొమ్మ. అది గాలికి ఎగురొచ్చి ఈ మా అమ్మాయి కూర్చున్న చోట గుమ్మాలు అక్కడ చిన్న అరుగులు ఉన్నాయి, అరుమీ కూర్చుని పోయింది అమ్మాయి. ఆ పెద్ద కొమ్మ వచ్చి అక్కడ పడి తగలకుండా దూరంగా అక్కడ ఆగిపోయింది అంతే, అలాగే తగలకుండా. సరే వీళ్ళంతా గాలి నేను చూస్తే అలా లోపల కూర్చుని ఉంది అక్కడ. స్వామి రక్షించారు లేకపోతే మేము ఏం చెబుతాం వాళ్ళ నాన్నకి అనికే అనుకున్నారు. స్వామి నన్ను అదే లేకుండా చూడడం ఏంటంటే నేను రక్షణ చేస్తున్నాను సుమ్మా అని ఇప్పుడు నా భవిష్యత్తు అనేటువంటిది నా యోగక్షేమాలు చూసి ఆ విధంగా రక్షించారు. అంచేత అప్పుడు తర్వాత తెలుసుకున్నాను స్వామి విధంగా చూడడానికి ఇది కారణం అని చెప్పేశాను. తర్వాత మహిళా కాలేజీ కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ కాలేజీలో ఇక్కడ ఉండేటువంటి కొంతమందిని సేవాదళం అందరూ వెళ్ళి అక్కడ సేవ చేయమన్నారు. భావరా సత్యనారాయణ గారు అంటే రమణరావు గారు ఫాదర్, రమణరావు గారు అంటే అందరికీ పరిచితమే. ఆయన ఆల్ ఇండియా సేవాదళ కన్వీనర్ చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు ఆయన. ఆయన స్వామిని ఐక్యమయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఫాదర్ ఇప్పుడు నేను చెప్పినట్టు భావరాజు సత్యనారాయణ గారు, ఆయన ఇంజనీర్ రిటైర్డ్, ఆయన పంపించారు ఈ సేవకు అనేటువంటిది.
10: మేడం, మనం స్వామి పనులు చేసేటప్పుడు ఎంతో కష్టమైన పనులు కూడా చిటికెలో అయిపోతాయి, అది స్వామి అనుగ్రహమే కదా.
1: అవునమ్మా, స్వామి సంకల్పిస్తే చాలు అన్ని చిటికెలు ఇలాగ జరిగిపోతాయి. కాని మనకు సేవ చేసుకునే అవకాశం కల్పించి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తారు స్వామి. ఈ విషయాన్ని ఆ రోజుల్లో కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి ప్రముఖ భక్తులు శ్రీ రమణరావు గారి మాటల్లోనూ, శ్రీ కృష్ణారావు గారి మాటల్లోనూ మనం విందాం.
11: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని, ఆయన రిటైర్డ్ సూపరింట్ ఇంజనీర్, అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ది కన్స్ట్రక్షన్, వాజ్ ది కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు, ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంచేత ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవదల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా, హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజన తీసేయమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్లీ వనేవారు, ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరి వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొన్నాం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్ ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకరు, షీజ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్, మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదు అని 4 పాపులర్ స్వామికి కొన్న కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్ అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటి లాగా, దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి, దాని ప్రకారం వాళ్ళంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టాలి. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు తీసుకుని సోన్ సెవెన్ తీసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 people 20 days అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం చాలా చాలా రెగ్యుడ్ టెరైన్ ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మేము సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా లేవదీయడం మళ్ళీ దాన్ని మళ్ళీ దివిశాలు పెట్టి ర్యాంప్ చేయడం మళ్ళీ నిలబెట్టడం అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలా రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేపు తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఏంటంటే మధ్య మధ్య సాగ్ అయిపోతే సాగు చూసి ఏమైందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అసలు మిరకల్ ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్ని గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టేటి అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏమిటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏమిటి స్వామి సంకల్పం ఏమిటి. అప్పటికింకా స్వామి మిరకల్ గురించి అంత ప్రచారం లేదు. అంతే ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామ్యానది కట్టాలి కదా. మాకు నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి ఏం స్వామి స్వామి అని పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లేవదిద్దరు గాని నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి మళ్ళీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్ళీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. 2 hours వాటి ఒరిజినల్ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి బంకు ఎలా ఇచ్చారో అది మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్స్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్.
12: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బివి పట్టాభిరామ్ గారు, రోమెల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం. మరి నువ్వు పాటరా అంటాం. మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, ఇట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మేము చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్ రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ చేస్తున్నాం. 10 స్వామి వెళ్లిపోయారండి. కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్ళీ రాత్రి 12 వచ్చారండి. అర్ధరాత్రి ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరి క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్. పాపం అంజలీదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలీదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలీదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా. స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామాను రా అని ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి ఎవరి రాష్ట్ర వాళ్ళు మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా ఆయన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ చేయించి మా సేవాదారులో విఎస్ఆర్ కే ప్రసాద్ ఇద్దరు ముగ్గురు స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. రాజు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానందుడి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదారు వాళ్ళు వచ్చి నాలుగు రోజులు ఇక్కడ ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉంది కాదు ప్రక్రియ చేశారు అని మమ్మల్ని అడిగారు సభాముఖంగా. అంతకన్నా ఇంకేం కావాలి, మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో ఒక గంట గడిపి కళాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి ఎలా వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన రా ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన ఐదు గంటల నుండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నాడు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలాగే కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పటి మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 అయింది, ఆ టీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
10: ఇలా ఎంతమందో స్వామి భక్తులు సేవకులు స్వామి సంకల్పం వెనుక పనిచేశారు. అలా చిన్నగా ప్రారంభమైన కాలేజీ అంచెలంచెలుగా ఎదిగింది. మన కాలేజీ నిర్మాణపు పనుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్వామి ఎంత చురుకుగా తిరుగుతున్నారో, కాలేజీ కట్టే 10 ఎంత అవిశ్రాంతంగా పనిచేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మనకు.
13: Where education is concerned, Swami took the first step in 1968. Interestingly, this step involved the establishment of a college for women in Anantapur, the town that is the headquarters of Anantapur district in which Puttaparthi is located. As always, Swami started small, in improvised premises, postponing the formal inauguration till the campus was ready with all the required facilities. The inauguration was done by none other than the then President of India, Mr. V.V. Giri. Speaking on that occasion, this is what Swami declared. India is being forged into a bhoga bhumi, the land of luxury, a land of skyscrapers, tinned food, air conditioning and television. Indians are being shaped into an imitative, insurgent and ill-disciplined mass. They are being transplanted on other soils and encouraged to grow without roots. This is an insult to the past and a dangerous defiance of history. It is a sacrilege on history of time and on the sole purpose of human existence. That is the reason why I have decided that this college be inaugurated on Guru Purnima Day as a reminder of the highest tradition in which the highest ideals of life were instilled by personal example and guidance by the Guru. The seed has been planted. It will sprout and spread, heavy with fruits, providing shade, security and sustenance to all. Way back then, Swami did not talk of a university, although it was very much a part of his master plan. Rather, the Anantapur College for Women was routinely affiliated to a neighboring university as the law required, while Baba focused on the more important task of molding the students and teachers. This he did with frequent visits to the campus, spending a lot of time with students and staff, and of course, giving them a lot of special advice, all related to character development. For Swami, the end of education was always character.
3: ఇలాంటి దివ్యమైన కళాశాలలో ఎంతో మంది మహనీయుల సేవాపరత్వంతో ప్రారంభించబడి ఎదిగిన కళాశాలలో పనిచేసే మనం చాలా అదృష్టవంతులం కదా?
1: అవునమ్మా, అదృష్టవంతులమే. కానీ ఆ అదృష్టాన్ని మనం ఆయన మాటల బాటలో నడిచి నిలబెట్టుకోవాలి. స్వామి తమ కాలేజీలో అధ్యాపకులు విద్యార్థులు ఎలా ఉండాలని అపేక్షించారో ఆనాటి ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విన్నాం.
5: చిత్తమును మెత్తపరచని, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాక్యం. చిత్తమును మెత్తపరచని, హృదయమును శుద్ధిపరచని, మనస్సును మధురముగా చేయని, పనులలో సహనము చూపని చదువులు కొట్ట చదువులు. ఇంకా ఈ స్త్రీలు ఈ రోజుల్లో మోడర్న్ ఫ్యాషన్స్ తో పిచ్చిగా తయారవుతున్నటువంటి విషయాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఇప్పుడో ఒకళ్ళిద్దరు పిల్లలేదో ఐ థింక్ తల విరబోసుకుని ఉన్నాడని స్వామి చూచారు. ఒక టీచర్, వాళ్ళు పాపం కేరళ వాళ్ళు, అందుకే వాళ్ళ అలవాటుతో కొంత ఏదో వస్తే స్వామి నాకు ఉత్తరం రాశారు. వాళ్ళకి చెప్పు హేమలతమ్మ అని చక్కగా సంబోధిస్తూ రాసేవారు. అందుకో ఆశీర్వాదములు అని. విద్యా విహీనుల కంటే హీనంగా సరస్వతికే అప్రతిష్టలు తెచ్చిన వారు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అంటారు స్వామి. ఎంత అంటే పిల్లలు అసలు ఆ విధంగా వాళ్ళకి చెప్పు చెప్పు అని మొదటి నుంచి అట్లా లెటర్స్ రాసేవారు. పాప సహనము శాంతము ప్రేమ లేని చదువులు దానవ విద్యలు అంటారు, ఒకసారి రాక్షస విద్యలట. ఏ విధంగా చక్కగా రాసేవారమ్మా. ఉపాధ్యాయులు గౌరవనీతిగా నడుచుకోవాలి అని రాస్తూ వారి డ్రెస్, చూపు, నవ్వులు చాలా గౌరవ రీతిగా ఉంటే పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు. వారంలోనే అట్టివి లేకున్నా మన పిల్లలకు మనం ఏం చెప్పగలము? స్వామి మాటలు ఇవి. మన కాలేజీలో విద్యతో పాటు కొంత భక్తి, గౌరవాలు, సంస్కార సంప్రదాయములు ఉండిననే మన కాలేజీలో ఉండుటకు అర్హులు. అంత ఒకసారి స్వామి చెప్పారు, అలా ఇష్టం లేకపోతే మీకు వెళ్లిపోండి, ఉండవద్దు అని చెప్పేశారు. స్త్రీ వికారపు వేషములతో ఉండుట విద్యా విధానం అని తలంచుట ఇంతకంటే వివేకం వేరొకటి లేదు, అది స్వామి చెప్పిన మాట. ఇక్కడ పిల్లలు కూడాను కొందరు తలలు విరియబోసుకుని రాక్షసులవలే లేక పిశాచులవలే సంచరించటం పట్టదు అంటే ఎంత గౌరవమో స్వామి. నిజంగా స్త్రీ యొక్క మానం కాపాడాలని తహలాడిపోయేవారు.
10: ఈ మాటలు వింటుంటే మనపైన, మన విద్యార్థుల పైన ఎంత గురుతరమైన బాధ్యత ఉందో కదా అని అనిపిస్తోంది. స్వామి బోధలకు అనుగుణంగా నడుచుకునేలా ఆశీర్వదించమని స్వామినే ప్రార్థిద్దాం.
1: మనం ఆయన్నే ప్రార్థించాలి. ప్రార్థించే ముందర ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కాలేజీ భవనం గుండ్రంగా వత్తులాకారంలో ఉంటుంది కదా, కాలేజీ బిల్డింగ్ కి అంటే గుండ్రటి ఆ వర్తులాకారపు భవనానికి ముందర ముఖద్వారం చాలా పెద్దదిగా ఉంటుంది. బిల్డింగ్ అంతా గుండ్రంగా ఉంటుంది, పైన ఊర్ధ్వముఖంగా కమలాలు కనిపిస్తాయి. సాధారణంగా బిల్డింగులన్నీ దీర్ఘ చతురస్రాకారంలో, వరండాలన్నీ బయట వైపుకు ఉంటాయి. కానీ మన బిల్డింగ్ లో మాత్రం గుండ్రంగా బిల్డింగ్ ఉంటూ రూములు నానుకొని వరండాలు అన్ని లోపలికి ఉంటాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఊహ కలుగుతుంది. ఆ ఊహ కూడా స్వామి యొక్క బోధనలను ఆధారం చేసుకుని పుట్టినటువంటిది. ఈ బిల్డింగ్ ను మన మనస్సుతో పోల్చుకుందాం. ఒకసారి మనం మన మనస్సులోకి, మనస్సు ద్వారం గుండా భగవంతుని లోనికి ఆహ్వానించి బహిర్ముఖత్వాన్ని వదిలి అంతర్ముఖత్వాన్ని అభివృద్ధి చేసుకుంటే, అంటే ప్రాపంచికమైన లక్షణాలను వదిలి అంతర్ముఖంగా ఆవించుకుంటే మన హృదయ కమలం పైన ఎంతో ఎత్తుకు ఎదిగి ఊర్ధ్వముఖమై భగవంతునికి అభిముఖమవుతుంది అన్న విషయాన్ని ఈ బిల్డింగ్ సూచిస్తోందేమో అని అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ నీరు ఈ రకంగా వర్తులాకారంలో స్వామి కట్టడం వెనుక స్వామికి ఈ ఉద్దేశం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఇది ఏమైనా ఈ కాలేజీ బిల్డింగ్, ఈ కాలేజీ భవనం స్వామి మనకు ప్రసాదించిన ఒక కోవెల. ఈ కోవెలలో, ఈ కోవెల వల్ల బ్రతుకుతున్నటువంటి మనం ఆ కోవెలకు ఒక నమస్కారాన్ని సమర్పిద్దాం. ఆ కోవెలను మనకు ప్రసాదించినటువంటి సాయి భగవానునికి ప్రార్థిస్తూ మన అవయవాలకు, శరీరానికి ఒక ప్రబోధ చేస్తాం. అవయవములార, స్వామి విశ్వాత్ము సేవ దొరకునది కాదు, సేవింపు తొందరపడి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునవని, ఆయు ఉన్నప్పుడే సేవ చేయవని అంటూ మన శరీరాన్ని, మనస్సుని ప్రబోధిస్తూ స్వామి మార్గంలో, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవ చేస్తూ ఉంటే మన ఆత్మలను ఉద్ధరించి తనలో లీనం చేసుకుంటారు ఆ సాయి పరమాత్మ. ఓం శ్రీ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి 10వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల శీర్షికకు సాదరమైన స్వాగతం. ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం సద్విద్య చదివించి శాంతిని బోధించి. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, స్వామితో తమ అనుభూతిని, స్వామి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలను మనతో పంచుకోవడానికి ప్రొఫెసర్ శివశంకర్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం సార్.
1: సాయిరాం.
0: ఈనాడు స్వామి విద్యా విధానం ఏ విధంగా ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలతో కూడిన విద్యార్థులను అందించి ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా మలుస్తోందో, ఆ విద్యా విధానంలో ఉండేటటువంటి చక్కని అంశాలు, స్వామి పడినటువంటి ఆ శ్రమ, ఈ విషయాలు మనం చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా 1968 సంవత్సరంలో స్వామి కళాశాలలను ప్రారంభించారు. మొట్టమొదట అనంతపురం కళాశాలను ప్రారంభించిన తర్వాత
1: మహిళలకు
0: ఆ తర్వాత 1969 సంవత్సరంలో సార్, మీకు తెలిసినట్టుగా బృందావన్ క్యాంపస్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గా ప్రారంభించారు. సార్, మీరు ఆ కళాశాలలో చిన్ననాటి నుంచి, అంటే పీయూసీ లెవెల్ నుంచి అక్కడ చదువుకుంటూ ఇప్పటి వరకు, మొన్ననే మీరు పదవీ విరమణ చేశారు, సామంటారు రిటైర్ కాదు రీటైర్ అవ్వమంటారు. సో మీరు ఈ విలువైనటువంటి అనుభవాలను, స్వామి విద్యా విధానంలో మీరు నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలను మా అందరితో పంచుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది సార్.
1: మా అదృష్టం మనందరి స్వామి ప్రసాదించింది, తప్పకుండా నాకు తెలిసినవి తెలియపరుస్తాను.
0: సార్, ఈ విద్యా విధానంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటో మీరు ఒక్కసారి మాకు తెలుపుతారా సార్?
1: స్వామి విద్యా విధానం చాలా ముఖ్యమైనది. స్వామి అవతార కార్యక్రమంలోదే అది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఎందుకంటే స్వామి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వామి వచ్చారు. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ఆ బృహత్ కార్యక్రమంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఎందుకంటే స్వామి గురుకుల శిక్షణ మనకు అందించారు. ఈ గురుకులం పాతకాలపు నాటి గురుకులం కాదు, నవీన భారతదేశానికి, నవీన ప్రపంచానికి అనుగుణంగా ఉండే గురుకులాన్ని, నవీన గురుకులాన్ని స్వామి మనందరికీ ఇచ్చారు. గురుకులంలో స్టూడెంట్స్, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఒకచోటే నివసించేవారు. అదేవిధంగా స్వామి ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ గా పెట్టారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా, దేశకాలస్ అనేది లేదు, అందరూ కూడా హాస్టల్లో ఉండి అందరూ కూడా ఒకే రొటీన్లో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది. హాస్టల్లో ఉంటే టీచర్స్ కూడా అందరూ కూడా చాలా దగ్గరగా ఉండి, పాతకాలపు నాటి గురుకులం కాదు, నవీన భారతదేశానికి, నవీన ప్రపంచానికి అనుగుణంగా ఉండే గురుకులాన్ని, నవీన గురుకులాన్ని స్వామి మనందరికీ

0: అవకాశం దొరుకుతుంది హాస్టల్లో ఉంటే. టీచర్స్ కూడా అందరూ కూడా చాలా దగ్గరగా ఉండి అన్ని చూసుకుంటూ వాళ్ళకి ఏది కావాలో అది చూసుకుంటూ వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే గురుకులం యొక్క అట్మాస్ఫియర్ స్వామి తీసుకొచ్చారు. సో ఈ విద్యా విధానం అనేది, స్వామి విద్యా విధానం చాలా చాలా స్పెషల్ విద్యా విధానం అని చెప్పి నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
1: అవును సార్. సార్ మరి అసలు స్వామి విద్యా సంస్థలు ఎందుకు స్థాపించారు అనేటటువంటి ఒక ప్రశ్న మనం ఆలోచించి చూస్తే దానిపైన మొట్టమొదటి బ్యాచ్ పిల్లలకి అంటే అనంతపురంలో మహిళలకి స్థాపించారు. ఆ తర్వాత బాయ్స్ క్యాంపస్ ని స్వామి బృందావన్ లో 1969 లో స్టార్ట్ చేశారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కింద. మరి ఆనాటి విద్యార్థులు, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కి అప్పుడు రేకుల షెడ్ కింద క్లాసులు అవ్వడం, అక్కడ దగ్గరలోనే ఉండే ఒక కార్ షెడ్ లో విద్యార్థులందరూ సర్దుకుని ఒక హాస్టల్ అట్మాస్ఫియర్ ని తయారు చేసుకుని అక్కడ ఉండటం, అడ్జస్ట్మెంట్ తో ఉండటం అప్పటి రోజుల్లో ఆ వైట్ ఫీల్డ్ ఏరియాలో. మరి స్వామి ఎందుకు స్థాపించారు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ మీకు బాగా పరిచయస్తున్నారు,
0: మా సూపర్ సీనియర్.
1: సో ఆయన స్వామి ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ డిస్కోర్స్ లో ఏ విషయాలు చెప్పారు, విద్యార్థుల నుంచి స్వామి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశాలు మనం ఆయన ద్వారా తెలుసుకుందాం సార్.
2: పిల్లలందరూ చేరిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత స్వామి మొదటి ఉపన్యాసం అరేంజ్ చేశారు. స్వామి వచ్చి గురువారం, ఫస్ట్ గురువారం మీకు అందరితో మాట్లాడతారని నాకు బాగా గుర్తు 2-3 వాక్యాలు. ఎందుకంటే ఆ వాక్యాల మీదే చాలా స్వామి చాలా చెప్పారు. గుణం ప్రధానం, చాలా కాలేజీలు ఉన్నాయి, మనకి ఎక్కడ చూసినా కాలేజీ ఉంది. మళ్ళీ నేను ఎందుకు కాలేజీ మొదలుపెట్టాను, ఒక అందరికీ కూడా ఒక ఆదర్శంగా మిమ్మల్ని తయారు చేసి భవిష్యత్తులో అందరికీ ఆదర్శం నిరూపించాలని నేను ఇది కాలేజీ మొదలుపెట్టాను. నాకు చదువులు ముఖ్యం కాదు, గుణం ప్రధానం. ఆయన కూడా ఆ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ నాకు కావలసింది అదే.
1: రెడ్డి సార్ చెప్పినట్టుగా స్వామి విద్యా సంస్థలు స్థాపించింది కేవలం విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, గుణాలు ప్రధానం, నాకు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని స్వామి చెప్తున్నారు సార్. అంటే కేవలం గుణాలు సంపాదించడానికి మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమా అని అనిపిస్తుంది.
0: కాదు కాదు, స్వామి గుణాలు ప్రధానం అంటారు, కానీ స్వామి యొక్క అజెండా ఇంకా దానికన్నా ఉన్నతమైనది. గుణాలతో మొదలుపెట్టి గుణాతీతమైన ఆ భగవత్తత్వాన్ని తెలుసుకోవటం అనేది పిల్లలందరికీ, అసలు స్వామి వచ్చింది అవతార ప్రకటనే, అవతారం వచ్చింది దానికోసమే కదా. సో నాకు ఇక్కడ ఒక మంచి ఒక విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తోంది. ఈ విద్యార్థి చెన్నైకి సంబంధించిన వాడు, అక్కడ చదువుతున్నప్పుడు బాల వికాస్ లో ఉన్నాడు. స్వామి యొక్క బోధనల వల్ల అట్రాక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా స్వామి ఫోల్డ్ లో వచ్చారు. సో పుట్టపర్తి వచ్చినప్పుడల్లా స్వామి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవటం చూశాడు. చూసి నేను కూడా స్టూడెంట్ కావాలి అన్న తీవ్ర ఆకాంక్ష పెంపొందించుకున్నాడు. ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసే టైంలో ఆ యొక్క కోరిక ఇంకా బలపడింది. ఎందుకంటే బాల వికాస్ లో నేర్చుకున్నవి బయట కనబడేది ఎంత వ్యత్యాసం వెంటనే తెలుసుకోగలిగాడు. అది ఇంకా ఎక్కువగా బోధిస్తారు సత్యసాయి కళాశాలలో అని చెప్పేసి తెలిసిన తర్వాత స్వామి విద్యార్థిగా కావాలని చెప్పి చాలా తపన పడ్డాడు. స్వామి ప్రార్థించాడు. ఫార్చునేట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి అప్లై చేసి ఎంబీఏలో సీట్ స్వామి ఇచ్చారు. బాగా తపనతో వచ్చాడు కాబట్టి

0: ఇక్కడ స్వామి చెప్పేవన్నీ కూడా అన్ని కూడా వాడు ఇంప్లిమెంట్ చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. స్వామి చెప్పే ప్రతిదీ కూడా ద డైలీ రొటీన్ కానీ, లేకపోతే చదువులో ముందంజ ఉండటం కానీ, స్పోర్ట్స్ లో ముందంజ ఉండటం కానీ, లేకపోతే ఈ ఆధ్యాత్మిక భజన్స్ తర్వాత డ్రామాస్ వీటన్నిటిలో కూడా రాణించాడు. రాణించి స్వామి యొక్క దృష్టికి వచ్చాడు. స్వామి కూడా చాలా ఆనందపడ్డాడు వీటితో, ఎంతో ప్రేమను కురిపించాడు. 2 ఇయర్సే కదా ఎంబీఏ, ఎంబీఏ అయిన తర్వాత ఇంకా వెళ్లిపోవాల్సి వచ్చింది. స్వామి అప్పుడు పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో డైరెక్ట్ గా ఫిజికల్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవారు. ఇతనికి వచ్చినప్పుడు, స్వామి నేను మీ పాదాల దగ్గరే ఉండాలి, జీవితం అంతా ఇక్కడే ఉంటాను స్వామి, ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. లేదు బంగారు, నువ్వు వెళ్లి బయటకు వెళ్లి నీ తల్లిదండ్రులని సర్వ్ చెయ్యి అని చెప్పి అన్నారు. లేదు స్వామి, మీరే నా తల్లిదండ్రి, మా తల్లిదండ్రులు కూడా మీ దగ్గర ఉండటం అనే దానికి ఒప్పుకుంటారు అని చెప్పి అన్నారు. నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అన్నారు. స్వామి, మీరు చెప్పేవి నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను అని చెప్పి ధైర్యంగా జవాబిచ్చాడు. స్వామికి బాగా ఆనందం అయింది. ఏం నేర్చుకున్నావురా, ఏం గుణాలు నేర్చుకున్నావురా అన్నారు. స్వామి, మీరు చెప్పే, నేను సత్యాన్ని మాట్లాడతాను, మీరు చెప్పి మీకు ఇష్టమైన ఆ విలువలు నాకు తోచినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్వామి అంటే స్వామి ఇంకా ఆనందపడ్డారు. కానీ బంగారు, నువ్వు గుణాలు నేర్చుకున్నావు, చాలా మంచిది, అదే నిజమైన విద్య, కానీ ఇది మాత్రం సరిపోదు. గుణాతీతమైన నా స్వరూపాన్ని దర్శించాలి అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నవి, ఇక్కడ కాలేజీ విద్యార్థిగా నువ్వు నేర్చుకున్న ఈ థియరీ నీకు కొంచెం ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించావు, కానీ ఇది నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసి అందరి చేత గుణవంతుణ్ణి అనిపించుకొని, అప్పుడు నా గుణాతీతమైన నిజమైన ఆనందాన్ని పొందుతావు, అందువల్ల వెళ్లి నీ పేరెంట్స్ ని సర్వ్ చేసి వస్తూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి అసలు రహస్యం కూడా స్వామి సున్నితంగా స్వామి ఆ బాబుకి చెప్పారు. అంటే గుణాలు పెంపొందించేది సద్విద్య, కరెక్టే, అది అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. కానీ స్వామి యొక్క ఉద్దేశం గుణాలని అధిగమించి గుణాతీతమైన ఆ భగవత్ స్వరూపాన్ని మనం అందరం పొందటం అనేది నిజమైన సంకల్పం, ఆ నిజమైన ఆ యొక్క విద్యా విధానం యొక్క రహస్యం అని చెప్పి స్వామి తెలిపారు.
1: అందుకే చక్కగా స్వామి చెప్తారు, ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం. మనం ఏదైతే నేర్చుకుంటే ఇంకేవి నేర్చుకోవలసిన అవసరం ఉండదో ఆ విద్యను మనం నేర్చుకోవాలి. అది నేర్పించడానికి నేను వచ్చానని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. అందుకే ఇక్కడ మనం సద్విద్య చదివించి శాంతిని బోధించి అంటే సత్ విద్య, భగవంతుని వైపుకు మనల్ని ఏదైతే తీసుకుని వెళ్తుందో ఆ విద్య మనం నేర్చుకోవాలి, అది నేర్పిస్తున్నారు స్వామి మనకి. చాలా చక్కగా ఉంది సార్. సార్, ఇక్కడ మనకి ఒక సామ్యం కనిపిస్తుంది సార్. విద్యార్థులు లేత వయసులో స్వామి దగ్గరికి వస్తారు, స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవుతారు. మరి వచ్చినప్పుడు ఆ ఫర్టైల్ గ్రౌండ్ మీద స్వామి ఏ విధంగా సాగు చేసి ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సార్.
0: అది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. ఎందుకంటే ఏ విధంగా తోటమాలి, ద గార్డెనర్, తోటని పెంపొందించాలన్నప్పుడు ముందర భూమిని చదును చేస్తాడు, మంచి విత్తనాలు ఏరుకుంటాడు, తర్వాత దానికి నాటిన తర్వాత నీళ్లు పోస్తాడు, దానికి ఎరువు వేస్తాడు, చాలా చాలా కేర్ఫుల్ గా దాన్ని పెంపొందిస్తాడు. అప్పుడే బ్యూటిఫుల్ గార్డెన్ వచ్చి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ డివైన్ తోటమాలి, డివైన్ గార్డెనర్ స్వామి ఈ విద్యా సంస్థల్ని స్థాపించి వాటిని మొదటి నుంచి కూడా ఏ విధంగా సాగించాలో, ఏ విధంగా సద్విద్యని విద్యార్థులకు బోధించాలో అది చేయటం 1976 ఆన్వర్డ్స్ నేను చూడటానికి అవకాశం దొరికింది. అది స్వామి ఇచ్చిన సదవకాశం నాకు. నేను చూశాను, ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఏ విధంగా తోటమాలి చాలా శ్రద్ధ తీసుకుని మంచి తోటని డెవలప్ చేస్తారు, అదేవిధంగా స్వామి ప్రతి చిన్న విషయం, విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, బిల్డింగ్స్ కానీ లేకపోతే దానిలో ఎక్విప్మెంట్ కానీ, ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థుల యొక్క ఏ విధంగా తర్ఫీజ్ చేయటం కానీ, టీచర్స్ కి తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కి అందరికీ సూచనలు ఇస్తూ విద్యార్థుల్ని సద్విద్యార్థులుగా తీర్చిదిద్దాలి అన్న ఆ యొక్క అంశాన్ని చాలా బాగా నేను క్లోజ్ క్వార్టర్స్ లో అబ్జర్వ్ చేయగలిగిన అవకాశం స్వామి ఇచ్చారు. మనం విత్తనాలు నాటిన తర్వాత దాన్ని పోషించాలి, ఎందుకంటే నీళ్లు పోయాలి, ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఒకరోజు పోస్తే సరిపోదు, రోజు పోయాలి, దానికి ఎరువు వేయాలి, సకాలంలో ఏమైనా చీడలు వస్తే అవి తీసేసి దానికి మందులు చల్లాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సత్యసాయి విద్యా విధానం అనేది సమగ్ర విద్యా విధానం, అంటే అన్ని రంగాల్లోనూ పిల్లల్ని తర్ఫీదు ఇస్తుంది, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా అది పిల్లలకు తర్ఫీదు ఇచ్చే సద్విద్య, అది స్వామి కాన్సెప్ట్. సో ప్రతి విద్యార్థికి ఇవి రావాలి అని చెప్పి స్వామి ఎంతో కృషి చేసేవారు.
1: సార్ అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బయట ప్రపంచం ఈ ప్రాసెస్ ని చూసినప్పుడు ఇది సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ అదర్ కాలేజెస్, సంథింగ్ యునిక్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ అన్న ఆలోచన తప్పకుండా అందరికీ వస్తుంది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, స్వామి ఈ గార్డెన్ లోకి ప్రవేశించాలి అంటే ఆ విత్తనాలని స్వయంగా ఆ భగవంతుడే ఎన్నుకోవాలి. ఆయన సంకల్పం లేనిదే మనం ఈ విద్యా విధానంలో భాగం కాలేము, ఈ విద్యా సంస్థలోకి అడుగు పెట్టలేము. మరి స్వామి స్వయంగా పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మనకి ఆ స్వామికి ఒక ప్రణాళిక ఉంటుంది సార్,
0: తప్పకుండా
1: నా గార్డెన్ ఇలా ఉండాలి,
0: ప్రణాళిక,
1: విశ్వ ప్రణాళిక,
0: బృహత్ ప్రణాళిక.
1: సో నా గార్డెన్ ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి అన్న ఆలోచనతో స్వామి ప్రారంభించి తన విత్తనాలను తనే ఎంచుకోవడం జరుగుతుంది. మరి నేను స్వామి స్టూడెంట్ ని అని చెప్పుకోగల ఒక అవకాశం రావాలి అంటే ఫస్ట్ దాంట్లో ప్రవేశించాలి. ఆ ప్రవేశం మీకు ఎలా కలిగింది? ఇది స్వామి స్వయంగా ఆ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పండి సార్.
0: చాలా మంచి క్వశ్చన్ గణేష్, ఎందుకంటే నువ్వు చెప్పినట్టు గార్డెన్ ఏ విధంగా ఉండాలన్న ముందర ప్రణాళిక వేసుకుంటాడు తోటమాలి. మామిడి చెట్లు ఉండాలా, నిమ్మ చెట్లు ఉండాలి, తర్వాత మిగతా పూల చెట్లు ఉండాలి అని చెప్పేసి ముందరే అంతా ప్లాన్ చేసుకుని ఆ విత్తనాల్ని ఏరుకుంటాడు. అదేవిధంగా స్వామి యొక్క కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే స్వామి యొక్క ప్రమేయం ఉండే తీరాలి, అది భగవత్ ప్రణాళిక. ఆ కాలంలో బృందావన్ కాలేజీలో స్వామి ఇంటర్వ్యూలో కూర్చునేవారంట. పిల్లలు జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వస్తారు, స్వామి స్వయంగా కూర్చొని ప్రిన్సిపల్ వాళ్ళందరితో పాటు కూర్చొని స్వామి ఇంటర్వ్యూ చేసేవారంట. ఇంటర్వ్యూ చేసి వీడిని తీసుకోవచ్చు, వీడిని తీసుకోక్కర్లేదు అని చెప్పి తీసుకునే ఆ సెలక్షన్ ఆఫ్ ద గుడ్ క్యాండిడేట్ హూమ్ హీ హ్యాజ్ ఇన్ మైండ్ అనేది ఆటోమేటిక్ గా అయ్యేది. రాను రాను స్వామి యొక్క టైం మిగతా వాటి మీద కూడా స్వామి వెచ్చిచ్చారు. అందువల్ల స్వామి ఈ కాలేజీ తరఫున ప్రతినిధులను పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవారు. కానీ ఫైనల్ సెలక్షన్ వాళ్ళందరూ లిస్ట్ తీసుకెళ్లి స్వామి దగ్గరికి తీసుకువెళ్లి స్వామి టిక్ చేయించేవారు, స్వామితో టిక్ చేయించేవారు. అందువలన ప్రతి విద్యార్థి కూడా స్వామి యొక్క సెలక్షనే. ఇక్కడ నాకున్న చిన్న అనుభవాన్ని చెబుతాను.
1: తప్పకుండా సార్.
0: ఎందుకంటే నేను జాయిన్ అవటం కూడా నిజంగా ఆయన యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే నేను 10th క్లాస్ 1976 లో అయిపోయింది, గుంటూరులో ఉండేవాడిని. అప్పుడు 10th క్లాస్ మునుపు నేను బాల వికాస్ విద్యార్థి అయినా కూడా స్వామి యొక్క కాలేజీ గురించి అంతగా తెలియలేదు. నా మార్క్స్ వచ్చిన తర్వాత, మార్క్ షీట్ రిజల్ట్స్ వచ్చాయి కానీ అప్పుడు మార్క్స్ షీట్ రావడం అనేది చాలా లేట్గా అయ్యేది, చాలా లేట్గా వచ్చింది. జూన్ చివరిలో వచ్చింది, జూన్ మొదటి రెండు వారంలో వచ్చింది. రాగానే 75% వచ్చింది. మా ఫాదర్ చాలా హ్యాపీ అయ్యారు. హీ డింట్ ఎక్స్పెక్ట్ మీ టు గెట్ 70%. ఐ థాట్ హీ విల్ గెట్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ క్లాస్, మియర్ ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఐ ఆల్సో డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఇట్ ఈస్ స్వామిస్ గ్రేస్. స్వామి కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మంచి విద్యార్థులు కావాలి, మంచి మార్క్స్ కావాలని చెప్పి మా నాన్నగారికి అనుకునేవారు. అందుకని నువ్వు స్వామి కాలేజీలో జాయిన్ అవుతావరా అన్నాడు. తప్పకుండా అని చెప్పి అన్నాను. అప్పుడు నా మార్క్స్ కార్డు వచ్చిన రోజే మా నాన్నగారు వెంటనే ఎంక్వైరీ చేస్తే అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి, రేపటి నుంచి ఇంకా 2 రోజుల్లో కాలేజ్ మొదలవుతుంది అని చెప్పి చెప్పారు. అయినా కూడా నిరుత్సాహపడకుండా, ఫాదరు మనం స్వామి దగ్గరికి వెళ్లి స్వామిని ప్రార్థిద్దామని చెప్పి వెంటనే సాయంత్రమే మేము పుట్టుపత్తికి బయలుదేరాం. చాలా ప్రయాసాలతో ఆ విధంగా 1976లో ప్రయాసాలతో అన్ని ఓర్చుకొని పుట్టుపత్తికి వచ్చాము. మేము వచ్చేటప్పటికి 4:30 అయింది సాయంత్రం. స్నానం చేసి గణేష్ షెడ్ లో ఉండేవాళ్ళం, అక్కడ గణేష్ దగ్గర అక్కడ ఇద్దరికి షెడ్ ఉండేది. అక్కడికి వెళ్లి వెంటనే స్నానం చేసి స్వామి దర్శనానికి వెంటనే తయారవుతున్నాం. మేము బయటకు వచ్చేటప్పటికి డివోటీస్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అంటే స్వామి దర్శనం అయిపోయినట్టు. చాలా నిరుత్సాహపడ్డాం. మళ్లీ అయ్యో దర్శనం అయితే మళ్లీ రేపటిదాకా ఉండాలి, మళ్లీ ఆల్రెడీ మనం లేట్గా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నారు. కానీ సరే, స్వామి యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనం వెళ్లి కూర్చుందాం అని చెప్పి అన్నారు. ఆ రోజుల్లో దర్శనం అయిన తర్వాత అందరూ డివోటీస్ అందరూ లేచి టీకి మిగతా వాళ్ళందరికీ వెళ్లేవారు. ఎందుకంటే వాళ్ళు 2-3 గంటలు 1 గంట నుంచి కూర్చునేవారు. సో అందరూ లేచేటప్పటికి మాకు ఫస్ట్ లైన్ వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ లైన్ లో కూర్చొని నాన్నగారు అన్నారు, స్వామిని ప్రార్థించరా, నీకు సీట్ కావాలంటే స్వామి ఒక్కరే ఇస్తారు, ఎందుకంటే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయంట అని చెప్పి అన్నారు. సరే కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఆ రోజు మా అదృష్టం కొద్దీ స్వామి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మళ్లీ 2nd రౌండ్కు వచ్చారు. అది చాలా అరుదు, అప్పుడప్పుడు వస్తుంటారు కానీ చాలా అరుదు. స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి డివోటీస్, అందులో లేడీస్ సైడ్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా జెంట్స్ సైడ్ రావటం మొదలుపెట్టారు. మా ఫాదర్ వెంటనే, చూడు నీ మార్క్స్ కార్డు ఉంది కదా, వెంటనే స్వామి నువ్వు ఫామ్ వచ్చినప్పుడు నుంచోని స్వామి కాలేజ్ సీట్ కావాలి అని చెప్పి అడుగు అని చెప్పి అన్నారు. సరే నేను అంత తెలియదు, స్వామి రాగానే ఫస్ట్ లైన్ లో ఉన్నారు, స్వామి దగ్గర రావటం డైరెక్ట్ గా మాట్లాడటం చాలా ఆనందం వేసింది. సో మోకాళ్ళ మీద నుంచొని నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకుని, స్వామి మీ కాలేజీలో సీట్ ఇవ్వండి స్వామి అన్నాను. అంటే స్వామి చిరునవ్వు నవ్వి, నేను కాదు బంగారు ఇచ్చేది, వెళ్లి ప్రిన్సిపల్ని అడగాలి, ప్రిన్సిపల్ నరేంద్రని అడగాలి అని చెప్పి నా బుగ్గ తట్టారు. చాలా ఆనందపడ్డారు. నేను నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేశాను కదా ఇట్లా పెట్టుకున్నాను, అది స్వామి లెటర్ అని చెప్పేసుకుని తీసేసుకున్నారు. నేను ఆ ఆనందంలో మర్చిపోయాను. స్వామి తీసుకుని వెళ్లిపోయారు. మా నాన్నగారు పాద నమస్కారం చేసుకున్నారు. అది అందరూ విన్నారు. వెళ్లి నరేంద్రని అడగాలి అని చెప్పి అన్నారు. నరేంద్ర గారు అప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేవారు బృందావన్ కాలేజీలో. స్వామి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మా నాన్నగారు, ఏది నీ మార్క్స్ కార్డు ఏదంటే, అంటే స్వామి తీసేసుకున్నారని చెప్పారు. అప్పటికి మేము జిరాక్స్ కూడా పెట్టుకోలేదు, అది అప్పుడే స్కూల్ నుంచి తీసుకున్నాను, వెంటనే స్వామి తీసుకున్నారని చెప్పి దానికి ఇంపార్టెన్స్ వెంటనే మా ఫాదర్ కి తెలుసుకో కాబట్టి వెళ్లి స్వామిని వెంటనే అడుగు, ఎందుకంటే అది లేకపోతే నువ్వు జాయిన్ కాలేవు అని. అంటే స్వామి అప్పటికి ఆ రౌండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని మందిరంలో వెళ్ళటానికి వెళ్తున్నారు. వెంటనే నేను పరిగెత్తాను. నా వెంటనే సేవాదలు పరిగెత్తారు, ఎందుకంటే ఎవరు అట్లా పరిగెత్తుకోకుండా స్వామి క్రమశిక్షణ. ఆ కమోషన్ చూసి వెంటనే స్వామి నా వైపు చూసి, ఎందుకురా, ఏంటి కావాలి అన్నారు. స్వామి, మాస్క్ ఇచ్చాను అని చెప్పి అన్నాను. నాకెందుకు ఇచ్చావు బంగారు అని చెప్పి కేర్ఫుల్ గా తీసి మళ్లీ ఇచ్చాడు. నాకు అగైన్ మళ్ళీ చాలా ఆనందం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అంటే ఫిజికల్ గా ఇంత క్లోజ్ గా మాట్లాడించుకున్న తర ఆ సందర్భాలు లేవు కాబట్టి చాలా ఆనందపడి వెంటనే వచ్చేసాను. వచ్చేస్తే అందరూ చూశారు, ఆనందపడ్డాం. సేవాదారు వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి. అప్పుడు మా ఫాదరు సంజాయిషి ఇచ్చుకున్నారు, ఎందుకంటే ఇది ముఖ్యమైన మార్క్స్ కార్డ్ అండి, వీడిని జాయిన్ చేయడానికి ఉపయోగం అని చెప్పేసి సారీ చెప్పారు. ఆ రోజు సాయంత్రమే రాత్రి బయలుదేరి మేము పెనుకొండకు వచ్చి పెనుకొండలో ట్రైన్ తీసుకుని నెక్స్ట్ డే వచ్చాం బృందావన్కి. రాగానే రెడీ అయిపోయి మేము కాలేజీకి వెళ్ళాము 10:00 కల్లా. అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అడిగితే, సార్ ఇట్లాగా మా వాడికి సీట్ కావాలి అని చెప్పి మా ఫాదరు ఆఫీసులో అడిగారు. లేదండి, మీరు అప్లికేషన్ కూడా లేకపోతే ఎట్లా వస్తుంది, ఇవాళ లాస్ట్ ఇంటర్వ్యూస్, రేపటి నుంచి కాలేజ్ మొదలవుతుంది అని చెప్పన్నారు. అప్పటికి గుంటూరు నుంచి వచ్చిన కొంతమంది అక్కడ ఉన్నారు, గుంటూరు సేవా సమితి సభ్యులు, వాళ్ళ కుమారులందరూ పిల్లలందరూ వచ్చి ఉన్నారు అక్కడ. కొంతమందికి వచ్చింది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా హాస్టల్ సీట్ రాలేదు, అప్పుడు డే స్కాలర్స్ ఉండేవారు. తర్వాత చాలా మందికి రాలేదు. సో వాళ్ళు మరి మీ అప్లికేషన్ పెట్టారా అన్నారు. పెట్టలేదు అని చెప్పాను. అంటే అసలు లాభమే లేదని చెప్పేసి చెప్పేశారు. సరే ఇంకా స్వామిని ప్రార్థించాలని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం. అక్కడే నుంచుంటే మధ్యలో సుదర్శన్ గారు, ఈ సుదర్శన్ అని చెప్పేసి అప్పుడు వార్డెన్ గా ఉండేవారు బృందావన్ హాస్టల్కి, బయటకు వచ్చి ఏదో పని మీద ఆఫీస్కి వచ్చారు. అందరు చెప్పారు ఈయన వార్డెన్, ఆయన అడిగితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అడగండి అని చెప్పన్నారు. మా ఫాదర్ వెళ్లి అడిగారు, సార్ ఇట్లాగా స్వామి దగ్గరికి వెళ్లి అడిగాము సార్, మేము అప్లై చేయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి, గుంటూరు నుంచి వచ్చాము, ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పి అన్నారు. ఏమైందో కానీ నాకు తెలియదు, నేను కూడా అక్కడే ఉన్నాను. అట్లా ఊరికి నేను నుంచున్నాను, ఆయన నా వైపు చూశారు. ఆ క్లర్క్ చెప్పారు, అప్లికేషన్ ఫామ్ ఇచ్చి లాస్ట్ నేను ఇతన్ని పంపించు అని అన్నారు. మేము ఆశ్చర్యపోయాం, మాతో ఉన్నవాళ్లు ఆ సత్సాయి సేవా సంస్థల సభ్యులు కూడా చాలా ఆశ్చర్యం పొందారు. ఎందుకంటే అప్లికేషన్ లేదు, ఏమీ లేకుండా వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి రమ్మంటాం అనేది చాలా అరుదు. సో కాబట్టి మనం రావాలి అంటే కనుక స్వామి యొక్క సంకల్పం ఉండే తీరాలి. ఇదే చాలా ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది రావాలనుకుంటారు, స్వామి వెంటనే తీసుకోరు. కొంతమంది వాళ్ళకి ఏమీ తెలీదు కానీ తాను స్వామి తీసుకుని వాళ్ళకి సర్పిస్తారు. అది ఓన్లీ దైవ నిర్ణయం. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్వామి సంస్థల్లో జాయిన్ కావాలి అంటే ఇంకా స్వామి సంకల్పం ఉండాలి, అది ఉండే తీరాలి. లేకపోతే స్వామి దగ్గర రారు. అది ఎందుకు, విద్యార్థులే కాదు, స్వామి ఎప్పుడు చెబుతుంటారు, మన డివోటీస్ కూడా, నా సంకల్పం లేదే మీరు నా దగ్గరికి రాలేరు, అది ఆయన సంకల్పం. కాబట్టి ఈ విద్యా సంస్థలో అది 100% అది వర్తిస్తుంది.
1: సార్ మనం ఎడ్యుకేషన్ కాలేజ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది విద్య. విద్యతో పాటు మనం కెరియర్ డెవలప్ చేసుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, ఇవి మన మైండ్ లో ఉండేటటువంటి కొన్ని అంశాలు. టాప్ ర్యాంక్ లో ఎప్పుడు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఎలా, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనతో మనం ఒక విద్యా సంస్థలో జాయిన్ అవుతాం. కానీ స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలి, స్వామి కాలేజ్లో ఉండాలి, స్వామి దగ్గర ర్యాంక్ సంపాదించుకోవాలి అనడానికి ఆ కొలమానం వేరేగా ఉంటుంది సార్. సో మనందరం కూడా వివర్ రెసిపియంట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్ స్వామి. మనకి చదువు వచ్చినా రాకపోయినా సరే స్వామి మీరు మంచి స్టూడెంట్ అన్న మాటకి మనం పాత్రలు అవ్వాలంటే ఆ బేరీస్ ఎలా వేస్తారు స్వామి, ఎలా కొలమానం చూపిస్తారు అనేది మీ సీనియర్ అయినటువంటి శ్రీ బివి సాగర్ గారు, మన రెస్పెక్టెడ్ రమణ్ రావు గారి అబ్బాయి, 1970s లో ఆయన స్వామి దగ్గర చదువుకున్నటువంటి రోజులు. స్వామి దగ్గర చూస్తాం మనం, మీరు బాగా చదువుకోండి నేను ఇక్కడ తీసుకువెళ్తాను, మీరు బాగా చదువుకోండి నేను ఇది ఇస్తాను, మీరు మంచిగా ఉండండి నేను చేస్తాను,
0: ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు పిల్లలు కదా, చాలా ఇంపార్టెంట్.
1: దాని ద్వారా ఎలా ఆయన ఒక మంచి అంశాన్ని మనకి తెలియజేస్తారో బివి సాగర్ గారి ద్వారా తెలుసుకుందాం సార్.
2: ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తే వాళ్ళని ఊటీ తీసుకెళ్తా ఉన్నాను. సరే పిల్లలని చదువుకున్నా, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను స్వామి దగ్గర, మళ్ళీ ఆపర్చునిటీ వాజ్ దేర్ విత్ స్వామి డోర్ దగ్గర ఉండడం అంత అన్నమాట. అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, మనకి దేర్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్. సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు అన్నారు. స్వామి అయిపోయింది. సో మళ్ళీ మేము అందరం స్వామితో కలిసి బ్యాక్ టు బృందావన్ పిల్లలు లిస్టులు తయారు చేయడం అంతా చేశారన్నమాట. అంతా చేసి అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్రయాణం. అయితే మధ్యలో స్వామి ఎవరినో మిస్ అయిన వాళ్ళందరినీ చదవమంటే చదవలేదు, చూడు ఆపర్చునిటీ మిస్ అయింది, ఇలాంటివి యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ వస్తాయి. సో మనకి అనుమయించుకుని మనం కూడా కొంచెం ఇట్స్ నోన్, సో నో రిగ్రెట్. అదే ఏంటి, నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి 4 o'clock బయలుదేరేవాళ్ళు ఊటీ అంటే. ఏ 10:30-11 ముదుమలైకి వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి ముదుమలై కాదు మన బండిపూర్ వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముదుమలై వెళ్ళి డిన్నర్, వీలుంటే డిన్నర్ లేకపోతే డైరెక్ట్ ఊటీ వెళ్ళి. ఇది మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు అయితే 2 కార్లు 3 కార్లు సెట్ చేశారు. ఎవరు ఏ కార్లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పేస్తారన్నమాట. సో పీపుల్ ఆల్ సెట్. పొద్దున్న 4 సో వివర్ ఆల్ నేను కూడా వెళ్ళి స్వామి ఎక్కడ ఉన్నారు అది చెప్పాను కదండి, 3 rooms ఏ రూమ్ లో ఉన్నారు అది చూస్తూ స్వామి రూమ్ లో ఈ లైట్ పెరిగి ఇక్కడికి వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ కిందకి వస్తారనే తెలుసు మనకి. మధ్య రూమ్ లో లైట్ రాగానే అనుకున్నా ఫర్ ఎ మూమెంట్ యూనో జస్ట్ దాట్ మనం కూడా కొంచెం చదువుకుని ఉంటే, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ లిటిల్ మోర్ అని జస్ట్
1: పాసింగ్ థాట్.
2: పాసింగ్ పాసింగ్ థాట్. ఇలా ఎవరో టచ్ చేశారు అంటే చూస్తే లక్ష్మీనరసింహ గారు, మీరు ఇక్కడ ఉన్నారా స్వామి, మీ కార్ సర్దుకుని సెకండ్ కార్ లో పెట్టుకోమన్నారు సూట్ కేసు అన్నారు. అంటే ఇప్పటికీ నాకు తర్వాత ఏమైందని తెలియదు. ఫర్ నెక్స్ట్ ఐ నో ఈజ్ దట్ ఐ వాజ్ ప్యాంటింగ్ విత్ అవర్ సూట్ కేస్. దాంట్లో ఏం పెట్టాము ఏమి లేదు తెలియదు. ఐ వాజ్ నేర్ ద కార్. ఆ కార్ లో వాళ్ళు యూనో నో వన్ వుడ్ బి అన్హ్యాపీ అస్ లాంగ్ అస్ దే ఆర్ దేర్ కదా. సో ఐ నో దే వెల్కమ్ మీ విత్ ద సేమ్ స్మైల్ అండ్ గాట్ ఇన్ ద కార్. ఒక స్వామి కార్లు బయలుదేరాయి. సో నేను వెళ్ళడం అనేది తర్వాత సర్ప్రైజ్ టు ది రెస్ట్ ఆఫ్ ది టీమ్స్ అన్నమాట. అప్పుడు ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీషఫుల్ అన్నమాట. ఆ రీషఫుల్ లో నేను స్వామి కార్లో ముందు కూర్చోవడం జరిగింది అన్నమాట. ఇది తెల్లారగడ 4:30 అప్పుడు. సో ముందు నా పక్కన శంకర్ బరువా అని ఒక అతను అనుకోండి, అతను మధ్య నేను, తర్వాత రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల స్వామి ఇంకో ఇద్దరు. కార్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ వెల్ అన్నమాట స్వామి వెనకాల. చీకటి, స్వామి కనపడదు మనకి, మాట వినపడుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు ఇట్స్ సంక్ ఇన్ టు మీ సెయింగ్ ఐఎమ్ ఇన్ స్వామిస్ కార్ అని. సీ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ వెరీ షార్ట్ స్పాన్ లో ఇంత జరిగిపోయింది అన్నమాట. అంటే నేను ఇలాగా ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అప్పటికే. ఐ వాజ్ వర్చువల్లీ టీయర్స్ రన్నింగ్ డౌన్ అండ్ ఇలా వెనక్కి తిరిగి స్వామిని టచ్ చేయడానికి చూసాను అన్నమాట. అంటే స్వామి నీస్ టచ్ అయ్యాయి. స్వామి టచ్ చేస్తే స్వామి ఇలా ఇలా కొట్టి, కాలేజీలు ఎవరు రా నాకు చెప్పడానికి ఫస్ట్ క్లాస్ రావాలని, నేను ఇచ్చాను పో నీకు ఫస్ట్ క్లాస్. సో వాట్ మ్యాటర్స్ విత్ స్వామి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ది యాడ్ స్టిక్ సార్, మనం అనుకునే యాడ్ స్టిక్ డు నాట్ మ్యాటర్ టు హిమ్ అట్ ఆల్. అస్సలు ఐ మీన్ మనం తలుచుకున్న కొద్దీ అలాంటివి చాలా ఉద్విగ్నతకి మనం లోన్ అవుతూ ఉంటాం. వాట్ ఈజ్ నిజంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ కాలేజ్ ర్యాంక్ టు స్వామి
1: సార్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సాగర్ గారు కూడా ఎంత చక్కగా చెప్పారు, నేనిచ్చే ర్యాంక్ వేరేగా ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఏంటరా నీకు ర్యాంక్ ఇచ్చేది అని చెప్పి స్వామి చాలా డిమార్కేట్ చేసి చెప్పారు స్వామికి ర్యాంక్ ఎలా సంపాదించుకోవాలి అని. మరి ఈ సమగ్ర విద్యా విధానంలో ఈ తోటమాలి మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా దాన్ని అభివృద్ధి పరుస్తారు, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, 3 కోణాల నుంచి స్వామి ఎలా మనల్ని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిగా, మన పరిపూర్ణమైన వ్యక్తిగా మనల్ని మరుస్తారనేది మీ అనుభవం ద్వారా మాకు తెలియజేయండి సార్. ఫస్ట్ భౌతిక ఫిజికల్ లెవెల్లో ఎలా స్వామి కేర్ చేస్తారు?
3: స్వామి విద్యా విధానం మనం చెప్పుకున్నాం కదా, ఇది సమగ్రమైన విద్యా విధానం. అంటే అన్ని రంగాల్లోనూ స్వామి తర్ఫిదిస్తారు. ఈ భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, అన్ని రంగాల్లో కూడా స్వామి యొక్క తర్ఫీదు ఈ విద్యా విధానంలోనే సమ్మిళితమైన ఉంది. భౌతికంగా చూసుకుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను ఫస్ట్ పీఎస్ లో ఉన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. నేను చెప్పాను కదా, నా స్వామి ఒక అనుగ్రహం వలన హాస్టల్ సీట్ కూడా వచ్చింది. 76 జూన్లో జాయిన్ అయ్యాను. స్వామి 2 వారాల తర్వాత వచ్చారు. వచ్చి పిల్లలందరినీ, కొత్త పిల్లలందరికీ కూడా చాలా టైం స్పెండ్ చేశారు మాతో. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేవారు, వెరీ చిన్న విషయాలు. మీరు రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. కరెంటు ఎనర్జీ, భగవత్ స్వరూపం, ఎనర్జీ అంతా భగవత్ స్వరూపం కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదు. ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు వాడుకొని తక్కువ నీళ్లు వాడుకోవాలి. ఎందుకంటే జలం అది కూడా ఆ పంచభూతాల్లో ఒక భూతం కాబట్టి సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవసరం లేనప్పుడు ట్యాప్ కట్టేయాలి. ఇంత చిన్న విషయాలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారో, ఎందుకంటే అందరూ కూడా, అందరు విద్యార్థులు కూడా తల్లిదండ్రులు వదిలివేసి స్వామి సంరక్షణలో వస్తారు. సో తోటమాలిగా స్వామి ఈ చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలకి బోధించేవారు. ఒకరోజు వార్డెన్ గారితో సందేశం పంపించారు. అందరు పుట్టి పిల్లలందరినీ ముందర పెట్టు అని చెప్పి అన్నారు దర్శన టైంలో. సో మేమందరం బయట ముందర నుంచున్నాం. స్వామి అందరినీ చూశారు, అందరితో చాలా ఆనందంగా పలకరించారు. పిల్లలు, మీకోసం మీరు పొడుగవటానికి ఒక ఆయుర్వేదిక మెడిసిన్ తెప్పిస్తున్నాను. ఆ రాజమాత ఆఫ్ నవానగర్ యుఎస్ నుంచి తీస్తోంది. మీ అందరికీ, మీరెందుకంటే ఈ వయసులోనే మీరు పెరగాలి, దాని తర్వాత ఒక వయసు దాటితే పెరగలేరు కాబట్టి మీరందరి పొడుగవటానికి ఈ మెడిసిన్ తెప్పిస్తున్నారు అని చెప్పి ఎంతో ప్రేమతో ఆ మెడిసిన్ తెప్పించి వార్డెన్కి ఆదేశాలు ఇచ్చారు. పొద్దున్నే సుప్రభాతం అవగానే రాగి ఇచ్చేవారు మాకు. వీళ్ళకి మాత్రం ఈ ఆయుర్వేదిక్ మాల్ట్, సపరేట్ మాల్ట్, ఆ మెడిసినల్ మాల్ట్ అనమాట, ఇది ఇవ్వాలి. అది ఇవ్వటమే కాదు, వారానికి కానీ 2 వారాలు కానీ వాళ్ళ హైట్ చూసి నాకు చెప్పాలి అని చెప్పి అన్నారు. అంటే ఎంత పెరుగుతున్నామో అది, ఎందుకంటే చాలా మంచి మెడిసిన్, దాని యొక్క ఎఫెక్ట్ చూద్దాం అని చెప్పేసి వాడనికి ఆదేశాలు ఇచ్చారు. రోజు సుప్రభాతం అవగానే మేము గ్లాసులు తీసుకెళ్లేవాళ్ళం. మా అందరికి, పొట్టి వాళ్ళందరికీ సపరేట్ లైన్ ఉండేది. స్వామి యొక్క ఆ మెడిసిన్, ఆ ప్రసాదం ఇప్పుడు తలుచుకుంటే అవి ఎంతో ఆనందిస్తుంది. ఆ సపరేట్ మెడిసిన్ ఇచ్చేవారు. ముందర ఫస్ట్ రోజే మమ్మల్ని అందరినీ కొలమన్నారు స్వామి, ఎంత హైట్ ఉండాలని చెప్పి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్ వాళ్ళు కొలిచి స్వామికి రిపోర్ట్ చేసేవారు. స్వామి వీడు హాఫ్ ఇంచ్ పెరిగాడు, వీడు క్వార్టర్ ఇంచ్ పెరిగాడు అని చెప్పేసి. సో 3 నెలలు ఎంతో ఆనందంగా స్వామి సాయంత్రం పూట మమ్మల్ని అడిగేవారు, ఎలా నువ్వు పెరిగావా, తాగావా లేదా అని చెప్పి. అంటే ఏంటి, ఈవెన్ ఫిజికల్ గ్రోత్, ద ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యా విధానం అనేది ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, స్పిరిచువల్ ఆల్ ఆస్పెక్ట్స్ అవి కవర్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ గా పిల్లలు పొట్టిగా ఉన్నప్పుడు స్వామి వాళ్ళు పొడుగా వాళ్ళ అని చెప్పి ఆ పర్సనల్ కేర్ అనమాట. ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క గ్రోత్ ఆకాంక్షిస్తూ ఎన్నో రకాలైన వేస్ తీసుకుంటారో అదేవిధంగా స్వామి తీసుకునేవారు. అంతేకాదు, వార్డెన్ గారు నేను పిల్లలకి ఏ విధమైన కొంచెం క్రానిక్ జబ్బులు వస్తే వెంటనే స్వామికి చెప్పేవాళ్ళం. స్వామి ఎంతో ప్రేమతో విభూతి పంపించేవారు. విభూతి సృష్టించి ఇచ్చిన అవకాశాలు అన్న సందేశాలు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే లేదు, వీడిని ఇంకా కాలేజీకి వెళ్లొద్దను, రెస్ట్ తీసుకోమను, 1 వీక్ రెస్ట్ తీసుకొని
0: కంప్లీట్ బాగా రికవర్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళమని చెప్పి వాడన్గా నేను అటువంటి ఆదేశాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ లో కూడా స్వామి ఎంతో కేర్ తీసుకునేవారు. అదేవిధంగా ఆ స్వామి యొక్క ఇచ్చిన ఆ ఇంపార్టెన్సే ఇప్పుడు సత్యసాయి సేవా ఈ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవి కూడా కంపల్సరీ చేశాం. అవి కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థి కూడా ఫిజికలీ హీ షుడ్ బి ఫిట్ టు ఫేస్ ద వరల్డ్. ఆ విధమైనది ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. కాబట్టి స్వామి అది స్వామి నేర్పిన స్వామి నేర్పిన పాఠాలే ఇవన్నీ కూడా.
1: సార్, భౌతికంగా మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనుభవం స్వామి దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మన మెంటల్ ఆస్పెక్ట్, మానసికమైనటువంటి ఒక పరివర్తన రావాలి అంటే ఫస్ట్ మన మనసుని భగవంతుడికి సమర్పించుకోవాలి. సో ఆ సమర్పణ భావం స్వామి విద్యార్థుల్లో మీరు చదువుకునే రోజుల్లో ఎలా తెప్పించారు?
0: హాస్టల్ కొత్త హాస్టల్ ఇప్పుడున్న హాస్టల్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. 1975 లో మొదలుపెట్టారు. 76 మేము జాయిన్ అప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వాజ్ రెడీ. సో మిగతా కన్స్ట్రక్షన్ అంతా అయ్యేది. కానీ ఆ సంవత్సరం చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వటం వలన స్వామి కొత్తగా డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. అంటే ఒకటి కంప్లీట్ అయిన కింద బేస్మెంట్ లో ఆ డైనింగ్ హాల్ అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్వామి వచ్చారు. స్వామితో పాటు కారుణ్యానంద స్వామి గారు కూడా వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాం. స్వామి కూడా స్వామికి టేబుల్ వేసి స్వామి కూర్చున్నారు. అందరికీ సర్వింగ్ అయిపోయింది. అందరి ప్లేట్లు ముందర కూర్చున్నాము. స్వామి అన్నారు, ఈ రోజు నుంచి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుని ఇది ప్రసాదంగా మీరందరూ తినాలి, అప్పుడే దీనికి వంటికి ఇది వంటపడుతుంది. అంతేకాకుండా స్వామి చెప్తుంటారు కదా, పార్థశుద్ధి, పదార్థశుద్ధి, పాకశుద్ధి, ఈ మూడు కూడా అవుతుందని చెప్పి చిన్న డిస్కోర్స్ ఇచ్చి కారుణ్యానంద స్వామి గారితో చెప్పించారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఆ తర్వాత అహం వైశ్వానరోగత్వ, అసతోమ సద్గమయ్య కూడా ఉండేది. దాని తర్వాత ఈ రెండింటితోనే చాలు అని చెప్పేసి స్వామి చెప్పారు. కాబట్టి ఆయనతో ఆయన ఒక లైన్ చెప్పడం బ్రహ్మార్పణం అని మేమందరం బ్రహ్మార్పణం బ్రహ్మహవి అవన్నీ కూడా చెప్పేది. ఫస్ట్ డే ఆ విధంగా చెప్పి స్వామితో పాటు భోజనం చేశాం. ఆ సాయంత్రం ఇప్పుడు త్రయీ సెషన్ లాగా పూర్ణచంద్ర సెషన్ లాగా స్వామి పిల్లలందరినీ పిలిచేవారు. ఆ ఓల్డ్ బృందావన్ బంగ్లోలో అందరం కూర్చునేవాడు స్వామి సన్నిధిలో కూర్చుని, మీలో ఎవరికి ఈ శ్లోకం గీతా శ్లోకం వచ్చిరా అని చెప్పి అన్నారు. నా క్లాస్మేట్ కొత్తగా అతను కూడా జాయిన్ అయ్యాడు, నాగరాజ్ అని చెప్పేసి, నాకు తెలుసు స్వామి అని చెప్పి చేయెత్తాడు. స్వామి పిలిచి అటు చెప్పించుకున్నారు, స్పష్టత బాగా ఉందని చెప్పేసి వెంటనే, సరే రేపటి నుంచి నువ్వు చెప్పటం వీళ్ళందరూ కూడా మళ్లీ తిరిగి చెబుతారు, అట్లీస్ట్ 2 వీక్స్ చెయ్యి, అందరికీ వచ్చేదాకా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పేవారు. సో రోజు వాడు అందరూ కూర్చున్న తర్వాత లేచి బ్రహ్మార్పణం చెప్పేవాడు. అప్పటి నుంచి వాడి పేరు బ్రహ్మార్పణం అయిపోయింది. స్వామి కూడా బ్రహ్మార్పణం ఏడి బ్రహ్మార్పణం అని చెప్పేసి వాడిని అడిగేవారు, ఏదో చెప్పావా, పిల్లలందరూ నేర్చుకున్నారా అని చెప్పి చాలా చెప్పారు. ఆ విధంగా మనం తీసుకునేవి బ్రహ్మకి అర్పించడం, భగవంతుడికి అర్పిస్తే అది ఫుడ్ అవదు, ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం వల్ల మనకి జరిగే ప్రయోజనాలు ఎన్నో చెప్పారు కదా. ఇప్పుడు స్వామి చెప్పేది పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అండ్ పాకశుద్ధి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కొన్నాము, ఏ విధంగా వాళ్ళు చేశారు, ఏ భావంతో చేశారు అనేది మనం గుర్తించలేము. కాబట్టి మనకు వచ్చినది భగవత్ అర్పితం చేస్తే అది ప్రసాదం అవుతుంది. కానీ స్వామి చూడండి, ఆయన భగవంతుడి ఆ తత్వం ఏ విధంగా వెల్లడిచ్చారు. హి సెడ్, ఫుడ్ తోనే మాత్రం కాదురా, నువ్వు ఆఫర్ చేసేది ఒక ఫుడ్ మాత్రమే కాదు, ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పించాలి అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ముందర ఫుడ్ తో స్టార్ట్ చేశారు, దాని తర్వాత ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పిస్తే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అంటే అప్పుడు వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్. అదే నాకు మీరు ఇచ్చే పూజ అని చెప్పి స్వామి చాలా మాకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్వామి తెలిపి ఆ ఉన్నతమైన భావం. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలు చేయటానికి, యాగాలు యజ్ఞాలు చేయటానికి టైం ఉండకపోవచ్చు. స్వామి చెప్పే చిన్న చిట్కా ఏంటంటే, మీరు అవన్నీ చేయక్కర్లేదు, మీరు చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మగా భావించి, ఎందుకంటే భగవత్ కర్మలో మేము మనం ఎంత కేర్ఫుల్ గా ఉండి, ఎంత నమ్రతతో, ఎంత కేర్ఫుల్ గా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తామో అది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇది కూడా భగవత్ కర్మ అని చెప్పి దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ కర్మే పూజా ఫలం అవుతుంది.
1: సార్ నాకు ఇంకా గుర్తు సార్, ఒక మన న్యూ ఇయర్ కి జనవరి 1st కి మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారు. ఒక పూర్ణచంద్ర సెషన్ లో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఒక విద్యార్థి US నుంచి వచ్చిన అబ్బాయి స్వామి దగ్గరికి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని స్వామి అడిగినప్పుడు, వచ్చి స్వామి నాకు జాబ్ చాలా టైట్ గా ఉన్నది స్వామి, అస్సలు టైం దొరకటం లేదు, ఒక సేవా యాక్టివిటీకి వెళ్లి చేయాలన్నా సరే నాకు వారంలో అసలు ఎక్కడ సమయం చిక్కటం లేదు, ఏం చేయమంటారు స్వామి అంటే, స్వామి ఎంతో ప్రేమతో ఎంతో సున్నితంగా, మీకు వేరే సేవ చేయవలసిన అవసరం లేదు బంగారు, నువ్వు చేసే ఉద్యోగంలో దాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నావు, నాకు అర్పిస్తున్నావు అన్న భావంతో చెయ్యి, అదే సేవ అయిపోతుంది, త్రికరణ శుద్ధితో చేసినటువంటి ఆ కార్యం నాకు అందుతుంది, అంతకన్నా సులువుగా ఎవరు చెప్పలేరని అనిపిస్తుంది. ఇంత అంటే లౌకిక విద్య అందరూ నేర్పిస్తారు సార్, కానీ ఆధ్యాత్మిక విద్య
0: అందుట్లో ఈ విధంగా మనకి హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడం అనేది స్వామి యొక్క ప్రత్యేకత, ఈ అవతార ప్రత్యేకత.
1: సార్ మనం గుణాలని పెంపొందించే విద్యను స్వామి నేర్పిస్తారు ఒకవైపు, ప్యారలల్ గా ఒక ఆధ్యాత్మికత మనలో పెంపొందించడానికి, ఆ ఆత్మతత్వం కూడా స్వామి మనలో అలవర్చడానికి చక్కగా తర్ఫీదిస్తారు. ఇది మీ సీనియర్ అయినటువంటి రవికుమార్ సార్ నరేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది సార్. 1974 సమ్మర్ కోర్స్ లో స్వామి సోహం ని వివరిస్తూ, ప్రతిరోజు మీరు 21,600 సార్లు సోహం అని, నేను భగవంతుణ్ణి అన్న ఆలోచన మీకు వస్తున్నా మీరు అది గుర్తించటం లేదు, అది మీ యాక్చువల్ నిజతత్వం అని స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పారు. సో అప్పుడే రవికుమార్ సార్ అప్పుడే జాయిన్ అయ్యారు. సో అనుకోకుండా, మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ బంగ్లాలో ఆ స్టేర్ కేస్ రూమ్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అనుకోకుండా. అప్పుడే కొంతమంది విద్యార్థులు అక్కడ కింద నించునుంటే,
0: సీనియర్ విద్యార్థులు
1: సో ఈయన అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపించి పాపం భయంగా ఇప్పుడు స్వామి చూసి తిడతారేమో అని భయంతో ఉంటే, స్వామి మెట్ల మించి దిగుతూ ఒక్కొక్కరిని చూసి అడుగుతున్నారట, హు ఆర్ యూ అని ఫస్ట్ విద్యార్థిని అడిగితే స్వామి ఐఎమ్ రాజేష్. నెక్స్ట్ విద్యార్థి దగ్గరకు వచ్చి హూ ఆర్ యూ అంటే, ఆ అబ్బాయి ఒక డే స్కాలరు ఎక్కడో కర్ణాటకలో ప్లేస్ లో నుంచి వస్తే ఆ అబ్బాయి కన్నడలో స్వామికి విన్నవించుకున్నాడు. తర్వాత రవి సార్ హూ ఆర్ యూ అంటే ఈయన పాపం చాలా భయం అయ్యి ఇక్కడికి రాకూడదేమో అని చెప్పి, స్వామి మీ విద్యార్థిని స్వామి, మీ పిల్లాడిని స్వామి అన్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక సీనియర్ విద్యార్థికి స్వామి ఇలా పాయింట్అవుట్ చేసి హూ ఆర్ యూ అంటే సేమ్ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నారు. ఆయన పాపం అనుభవజ్ఞుడు కాబట్టి ఆ విద్యార్థి స్వామి ఐఎమ్ సోహం స్వామి అన్నాడు. ఓహో అలాగా అని స్వామి ఒక సర్ప్రైజ్, ఒక ఆశ్చర్యకరమైనటువంటి అభినయాన్ని ఇచ్చి, అయితే నేను ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాను, నా బదులు నువ్వు వెళ్ళి దర్శనానికి అని చెప్తే, ఆ అబ్బాయి తత్రపాటుతో స్వామి నేను ఎలా పెడతాను స్వామి దర్శనానికి అంటే, అదేరా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది ఆచరణలో ఉండాలి, అంటే నువ్వు సోహం అంటే సరిపోదు, నువ్వు భగవంతుడివి అనేది గుర్తించాలి నువ్వు, అప్పుడు చక్కగా నువ్వే దర్శనం ఇవ్వచ్చు అని స్వామి చెప్పారంట.
0: ఇది మాటలతో చెప్పేది కాదు, ఆచరణ రూపంగా మనం అనుభవించి ఇతరులకు పంచాలి అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఊరికి థియరటికల్ నాలెడ్జ్ ఉపయోగం లేదు అని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్తుంటారు. చాలా మంచి అనుభవం.
1: సో మనం ఇక్కడ కాలేజీ చూసుకున్నాం సార్, తర్వాత మందిరంలో స్వామి ఏ విధంగా పిల్లలకి తర్ఫీదిస్తారు, మన స్పెషాలిటీ ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ అనేది ఒక వంతెనగా మనకి ఉపయోగపడుతుంది. స్వామి వేసినటువంటి ఆ ప్రణాళికలు, ఆ షెడ్యూల్, ఆ జీవన విధానము, అందరితో పాటు కలిసి ఉండడము, ఇక్కడ కాలేజీలో నేర్చుకున్న లౌకిక విద్య, స్వామి నేర్పించే మందిరంలో ఆధ్యాత్మిక విద్య, ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఆచరణాత్మకంగా మనం హాస్టల్లో నేర్చుకుంటాం. అది ట్రైనింగ్ గ్రౌండ్. సో అది ఎలా స్వామి పెంపొందిస్తారు, మీరు ఎలా నేర్చుకున్నారు?
0: స్వామి చెప్పే ప్రతి సూత్రం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. స్వామి ఇప్పుడు చెబుతుంటారు, సింపుల్ లివింగ్ హై థింకింగ్, అంటే సరళమైన జీవితం ఉన్నతమైన ఆశయాలు. అది హాస్టల్ లైఫ్ లో ప్రతి అంశంతో కూడా మిళితమై ఉంది. ఎందుకంటే వార్డెన్ కింద కూడా నాకు అనుభవం ఉంది, స్టూడెంట్ కింద కూడా నాకు చాలా అనుభవం ఉంది. అవి రెండు నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి నేను అప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను. స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చారు. పిల్లలందరూ వెంటనే స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చేస్తే సరే చాలా ఎగ్జైట్ గా అందరూ అటు ఇటు తిరుగుతున్నాం. స్వామి వచ్చేసి స్వామి కొంతమంది గెస్ట్లను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి పక్కన ఆఫీసులు పక్కన ఉండే ఒక రూమ్ లో ఆ గెస్ట్లను తీసుకెళ్లారు. మా పిల్లలు ఇంత సింపుల్ గా ఉంటారు. ఆ రూమ్ లో 14 కబోర్డ్స్ ఉండే. అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి చూడు, కింద వాళ్ళు పెట్టుకోవడానికి బెడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే అదే డెస్క్ అయిపోతుంది. కబోర్డ్ లో బుక్స్ పెట్టుకుంటారు, ఈ డెస్క్ లో కూర్చొని రాసుకోవటం, అన్ని చదువుకోవటం చేసుకుంటారు. దెన్ ఫస్ట్ ఇంకొక దీనిలో వాళ్ళకి కావలసిన ఈ ప్లేట్లు, తర్వాత షాంపూలు, తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. పైదానిలో వాళ్ళ క్లోత్స్ పెట్టుకుంటారు. అంతే, అంతే సింపుల్. ఇంకా పైన భాగంలో ఈ ఎంటీ సూట్కేస్ అక్కడ పెట్టుకుంటారు, లగేజ్ పెట్టుకోవడానికి అది ఉంటుంది. చాలా సింపుల్ లివింగ్. ఒకళ్ళకి 3x6 అంతే. స్వామి చెప్పడం ఎంత సింపుల్ గా వాళ్ళకి, ఆ స్వామి తెచ్చిన గెస్టులకి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు. విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవటం, విషయార్థులు కాకూడదు. విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి, చాలా సింపుల్ గా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. అక్కడ బలరామ్ నిచాని గారు అనేవారు ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి రాయల్ ఫోమ్ ప్రొప్రైటర్ అనమాట, ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఆయన, స్వామి నాకు చిన్న విన్నపం, పిల్లలు కింద పడుకుంటున్నారు కదా, అది అందరికీ అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కింద పడుకోవడానికి కష్టం అవుతుంది. కాబట్టి స్వామి అనుగ్రహం ఇస్తే కనుక కాట్సు బెడ్డు ఇస్తాను స్వామి, పిల్లలందరికీ ఒకే విధంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళ తారతమ్యాలు ఉండకూడదు అని స్వామి చెప్తుంటారు కదా, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది, స్వామి అనుగ్రహం ఇస్తే కనుక చేస్తాను అని చెప్పన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాని 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కూడా. స్వామి మా మందర మొహాలు చూస్తాం, ఎందుకంటే మా అందరి ముందు ఇది అయింది, మేమందరం చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే ఒక బెడ్డును కాట్ వస్తుంది అని చెప్పి స్వామి చూశారు. ఎరా మీకు కావాలా అంటే మేము నవ్వుతున్నాము తెలుసు, ఎందుకంటే ఏం చెబితే ఏం వస్తుందో అని చెప్పి అందరం నవ్వి ఊరుకున్నాం. స్వామి తర్వాత తిరిగి అది చెప్పాను కదా, విద్యార్థులు వీళ్ళందరూ విద్యార్థులు, విషయార్థులు కాకూడదు. కాబట్టి నువ్వు చేసేది హాస్పిటల్కి, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి. సింపుల్ లివింగ్ హై థింకింగ్, చాలా సరళమైన జీవితం, ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చాలా ముఖ్యమైన సూత్రం మాకందరికీ బోధించారు. ఎందుకంటే మనకి కన్వీనియన్స్ ఉండాలి, కానీ ఇది గురుకులం, అందుట్లో మోడర్న్ గురుకులం. మనమే ఫారెస్ట్ లో ఉండటం లేదు, అడవిలో ఉండటం లేదు, ఇదివరకులాగా ఇది మన అందరిలోనూ ఉన్నాం. కానీ ఆ జీవన విధానం అనేది మన విద్యకి
3: ప్రోత్సాహం విద్యను చదువుకోవడానికి తోడ్పడాలి, కానీ విద్యను చదువుకోకుండా ఉండడానికి చేయకూడదు, చదువుకో ఉండేలా చేయకూడదు అని చెప్పేసి స్వామి ఆ సూత్రాన్ని బోధించారు. అది ఒకటి. ఇంకొకటి, నేను ఎంఎస్సీలో ఉండేటప్పుడు మా వాడినప్పుడు డాక్టర్ నిత్యానంద మీనన్, అప్పుడు ఆయన వాడని కింద పెట్టేవారు పుట్టపతి హాస్టల్లో, నేను ఎంఎస్సీ చెప్తున్నాను, అతను స్వయంగా చెప్పింది అతని అనుభవం. రోజు ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్లే అవకాశం ఉండేది వార్డెన్కి. వెళ్లి రోజు స్వామి అడిగేవారు, పిల్లలు బాగా ఉన్నారా, ఏం కావాలి, వాళ్ళకి భోజనాలు సరిగా ఉన్నాయా, ఈవేళ ఏం చేశారు. హాస్టల్ నుంచి క్యారియర్ కూడా వెళ్లేది, రోజు వెళ్లేది. ఎందుకంటే స్వామి పిల్లలు ఏం తింటున్నారో అదే పంపించి నా కోసం స్పెషల్ గా చేయొద్దని చెప్పి చెప్పేవారు. అంటే ఏంటి, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి ఏం వస్తోంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది స్వామి ఫిజికల్ గా కూడా ఆ టైం స్పెండ్ చేశారు. ఏ విధంగా తోటమాలి అని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా స్వామి అంత కేర్ తీసుకునేవారు. ఆ సమ్మర్లో 1982-83 సమ్మర్లో చాలా ఇంటెన్స్ గా ఉండేది. అప్పుడు అది కాంపోజిట్ హాస్టల్ గా ఉండేది, అంటే స్కూల్ పిల్లలు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఒకే హాస్టల్లో ఉండేవారు. సో అందరికీ దాదాపు 650 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము. అందరికీ ఒక డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్, అది అందరినీ కూర్చోబెట్టి అకామిడేట్ చేయలేదు. అందుకని 2 బ్యాచ్లుగా ఉండేది, 3 బ్యాచ్లు కూడా అయ్యేవి ఒక్కోసారి. ఆ విధంగా డైనింగ్ సెషన్స్ అన్ని అయ్యేవి. ఒకే ఒక కూలర్ ఉండేది, వాటర్ కూలర్. అండ్ సమ్మర్ ఇన్ పుట్టపర్తి తెలుసు కదా, సమ్మర్ అండ్ గ్రేటర్ సమ్మర్ ఇంకా. ఒకే వాటర్ కూలర్ ఉండేది, అందరూ వెళ్లేసేసి ఆ వాటర్ నే తీసుకోవాలి మధ్యాహ్నం పూట. 10 మంది, అది కూడా పెద్ద కూలర్ కాదు, 100 లీటర్స్ లెస్ దాన్ 100 లీటర్స్ అది. అది అందరు వెళ్లి కొంతమంది తీసుకునేటప్పుడు అది చల్లారిపోతుంది, అది అంత కూల్ గా ఉండేది కాదు. సో ఇవన్నీ గమనించి నిత్యానందన్ గారు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి ఒక చిన్న విన్నపం, హాస్టల్ పిల్లలు బాగా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి చల్ల నీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, కాబట్టి స్వామి కనుక అనుగ్రహిస్తే ఇంకొక వాటర్ కూలర్ కొంటాను, కొంచెం పెద్ద వాటర్ కూలర్, ఎందుకంటే 650 మందికి తాగడానికి మధ్యాహ్నం పూట ఇది సరిపోవటలేదు అని చెప్పి చాలా మెత్తగా విన్నవిచ్చారు. అవునా అని చెప్పి అని స్వామి అడిగి అన్ని విషయాలు తెలుసుకుని, లేదు నితన్ మీనను ఎన్ని రూమ్లు ఉన్నాయి హాస్టల్లో అన్నారు. అంటే స్వామి 35 రూమ్స్ ఉండొచ్చు స్వామి, 35 రూమ్స్, అది అందరికీ 2 వాటర్ కూల్స్ సరిపోతాయి స్వామి, ఒకటి ఇప్పుడుంది, నేను ఇంకొకటి కొనిస్తే సరిపోతుంది అని చెప్పి అన్నారు. కాదు కాదు, అందరికీ ఎట్లా సరిపోతుంది, రేపురా నేను ఇస్తాను వాటర్ కూలర్స్ అన్నాడు. ఈయన ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే స్వామి అసలు చాలా బిడియంగా అడిగాడు, ఎందుకంటే స్వామి ఒప్పుకుంటారో లేదు అసలు అని అని చెప్పి. సరే మన్నాడు వెళ్ళినప్పుడు, చూడు నిత్యానంద మీనను, 35 రూమ్స్ ఉంటే గనక 2 వాటర్ కూలర్స్ సరిపోతాయా, అందుకని ఒక్కొక్కరికి ఒక వాటర్ కూలర్ ఇద్దాం అని చెప్పి నేను అనుకున్నాను, అనుకో ఆ వాటర్ కూలర్స్ తెప్పించాను అని చెప్పి అన్నారు. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసేటప్పటికి అక్కడ కుండలు ఉన్నాయి, మట్టి కుండలు. చూడు ఇవి నీ వాటర్ కూలర్ కన్నా చాలా శ్రేష్టమైనవి, ఎందుకంటావా దాంతో ఎనర్జీ చార్జెస్ ఖర్చు లేదు, ఎనర్జీ బిల్లు నీకు ఎక్కువ అవ్వదు, కూలర్ కన్నా ఇంకా కూల్ గా ఉంటాయి, పైసా ఖర్చు లేదు, తర్వాత ప్రతి రూమ్ కి ఒకటి ఇవ్వచ్చు, ఆ రూమ్ బయట కొంచెం ఇసుక వేసి దానిలో పెట్టేసేసి తడుపుతూ ఉంటే పిల్లలే చేస్తారు, నీకు కూడా పని ఉండదు, వాటర్ కూలర్ తెచ్చేవా దానికి రిపేర్స్ అంటారు, ఏదో పాడైపోయింది అంటారు, మళ్లీ చేంజ్ చేయాలంటారు, అటువంటి ఖర్చులే ఉండదు, పగిలిపోయిందా ఇంకో కొండ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్ కొత్త కొండ తీసుకోవచ్చు, కొత్త కూలర్ వస్తుంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి, పిల్లల డబ్బు అనేది చాలా చాలా జాగ్రత్తగా నువ్వు వార్డెన్ గా ఉపయోగించాలి అని చెప్పి ఆ వాటర్ కూలర్ బదులు న్యాచురల్ వాటర్ కూలర్ మన 35 కొండలు స్వామి పంపించారు. చూడండి, అంటే సరళమైన జీవితం కానీ ఉన్నతమైన ఆశయాలు అనేది ఎంత సింపుల్ గా స్వామి చూసేవారు. ఎందుకంటే డబ్బుంది, కోట్ల కొలది స్వామి వెచ్చిచ్చి ఈ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ చేశారు. కానీ ఎవరి కోసం? అందరి కోసం. డబ్బుని సద్వినియోగపరచాలి. అదేవిధంగా స్వామి ఎప్పుడు చెప్తుంటారు, పిల్లలు కనుక ఎక్కువగా స్పెండ్ చేస్తే వాళ్ళ టాయిలెట్ సోప్స్ కానీ లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ కానీ, నాకు ఇంకొకటి గుర్తు వస్తుంది ఇక్కడ స్వామి వచ్చినప్పుడు హాస్టల్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ లో వెళ్లేవారు. ఎందుకంటే ప్రతిదీ కూడా స్టూడెంట్స్ మేనేజ్ చేసి ఉండేవారు, ఒక టీచర్ ఉండేవారు. హాస్టల్ స్టోర్స్ కి వెళ్లేవారు స్వామి. వెళ్లేసేసి అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి సోప్స్, ఎందుకు ఇన్ని వెరైటీస్ పెట్టుకున్నారు అని చెప్పి అనేవారు. ఎందుకంటే పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలి, అంతేకాని లగ్జరీ ఇవ్వకూడదు, విద్యార్థి విషయార్థి కాకూడదు. చూడండి, ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయంలో కూడా మైన్యూటెస్ట్ డీటెయిల్కి వెళ్లి అది ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చేయాలో అది చేసి మన టీచర్స్ కి కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ బోధించారు. పిల్లలకి అదే విధమైన తర్ఫీది ఇప్పించారు.
1: చాలా బాగుంది సార్. సార్, ఇప్పుడు మొక్క పెరుగుతోంది, చక్కని ఫలాల్ని పువ్వుల్ని అందించే ఒక చెట్టుగా తయారవుతోంది. కానీ ఒక ప్రాబ్లం తోటమాలి ఏం ఫేస్ చేస్తారంటే ఆ మొక్కకి చుట్టుపక్కల కలుపు మొక్కలు లేస్తుంటాయి. సో దాన్ని స్వామి తనదైన శైలిలో ఎలా రిమూవ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ ని క్లియర్ చేసి మన్ని ఎలా ఇచ్చేస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం స్వామి ప్రణాళికలో, స్వామి విద్యా విధానంలో. అలాంటి ఒక ఉదాహరణ మీ క్లాస్మేట్ అయినటువంటి దేవ్సేన్ గారి అనుభవం ద్వారా మనం తెలుసుకుందాము.
4: స్వామి చాలా మంది సన్నిహితంగా ఉండేవారండి. ఒక్కసారి స్వామి వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికీ అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్ హిమ్ ఆన్ ది రైట్ ట్రాక్, స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు ఆల్ ది టైమ్ ఏదో బయటకు వెళ్ళిపోవడం, ఆ కాలంలో అంటే స్వామికి కోపం వచ్చిందంటే అప్సెట్ అయ్యామంటే మన బయట పంపించి డిస్మిస్ చేసే అనేవారు. సో మోస్ట్ ఆఫ్ అన్ సమ్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్, ఆల్వేస్ అవుట్ సైడ్. వాడు ఎప్పుడు మందిరం బయట నుంచి ఉండాలి. అప్పుడు రామబ్రహ్మం గారు ఉండేవారండి, ఆయన మహానుభావుడు. ఆయన మాకు ఎలాగ ఉండాలి స్వామి దగ్గర అనేది ఆయన బాగా నేర్పించేవారు. ఆయన వీళ్ళకి చెప్తుండేవారు, ఎక్కడికి పోకుండా ఆయన అక్కడే నుంచో, స్వామి పైకి వెళ్ళేంతకు నుంచో, స్వామి లైట్లు ఆర్పిన తర్వాత కాసేపు నుంచో, అక్కడే నుంచుండు అని చెప్పేవారు. సో ఆయన వాళ్ళందరినీ పాపం స్వామి చూసి స్వామి కరిగిపోయేవారు, ఏంటి వీళ్ళు ఏం భోజనం చేయట్లేదా, స్వామి వాడిని పంపించేసినా కూడా వీడి ఇప్పుడు హాస్టల్ నుంచి కూడా వీడికి భోజనం దొరికిందా, వీడు ఎక్కడ ఉంటున్నాడు అన్ని విచారించేవారు. వాళ్ళకి ఏదో ఒకటి వ్యవస్థ చేసేవారు, కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్నీ చూసేవారు. సో పాపం ఈ ఎల్డర్స్ అందరూ మనం గైడ్ చేసేవారు అనమాట. ఆ టైంలో అంటే స్వామి మన హాస్టల్ నుంచి పంపిస్తే వాడన్ గారు మాట్లాడకూడదు మీతోటి, వాడన్ గారు కూడా రామరమ్మ ద్వారా మాట్లాడించేవారు. రామరమ్మ గారు ఆయ అబ్బాయి ట్రా అని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు వెనకాల పొలాలు ఉండేవండి, ఆ పొలాలని రామరమ్మ గారు చూసుకునేవారు. సో ఆయన ఈ పొలాల్లో వీళ్ళతోటి అవుట్ ఆఫ్ ఫామ్ బాయ్స్ తోటి కూడా అప్పుడు పని చేయిస్తుండేవారు. స్వామి చాలా పని చేస్తున్నాడు స్వామి, అది చేస్తున్నాడు స్వామి, లేకపోతే బయట ఇక్కడ చూడండి స్వామి వాడు తినకుండా చుట్టున్నాడు స్వామి. ఇప్పుడు ఆయనంతా మన తరఫున పాప ఆయన స్వామికి చెప్పి స్వామిని స్వామి బట్టరు కదండి, ఇట్టే కరిగిపోతారు పాపం, మోర్ దెన్ 1000 మదర్స్ లో. అంటే మళ్ళీ వాడిని పిలిచి వాడు ఎక్కడ లేని మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఇది కాన్స్టెంట్ జరిగేదే, ఈ జర్నీ అందరితో జరుగుతూ ఉండేది. అది ఒక్కళ్ళని కాదండి, అందరికీ, మాకు జరిగింది, అందరికీ జరిగింది.
1: సో మీకు పర్సనల్గా స్వామి?
4: సార్ అన్ని షేడ్స్ చూసామండి, అన్ని షేడ్స్ అది స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో అంత కట్ ఆఫ్గా కూడా చూపించగలరు. ఆయనకి అటాచ్మెంట్ ఎవరి మీద లేదండి, అది ఓన్లీ ఆ ప్రేమ అంతే. అన్ని ఏది చేసినా ఆయన ప్రేమే, అది మన మంచి కోసమే. అది మనతో మాట్లాడినా ప్రేమ, మాట్లాడిపోయినా ప్రేమే. సో ఆ ఇన్స్టెన్స్ చాలా ఉంటాయండి, మాట్లాడే టైం కంటే మాట్లాడుకోని టైం కూడా ఎక్కువ ఉంటుందండి. అది మనకి అది స్వామి దగ్గర అది కామన్. సో అది లేదనుకోవడం లేదు, చాలా ఉంటుంది. మనం అక్కడ ఉంటే మన చుట్టుపక్కల కూడా ఎవరు రాడు, చుట్టుపక్కల కూడా ఎవరు రారు.
5: అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన,
4: కోల్డ్ స్టోరేజ్లో నా బాగా గుర్తు, నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాగా స్వామి వాజ్ అప్సెట్. ఎందుకు అప్సెట్ అయ్యారంటే వేరియస్ రీజన్స్ అనుకోండి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్వామి అది బహిరంగ కనపడేది ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది. అసలు కారణాలు ఇంకా ఎన్నో ఉంటాయి, మన పాప ప్రక్షాళన దగ్గర నుంచి అన్ని మన బాగు చేసే కోసం, లోపల ఇన్నర్ ప్యూరిటీ కోసం ఉంటుంది, బయట ఏదో చిన్న ఇన్సిడెంట్స్ విల్ క్లిక్ ఇట్ ఆఫ్. సో ఇంకా దాని నుంచి మొదలైంది, వీడు బ్యాడ్ బాయ్, అతి బాగుడు అది ఇది అని చెప్పి ఇంకా బయట పెట్టేశారు. ఇంకా బయట పెట్టేస్తే మనకి మన చుట్టుపక్కల కూడా ఎవరు రారండి, మనం నో నో ఫర్ ఎవ్రీబడి. వార్డన్ గారు కూడా తినగా మాట్లాడరు, ఆయన తెలుసు మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతో. సో అన్ని అన్ని స్వామి అది బహిరంగ కనపడేది ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది.

0: సో మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. సో ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతోటి. సో అన్ని అన్ని సైడ్ నుంచి దిగ్బంధం అయిపోతుంది మనకి, ఎక్కడికి పోవాలో తెలియక స్వామి తప్ప ఎవరు లేరు మనకి. సో మనం ఎలా స్వామిని పట్టుకోవాలా, ఏ రకంగా స్వామిని పిలిచారు, మన లెటర్స్ అప్పుడు పైకి వెళ్ళవు, మనం మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్న మెట్ల దగ్గర అబ్బాయికి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి లెటర్,
1: ఫిల్టర్ అయిపోతాయి.
0: మన కిందనే వాడి తీసుకో, వాడికి తెలుసు మనం అవుట్ ఆఫ్ లేదు బాబు కుదరదని చెప్పి వాడు చెప్పడం, స్వామి ఇస్ బిజీ నో అని చెప్పడం, లేకపోతే వీళ్ళు సీ లేటర్ అనడం, వాడు మనని బయట పెట్టేస్తాడు. ఫస్ట్ వాడే పెట్టేస్తాడు, మన అంతకు వెళ్ళేకే ఉండదు. ఇంకా ఎక్కడ నుంచుందాం అంటే మనం ఎక్కడ నుంచునంటే పక్కనే కూడా రాడు, మెయిన్ దాని దగ్గర నుంచోడానికి వీలు లేదు. సమ్ ప్రైమ్ లొకేషన్స్ గ్యారంటీ సామ్ అక్కడ
1: వ్యాంటేజ్ పాయింట్,
0: వ్యాంటేజ్ అక్కడ మనకి ఛాన్సే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్ అన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, వాడు ఎవడు రానిరు, గోయదేను అంటారు వాళ్ళే చెప్తారు. మనకే అనిపిస్తుంది అది రేపు వాళ్ళందరికీ ఇబ్బంది పడ్డా అందుకని దూరంగా నుంచుంటాం. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు బాగా గుర్తు, రెండు క్లాసులు బంక్ చేశాను, కాలేజ్కి వెళ్ళలేదు. ఎలా అలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంగ్లో లోపల నుంచి వచ్చండి, అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి ఈ సేవాదళం వాళ్ళందరినీ కళ్ళు కప్పి లోపల దూరాం. లోపల దూరి అక్కడ దూరంగా చెట్ల కింద స్వామి ఇంటర్ నుంచి బయటకు వచ్చే టైంకి స్వామి కనబడి వచ్చాం. మనకి ఆ టైంలో అవగాహన ఏంటంటే స్వామి ఎట్లాట్లా ప్లీజ్ చేయాలని, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్వామి వాంట్స్ డిసిప్లిన్ ఆల్సో, స్వామి వాంట్స్ డిసిప్లిన్. మనకి అవన్నీ అప్పుడు అవన్నీ తట్టవు కదా, అవన్నీ చేద్దామని ఏదో చేసాము. ఇంకా దాని అది బూమరాంగ్ అయింది, బూమరాంగ్ అయ్యి వీడేంటి ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, అదిగో చూసినట్లుగా చూడలేదండి, మనం చూశారంటే సంతోషించవచ్చు, చూశారనే అట్లా స్వామి చూశారా మనం ఇట్లా బంక్ చేసినందుకు చూశారనే సంతోషం, చూసినట్టుగా నాకు అనిపించలేదండి. ఎక్కడి నుంచి చూశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు, కానీ ఏంటంటే చూస్తుండగానే వెనకాల నుంచి మన ప్రిన్సిపల్ ఎవరినో పంపించారు, వాడు వచ్చాడు, ఏంటి ఇక్కడ ఉన్నావు, ఎలా వస్తాను, ప్రిన్సిపల్ పిలిచి ఒక క్లాస్ పీకడం, వార్డన్ పిలిచి ఒక క్లాస్ పీకడం, నువ్వు ఏంటి ఇట్లా చేస్తావు, అసలు ఇంకా బయటకు వెళ్ళిపోతావు, ఇంకా ఇంకా టైట్ చేస్తారు. ఇంకా దర్శనం సాయంత్రం దర్శనం ఇంకా దూరంగా ఉండాలి, అప్పుడు మనం లాస్ట్ అనమాట, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో తొంగి తొంగి చూడాల్సి వస్తుంది స్వామిని. సో ఇలా కష్టపడి కష్టపడి ఆ 1-6 months అండి, 6 months అప్పుడు స్వామి కంటిన్యూస్గా లేరు బృందావనంలో, వచ్చిపోవడం కానీ ఆ 6 months ఈవెన్ పుట్టబద్దులో ఎక్కడున్నా కూడా కంటిన్యూస్ ఇది ఆ ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు మనకి, ఇంకా ఉధృతం అవుతుంది, మనం ఏమైనా అనవసరంగా ట్రై చేస్తే ఇంకా ఇది ఇంకా అన్ని సరెండర్ అయిపోవాలి. బాబు స్వామి మీరు తప్ప అన్ని దాశలను నాస్తి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి మనం కంటిన్యూస్ ప్రార్థన చేసుకుంటూ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. అండ్ మనం అన్ని ఎక్కడ లేని సాధనలు అప్పుడు గుర్తుకొస్తాయి మనకి, అన్ని ఇన్ని చేయొచ్చని మనకు తెలుస్తుంది అప్పుడు, అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మన పూర్వీకులు చెప్పిన ఏ పుస్తకంలో ఎవరు చెప్పినా కూడా ఈ శ్లోకం చదివితే బాగుంటుందంటే తప్పకుండా చదువుతాం, ఇది ఈ అష్టోత్తరం చదివితే బాగుంటుందంటే తప్పకుండా అష్టోత్తరాలు చదివేస్తాం, ఏం చేసినా చేస్తాం. అప్పుడు బాగా గుర్తు నాకు ఎవరో చెప్పారు, పొద్దున 3 గంటలు లేచి బ్రహ్మముత్రం నుంచి జపం చేస్తే బాగుంటుంది దేవుడు ప్లీజ్ అవుతాడు, ఇంకంతే 2 గంటలు లేచిపోవడమే, లేవడం స్నానం చేయడం టెరస్ పైకి వెళ్ళిపోవడం ధ్యానాలు చేయడం. ఎందుకంటే స్వామి మరి మాట్లాడలే కదా, ఏం చేయాలి ఎలా పట్టుకోవాలి. మనం ఇంట్లో చెప్పామంటే ఆ మాట మా నాన్నగారు ఇంట్లోకి రానిరు, నువ్వు అదేదో అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇంటికి రా అంటారు, ప్రసక్తే లేదు. సో ఇంట్లో ఎలా ఉన్నారు స్వామి ఎలా ఉన్నారు అని ఫోన్లు వస్తే బాగానే ఉన్నారు స్వామి బాగానే ఉన్నారని చెప్పడం అంతే తప్ప మన స్వామి మనతో బాగున్నారని ఎప్పుడు రాసేవాళ్ళం కాదు, అది రాస్తే గొడవ అయిపోతుంది. ఆ 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాం
1: తిరిగి ఎలాగా స్వామి.
0: అది అది బ్యూటిఫుల్ సన్నివేశం
1: చెప్పండి.
0: ఒకరోజు ఏమైందంటే స్వామి హాస్టల్కి వచ్చారండి, ఏదో నారాయణ సేవ వచ్చారు, బయట నారాయణ సేవ చేశారు, స్వామి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ వదిలేసిన స్వామి ఖర్చీఫును ఇంకోటి ఏదో వస్తువు వదిలేశారండి, అవి చెప్పులు ఇవి రెండు బయట ఉన్నాయి. అది మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు, అది నేను తీసుకుని గబగబా లోపలికి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేద్దామని వెళ్ళాను. స్వామి అది చూశారు, వెనకాల ఇచ్చేసాను కానీ స్వామి చూసి ఏంటి అన్నారు. అమ్మా ఇంక స్వామి మాట్లాడారు ఇంకేంటి బ్రోక్ డౌన్, ఇంకా ఇప్పటికే తలుచుకుంటే అసలు దట్ వాజ్ ఎక్సలెంట్ సంపాదన పడి క్షమించాను స్వామి.
2: సార్ మనం దేవసేన్ సార్ చెప్పినట్టు స్వామి మనం ఎప్పుడైతే మార్గం తప్పి వెళ్తూ ఉంటామో స్వామి మనల్ని కరెక్ట్ చేసి సరైన మార్గంలో తిరిగి తీసుకురావడానికి ఎంత ప్రయాస చేస్తుంటారు. మనం ఎప్పుడు అనుకుంటాము స్వామి మనతో మాట్లాడటం లేదని, కానీ స్వామి వైపు నుంచి చెప్తూ ఉంటారు.

0: అరే మీతో మాట్లాడకుండా ఉండాలంటే నేనెంత కష్టపడాలో మీకు తెలియదు. అవాయిడ్ చేయడానికి ఇంకా చాలా ఎనర్జీ కావాలి స్వామికి. సో అలా మనల్ని పోషించి పెద్ద చేసి అన్ని అందిస్తుంటారు. కానీ అతి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక బోధ స్వామి మన విద్యార్థి దశలో చేస్తూ ఉంటారు సార్. సో మేబీ ఈ సమగ్రమైనటువంటి ఈ విద్యకి ఆ పునాదిరాయి స్వామి ఏ విధంగా ఇస్తారు, అన్నిటికీ బీజమైనటువంటి ఆ ఆలోచన మనలో ఎలా పెంపొందింపజేస్తారో మీ అనుభవం ద్వారా చెప్తారు సార్.
1: స్వామి యొక్క చెప్పే అన్ని బోధలు కూడా వడబోస్తే ఒక్కటి మటుకు చాలా క్లియర్గా వచ్చేస్తుంది. అదేంటి, ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని. అది పిల్లలు కూడా ప్రతిసారి స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే భగవతత్వం అనేది అంతటా అందరిలోనూ కూడా ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. అది మేల్కొల్పటానికే నేను వచ్చాను అని చెప్పేసి అవతార లక్షణం గురించి కూడా స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పారు. అది పిల్లలు మనం ఎన్నోసార్లు వింటాము, కానీ ఒక్కోసారి అది వంట పట్టదు. ఏదో ఆయన మా ఆశీర్వాదంతోనూ మన యొక్క ప్రారంభంతోనూ అది మనకి వంట పడుతుంది. కానీ స్వామి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకుండా ఈ విషయాన్ని పిల్లలకు బోధించటం అనేది ఒక నా చిన్న అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. అది 1978 నేను సెకండ్ పియూసీ ఎగ్జామ్స్ రాశాను సమ్మర్లో. పిల్లలందరూ ఇంటికి వెళ్లారు. నేను స్వామి దగ్గరే ఉందామని చెప్పి సమ్మర్లో ఇంటికి వెళ్లకుండా బృందావనంలోనే ఉన్నాను. అప్పుడు అవకాశం ఉండేది, కొంతమంది అక్కడే ఉండి స్వామికి దగ్గర మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆశించి ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి, దాదాపు హాఫ్ అయిపోయాయి. ఆనందంగా రోజు పొద్దున సాయంత్రం స్వామి పిలిచేవారు, డిస్కోర్స్లు ఇచ్చేవారు, మాట్లాడేవారు. మా ఆనందం పదింతలైంది. ఇప్పుడు స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్తానని చెప్పి మాట పంపించారు. ఆ ఉన్న వాళ్ళందరం ఊటీకి వెళ్దాం, ఊటీలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వద్దామని చెప్పేసి వాడిని చేత కబురు పంపించారు. ఇంకా మా ఆనందానికి అవధలేవు. ఇంటికి వెళ్లకుండా ఉన్నందుకు వల్ల స్వామి చేస్తున్నారని చెప్పేసి చాలా సంబరపడిపోయాం. అప్పుడు స్వామి రెడ్ కార్ రెడ్ బెంచ్ లో వెళ్తున్నారు. మేము దాదాపు 20 మంది. కొంతమంది ఏమో మెటడర్, ఓల్డ్ మెటడర్ ఉండేవి అప్పుడు. ఒక కొంతమంది ఏమో మెటడర్ లో ఉన్నారు, ఇంకొకటి ఏమో ఇంకొక కారులో స్వామి వైట్ బెంచ్ లో కొంతమంది ఎక్కమన్నారు. నేను వైట్ బెంచ్ లో ఎక్కాను. ఆ వైట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అనమాట స్వామి కారులో వెళ్ళడానికి. వెళ్లి స్వామితో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండేది. అది రొటేషన్ పరంగా స్వామి ఇచ్చేవారు. అది కూడా ఎందుకు, పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళని తర్ఫీ వాళ్ళకి తర్ఫీ ఇవ్వడానికి. సో నాకు వైట్ కార్లో వెళ్లి కూర్చోమనేందుకు ఇంకా చాలా ఆనందం అయిపోయింది. సరే నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. నా ఛాన్స్ వచ్చింది. హాసన్ తర్వాత అనుకుంటా మేము వెళ్తున్నాము. సడన్ గా స్వామి కార్ ఆఫ్ చేసి సరే వాళ్ళని పంపించి ఇంకా ఇద్దరిని రమ్మని అని చెప్పి చెప్పారు. సో నేను నాకు సహోదరుడు ఇంకో కూడా మీ ఇద్దరం స్వామి కారులోకి వెళ్ళాము. రెడ్ బెంచ్ లో ముందర కూర్చున్నాము. స్వామి వెనకాల కూర్చున్నారు. స్వామి పక్కనే చీఫ్ ఇంజనీర్ అయిన జోగరావు గారు కూడా కూర్చున్నారు. కారు వెళ్తోంది. స్వామి మొదట్లో ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని డీటెయిల్స్, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ గురించి అడిగారు. ఆనందంగా చెప్పాం. అంతలోకి వర్షం మొదలుపెట్టింది. బాగా సివియర్ గా వర్షం వచ్చేస్తుంది. చాలా భారీ కుంభవృష్టి. కారు చాలా స్లో అయిపోయింది, ఎందుకంటే బాగా వర్షం కురుస్తుంది. సో మెల్లింగా వెళ్ళమన్నారు స్వామి. వెళ్తున్నారు. అప్పుడు మరి వర్షం ఎట్లా వస్తుందో తెలుసా అన్నారు. నేను సైన్స్ ఏపీసీ స్వామి, మేఘాల నుంచి వర్షం వస్తుంది, అక్కడ నీళ్లు ఎట్లా చేరాయి అని అన్నారు. స్వామి, ఈ సముద్ర జలాలు ఆవిరైపోయి మేఘంగా వస్తుంది అని, మేఘాలు అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పి అన్నాను. అంటే చూడు, ఒక ట్యాంకర్ నీళ్లు కావాలంటే ఎంత కష్టపడాలి, ఎందుకంటే ఆ నీళ్ల కొరత తీయటానికి అప్పుడు ఇప్పుడు 1978లోనే చాలా మంది సమితిలు స్వామి పేరు మీద సత్యసాయి వాటర్ నీళ్ల ఉచిత మంచినీటి పథకం కింద అది తెచ్చేవారు. స్వామితో ఇనాగ్రేట్ చేయించుకుని స్వామి ఎప్పుడూ చాలా ఆనందంగా చేసేవారు. ఎందుకంటే ఆ సమితి ఉన్న ప్రదేశాల్లో ఎవరైతే వాటర్ లేకుండా బాధపడే వాళ్ళకి ఆ వాటర్ అందించేవారు. అది తెలుసు చూడు, ఒక్క ట్యాంకర్ కొనాలంటే 5 లక్షలు అవుతుంది. ఆ ట్యాంకర్ నీళ్లు 5,000-10,000 లీటర్లు. ఇంత భారీ వర్షం గంట సేపు కురిస్తే ఎన్ని ట్యాంకుల నీళ్లు అవుతుంది? ఎందుకంటే మేము ఆ చూస్తున్నాము దారంబట కూడా ఈ ప్రవాహం లాగా నీళ్లు, వాన నీళ్లు పోతున్నాయి. చూడు, ఈ భగవత్ సృష్టి ఎంత గొప్పదో చిన్న చిన్న వాటి నుంచి మీరు గ్రహించచ్చురా. ఎన్ని లక్షల ట్యాంకర్స్ వాటర్ పైకి వెళ్ళి ఉంటే ఇంత వాటర్ వస్తుంది, అది మానవ సాధ్యమా? ఒక్క మొన్ననే మన శిరీష పైకి వెళ్ళింది, రోదసీకి వెళ్ళి తిరిగి వచ్చింది, ఆనందంగా తిరిగి వచ్చింది. అక్కడి నుంచి భూమిని చూసి ఎంతో ఆనందపడింది. ఇన్ని లక్షల ట్యాంకర్ల యొక్క నీరు ఆ పైకి వెళ్లి వర్షం ద్వారా దేశం సుస్థిరంగా చేసి సాగునీటికి భగవంతుడు అందరికీ అందిస్తున్నాడు. దానికి మీరు మనం రియలైజ్ చేయలేదు. ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా భగవత్ సృష్టి మానవుడికి ఎదుగుదలకి తోడ్పడేది అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పన్నారు. ఈ ట్యాంకర్ విషయం వచ్చేటప్పటికి నాకు చాలా వెంటనే అది, ఎందుకంటే నేను ఎప్పుడు అది ఆ విధంగా ఊహించలేదు. ఇన్ని లక్షల ట్యాంకర్లు నీళ్లు పైకి వెళ్తేనే అంతటి భారీ వర్షం వస్తుంది. అందుకని ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయం కూడా భగవంతు పైకి తీసుకెళ్తే దారి చూపించడానికి అది చూపిస్తారు. అదేవిధంగా స్వామి ఇంకోటి కూడా చెప్పారు, ఈ మనం ఇచ్చే మనం పీల్చుకునే ఈ ఆక్సిజన్ కానీ ఈ యొక్క ప్రాణవాయువు భగవంతుని సృష్టి. ఎంత ఇప్పుడు ఆక్సిజన్ లేక మనం అల్లాడుతున్నాం ఈ కోవిడ్ సమయంలో, కానీ భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చారు. అది మనం రోజు పీల్చుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం, కానీ ఎప్పుడైనా మనం ఆ భగవంతునికి నువ్వు ఇంతటి చేశావు అన్న ఆ కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేసావా అని చెప్పి స్వామి చెప్తుంటారు. అంటే ప్రతిదీ కూడా మనం ఆ భగవద్ దృష్టితో చూడాలి. దృష్టి కనుక మార్చుకుంటే సృష్టి అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ సన్నివేశంలో మేము మైసూరు చేరుతున్నప్పుడు ఈ విధంగా అయింది. అది నా మనసులో బాగా అతుక్కుపోయింది. ఎందుకంటే ఆ దృష్టి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఊరికి అది రియలైజ్ చేయటం అనమాట. ఇదంతా భగవత్ సృష్టి, ఇదంతా మనకి మన గ్రోత్ కి ఉపయోగపడేది అని చెప్పేసి అది చూసుకోవటం అనేది అది మన జీవితాన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమైన అతి సూక్ష్మమైన వేదాంత రహస్యం అది ఈశ్వర సర్వభూతానాం అనేది స్వామి ఈ చిన్న వాక్యాల్లో ఈ చిన్న చిన్న సన్నివేశాల్లో పిల్లలందరికీ బోధించేవారు.
0: చాలా అద్భుతంగా ఉన్నారు సార్. మరి సద్విద్యను చదివించి శాంతిని బోధించి ఇంతకన్నా మంచి మార్గం ఇంకెవరూ మనకి అందించలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావంతో ప్రతిదీ మనం స్వీకరిస్తామో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా, ఆబ్వియస్ గా మనకి ఆ కంటెంట్మెంట్ అనేది మన మనసులో డెవలప్ అవుతుంది సార్. ఏదొచ్చినా ఇది మన మంచి కోసమే అన్న భావన మనకి పెంపొందినప్పుడు ఆటోమేటిక్ గా మన మనసులో ఆ శాంతి డెవలప్ అవుతుంది. మరి ఈ సమగ్ర సత్యసాయి విద్యా విధానం ఇంతమంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది స్వామి మాటకి స్వామి ఆలోచనకి అనుగుణంగా వాళ్ళందరినీ ప్రవర్తింపజేస్తూ ఈ ప్రపంచాన్ని ఒక అందమైనటువంటి పూలతోటగా మలిచి ఎందరినో మంచి మార్గంలో పెడుతూ సుగమం చేస్తున్నారు జీవితాలని చెప్పి ఈ సందర్భంలో ఇన్ని అనుభవాలు పంచుకున్న మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు సార్. సాయిరాం.
1: సాయిరాం.
2: భక్తి చదువులన్నీ భక్తితో చదివేరు, ముక్తి చదువుకెవరు ముందురారు అంటారు స్వామి. అందువల్లనే ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య అన్న చందాన లౌకిక విద్యతో పాటు లోకాతీత విద్యను, ఆర్థిక విద్యా బోధనలోనే పారమార్థిక విద్యను, ప్రాపంచిక విద్యతో పాటే ప్రాప్తిని అందించే విద్యను బోధించే విద్యా వ్యవస్థను ఏర్పరచారు స్వామి. అదే సాయి అవతార ప్రత్యేక సరళి.
3: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములయందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షిక ఉత్సవ సందర్భంగా శ్రోతలకు, ప్రేక్షకులకు, భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ద్వారా భగవాన్ బాబా వారి ఆశీస్సులతో అనేకానేక మంది స్వామివారి భక్తులతో వారి యొక్క అనుభవములన్నింటినీ కూడా అనేకానేక ఇంటర్వ్యూల ద్వారా, తరువాత బుక్ రీడింగ్ అనేటటువంటి కార్యక్రమము ద్వారా స్వామివారు స్వయంగా మనకి అందించినటువంటి అనేక వాహినులను గురించి, ఆ వాహినుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటిలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సందేశములన్నింటినీ కూడా స్వామివారి లెక్కలేనన్ని ఉపన్యాసములు, అనేకానేక ఉపన్యాసములు, స్వామివారు ఎన్ని ఉపన్యాసములు ఇచ్చారో లెక్కించడం సాధ్యం కాదు, అటువంటి ఉపన్యాసములన్నింటినీ కూడా, తరువాత యూత్ ప్యానల్ డిస్కషన్స్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దానిలో ఎంతోమంది స్వామివారి భక్తులను పిలిచి వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా అనేకానేక ప్రోగ్రాములన్నింటినీ కూడా నిర్వహించి వాటిని కూడా భక్తులందరికీ అందించి పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాముల్లో అనేకమైనటువంటి ఆడియో ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ చేసి స్వామివారి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనందరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనందరికీ అందించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నటువంటి సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అందించినందుకు వారందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇదే రకంగా భగవాన్ బాబావారి అనుగ్రహంతో మనందరం కూడా వీరందరూ చేసేటటువంటి కృషి ద్వారా మనకు అందుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం అందరం మనఃపూర్వకంగా రిసీవ్ చేసుకుని వాటన్నింటినీ ద్వారా మనం అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధించుకోవాలని, స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరి మీద కూడా పరిపూర్ణముగా ఈ సందర్భంలో వారి దయతో కురిపించాలని వారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటున్నాం. జై సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు రంగారెడ్డి జిల్లా సత్యసాయి సంస్థల వారు స్వామివారి దివ్య సన్నిధిలో జూలై 26, 2009 ప్రదర్శించిన నాటకం రాధాకృష్ణ వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణార విందములకు శతకోటి ప్రణామములు అర్పించుకుంటున్నది రంగారెడ్డి మాట. శ్రీకరులైన ఎవరి కనుసన్నలలో ప్రకృతి చరాచరములను సృష్టించి రక్షించి పోషించుచున్నదో, ఏ కారణము చేత జగత్తు విపరివర్తనము చెందుచున్నదో, అట్టి మూల కారణ తత్వమే తామైన శ్రీ సత్యసాయి విజేతకు జేజేలు తమ మహావతారం పట్ల ఆకర్షితులై రంగారెడ్డి జిల్లా భక్తులు తమ దివ్య దర్శన స్పర్శన సంభాషణలకై పరితపిస్తూ తమ పవిత్ర సన్నిధికి చేరియున్నారు. తమ దివ్య ఆశీస్సులను వర్షింపచేయండి ప్రభు.
2: స్వామి, 60వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 1985 సంవత్సరంలో మీ విద్యార్థులపై అపారమైనటువంటి కృపతో మీరే స్వయంగా నాటకం లిఖించి పాటలకు సంగీతాన్ని కూర్చి పాత్రధారులను ఎంపిక చేసి ఎన్నో శ్రమల కోర్చి వారికి నటన నేర్పించి అపురూపంగా కమనీయంగా ప్రదర్శింపబడ్డటువంటి రాధాకృష్ణ నాట్య రూపకాన్ని ఈ ప్రపంచం ఏనాటికి మరిచిపోలేదు ప్రభు. దాదాపు 25 సంవత్సరాల తరువాత అంతటి గొప్ప నాటకాన్ని మీ సమక్షంలో ప్రదర్శించేటువంటి అపూర్వ భాగ్యాన్ని రంగారెడ్డి భక్తులకు మీరు ఈనాడు ప్రసాదించారు తండ్రి. ఈ ఆశీర్వచనానికి రంగారెడ్డి మీకు ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోగలుగుతుంది? హృదయ పాత్రికలోన కొదలేక నిండించి ఆస్వాద యోగ్యముగా భక్తి మదరసము అర్పింతుము ఓ స్వామి అందుకోవయ్యా. ప్రేమ తైలము పోసి పెద్దగా నిగజోపి నీ మూల గీతమే జ్యోతిగా వెలిగించి అర్పింతు మోమేము అందుకోవయ్యా. నవ భక్తి భావ మనోజ్ఞ భవన వాసినిగా వేయి భావనలొక్క విరుదండగా గుర్చి అర్పింతు మౌమేము అందుకో తండ్రి.

0: అమ్మా రాధాదేవి. ఆహా, మన రేపల్ల వాసుల భాగ్యం ఏమందుమో కదా. మన పుణ్యము పండి పురుషోత్తముని కన్నుల పండుగగా చూచుకున్న అదృష్టము ఈనాటికి ప్రాప్తించినది.
1: ఆహా, మధురాపుర విహారి మన రేపల్లెకొచ్చుట, అబ్బా ఎంత భాగ్యము ఎంత భాగ్యము! అందరికిది సాధ్యమగునా?
2: గోపికల్లారా, రాకపోకలు లేని రాజచంద్రుడు వచ్చుటెక్కడికి పోవుటెక్కడికి, సర్వవ్యాపకుడు సర్వాధారుడు ప్రేమస్వరూపుడు అయిన ఆ గోపాల చక్రవర్తి మన వెంటనే మన చింతనే మనకంటనే ఉన్నాడని మనకు తెలియదా?
0: అమ్మా, ఆనాడు గోవర్ధనగిరినెత్తి రేపల్లెను కాపాడిన మహాపర్వదినము రేపే కదా తల్లి. గోపాలుడు గిరిజంతకు పోవు మార్గము ఇదే కాబోలు. అబ్బా, మన వీధి కూడా ఎంతకు నోచుకున్నదే.
3: అటులైనా మన వీధిని శుభ్రపరచి చక్కని రంగోలీని అమర్చి తోరణములతో శృంగారము చేతుము చెరి కృష్ణుని మృదుమధురమైన పాదములు మన ముగ్గులపై పెట్టెనా, అంతకన్నా వేరు భాగ్యమేమున్నది?
2: చెలులారా, కృష్ణుడు హృదయ విహారి. మానస వీధిలో అజ్ఞానమును మబ్బులేక నామజ్యోతులు వెలిగించి సద్భావములను ముగ్గులతో ఆనంద తోరణములతో ఆ గోపాలుని ఆహ్వానించిన అతనెంత సంతసమునందునో కదా.
1: అమ్మా రాధమ్మా, అందరికీ ఇంతటి సుందరభావములు సులభ సాధ్యములనుకుంటివా తల్లి? నీబోటివారు నూటికొక్కరో కోటికొక్కరో ఉందురు. మా స్థితికి ఇదియే ఆనందము. ఇక కాలహరణము చేయక కర్మాచరణమునకు నడుము కట్టుకుందాము. రండు.
4: తల్లి, ప్రభువులు రేపటి దినం రేపళ్లకు వెళుతుంటిదని వినియుంటిని తమరు కూడా దయచేయుచున్నారు కదా.
0: ఏమో, ఇంకనూ నిర్ణయించుకొనలేదు.
4: రుక్మిణి తల్లి కూడా వస్తారేమో. అబ్బా, చుక్కల మధ్య చనుడుండునట్లు ప్రభువుల ప్రక్కన అటూ ఇటూ మీరిరువురు రాణులుండి రేపల్లెలో ప్రవేశించినప్పుడు చూసిన కన్నులే కన్నులు.
0: చెలి, ఆ గొల్లపిల్ల ఇప్పుడు ఎక్కడ ఉన్నది నీకేమైనా తెలుసునే?
4: ఏ గొల్లపిల్ల తల్లి?
0: అదేనే ధర.
4: ధర
0: ఇటు త్రిప్పి చదవవే.
4: ధర రాధ. ఆహా, ఆ పరమ భక్తురాలు తన పల్లెకు పరమాత్ముడు వచ్చుచున్నాడన్న వార్త విన్నా ఎచ్చటనున్నను రేపల్లెకు రాకుండునా తల్లి? సర్వకాల సర్వావస్థలయందు గోపాలుని ఆటలు పాటలు పాడుకునే ఆ సాధ్వీ మణురాలు రేపు ఎంత ఆనందమొందునో కదా.
0: చాలు నీ వర్ణనలు, శృతిమించిపోచున్నవి.
4: తల్లి, ప్రభువులు వేం చేయుచున్నారు?
5: సత్య, రేపు రేపల్లెకు నీవు కూడా వచ్చుచున్నావు కదా. రుక్మిణి కూడా నాతో రేపల్లెకు వచ్చుటకు నన్ను అనుమతి కోరినది.
0: ఆహా, అందులకు మీరేమి చెప్పితిరో?
5: వచ్చుటకు ఎట్టి అభ్యంతరమూ ఉండదని చెప్పితిని. ఆ మాటలకు రుక్మిణి నన్ను ఎంతో కొనియాడినది.
0: మిమ్ములను మీ కరుణను కొనియాడిన వారు లోకంలో ఎవరున్నారు? చాలు చాలు మీ మాటలు. ఎప్పుడు చూసినా నన్ను చిన్నపరచుట, ఇతరులను నా ముందు కొనియాడుట మీకు పరిపాటి. మీ ప్రేమకు నోచుకోలేని నేను వచ్చి ప్రయోజనమేమి?
5: సత్య,
0: మీరైనా ఆనందముగా ఉండండి.
5: సత్య, తిండి ఎట్టిదో త్రేపు అట్టిది. నీ భావనే ఇన్ని భేదములకు మూల కారణము. సమత్వము లేని వారికి అన్నియూ సంశయములే. ఇష్టమున్నా ఎన్ని కష్టములైనను ఒడ్చుకుందురు, అయిష్టమైన ఎన్ని శుభములైనను అశుభములుగానే భావిద్దురు. ఇట్టివి లోకములో ఏనాటి నుండియో వచ్చు అంటువ్యాధులు, జంట పక్షులు. సరి సరి, ఇక నేను వెడతాను.

0: బ్రహ్మపుత్ర నమస్కారము.
1: మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అమ్మా సత్యభామ, నేడు ఎందులకు విచారముగానున్నారు? రేపల్లె వారి ఆనందము గట్టుతిగి ప్రవహించుచుండగా మధురాపురి రాణివైన మీరింత చింతలో నుండుట నాకెంతయో వింతగానున్నది.
0: నారద, కృష్ణుని చర్యలు మీకు తెలియనివి కాదు కదా.
1: నాకేమిటి తల్లి, అతని చర్యలు లోకమునకే విదితము. ఒకరిని ఏడిపించుట ఇంకొకరిని నవ్వించుట, ఇది అతని లీలా నాటకము కదా.
0: నారద, నాటకమునకు మాత్రము న్యాయం ఉండక్కర్లేదా? ప్రేమించి ప్రార్థించి శరణు చొచ్చిన వారిన ఏడిపించుట.
2: నారద, ఇంతకీ మీరు ఎచ్చటి నుండి ఇప్పుడు వచ్చుచున్నారు?
1: నా రాకపోకలకు హద్దు ఒకటి ఉన్నదా తల్లి? ప్రస్తుతము రేపల్లె నుండే వచ్చుతున్నాను.
2: అచ్చటి విషయములు అడుగుటలో తమకేమీ అభ్యంతరము ఉండదు కదా.
1: అమ్మా, ఎట్టి గుణవంతులయ్యందైనను దోషములు వెతుకు దుర్మార్గులు లోకమందు ప్రబలమై ఉన్నారు. నేడు రేపల్లెలో కృష్ణుని రాక కోరువారును కృష్ణుని రాక నిరాకరించువారును ఒక విషయములో మాత్రము ఒక మార్గమునకు వచ్చి రేపటి ఉత్సవ సందర్భమున కృష్ణుడు రేపల్లెలో ప్రవేశించునప్పుడు ఆనందోత్సవములో రాధ ప్రవేశించకూడదని నిర్ణయించారు.
2: నారద, ఇది ఎంత శ్లాఘనీయమైన విషయము.
1: తానొకటి తలంచిన దైవమొకటి తలంచు అన్న సూక్తి మీకర్థమగుటలేదు. పరమ సాధ్వీమణి అయిన సాక్షాత్ పరాశక్తి రూపిణి ఆ రాధ, అట్టి నిర్మల నిశ్చల నిస్వార్థపరురాలిని నిష్కారణముగా బాధించుటకు భగవంతుడు అంగీకరించడు. రేపటి దినము కేవలము రేపల్లెవాసులకే కాక యావత్ భారతదేశానికే పరీక్షాఘట్టం, రాధామాతకు రక్షక పట్టం.
2: నారద, ఆమె భక్తి అంత శక్తివంతమైన తన స్వస్థానమైన రేపల్లెవాసులే ఆమెనెందుకింత తూలనాడుదురు? దీనికి కారణమేమి?
1: హంసను చూచి కొంగలు పరిహసించునట్లా మంచివారిని చూసి దుష్టులు పరిహసింతురు.
2: నారద, వినికిడి చేత అట్లు విమర్శించి తినే కాని రాధ ఎందు నాకునూ ప్రేమ లేకపోలేదు.
1: కందిన తల లేకున్న కాళ్లు పట్టుకునుట. అమ్మా సత్యాదేవి, పవిత్రురాలైన రాధ కృష్ణుని ఆనంద స్వరూపం, అందువలననే ఆమెకు ఆహ్లాదిని అని మరియొక పేరు కలదు. కృష్ణుని పూర్వానంద స్వరూపమును ధరించి కృష్ణుని నుండి వేరైనది. కృష్ణుడు ఆనాటి నుండి నేటి వరకు తన ఆనందమును పొందుటకై ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. రాధ లేని కృష్ణుడు, కృష్ణుడు లేని రాధ ఉండుటకు వీలు కాదు. నీవు కృష్ణుని అనుభవించకోరినా ఆ పవిత్రురాలనే ప్రార్థించవలెనమ్మా. ఇప్పటికే కాలాతీతమైనది, ఇక నేను వెళ్లిపోస్తాను. నారాయణ నారాయణ.
3: జోగన్నా, ముందు నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, ఊరికి పిచ్చి బుద్ధులమని వచ్చిన దొరన పోదాం రా.
4: రామన్నా, నీవేం చెప్పినా నా బుర్రకు ఎక్కకున్నదిరా. ఆమె పేరు చెప్పినా చెప్పలేని కోపం ఉట్టిపడుతుంది.
3: ఇది నీ పాప ఫలము. అదిగో ఆ మహాభక్తురాలు వచ్చుచున్నది, దారి తప్పి పక్కకు వెళదాం రా.
4: అరే రామన్నా, ఆడదానికి వెరచి ప్రక్కకు వచ్చిన మగధీరుల లక్షణమట్రా. నా ప్రాణం పోయినా ప్రక్కకు రాను, ఆమె ప్రక్కకు పోని.
3: ఆమె నిన్ను నెట్టుకుని పోయే మూర్ఖురాలు కాదురా, మన మర్యాద మనం కాపాడుకోవాలి.
4: సరే, నాకేం చెడ్డ జరుగుతుందో చూస్తాను. ఆమె నెత్తిన ఉన్న కుండను ఒక వ్రేటుతో బద్దలు కొడతాను.
3: వినాశకాలే విపరీత బుద్ధి, నీ ఇష్టం, నేను అడతాను.

0: அப்பா, அம்மா, நான் செய்யி, நான் செய்யி, அம்மா, அப்பா, நான் செய்யி, அம்மா, ஐயோ, நான் செய்யி படுபோயிந்திரா, அம்மா, அப்பா, நான் செய்யி படுபோயிந்திரா, ஐயோ, ఈ మాయలాడేదో చేసిందిరా.
1: ఒరే జగన్న, చెప్తే వినని చెడ్డబుద్ధి గల వారికి ఇలాంటివే ప్రాప్తిస్తాయి. పాపబుద్ధి యొక్క ఫలప్రసాదమే ఇది.
0: అబ్బా, అమ్మా,
2: ఏమిరా జగన్న, ఏమైంది?
0: ఆ మాయలాడే మంత్రం వేసింది తాత.
3: ఏమే బగలాడి, నా కుమారుణ్ణి ఏం చేసివే?
0: అబ్బా,
3: నీకే పైకారం వచ్చింది.
0: అయ్యో,
3: నా కొడుకు చనిపోయిందే. అయ్యో.

0: అయ్యా నారద ముని, మా పిల్లానికి కలిగిన బాధ పడ్డ స్వామి.
1: అమ్మా రాధ, ఏమి అల్లరి, ఇందు నీవెందుకు చేరితివి?
2: స్వామి, నేను యమున నుండి నీరు తీసుకుని ఇంటికి వెళ్ళుచుంటిని. ఇంతలో కడవ పగిలిన శబ్దము, వెంటనే అయ్యో అను శబ్దము వింటిని. కన్నెత్తి చూడగా అతను బాధపడుట చూచితిని. ఇంతకన్నా నాకేమీ తెలియదు స్వామి.
1: ఓహో, ఇది ఆ సమాచారం. జోగన్న, దాచిపెట్టక జరిగినది జరిగినట్లు చెప్పు.
3: ఆమె దుత్తను నేనే బదులు కొట్టితిని స్వామి.
1: నాయన, భక్తి యొక్క మహత్తరమైన శక్తి లోకులు ఎరుగరు. భగవంతుని, భాగవతులను అనేక రీతుల బాధింతురు, దూషింతురు. ఇది చాలా పాపము. ఈమె మహాభక్తురాలు. నిరంతరము కృష్ణనామముతో తిరుగుతున్నది ఈమె రక్తము. అది మహాశక్తిమంతమైనది. ఈమెను శరణుజొచ్చిన నీ బాధ నివారణాగును. పొమ్ము, ఆమె కాళ్లు పట్టుకునుము.
3: తల్లి, నన్ను క్షమింపుము, కరుణింపుము, నా అపరాధమును మన్నింపుము.
2: కృష్ణ, ఏమి నీ లీల? ఈ అల్పజ్ఞురాలికి ఇంతటి పట్టమా? క్షమించుటకు నేనెంతటి దానను? సర్వులను కుక్షియందించుకుని రక్షించు నీకు ఇది ఏపాటిది స్వామి? కృష్ణ, ఇతని బాధను త్వరగా తీర్చు.
3: ఆహా, ఆశ్చర్యం! నొప్పిపోయినది, బాగైనది. తల్లి, జగజ్జనని, నీ భక్తి జగద్వ్యాప్తి కాగలదు.

0: ఈరోజు కృష్ణుడు మన ఊరికి వస్తున్నాడు. ఆ ఉత్సవంలో నువ్వు పాల్గొనడానికి వీల్లేదు.
1: అయ్యో, నా కృష్ణుని నన్ను చూడనివ్వరా? అన్నలారా, కనీసం నా నల్లనయ్యను ఒక్కసారైనా చూడనివ్వండి.
0: వీల్లేదు, ఇది అందరి నిర్ణయం. కృష్ణుడు వచ్చి వెళ్లేదాకా నీ ఇంట్లోనే పడుండు.
1: అయ్యో,

0: ఎక్కడిది రోదన?
1: నాదా, ఈ రోదన రాధదిగానున్నది.
0: ఇది రాధ పుట్టినిల్లే కదా?
2: కాదు ప్రభు, కాదు. రాధ ఈ వేపలను వదిలి చాలా కాలం అయిపోయింది. ఆ ఉన్మత్తురాలు ఇప్పుడు ఉన్నదో పోయిందో జాడ తెలియదు.
0: రుక్మిణి, కలిప్రవేశం యొక్క చిన్నెలు వన్నెలు వన్నెలుగా తిరుగుచున్నది. ప్రజలు ప్రభువులనే మోసపరుస్తున్నారు, భక్తులు భగవంతుడినే వంచించుచున్నారు. కాకున్నా ఇది రాధదని స్పష్టంగా తెలియచున్నా కాదని ప్రజలు ఎంత అసత్యం ఆడుతున్నారో చూడు. ప్రజలారా, పరమభక్తులను బాధపెట్టు ఈ పాపపు బుద్ధి మీకు ఏనాటికైనా కీడు చేయక తప్పదు.
1: బిడ్డలారా, రాధామాత సాక్షాత్ భూమాత. ఆమె భక్తిని ఎవరూ అర్థం చేసుకొనలేరు. తినక రుచి చెప్పు వారికి భగవంతుడేనాటికీ చిక్కడు. రాధామాతలో ఎట్టి లోపమూ లేదు. ఆమె లోకమాత. ధారవలే ఆరాధన చేయుటే రాధ అను పదమునకు అర్థమని గుర్తుంచుకొనలేక ఆమెను అనేక విధములా తోలనాడిరి. అట్టి దూషణ భూషణ తిరస్కారములకు తిలోదకములు విడవండి.

0: ಸ್ವಾಮಿ, ಲೋಕಮಾತಕ ಇಟ್ಟಿ ಸಂಕೇಳು, ರಾಧನು ಬಂಧ ವಿಮುಕ್ತರಾಲನು ಚೇಯರಾ?
1: ರುಕ್ಮಿಣಿ, రాధ ఎప్పుడో బంధవిముక్తురాలైంది. అదిగో వచ్చుచున్నది.

0: రాధ, లెమ్ము, నీ అభీష్టమేమో కోరుకుము, తప్పక అనుగ్రహింతును.
1: కృష్ణ, నన్ను ఇంకనూ మాయలో త్రోయతలచితివా? నాకు లోకమున నీవు తప్ప అన్య పదార్థము లేదని నీకు తెలియదా? సర్వము నీ స్వరూపమే కదా. నీవు లేని స్థానము, నీవు కాని పదార్థము లోకమున నాకు ఎందునూ కానరాదు. వేటికి ఈ దేహము, ఈ ప్రాణము సహితము నీది. నేను కోరినదేమున్నది? నీవు తప్ప నాకు అన్యము అక్కరలేదు.
0: రాధ, నా స్వరూప స్వభావములు అందరికీ తెలియట సులభ సాధ్యము కాదు. నీబోటి కారణజన్ములు కొందరు లోకమున అవతరించి ధర్మ కర్మాచరణలను ఆచరించి తోటి మానవులకు ఆదర్శమూర్తులగుదురు. నేను నీకిచ్చునదేమున్నది రాధ? నన్ను నేనే నీకిచ్చుకొనుచున్నాను.

ఇప్పటిదాకా మీరు స్వామివారి దివ్య సమక్షంలో జూలై 26, 2009 రంగారెడ్డి జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం రాధాకృష్ణ విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు చేసే సాధనలు మంచి ఫలితాలను పొందాలని తలంచినప్పుడు తన హృదయంలో ప్రేమను పెంచుకోవాలి. దివ్యమైన జీవితం గడపాలంటే మనిషి ద్వేషరహితుడు కావాలి. కొడైకెనాల్లో స్వామి విద్యార్థులనుద్దేశిస్తూ 1997 ఏప్రిల్ 26న ఇచ్చిన ఈ ప్రసంగాన్ని రేడియో సాయి ప్రేమామృతం కార్యక్రమంలో మనం ఇప్పుడు విందాం.

0: ప్రేమ స్వరూపులారా. మానవుని వాక్కు వలనని సమస్త సంపదలు కూడాను లభ్యమవుతున్నవి.
1: జిహ్వాగ్రే మిత్రబాంధవ,
0: మిత్రులు కాని బంధువులు కాని వాక్శుద్ధి వలనే మనకు లభ్యమవుతున్నాయి.
1: జిహ్వాగ్రే బంధన ప్రాప్తి,
0: మన వాక్శుద్ధి వలనే బంధన కూడాను ఏర్పడుతున్నది. వాక్కు చేతనే మరణం కూడాను లభ్యమవుతుండది. వాక్కు చాలా విలువైనటువంటిది, కానీ దీనిని శరీర మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. వాక్కు చాలా విలువైనటువంటిదే, కానీ ఈ వాక్కునకు ఖర్చు లేదు. ఈ వాక్కు ప్రియమైనటువంటిది గాను, ఉద్వేగం లేనటువంటిది గాను, హితమైనటువంటిది గాను ఉండాలి.

ప్రియం గాను హితం గాను ఉంటుండాలి ఈ వాక్. నిత్య జీవితంలో మానవుడు సూర్యకాంతి వలన అనేక కర్మలు ఆచరిస్తున్నాడు, కాని ఈ కర్మలకు సూర్యునకు ఎట్టి సంబంధము లేదు. మానవుడు తన మనోబుద్ధి పూర్వకంగా ఈ జగత్తునందు సమస్త కార్యములు కూడాను ఆచరిస్తున్నాడు. అయితే ఆత్మ యొక్క ప్రకాశం లేక ఈ మనోబుద్ధులు కూడాను తమ తమ పనులు తాము చేయలేవు. సూర్యప్రకాశం లేకుండా మానవుడు ఎట్టి కార్యములు కూడాను ఆచరించలేడు. అదేవిధంగానే మనోబుద్ధులు యందు కూడాను ఈ ఆత్మ ప్రకాశము ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఆత్మ సాక్షిభూతమైనటువంటిది. మానవుడు ఆచరించేటువంటి మంచి చెడ్డ కర్మల యొక్క ఫలము ఈ సూర్యునికి చెందదు. కదిలే జలమునందు చంద్రప్రతిబింబం కదిలినట్టుగా కనిపిస్తుంది, కాని కదిలేది జలం కాని చంద్రప్రతిబింబం కాదు. అయితే మానవుడు ఈ విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి కారణమేమిటి? అభిమానము, మమకారము, దుఃఖము, ఆనందము ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించేటువంటివే. అయితే ఈ మనోబుద్ధులు ఉపాధిని ఆధారం చేసుకోవటం చేతని తాను అనుభవించినట్టుగా భావిస్తున్నాడు. సమస్తమునకు ఉపాధులే మూల కారణము. ఉపాధులకు దూరం గావించుకున్న సర్వము ఆత్మమయంగానే ఉంటుంది. మనం ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాము. ఆ భవనం లోపల ఒకటి బెడ్రూమ్ అని, ఒకటి బాత్రూమ్ అని, ఒకటి కిచెన్ రూమ్ అని, ఒకటి స్టోర్ రూమ్ అని, ఒకటి డైనింగ్ హాల్ అని, రెండవది డ్రాయింగ్ రూమ్ అని, ఈ విధంగా విధంగా మనం ఉపయోగపరచుకుంటున్నాం. ఈ విధంగా వివిధమైనటువంటి మార్గంలో వివిధమైన పేర్లతో మనం అనుభవించటం మూల కారణం ఏమిటి? ఇవన్నీ కూడా గోడల వల్లనే కనిపిస్తుంటుండాలి. ఇది బెడ్రూము, ఇది ఒక గోడ. ఇది బాత్రూము, ఇది ఒక గోడ. ఇది ఒక డైనింగ్ హాల్, ఇది ఒక గోడ. ఇది డ్రాయింగ్ రూమ్, ఒక గోడ. ఇవన్నీ గోడల మధ్యలో చేరినటువంటి చేతనే భిన్నంగా కనిపిస్తుంటుండాలి, భిన్నంగా వినియోగించుకుంటున్నాం. కానీ ఈ గోడను మనము కొట్టివేసినప్పుడు అంత విశాలమైనటువంటి హాలుగా ఉంటుంది. అదేవిధంగానే ఇతను నా తండ్రి, ఇతను నా తల్లి, ఈమె నా భార్య, ఇతను భర్త, ఇతను కొట్టుకు, ఈ విధమైనటువంటి గోడలు నిర్మించుకోవటం చేతనే ఇది ఒక బంధంగా ఏర్పడుతుంటారు. ఇది మనం నిర్మించుకున్నవే కాని ఇది సహజమైనటువంటివి కాదు. స్వస్వరూప సందర్శన భాగ్యమే విధమైనటువంటి యొక్క సత్యము అని. మనము స్వస్వరూపాన్ని విస్మరిస్తున్నాము, కల్పితమైన రూపాన్ని భ్రమిస్తున్నాము, భ్రమ చేతనే బ్రహ్మను మర్చిపోతున్నాము. కనుక దేహము పాంచభౌతికమైన దేహము. ఇది కేవలం ఒక జడమైనటువంటిది, ఇది నెగటివ్. కాని ఇందులో పాజిటివ్ అనేటువంటి చైతన్య శక్తి ఉండటం చేతనే ఈ దేహాన్ని మనం వినియోగించుకుంటున్నాం. కనుక ఈ జడమైనటువంటి దేహమును మనస్సు అనేటువంటిది ప్రవేశించి ఇందులో వైబ్రేషన్ తద్వారా ఈ దేహమును కదిలింపజేస్తుండాలి. కాని ఈ వైబ్రేషన్ కు ఒక విధమైనటువంటి జ్ఞానశక్తి కూడా కలిగి ఉంది. అది ఏ రేడియేషన్. ఆ రేడియేషన్ అనగా ఏమిటంటే ఎప్పుడు నిరంతరం కూడాను మార్పు చెందినటువంటి యొక్క జ్ఞానమే. దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇలాంటి మానవత్వంలో ఉండినటువంటి సమస్త శక్తులకు ఓ విధమైనటువంటి ఆత్మశక్తియే మూల కారణం. కనుక మన స్వస్వరూప సందర్శనం అనగా ఇది ఎట్ట మరిగిపోతున్నది, ఎట్ట మరుగవుతుండాలి. కైవల్యోపనిషత్తునందు ఒక కర్రకు ఒక కర్రకు రాపిడి జరిగినప్పుడు అందులో అగ్ని ఆవిర్భవిస్తుంది. అది మనోబుద్ధుల యొక్క చేరిక చేతనే, విచారణ చేతనే జ్ఞానము అనేటువంటిది ఒక అగ్ని ఆవిర్భవిస్తుంది. ఆ అగ్నియే జ్ఞానం. ఆ జ్ఞానము సర్వులయందు ఉంటున్నది, కాని వారి వారి ప్రయత్నం చేత, వారి వారి సాధన చేత అది కాలము వ్యత్యాసంగా గోచరిస్తుంటుంది. చైతన్యం ప్రతి వ్యక్తి ఎందుకు కూడాను తేజస్సుగా ప్రకాశిస్తూ సూర్యునికి వెలుగు ఎట్టు ప్రధానమో, నీటికి చల్లదనం ఎట్టు సహజమో, అగ్నికి వేడి ఎట్టు చల్లదనమో, ఈ విధంగానే ప్రతి మానవుని ఎందుకు కూడాను సత్ చిత్ ఆనందం అనేటువంటిది కూడాను సహజంగా ఉంటుండాలి. ఈ స్వస్వరూప సందర్శనం కోసమని ఎట్టి ప్రయత్నము చేయనక్కర్లేదు. కానీ దాని యొక్క రహస్యం గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక విధమైనటువంటి సాధనలు సలిపి నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నారు. కారణమేమిటి? దాని విధి విధానాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. మన యందే ఉంటున్నది ఆ స్వస్వరూప సందర్శన భాగ్యము. ఇట్టి పవిత్రమైనటువంటి చైతన్య శక్తి కూడాను మన యందే నక్సిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండదు. కానీ మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలను సరిగా నిర్వర్తించడం లేదు. మనం ఒక అగ్ని తెచ్చుకున్నాము, అగ్ని ఈ అగ్నిని అలక్ష్యం చేశాము. అలక్ష్యం చేయటం వల్ల అగ్ని నుంచి ఒక నురుగు అనగా నిమురు పుట్టింది. కానీ ఆ యొక్క యాష్ ఏం చేసింది? అగ్నినే కవర్ చేసింది.
కానీ యాష్ ను ఊపితే అగ్ని కనిపిస్తుంది. ఆ యాష్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచే వచ్చింది. అగ్ని నుంచి వచ్చి అలక్ష్యం చేత అగ్ని కప్పివేసింది. అయితే అగ్ని సహజంగానే కనిపిస్తుంది, మీరు సాధన చేయనక్కర్లేదు. అదే విధంగానే మన యందు దివ్యమైనటువంటి చైతన్య శక్తి ఉంటుండాలి. ఈ ఉపాధి భేదముల చేతనే, అభిమాన మమకారం చేతనే ఈ నిమ్ములు అనేటువంటిది కప్పి ఉంటుంది. ఈ అభిమాన మమకారం ఉపాధి భేదము దూరము కావించిన అగ్ని అక్కడే ప్రత్యక్షంగా ఉంటుండాలి. ఇది సహజ సిద్ధమైనటువంటిదే కాని ప్రత్యేకంగా లభ్యమయ్యేటువంటిది కాదు. ప్రతి మానవుడు కూడాను ఆత్మస్వరూపుడే. ప్రతి మానవుడి యందు కూడాను ఈ చైతన్య శక్తి ప్రకాశిస్తూనే ఉంది. చైతన్యం లేనటువంటి మానవుడు కనిపించడు. జీవుడు ఎందుకు కూడాను ఈ చైతన్యం ఉంటుండాలి. చైతన్యమే ఆత్మ. కనుకనే అట్టి చైతన్య తత్వాన్ని మనం చక్కగా అభివృద్ధి గావించుకోవాలి. దీనికి వేరు సాధన లక్కర్లేదు. అయితే మానవత్వం లోపల మనం అనేక విధములుగా కూడాను ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భావముల చేత చింతల చేత మనం కట్టుబడతం చేత ఈ యొక్క పవిత్రమైన భావాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణములే. ఈ ప్రవృత్తికి మనస్సు బుద్ధియే మూల కారణము. ఈ మనోబుద్ధులకు దేహమే మూల కారణము. కనుక దేహమనేటువంటిది మనోబుద్ధుల చేతనే కదులుతుండాలి, అన్ని కార్యములు సుగావిస్తుండాలి. ఎవరెవరి కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించలేకపోతున్నప్పుడు చేతనే తాను పొందవలసినటువంటి ఫలితాన్ని పొందలేకపోతున్నాడు మానవుడు. మనం సకాలంలో బాల్యము యవనము కౌమారము వార్ధక్యము ఆయా యొక్క వయసును బట్టి మనం సక్రమైనటువంటి జీవితాన్ని గడపాలి. బాల్యం

0: అది ఇది లేదని ఆరటించు.
1: వివిధ దుర్వ్యసనములు వీడలేక కర్మ మార్గము వదల కాంతించలేక కర్మ పలికిన ముంబడు కాలుచుండు
0: కల్పును జీవంబు మానవుండు. ఒక ప్లేన్ కాని లేక ఒక ట్రైన్ కాని సకాలంలో రాకుండా ఉండినప్పుడు మనము దానిని ఎంతో నిందిస్తాం. కేవలం ప్లేన్ మాత్రమే కాదు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా మనం నిందిస్తాం. ఎయిర్ లైన్ వాళ్ళంతా చాలా ఆలస్యం చేస్తున్నారు, ఈనాడు బస్ ట్రాఫిక్ వాళ్ళంతా ఆలస్యం చేస్తున్నారు, ఈ ట్రైన్ వాళ్ళంతా కూడా చాలా ఆలస్యంగా ఉంటున్నారు అని వారిని కూడా నిందిస్తాం. అంతనే కాదు గవర్నమెంట్ ను కూడా నిందిస్తాం. అలాంటి పరిస్థితి లోపల మన జీవితం లోపల సకాలమునకు సరైనటువంటి యొక్క కర్మలు ఆచరించలేకపోవటం చేత సమాజం కూడా మనం నిందిస్తుంది. కనుక ఒక జడమైనటువంటి యొక్క వస్తువుకే ఈ విధమైనటువంటి యొక్క కీర్తి అపకీర్తులు ఉండగా చైతన్యవంతమైనటువంటి మానవత్వానికి ఈ కీర్తి అపకీర్తులు ఎందుకు రావు? నిజంగా ఈ దేశం ప్రధానమైనటువంటిది కాదు. మరినపు కొంప, రోగముల మ్రగ్గడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మీదగలేని కంప, పదిలమ్మ మన మెప్పు దలంప, చిలమని నమ్మబోకు మనస. ఏడు సర్వకర్మలను ఆచరించే నిమిత్తము శరీర మాధ్యము కలుధర్మ సాధకం. ఆచరణ నిమిత్తమై ఈ దేహం మనకు ప్రాప్తించింది. కనుక ఈ దేహము సక్రమైనటువంటి కర్మలను పాల్గొనాలి. ఈ దేహము ఏమాత్రం కూడాను సరైనటువంటి వివేక జ్ఞానంతో కూడినటువంటిది కాదు. ఈ డిస్క్రిమినేషన్ పవర్ అనేటువంటిది దేహానికి లేదు, మన మనోబుద్ధులకు మాత్రమే ఉంటుండాలి. అది కూడా సక్రమైనటువంటి డిస్క్రిమినేషన్ చేస్తే ఎంతైనా బాగుపడుతుంది. కానీ ఈ మనోబుద్ధులు ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయటం లేదు, ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయడం. తన అనుకూలము, తన ఫలితము, తన ఒక సార్థకత కోసమని తాను చింతిస్తున్నాడు. స్వార్థము స్వార్థము స్వార్థము స్వప్రయోజనము. కనుక నీ దేహం కూడాను పెడమార్గం పడుతుంది. మీకందరికీ తెలుసును, ఫ్లవర్ మిల్ ఉంటుంటుంది. ఈ ఫ్లవర్ మిల్ లోపల పైన వీట్ వేస్తే కింద వీట్ పౌడరే వస్తుంది, పైన రైస్ వేస్తే రైస్ పౌడరే కింద వస్తుంది. కానీ ఈ దేహం అనే ఫ్లవర్ మిల్ లోపల ఫ్రూట్ వేస్తే మలం వస్తుంది. కాబట్టి ఈ జడమైనటువంటి ఫ్లవర్ మిల్లే మేలు కదా. ఊరుగాయ వేసుకునే సమయం లోపల జాడీలో పెట్టేస్తే ఒక సంవత్సరం చెడిపోకుండా ఉంటుంటుంది ఊరుగాయ. ఈ జాడీ లోపల తెల్లవారు వేస్తే సాయంకాలం చెడిపోతుంటుంది. కనుక ఈ జాడీ కంటే కూడా హీనమైనట్టుగా కనిపిస్తుంది దేహము. అయితే ఈ దేహము దైవార్పిత నిమిత్తమే భావించినప్పుడు ఇదే సార్థకం అవుతుంది. దీన్ని ఉపయోగపెట్టుకునేటువంటి విధానంలో మనం సరైనటువంటి మార్గం ప్రవేశపెట్టాలి. కాన ప్రతి మానవుడు కూడాను దేహమును సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి. ఈనాడు మానవుడు మానవుడిగా తీర్చితే చాలు, కనుక ఆదర్శవంతమైన మానవుడిగా తీర్పుందాలి. అంతేకాని ఈ సాధనలు ఆ సాధనలని సాధనల పైన ప్రయాణం చేస్తే మనం ఏనాటికి గమ్యాన్ని చేరలేము. ఎంతో లభ్యమయ్యేటువంటిది కాదు, అదనంతా కూడా తాత్కాలికంగా సంతృప్తిని పొందుతుంది. కానీ సత్యాన్ని గుర్తించడం శాశ్వతమైన ఆనందాన్ని. కనుక శాశ్వతమైనటువంటి ఆనందము మన యొక్క ఆత్మయంది ఉంటున్నది, మన ఎందు ఉంటుండాలి. దీన్ని బయట ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు. కనుక ప్రతి మానవుడు కూడాను తాను మనిషి, ఈ మనిషితత్వం లోపల మానవునికి ఉండవలసినటువంటి యొక్క సక్రమైనటువంటి కర్మలు ఉండాలి. లోకంలో జ్ఞానం చాలా విలువైనటువంటిది అంటారు, తెలివితేటలు చాలా విలువైనటువంటి అంటారు, మేధాశక్తి చాలా విలువైనటువంటి, అవి కాదు విలువైనటువంటిది, నడతనే విలువైనటువంటిది. కనుకనే మన యొక్క నడత సక్రమంగా ఉంటుంటే అన్ని సక్రమంగా ఉంటుంది. కనుక మ్యాన్ అనేటువంటి వాడు ఎవరు? మేనర్స్ కలవాడే మ్యాన్, బిహేవియర్ కలవాడే బాయ్. కనుకనే ఈ డిసిప్లిన్ ఈ యొక్క మానవునికి చాలా అత్యవసరము. ఈ డిసిప్లిన్ ద్వారానే దైవత్వాన్ని పొందవచ్చు. అయితే ఈ డిసిప్లిన్ కు ఒకటి ఫోర్స్ ఉండాలి. అయితే ఇది బయట ఫోర్స్ కాదు, అందర్ ఫోర్స్. ఏ ప్రేమ, ప్రేమ లేకుండా ఏ పని చేసినా కూడా దాంట్లో ఫలితాన్ని మనం పొందలేము. ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. కనుక అట్టి ప్రేమను మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి. ప్రేమ ఉండినప్పుడు భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు. దగ్గరే కాదు, నీవే భగవంతుడు. ఆ విధంగా నీవు సరైనటువంటి యొక్క జ్ఞానాన్ని పొందాలి. అనేక మంది అనేక ప్రాంతముల నుంచి అనేక దేశముల నుంచి ఎంతో ధనము ఖర్చు పెట్టుకుని ఎన్నో ప్రయాసాలు కోర్చుకుని ఇక్కడికి వచ్చి అనేక అనానుకూలములో కూడా జీవిస్తూ ఉన్నారు. మూల కారణము ప్రేమని. ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం రాలేరు. ప్రేమ లేకపోతే ఈ శ్రమలను మీరు ఓర్చుకోలేరు. ప్రేమ లేకపోతే ఇంత అనానుకూలాలకు మీరు గురి కారు. అన్నిటికీ ప్రేమనే ప్రధానము. కనుక మనం ఈనాడు పెంచుకోవాల్సింది ప్రేమ. అందరి ఎందు ఉంటుండాలి. కనుక ఈ ప్రేమను ప్రతి ఒక్కరూ పంచుకోవడానికి ప్రయత్నించాలి. నేను నీవు ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఈ విధంగా పోతే అంత ప్రేమమయంగా ఉంటుంది. ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రేమకు మాత్రమే పరిమితం అవుతుండాలి. కాదు కాదు, సమాజ ప్రేమంగా మనం
2: ప్రయత్నించాలి.
0: దేశ ప్రేమలో విశ్వ ప్రేమలో చేరిపో. కనుక వ్యక్తిగతం నుంచి కుటుంబ సంబంధం, కుటుంబ సంబంధం నుంచి సమాజము, సమాజం నుంచి దేశ సంబంధం, ఈ విధంగా పెంచుకుంటూ పోవాలి. కనుకనే రామచంద్రమూర్తి ఈ మూడింటి యొక్క యథార్థాన్ని అనుభవ రూపకంగా అందిస్తూ పోతారు. వ్యక్తిగత ధర్మము, వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము, వ్యక్తి ధర్మాన్ని చక్కగా గుర్తించుకున్నప్పుడు నీవు నిర్వర్తించగలవు. ఈ కుటుంబ ధర్మాన్ని నీవు చక్కగా నిర్వర్తించినప్పుడు సమాజ ధర్మంలో నీవు అభివృద్ధి గావించగలవు. సమాజము సమాజము సమాజము, సమాజం అనేది ఏమిటి అనగా కేవలం 10 మంది చేరింది సమాజం అనుకుంటున్నారు. ఆజం సమాజం, తంపని అంటే పొందవలసినటువంటిది, ఆజం అంటే పవిత్రమైనటువంటి పొందవలసినటువంటి పవిత్రాన్ని మనం పొందాలి. సమాజంలో మనం ఒక మెంబర్, సమాజం బాగున్నప్పుడే మనము బాగుంటాం. కనుక సమాజ సంక్షేమాన్ని దృష్టి అందించుకుని మనం అన్ని సాధనలు సలపాలి. కనుక ఏ సాధన చేసినప్పటికీ నా కోసం కాదు, సమాజం కూడా బాగుపడాలి. సమాజమే లేకపోతే నీవెక్కడున్నావు? కనుక ఆ సమాజంలో నీవు ఒక వ్యక్తి. కనుక సమాజ దృష్టిని కూడా మీరు అభివృద్ధి పరచుకోవాలి. ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండినప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది. అయితే అతను ఆనందం లేకపోయినప్పటికీ నీవు అతన్ని ఆనందించడానికి చేయడానికి తగిన కృషి చేయాలి. కనుక బ్లడ్ సంచరిస్తూ శరీరం కదులుతూ ఉంటే జీవించటం కాదు, కర్మలు ఆచరించినప్పుడే జీవించటం. సరే, పెంచడానికి మూల కారణం కర్మనే. పూర్వపాము ఇచ్చినటువంటి దేహంలో కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటది, మూవ్మెంట్ ఉంటుంటది, అది బ్రతుక కాదు. మనము సమాజంలో ప్రవేశించి కర్మలు ఆచరించి కర్మ ఫలితాన్ని 10 మందికి పంచటమే నిజమైనటువంటి యొక్క బ్రతుకు. ఈ విధమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మికమును అభివృద్ధి పరచుకోవాలి. ఆధ్యాత్మికం అనగా ఒంటరితనం అని కాదు, ఏకాకి జీవితం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ లివింగ్ అలోన్.
0: యావత్ మానవులను ఏకంగా ఉంచి సమత్వమైనటువంటి దివ్యత్వాన్ని పంచుకోవటమే సమాజం, ఒక ఆధ్యాత్మికం. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు నీటిపై తైలం బొట్టు వలె ఏకాకి జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవితం కాదు కాదు, పాలలో నీరు చేరినట్టుగా మనం సమాజంలో ఏకం కావాలి. వ్యక్తిగతంగా మనము దైవత్వంలో ప్రవేశపెట్టాలి. ప్రేమకు భగవంతునికి ఉండినటువంటి సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించాలి. ఇది శారీరకంగా మానసికంగా అన్నిటి ఎందుకు ఏకత్వంగా పొందుతుంది, కుటుంబం యొక్క ఏకత్వాన్ని కూడా పొందుతుంది. కొనుకునే ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దైవం నుంచి నీవు వేరైనటువంటి వాడిగా నీవు తలంచకూడదు. నీవే దైవము, దైవమే నీవు. దీనిని పురస్కరించుకునే తత్వం అసి అన్నారు. అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఆ ఏకత్వంలోనే ఆనందము బలము ఉంటుండాలి. ఐకమత్యమే బలము, ఆచరణే దీని యొక్క ప్రాణము. ఇప్పుడు చూడండి, బట్ట ఇంట్లో అనేక దారములు చేరినాయి, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి. విడివిడిగా ఒక్కొక్క దారం వేరైనప్పుడు దీనికి బలమే లేదు. కనుకనే ఐకమత్యం చాలా అవసరం. ఈ ఐకమత్యం చేత సాధన సమాజ సేవ చేయాలి. భగవంతుని యొక్క ఆనందం అనేటువంటిది ఈ ఐకమత్యంలోనే ఉంటుండాలి. 10 మంది చేరి ప్రయాణం జరుగుతున్నప్పుడు నా వెనక 9 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యమే ఈ ప్రయాణానికి చక్కని ఉత్సాహపోత్సాహాలిస్తుంది. కానీ ఒక్కడే ప్రయాణం చేస్తే కొంత బాధ కలగవచ్చును, భీతి కలగవచ్చును, అధైర్యం చేయవచ్చు. కనుక 10 మందితో చేరినప్పుడే 10 మంది బలం కూడా తనకు చేరుతుంది. ఈనాడు మనం గుర్తించవలసింది ఏమిటి, విశ్వమంతా మా ఒక గృహము, మానవులంతా ఒక కులము. వీటిని మనం చక్కగా గుర్తించాలి. ఒక గృహము, రూమ్లో అనేక రూములు ఉన్నట్టుగా అనేక దేశాలు ఉంటున్నాయి. అమెరికా ఒక రూము, జర్మనీ ఒక రూము, జపాన్ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఇండియా ఒక రూము. భవనం లోపల ఒక్కొక్క దేశం ఒక రూముగా ఉంటుండాలి. కనుక ఈ రూముల్లో నివసించే అందరూ ప్రజలంతా కూడా ఒకే కులము. ఈ గృహము కులము రెండింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడే ఇన్నినే కూడా మనం సాధించవచ్చు. లోకంలో మానవుడు సాధించలేనిటువంటిది ఏదీ లేదు. ప్రయత్నం చెయ్యాలి. సాధన మన పనులు సబకూరు ధరలోన. అనేక మంది సైంటిస్టులంతా అనేక పరిశోధనలు చేసి భూమి నుంచి చంద్రమండలానికి చేరగలిగారు. కానీ లక్షల మైలు అంతరిక్షయానం చేరినారు, కానీ 1/2 inch హృదయాంతరాలానికి పోవటం లేదు. లోపల ఉంటుండాలి కానీ బయట ఏమీ లేదు. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. ప్రపంచంలో మనం చూచేది, వినేది, కనేది, విని అంతా కూడా మనలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే. కాబట్టి మన ఎందు ఉన్నటువంటి ఒక దివ్యతత్వాన్ని చక్కగా మనం గుర్తించాలి. మనలో లేనిది బయట ఎక్కడ కనిపించదు. ఏదో బయట కనిపించింది అనుకుంటున్నాం. ఉదాహరణ, కన్నులు మూసుకో, ఒక్క శిరస్సు అయినా కనిపించదు. కన్నులు తెరుచుకో, ఇన్ని శిరస్సులంతా కనిపిస్తుంది. ఈ శిరస్సు అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? నీ దృష్టి నుంచినే వచ్చాయి. కాబట్టి నీ దృష్టి ఏ సృష్టి, నీ నేత్రమే శాస్త్రము, సర్వము నీ అందే ఉంటుంది. కనుక ప్రపంచమంతా కూడా నీ అందే ఉంటున్నది. ఆ సత్యాన్ని నీవు గుర్తించుకోవడం. పంచపాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతం అంటే ఏమిటి? దీని అర్థం తెలియకుండా జీవించడము. అదే రీతిగానే అజ్ఞాతంగా మనలో ఉండేటువంటి శక్తులు అనేకంగా ఉంటున్నాయి, కానీ అవి కనిపించడం లేదు, మానవుడికి తెలియటం లేదు. ఆ శక్తులే లేకపోతే నువ్వు నడచడానికి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? నువ్వు నడిచేది, నవ్వేది, తినేది, తిరిగేది, ఆడేది, పాడేది అంతా కూడా ఆ శక్తి యొక్క ప్రోత్సాహం చేతనే. అవన్నీ కూడా అజ్ఞాన శక్తులే. క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, నమ్మం వస్తుంది, ఇవన్నీ కూడా అజ్ఞాన శక్తులే. మీలో లేకపోతే అవన్నీ బయటకు వస్తున్నాయి, లేనివి రావడానికి వీలు కాదు. కాబట్టి ప్రతి శక్తి కూడా తన అందే ఉంటుంది. దాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. కానీ కొంతమంది ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని కూడా వాదిస్తుంటారు. ఇది చాలా మూర్ఖము. ప్రత్యక్షమైనటువంటిది కేవలం అది హాఫ్ రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఇతను 6 feet హైట్, ఇది ఫ్యాట్ కానీ వైట్ కానీ ఫ్యాట్ వైట్ వెయిట్ ఇవన్నీ చూసి ఇతను ఒక మనిషి అనుకుంటా. ఇతను ఒక 80 pounds ఉన్నారు, 80 kilos. హైట్ చూస్తే 6 feet ఉంది, కలర్ చూస్తే వైట్ కలర్ గా ఉంటుండాలి. ఇతను పలానివాడు అని మనం నిర్ణయిస్తున్నాం. ఇది నీకు కంటికి కనిపించేటువంటి యొక్క దయ, కరుణ, ప్రేమ, ఇలాంటి గుణములు అతనిలో అనేకంగా ఉంటుంది. అవన్నీ నేను గుర్తించిన తర్వాతనే ఈ వ్యక్తి యొక్క యథార్థాన్ని నేను గుర్తించు. గుణములను గుర్తించుకోకుండా ఆకారాన్ని మాత్రమే గుర్తించి అతను పలాని వాడంటే ఇది కేవలం హాఫ్ రైట్. నేను మానవుడు అనుకోవటం హాఫ్ రైట్, నేను పశువు కాదు అనుకోవటం హాఫ్ రైట్. రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఫుల్ మ్యాన్ అవుతాడు. ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సత్యం మనం గుర్తించాలి. ఐఎమ్ నాట్ అనిమల్ కాబట్టి అనిమల్ థాట్స్ నాకు వద్దు, ఐఎమ్ మ్యాన్, హ్యూమన్ క్వాలిటీస్ కావాలి. కనుక నీవు మానవుడు అనుకున్న తర్వాత మానవతా గుణములు పెంచుకోవాలి. ఈ మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది. మానవతా విలువ లేకపోతే మానవుడే కాదు. కనుక నేను మానవుడు అనుకున్న తర్వాత మానవత్వంగా జీవించాలి. కాబట్టి మానవ అంటే ఏమిటి? మా నా వా, మా అజ్ఞానము నా లేకుండా వా వర్తించటం. జ్ఞానం లేకుండా వర్తించిన వాడు మానవుడు. మా నవా మానగా కాదు, నవా కొత్త, కొత్తవాణ్ణి కాదు నేను, అనేక జన్మల నుంచి వస్తున్నాను. నవా అంటే కొత్త, మా నాకు కొత్తవాణ్ణి కాదు నేను, అనేక జన్మల నుంచి వస్తున్నాను, అనేక సంబంధ బాంధవ్యాలు ఉంటున్నాయి, కానీ నేను తెలుసుకోవటం, నేను తెలుసుకున్నాను. అదియే కృష్ణుడు అర్జునుడికి బోధించినట్టు. పిచ్చివాడా, ఇందరి గుర్తు బంధుమిత్రు గురుపుత్రులు చంపి భరించుడు ఎట్టుడు? కృష్ణ, నా కన్నులు తిరుగుచున్నవి కాలపు గడప కదలమింటికి అన్నాడు. పిచ్చివాడా, ఈనాడు ఉట్టి పడినట్టు కాదు ఈ యుద్ధము. అనేక నెలల నుంచి కూడా దీన్ని ప్రారంభం చేస్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు. ఇంతగానీ వచ్చి చేరినట్టుగా ఈ భ్రాంతికి నువ్వు గురి అయిపోతుంది. ఇందరి గురుపుత్రులు చంపి భరించుటెట్టుడు అంటున్నావు. వాడు నీవు కాదు, చచ్చేది వారు కాదు. కనుక అన్నిటికీ నీ దైవమే మూల కారణం. నీకు తెలియదు, నాకు తెలుసును. వారందరూ కూడా అనేక జన్మలు ఎత్తినారు, కానీ ఈనాడు ఈ జన్మలో ఉంటున్నారు. నీవు కూడా అనేక జన్మలు ఎత్తినావు, ఈనాడు నీ బంధుత్వంతో కూలిపోతున్నావు. ఇక్కడ నా గురువులు, నా మిత్రులు, నా బంధువులు అనేటువంటి నా అంటే కాదు, కాదు నీ వారు. నా దేహము, నా అంటే కాదు, దేహం నేను కాదు, నేను ఉంటున్నది అర్థం. మనస్సు కాబట్టి నా మనసు నేను కాదు. కాబట్టి నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు. బట్ హు ఆర్ యు వేసుకుంటే నా పోతుంది. కనుక అర్జున, నీవు కేవలము బంధుప్రీతి చేత నువ్వు బాధపడుతున్నావు. బంధుత్వం అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. కట్టుకోక నువ్వు భార్య ఎవరు, భర్త ఎవరు, తల్లి ఎవరు, బిడ్డెవరు. కనుక ఇవన్నీ మధ్యలో
2: కలిగిపోయినట్టు.
0: అప్పుడు కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, కృష్ణ అయితే ఈ సత్యం నీకు తెలిసినప్పుడు, నేను కూడా అనేక జన్మలు ఎత్తినప్పుడు నాకు కూడా తెలియదు కదా. నీవు దానిపైన లక్ష్యం చేయటం లేదు కాబట్టి నీకు తెలియటం లేదు. నీవు లక్ష్యమే చేస్తే తప్పక నీకు కూడా నువ్వు ఈ పాత జన్మలంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది. నేను దీన్ని నమ్మను, నాకు మనసు ఒప్పదు, ప్రత్యక్షమే ప్రమాణము, కనుక దీనిని నేను వదలడానికి వీలు కాదన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తాడు, చివాడా చక్కని ఒక ఉదాహరణ చూడు. నీకు 40 సంవత్సరం ముందుగా వివాహం జరిగింది. నీవు సుభద్ర వివాహం ఆడావు. అది ఎప్పుడు ఆడావు? అది నీకు జ్ఞాపకం ఉందా? పలాంటి డేట్లో పలాంటి దినం నేను వివాహం ఆడినాను. కానీ పోయిన సంవత్సరము 26 April నువ్వు ఎక్కడ ఉన్నావు? నాకు తెలియదు స్వామి అంటాడు. అనగా ఏమిటి? ఉన్నాడు కదా, ఉండి కూడా తనకు తెలియటం లేదు. దానిని లక్ష్యంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆ 40 సంవత్సరం జరిగినటువంటిది జ్ఞాపకం ఉంది, 1 సంవత్సరం పూర్వం జరిగినటువంటిది జ్ఞాపకం లేదు. కారణం ఏమిటి? దీనిలో ఉన్నట్టు మనోబుద్ధుల యొక్క భ్రాంతులే, దోషమే. ఒక చిన్న ఉదాహరణ, ఒక ఆశావాది, నిరాశవాది ఇద్దరున్నారు. ఆశావాది ఈ టంబ్లర్ లో నీరు చూస్తాడు, టంబ్లర్ లో హాఫ్ టంబ్లర్ వాటర్ ఉంటుండదు అని తృప్తిపడతాడు. నిరాశవాది, అయ్యో హాఫ్ అంతా ఖాళీగా ఉంటుండదే అనుకుంటాడు. నిరాశవాదికి ఈ విధమైన అశాంతి, ఆశావాదికి ఈ విధమైన నిరాశవాది తారును చూస్తాడు, ముళ్ళు చూస్తాడు. ఆశావాది లోటస్ చూస్తాడు. కనుకనే ఆ యొక్క దీంట్లో ఉన్నటువంటి గులాబీ పుష్పంలో గులాబీని చూసేటువంటి వాడు ఆశావాది, గులాబీ క్రింద ఉన్నటువంటి ముళ్ళును చూసేటువంటి వాడు నిరాశవాది. ఆశావాది ఎయిర్ప్లేన్ కనిపెడతాడు, కానీ నిరాశవాది పారాచూట్ కనిపెడతాడు. కాబట్టి పారాచూట్ కూడా ఒక ఉపయోగమే. ఇది ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. కనుక ఆశా నిరాశలు ఇంత కూడాను మన యొక్క దృష్టి యొక్క దోషమే. ఒకడు ఒక రూమ్ లో కూర్చుంటారు ఇద్దరు, రాత్రి పాప నిద్ర పట్టలేదు. ఒకడు కిటికీలో నుంచి పై తట్టు చూస్తాడు, టార్స్ అంతా కనపడుతున్నాయి. ఇంకోటి కింద తట్టు చూస్తున్నాడు, వచ్చి బురద అంతా కనిపిస్తుంది. బురద చూసేటువంటి వాడు నిరాశపరుడు, టార్స్ చూసేటువంటి వాడు ఆదర్శపరుడు. కనుక వీరిద్దరు కూడా ఒకే రూమ్ లోనే ఉన్నారు, కానీ వీరి దృష్టి భావం వేరైపోయింది. కనుక మన దృష్టిని మనం మార్చుకోవాలి. ఇతను చూస్తే ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటాం, ఇంకొకటి చూస్తే వాడు కూడా దేవుడే అనుకుంటాం. అందరూ దేవుడు అనేటువంటి దృష్టిని మార్చుకోవాలి. అందరూ ఏకత్వం కావాలంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. సహజమైనటువంటి నేత్రంతో ఇది తెలుపు తెలుపు, ఎరుపు ఎలుపు, నలుపు నలుపు, పసుపు పసుపు కనిపిస్తుంది. బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగానే కనిపిస్తుంది. అది నీవు బ్రహ్మదృష్టి అనేటువంటి దాన్ని పెంచుకోవడానికి వీలు కాదు. సర్వం బ్రహ్మమయం విష్ణు జగత్తు మాటలతో కాదది, సర్వం ప్రేమమయం జగత్తు. ఈ ప్రేమ అనేటువంటి అద్దాలు పెట్టుకో, అందరూ ప్రేమమయంగా కనిపిస్తారు. అయితే ఈ అద్దాలకు ఈ దృష్టికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు చూడాలి. దాని కంటికి అడ్డంగా ఉంది కాని దృష్టికి అడ్డం లేదు. అది మనం చేయవలసినటువంటి పని. కంటికి అడ్డంగా ఉంటుంది అది గ్లాసెస్, దృష్టికి మాత్రం అడ్డం కాకుండా అదే ప్రేమమయం. ఇట్టి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా పెంచుకున్నప్పుడే మీ యొక్క సాధన లోపల సరి అయినటువంటి ఫలితాన్ని పొందగలరు. ప్రేమ స్వరూపులారా, ఇన్ని సాధన చేసినప్పటికీ ప్రేమనే లేకుండా ఈ సాధనాన్ని కూడా నిరుపయోగం. ఎవరిపైనా, ఏ మతం పైన, ఏ వ్యక్తి పైన, ఏ దేశం పైన మనం ద్వేషాన్ని పెంచుకోకూడదు. అంతా భగవంతుని యొక్క సృష్టి, భగవంతుని మయమే. కర్తవ్య కర్మ ఆచరించుకో, అన్నింటినీ వదలనక్కర్లేదు. కనుక ద్వేషాన్ని మొట్టమొదటి దూరం చేసుకో, ప్రేమను పెంచుకోండి, దివ్యమైన జీవితాన్ని గడపండి, ఆనంద జీవితంలో అంత్యం గావించండి. ప్రేమ ముదిత మనసికో.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1997 April 26 కొడైకెనాల్లో విద్యార్థులను ఉద్దేశిస్తూ అందించిన ప్రసంగాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రతి మానవునియందు గణపతి తత్వం ప్రకాశిస్తూనే ఉంది, అంతర్వాణిగా ప్రబోధలు సల్పుతూనే ఉంది. ఇట్టి ప్రబోధలను మానవుడు విస్మరించి దీనత్వం వహించి మానవత్వాన్ని హీనపరుచుకుంటున్నాడు. శక్తి కాదు, ప్రాకృతమైన ఆనందమూ కాదు, ఇవన్నీ ప్రవృత్తి మార్గానికి సంబంధించినవి. ప్రవృత్తి మార్గంలో లభించేవన్నీ అనిత్యములు, అశాశ్వతములే. వీటి నిమిత్తమై మానవుడు తన మానవతా విలువలను కోల్పోకూడదు. తాను నివృత్తినే ఆధారం చేసుకోవాలి కాని ప్రవృత్తిని ప్రధానంగా తీసుకోకూడదు. కాని ఈనాటి మానవుడు దేహమునే ప్రధానంగా తీసుకుని దేహిని విస్మరించి కాలాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు. కాలమును వ్యర్థం గావించుకున్న వ్యక్తి కాయమునేరీతిగా సార్థకం గావించుకోగలడు? వేదశాస్త్రేతిహాస పురాణములు మానవత్వాన్ని గొప్పగా వర్ణించాయి. మానవుడు వీటిని పఠిస్తూనే ఉన్నాడు, కాని పఠించి ప్రయోజనమేమిటి? అర్థం చేసుకోగలుగుతున్నాడా? ఆచరణలో పెట్టకపోవటం చేతనే సార్థకతను పొందలేకపోతున్నాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? బెల్గాంలో నేరుగా స్వామి దర్శనానికై ఆతృతతో వేచి ఉన్న 70,000 మంది వద్దకు స్వామి వెళ్లారు. బెల్గాం పెద్ద నగరం. స్వామి సర్వాధీశ్వరుడైన ఆర్తజన రక్షకుడు. ఈ జనసమూహము త్రొక్కిడికి గురికాకుండా క్రమశిక్షణతో కూర్చుని అందరూ స్వామి దర్శనం చేసుకునుటకు వీలుగా సత్యసాయి సేవా సమితి వాలంటీర్లు గట్టి వెదురుకర్రల సహాయంతో దళ్లు కట్టి కట్టుదిట్టం చేశారు. స్వామి వచ్చినట్లు వార్త విని ఒక్కసారిగా అందరూ లేచి కోలాహలంతో స్వామి వచ్చువైపు తోసుకు వెళ్లిపోయారు. సమితి మెంబర్లు, వాలంటీర్లు, స్కౌట్సు, హోంగార్డ్సు ఒక్కసారి కార్యరంగంలోకి దూకి తిరిగి అందరూ యథాస్థానాలలో కూర్చుండచేయు ప్రయత్నము శక్తి వంచన లేకుండా చేస్తున్నారు. ఈలోపు స్వామి వేదికపైకి వచ్చి నిలబడ్డారు. వారి మధుర స్వరము ఉత్తంగ తరంగముల వలె నలుదిశలా వ్యాపించింది. అందరి దృష్టి ఒకే వైపుకి మళ్ళింది. సుధామాధుర్యమును గ్రోలుచూ నిలబడ్డారు అందరూ. ఈ సంఘటనను వర్ణిస్తూ స్వామి పర్యటనలో వెంట వచ్చిన ఇంజనీరు శ్రీ నార్కే ఇలా అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు హస్తమును పైకి ఎత్తారు. నిశ్శబ్దముగా ఎక్కడి వాళ్లు అక్కడే నిలబడిపోయారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు హస్తము కిందకి దింపారు. ఎక్కడి వాళ్లు అక్కడే కూర్చుండిపోయారు. గోవా నుంచి సకాలములో బయలుదేరకపోయాము. త్రోవలో ప్రతి గ్రామము వద్ద దర్శనాకాంక్షతో భక్తులు నిరీక్షించుచుండగా వారి దాహము తీర్చకుండా ఉండుట ఎట్లు? అందుచేత మీ వద్ద కొద్ది సమయాన్ని అప్పుగా తీసుకుని వారికిచ్చి వచ్చాను అని స్వామి తెలపగానే జనం సద్దుమణిగి నిశ్శబ్దంగా కూర్చున్నారు. మిమ్మల్ని మీరు సంస్కరించుకుని దైవానుగ్రహమునకు పాత్రులు కావలనన్నడి ఆధ్యాత్మికులు అక్కడే నిలబడిపోయారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు హస్తము కిందకి దింపారు. ఎక్కడి వాళ్లు అక్కడే కూర్చుండిపోయారు.

మీరు సంస్కరించుకుని దైవానుగ్రహమునకు పాత్రులు కావలననడి ఆధ్యాత్మిక పిపాసతో ఇక్కడ సమావేశమైన మీ అందరికీ ఒక బాధ్యత ఉంది. మీరందరూ ఆత్మస్వరూపులన్న సత్యాన్ని ముందు గుర్తించి ఈ విశ్వాసమును దృఢపడునట్లుగా నిత్యము కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయండి అని స్వామి బోధించారు. కొండమీది బండ గుడిలోని విగ్రహముగా రూపొందింది. సుత్తి శానము ద్వారా ఆ బండ జీవితమును పవిత్రము ఆనందమయము చేయు ఆరాధ్య దేవతగా సుందర రూపమునకు పరిణామం చెందింది. అదేవిధంగా క్రమశిక్షణ అనే సుత్తిదెబ్బలకు ఓర్చి కష్టసుఖములను శానము పోట్లకు తట్టుకున్న ఎడల మీరు కూడా జడపదార్థమనని భ్రమ నుండి భగవంతుని ప్రతిబింబములైన ఆత్మస్వరూపులుగా పరిణామము చెందెదరని స్వామి ఉద్ఘాటించారు. గత 5 దినములుగా కర్ణాటక రాష్ట్రమున పర్యటిస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సి ఉంది. వేల కొలది ప్రజలు ఇట్టి సమావేశాలకి వస్తున్నారు. వేల కొలది త్రోవలో వేచి ఉంటున్నారు. మీ అందరిలోనూ తీవ్రమైన భగవదనుగ్రహాభిలాష ఉన్నదని నాకు తెలుసును. ఈ అభిలాష, ఈ ఆరాధన క్రమశిక్షణ ద్వారా సరిదిద్దవలను. హద్దుమీరినా పెడదారి పట్టినా నిష్ఫలము. ఈ జనసమూహములో వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారనేనా గమనించకుండా నా పాదాలను ముట్టుటకో, నా ఎదుట సాష్టాంగపడుటకో తోసుకుని ముందుకి వచ్చేస్తారు. అది ఎంత ప్రమాదము, ఎంతటి అపచారము! మీ భక్తిని ఈ సాయి ముందర ప్రదర్శించడానికి వారి అందరి అందుండు సాయిని హింసించకూడదు. నన్ను చూచుటకు, నా సంభాషణ వినుటకు మీరు పడు శ్రమ కఠినమైన తపస్సు వంటిదైనను వారిలో నివసించు సాయికి బాధ కలిగించుటచే నిష్ఫలమైపోతుంది అని స్వామి భక్తులనుద్దేశించి హెచ్చరించారు. లజ్జా పశ్చాత్తాపములతో చాలామంది తలలు వంచుకున్నారు. బలహీనులు, వికలాంగులు, వ్యాధి పీడితులు, దుఃఖితులు వీరి ఎడల ప్రేమ, సహనము, గౌరవము అలవాటు చేసుకోండి. వారిపై దయా సానుభూతి చూపండి. వారిలోనూ మీలోనూ ఉండేది ఒకే దివ్యత్వమని గుర్తించండి అని స్వామి వారికి ఆదేశించారు.

మరునాటి ఉదయం బాబా తిరిగి పర్యటనను ప్రారంభించి ఉత్తర కర్ణాటకలోని మరొక జిల్లా ముఖ్య పట్టణమైన బీజాపూర్ వైపు ప్రయాణం సాగించారు. అనతి దూరంలోనే ఉన్న బేల్ హంగల్ అనే గ్రామమున స్వామి కారు దిగారు. అక్కడ స్వామి దర్శన స్పర్శన సంభాషణానికై భక్తుల హృదయాలు తహతహలాడుతున్నాయి. వేలాది మంది అక్కడ గుమికూడి ఉండుటచేత దర్శన సంభాషణను మాత్రమే అనుగ్రహించారు స్వామి. అంతర్శౌచము గురించి, తద్వారా అంతరంగమున ఉన్న సర్వేశ్వరుని సాక్షాత్కారము గురించి ఉపన్యసించారు స్వామి. ఆ దినమంతా బీజాపూర్ వెళ్లు మార్గమున మైలు మైలుకు ఎక్కడ చూసినా నామసంకీర్తన కోలాహలమే. గంటల కొలది వారు భజన చేస్తూ ఆ త్రోవన వచ్చు ప్రతి స్కూటరిని లారీని ఆపి, "బాబా బయలుదేరారా, త్రోవలో ఉన్నారా?" అని ప్రశ్నిస్తున్నారట. గ్రామస్థులు వారి వారి అభిరుచులననుసరించి మేళతాళ జానపద నృత్యాలతోనూ సాంప్రదాయ సిద్ధమైన బాజా భజంత్రీలతోనూ ఉత్సవ సంరంభముతో గ్రామ పరిసరాలను చైతన్యవంతం చేశారు. మరికొందరు ఆలయాన్నించి తెచ్చిన ఛత్ర వింజామరలు, పూర్ణ కుంభము మొదలైన సామాగ్రిని సిద్ధం చేసుకుని వేదాధ్యయనం కావిస్తున్నారు. స్వామి ప్రయాణిస్తున్న కారు ముందు వెనుక పోలీసు కార్లు రక్షణకై ఏర్పాటు చేయబడ్డాయి. స్వామి నిరాఘాటముగా ముందుకు సాగడానికి, సహాయపడ్డానికి నియమించిన పోలీసు ఆఫీసర్లు సైతం వీలైనప్పుడల్లా అవకాశం చూసుకుని స్వామి పాదాలను స్పృశిస్తున్నారు. స్వామి మధ్యాహ్నం గోకాక్ వద్ద సుమారొక గంట ఆగారు. అచ్చట నుంచి బీజాపూర్కు వేగంగా ప్రయాణం సాగించారు. అయిననూ అటు భక్తుల ఆనందోత్సాహము, ఇటు స్వామి దయాద్ర హృదయము, ఈ రెండిటి మూలంగా మధ్య మధ్య ఎన్నో పర్యాయాలు స్వామి కార్లు నిలవక తప్పలేదు. స్వామితో అదే కారులో కూర్చున్న వారి ఆనందం ఇంత అంతా కాదు. స్వామి భజన పాటలు పాడుతూ, వారి చేత పాడిస్తూ, ఒకరిద్దరి చేత ఆసువుగా ఆ మధుర సన్నివేశాన్ని వర్ణిస్తూ పద్యములను చదవమని ప్రోత్సహిస్తుండగా అందరూ బాహ్య ప్రపంచాన్నే మరిచిపోయారు. బీజాపూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్లే త్రోవలో మైళ్ల కొలది జనసమూహము వ్యాపించి ఉండుట చూసి భయపడి ధైర్యము చిక్కబట్టి స్వామితో, "ఈ కార్యక్రమము రద్దు చేసి ముందుకు వెళ్ళిపోదాం స్వామి" అన్నారు డాక్టర్ అడిగే. స్వామి, "వద్దు" అన్నారు. సుమారు 75,000 మంది అన్ని దిశల నుంచి పరుగు పరుగున వస్తున్నారు. మేము నిశ్చేష్టులమై చూస్తుండగా స్వామి సరాసరి ఆ జనసముద్రము మధ్యలోకి వెళ్లారు. ఆ అల్లకల్లోలమునకు వెరచి కలవరపడిపోయాము. కాని కొన్ని నిమిషాలకే వేదికపైన విరుమిట్లు గొలుపు విద్యుద్దీపముల వెలుగులో మైకు ఎదురుగా స్వామి చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యారు. మృదుమధుర మంజుల స్వరముతో పద్యము ప్రారంభించగానే అంతటా నిశ్శబ్దమావరించింది. పురుషులు, స్త్రీలు, బాలబాలికలు సంతోషంలో సమ్మోహితులయ్యారు. "మా ఆందోళన ఉపశమించింది" అని డాక్టర్ అడిగే ఈ సంఘటనని గూర్చి వ్రాశారు. "మీరు జన్మించినదెందుకు? మానవులలో మానవులై ఇంతవరకు జీవించి ఏమి సాధించారు? మీరు మరణించు పూర్వము మీ జీవిత చిహ్నముగా ఈ భూమి మీద ఏమి విడిచిపెట్టవెళ్లదలిచారు?" అని స్వామి సభాముఖముగా జనావళిని ప్రశ్నించారు. స్వామి పరివారములో ఒకరైన వినీత రామచంద్రరావు గారు ఈ విధంగా పేర్కొన్నారు. కృష్ణుని వేణునాదము విని వేయి పడగల సర్పము సహితము తల వంచినట్లు విన్నాం. స్వామి మనోహర కంఠస్వరం వినినంతనే మంత్రముగ్ధుల వలె ఈ 75,000 పడగల సర్పము స్వామి పలుకులు ములుకుల వలె గుచ్చుకున్నను శిరస్సు వంచి ఆత్మ పరిశీలనలో మునిగిపోయింది అని పేర్కొన్నారు. ప్రేమయే ఈ విశ్వమునకు కారణభూతము. ప్రేమయే దైవము. భగవదనుగ్రహము పొందుటకు, భగవంతునిలో లీనమగుటకు ప్రేమయే సాధనము అంటూ స్వామి
ప్రేమ యొక్క విశిష్టతను గూర్చి బోధించారు. నామ సంకీర్తన యొక్క ప్రభావమును తెలియచెప్పి స్వామి భజన పాటలు పాడగానే ఆ మురళీనాదమునకు వారందరూ పరవశులై ఆనందంగా పాల్గొన్నారు. వారి హృదయ క్షేత్రములందు ఉత్తమ ప్రవృత్తులు మొలకలెత్తి ఆకులు వేసి మొగ్గలు తొడిగి పుష్పించి దివ్య చైతన్యాన్ని కలిగించాయి. ఆ రాత్రి ప్రభుత్వ విశ్రాంతి భవనంలో స్వామి గడిపారు. వేకువజాముననే స్వామి లేచి ఆనాటికి నిర్ణయించబడిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 20 నిమిషాలు వారు ప్రయాణం సాగించకముందే మార్గమందు పసుపచ్చ ఆకుపచ్చ లతలు, పచ్చటి తోరణాలు, జెండాలు, పూలమాలలతో అలంకరించిన పందిరిలో నేలమీద కూర్చుని సుమారు 100 మంది ప్రశాంతి నిలయంలో పాడే కీర్తనలని పాడుతూ భజన చేస్తున్నారు. అప్పుడక్కడ ఏమి జరిగినది డాక్టర్ అడికెగారు వర్ణించగా విందాం. రోడ్డుకు 2 మైళ్ల దూరములో ఉన్న వారి గ్రామమునకు రావలసిందిగా వారందరూ నమ్రతతో ప్రార్థించారు. ఆ గ్రామమునకు పోవు త్రోవ కారు వెళ్లుటకు సదుపాయంగా మరమ్మత్తు చేశామని, అందరూ నిశ్శబ్దముగా క్రమశిక్షణతో మెలుగుతామని గ్రామస్థులందరూ ఆశతో ఎదురుచూస్తున్నారని ప్రాధేయపడ్డారు వారు. నిర్ణయించుకొనిన నాటి కార్యక్రమాలు కాలక్రమం తప్పకుండా జరగాలని డాక్టర్ అలికే ఆవేదన. సరే, వెళ్లి 5 నిమిషములు ఉండి వద్దాం అన్నారు స్వామి. త్రోవ పొడవునా నీరు జల్లి తుడుచుటచే దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంది. కార్లు ముందుకు సాగుచుండగా వారందరూ పువ్వులు జల్లి హారతులిస్తున్నారు, కొమ్ము బూరాలను పూరించారు, మంగళ వాయిద్యాలు వాయించారు. కొమ్ములను రంగు పట్టీలతో అలంకరించి మెడలో గంటలు కట్టిన వృషభాలను త్రోవ పక్కనే నిలబెట్టారు. బారులు తీరి కూర్చున్న వారందరి కనులలో మెరసే ఆనందము స్వామి ముఖారవిందమున ప్రతిబింబిస్తోంది. కొన్ని భజన కీర్తనలను పాడి వారందరినీ సంతృప్తిపరిచారు స్వామి. అక్కడ సుమారు 45 నిమిషాలు గడిపిన తర్వాత కాని వారు తిరిగి రాలేకపోయారని డాక్టర్ అలికె పేర్కొన్నారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి సమర్పించు శ్రీమతి పి సుశీలాదేవి సౌజన్యంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ధారావాహిక నాటకం. ఇందులో శ్రీయుతులు సాయి ప్రభాకర్, అంబడిపూడి మురళీకృష్ణ, శ్రీనివాస్, పూజిత్, దేవ్నాథ్, పి సత్యనారాయణ ప్రసాద్, బీడీఎల్ సత్యనారాయణ, బాలసుబ్రహ్మణ్యం, మోహన్, శ్రీమతులు శిల్ప, అనురాధ, బాల, భార్గవి, కృష్ణసాయి, జయశ్రీ, శ్రీవాణి, కుమారి అను, ఇంకా చిరంజీవులు పూజిత, సాయి జ్యోతి, అనూష, దొరసాయి మున్నగవారు పాల్గొన్నారు. సంగీతం శ్రీ గురుప్రసాద్. నిర్మాణ సహకారం శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, శ్రీ జంగా అనిల్ కుమార్. నాటకీకరణ, సంభాషణలు, దర్శకత్వం శ్రీ పివి చలం. కథా కథన పర్యవేక్షణ శ్రీ రంగనాథరాజు.

0: వినండి సత్యం శివం సుందరం ధారావాహిక నాటకం 67వ భాగం.
1: సాయిరామ్, ఇది చాలా పెద్ద ఉత్తరం. నలుగురం చదివితే బాగుంటుందని అనిపిస్తుంది.
2: అలాగే, నలుగురు చదవండి.
1: పండిత వీరభద్ర శర్మ గొప్ప పేరెన్నిక గన్న వైదిక విద్వాంసుడు, వేద పండితుడు. పవిత్రమైన వేదాలు, ఉపనిషత్తుల గురించి చక్కటి భాష, వాక్చాతుర్యములతో గంటల కొద్దీ వేలాది మంది ప్రజల ముందు అనర్గళంగా ప్రసంగించగల గొప్ప వక్త. చక్కగా బుర్రకథలను చెప్పగలగడమే కాకుండా శాస్త్రబద్ధంగా సంస్కృతంలో ఆయన సాయి గీత పూజా విధానము గురించి రాశారు. హిమాలయ ప్రాంతంలోని బదరీనాథ్ ఆలయాన్ని సందర్శించడానికి బాబాతో కూడా వెళ్లిన బృందంలో ఆయన కూడా ఉన్నాడు. ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ, ఎంత విద్వాంసుడు పండితుడు అయినప్పటికీ అతను ఎంతటి దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్నాడంటే, ఒకరోజున ఇలా తనను ఆపదల వెంట ఆపదలకు గురిచేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నందుకు బాబాను నిందించడం ప్రారంభించాడు.
3: ఆ బాధ భరించలేక ఆయన భార్య ఈ పరిస్థితినంతా తెలియజేస్తూ బాబాకు ఒక ఉత్తరం రాస్తే బాగుంటుందని సూచించింది. స్వామి ఆశస్సులు ఆ దుర్భర పరిస్థితులను తప్పక చక్కబరచగలవని ఆమె ఆశించింది. కాని శర్మ ఆమె మాటలను పెడచెవినిపెట్టాడు. మన నమ్మకాన్ని నిర్దాక్షిణ్యంగా వమ్ము చేసిన బాబాను మన ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా ఏ విధంగానూ ప్రార్థించడానికి వీలులేదు అని పట్టుబట్టాడు. ఈ సంఘటన 1962 సంవత్సరం జనవరి నెల 20వ తారీఖున ప్రశాంతి నిలయానికి 800 మైళ్ల దూరంలో ఉన్న కాకినాడలో జరిగింది. అయితే గాయపడ్డ అతని దురహంకారం గురించి బాబాకు తెలుసు. అందుచేత 1962 జనవరి 23వ తేదీకి అందేలా బాబా వీరభద్రశర్మకు స్వయంగా ఒక ఉత్తరం రాశారు.
2: ప్రేమైన చిరంజీవి వీరభద్రం, జీవితం సాఫీగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగినంతకాలం భగవంతుణ్ణి మరిచిపోయి అదంతా తమ ప్రతిభ అనుకుంటారు మానవులు. ఒకవేళ జీవనస్రవంతిలో అవాంతరాలు, అడ్డంకులు ఎదురై కష్టనష్టాలు సంభవించినప్పుడు, హృదయం యథాభరితమైనప్పుడు, మరదంతా కూడా మానవుని బుద్ధిహీనతకు నిర్వచనం కాదా? ప్రేమైన భద్రం, నీవు కూడా సామాన్య మానవుడవే. అందుచేతనే అడుగడుగునా ఎదురవుతున్న కష్టాలకు నీవు నిరాశతో కుంగిపోవటంలో ఆశ్చర్యం లేదు. తాత్కాలికమైన ఈ కష్టాలకు నష్టాలకు అంతగా ఎందుకు కుంగిపోయి తికమకపడుతున్నావు? నీ యథార్థతత్వమైన ఆత్మతత్వాన్ని నీవు మరిచిపోతున్నావన్న విషయం నెత్తికి తెచ్చుకో.
1: కేవలం బీదరికమనే ఒక్క కష్టము నిన్నింత బలహీనునిగా, పిరికివానిగా చేసిందా? మానవుల యొక్క అన్ని విధములైన వ్యాధులను, కష్టాలను దూరం చేయగల ధన్వంతరి వంటి నామాన్ని నీవు పొందగలిగావు. నీ నాలుకపై ఆ నామం ఆనందంగా నృత్యం చేయడానికి బదులు నీవు ఈ నష్టాలకు, కష్టాలకు, విచారానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నావు. ఎంతో శాస్త్ర పాండిత్యం పొంది ఉన్న నీవు దాని విలువను గుర్తించడం కాని, అది నీకు అందించగల ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం కాని చేయడం లేదు. మొట్టమొదట ఇది నీకు ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి. శాస్త్రములను అధ్యయనం చేసినందుకు గుర్తుగా కేవలం వాక్చాతుర్యంతో ఉపన్యాసాలు ఇవ్వడం మాత్రమే ఘనంగా భావించి తృప్తిపడుతున్నావు. అందుకు ఫలితంగా నిరాధారమైన అర్థం లేని కష్టాలకు, అపనమ్మకాలకు గురికాబడుతున్నావు.
4: నీలోని ఆత్మతత్వాన్ని గుర్తించటం వలన కలిగే ఆనందం, ప్రసాదించే సంతోషం, స్వేచ్ఛ, ప్రశాంతత గురించి నీకు తెలియదా బంగారు? అది తెలుసుకుంటే ఈ భౌతిక ప్రపంచంలో కలిగే కష్టాలు, ఎదుర్కొనే సమస్యలు నీపై ఎందుకు ప్రభావం కలిగిస్తాయి? ఇతరులకు నీతులు చెప్పటం చాలా తేలిక, కాని చెప్పిన దాంట్లో అవగింజంతైనా ఆచరించగలగడం, తద్వారా లభించే ఆనందాన్ని అనుభవించగలగడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఆ రోజు నీవు నీ తండ్రిని సహాయం అర్థించడానికి సిద్ధపడి వెళ్లబోతున్నప్పుడు నీ భార్య మన కష్టనష్టాల గురించి స్వామికి ఉత్తరం రాద్దాము అని సలహా ఇవ్వటం నాకు తెలియదనుకున్నావా? నువ్వు ఉత్తరం రాయటానికి వీల్లేదు, నేనొప్పుకోను అని ఆమెతో ఎందుకన్నావో నిన్ను అడగాలనుకుంటున్నాను.
5: ఈ లోకాలన్నింటినీ పోషించి భరించగల నాకు నీ కుటుంబాన్ని పోషించటం కష్టమైన పని, భారం ఏమాత్రము కాదు. నీకు కొన్ని పాఠాలు నేర్పటం కోసమే అలా నీకు కొన్ని కష్టాల పరంపరను కలగజేశాను. చదవటం మాత్రమే ముఖ్యం కాదు, చదువుకున్న దాన్ని ఆచరణలో పెట్టడమే ముఖ్యం. అది నీకు తెలియచేయటమే నా ఉద్దేశం. ఇప్పుడు నీకొక విషయం చెప్పాలి. నారు పోసినవాడు నీరు పొయ్యకుండా ఉండడు. నీరు పొయ్యాలన్న ఉద్దేశమే లేకుంటే అతను మొక్కల్ని ఎందుకు నాటుతాడు? ఈ మార్గంలో కృషి చేయటానికి నీవు నిర్ణయించుకుంటే పర్తి ప్రభువు తనంతట తానే నిన్ను చేరుకుని నీకు ఉన్నతమైన స్థాయిని కలిగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. నీ పట్ల నాకు గల ప్రేమానురాగాల కారణంగా ఇంత పెద్ద ఉత్తరం రాశాను. ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఎప్పుడూ సాధన చెయ్యటం, అనుభవం పొందటంలోనే నీ దృష్టిని కేంద్రీకరించు.
6: చిన్న తంతి ద్వారానైనా అనంతమైన అర్థాన్ని, అనుగ్రహ సారాన్ని లేదా ఎనలేని జ్ఞానాన్ని ప్రసాదించే గీతను కూడా బోధించగలరు బాబా. తాను పునర్జీవితుణ్ణి చేసిన పిదప 19 మాసాలు జీవించిన తర్వాత మరణించినటువంటి కోవన్ యొక్క మరణవార్తను ఆయన సతీమణి శ్రీమతి ఎల్సీ కోవన్ కు బాబా ప్రశాంత నిలయం నుండి వాల్టర్ ఇక్కడకు చక్కగా చేరుకున్నాడు అన్న తంతి ద్వారా తెలియజేశారు.
3: మరణించడానికి కొద్ది క్షణాల క్రితం కోవన్ బాబా బాబా అని స్మరిస్తూ కన్నుమూశాడు. అనేక సంవత్సరాల పాటు భక్తిపూర్వకంగా ఆరాధించిన ఫలంగా అతనికి అంత్యకాలంలో బాబా నామస్మరణ చేస్తూ మరణించే భాగ్యం లభించింది. తక్షణమే వాల్టర్ కోవన్ ఆత్మ తనను చేరుకుందని బాబా ప్రకటించారు. అదేవిధంగా అలైక్ నారాయణ భట్ మోటారు కారు ప్రమాదంలో దుర్మరణం పాలైనప్పుడు అతని తల్లికి బాబా నారాయణ భట్ నాలోనే లీనమైనాడు అనే తంతిని పంపించారు.
4: దర్శనం కోసం వరుసలలో ఆసీనులై ఉన్న భక్తుల, సందర్శకుల వరుసల మధ్య తిరుగాడుతూ బాబా పుస్తకాలపైన, చిత్రపటాలపైన, ఫోటోలపైన ఆటోగ్రాఫ్ చేస్తారు. తరచుగా బాబా అటువంటి వాటిపై తన పేరును వ్రాస్తారు. మరికొన్ని సమయాలలో ఆశిస్సులు అని లేక ప్రేమాశిస్సులని వ్రాస్తారు. ఒకసారి ఒక భక్తుడు బాగా ముదురు రంగు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫోటోగ్రాఫ్ పైన బాబా ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు. బాబా ఎవరి దగ్గర నుండో ఒక కలం తీసుకుని ఆ కలంతో తెల్లని రంగులో ఆ ఫోటోగ్రాఫ్ పైన ఆటోగ్రాఫ్ చేశారు. ఆ కలంలోని నీలిరంగు సిరా కాస్త స్వామి ఆజ్ఞను శిరసావహిస్తూ తెల్లగా మారిపోయింది. ఆ విధంగా స్వామి తన సందేశాన్ని అందించే విధానం, పద్ధతి, సారాంశమంతా కూడా విశిష్టమైన రీతిలో ఉంటాయి. ఇవన్నీ సర్వవ్యాపకత్వానికి, అనంత వైభవానికి నిదర్శనాలు.
2: అతి పవిత్రమైన స్వామి సందేశాలతో కూడిన ఉత్తరాలు, టెలిగ్రాములు మనకు లభించటం మన అదృష్టం. ఇది పూర్తిగా స్వామి సంకల్పం తప్ప అన్యం కాదు.

0: ఓం శ్రీ సాయిరామ్. ఇవాళ మనకి చాలా సుదినం, ఎందుకనంటే మన ఈ ఇంటరాక్షన్ సెషన్ కి కస్తూరి గారు రావటం చాలా విశేషం. స్వామితో అత్యంత సామీప్యంగా మెలుగుతూ స్వామి నెరిపే అనేకానేక అద్భుత లీలలకి ప్రత్యక్ష సాక్షివారు. అలాగే సనాతన సారథి ఎడిటర్గా భక్తులతో కూడా సామీప్యం కలిగి ఉంటారు. మరో ముఖ్య విషయం, స్వామివారి జీవిత చరిత్ర సత్యం శివం సుందరంను ఇంగ్లీష్లో వ్రాస్తున్న ప్రముఖ రచయిత వారు. స్వామివారి వద్దకు రాకపూర్వం వారు విద్యారంగంలోనూ, పత్రికారంగంలోనూ, రేడియో కార్యక్రమాల రూపకల్పనలోనూ విశేష అనుభవం గడించినవారు. అటువంటి ప్రజ్ఞాశాలి, మన సందేహాలను నివృత్తి చేయగలిగిన కుశాగ్రబుద్ధివారు. ఈసారి ఈ సమావేశానికి కస్తూరి గారి రాక స్వామివారి అనుగ్రహ సూచన తప్ప అన్యం కాదని మనందరికీ సువిదితమైన విషయమే. ఇవాళ ఈ ఇంటరాక్షన్ సెషన్లో చాలామంది నూతన భక్తులు కనిపిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన ప్రశాంతి నిలయ వాసులకు, ఓల్డ్ టైమర్సుకు నా విజ్ఞప్తి ఏమిటంటే, ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన కొత్త వారికి కస్తూరి గారితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కల్పించవలసిందిగా కోరుతూ కస్తూరి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. మీరు నా గురించి ప్రస్తావించిన విషయాలకి థ్యాంక్ యూ గోవిందరావు గారు. స్వామి సంకల్పం లేనిది చీమైనా కదలదు. మనం అందరం ముందుగా స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ కార్యక్రమంలోకి ప్రవేశించుదాం. ఎవరన్నా ఏమన్నా సందేహాలుంటే అడగండి. ఇందాక గోవింద్ గారు చెప్పినట్టు ముఖ్యంగా కొత్తవారు.
2: భగవదవతరణ ఎప్పుడూ మానవోద్ధరణకే కదా. ఆ ఉద్ధరణ కార్యక్రమంలో స్వామి అనుసరించే విధానం ఏమిటి?
1: స్వామివారి ప్రతి మాట, ప్రతి చేత భక్తోద్ధరణ కోసమే. అందుకనే స్వామి నా జీవితమే నా సందేశం అన్నారు. వారి అడుగుజాడల్లో వారు సూచించిన విధంగా, వారు ఆచరించి చూపించిన విధంగా నడుచుకోవడం మనను ఉద్ధరింపజేస్తుంది.
3: వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ ఉద్ధరణకు తోడ్పడ్డ సంఘటనను దయతో వివరించగలరా?
1: తప్పకుండాను. మీకందరికీ తెలిసే ఉంటుంది, మనకు స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతంలోనూ, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాలలోనూ బందిపోటు దొంగలు స్వైర విహారం చేస్తూ ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వాలు వీరి అరాచకాలు అరికట్టడానికి చాలా ప్రయత్నించి విఫలమైనారు.
2: 1960 ప్రాంతంలో ఆచార్య వినోబా భావే కొంత ప్రయత్నం చేసి బందిపోటు దొంగలు నేరాలు చేయకుండా మాన్పించి వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చేశారు. అది కొద్ది శాతమే. మరికొందరు వినోబా భావే గారి ప్రభావం వల్ల పోలీసులకు లొంగిపోయారు.
3: వినోబా భావే గారి తర్వాత సంస్కరణోద్యమం కుంటుపడింది. 1971 ప్రాంతంలో ఈ బందిపోటు దొంగల నాయకుడు మాతో సింగ్ కొంత పరివర్తనతో శ్రీ జయప్రకాశ్ నారాయణ గారిని ఈ సంస్కరణోద్యమం కొనసాగించవలసిందిగా కోరాడు. ఆ ఉద్యమం ఫలితంగా 400 మంది బందిపోట్లు లొంగిపోవడానికి అంగీకరించారు. అంతేకదండి,
1: ఇది అందరికూ తెలిసిన చరిత్ర. తెలియని చరిత్ర మరొకటుంది. జయప్రకాశ్ నారాయణ గారు తన ప్రయత్నాన్ని వదలలేదు. బందిపోటులతో సాన్నిహిత్యం నెరుపుతూ ఉండేవారు. 1972 శ్రీమతి ప్రభావతి గ్వాలియర్ శాంతి మిషన్ సెక్రటరీ మేమ్దేవ్ శర్మను సత్యం శివం సుందరం 2వ భాగం హిందీ వర్షన్ తెచ్చిపెట్టమని అడిగారు.
4: తమరు రాసిందే కదా సాయిరాం?
1: స్వామి ఇంగ్లీష్లో నాచే వ్రాయించింది, తర్వాత అనేక భాషల్లో అనువదించబడింది. ఆ హిందీ కాపీ అందిన వెంటనే శ్రీ జయప్రకాశ్ నారాయణ అందులో 6వ అధ్యాయంలోని కల్పగిరి కథ చదవడం తటస్సించింది. కల్పగిరి కథ మీ అందరికీ తెలిసిందే కదా?
4: తెలుసు సాయిరాం. హత్య చేసి దొంగ సన్యాసి వేషంలో తప్పించుకు తిరుగుతూ స్వామి వద్దకు చేరితే చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. కాని తప్పించుకు తిరగడం పద్ధతి కాదని హెచ్చరించి అతను పోలీసులకు లొంగిపోయేలా చేశారు.
2: జైలుకు వెళ్లిన తర్వాత కల్పగిరి వృత్తాంతం విని ఖైదీలెందరో స్వామితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ స్వామి జీవిత చరిత్ర చదువుతూ పరివర్తన చెందారు.
1: చాలా సంతోషం. స్వామివారి అవతార వైభవాన్ని చక్కగా ఆకళింపు చేసుకున్నారు. ఈ బందిపోట్లలో కూడా అదే రకమైన పరివర్తన వచ్చి నేరాలు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయారు. ఇందులో మనం విశేషంగా గమనించాల్సిందేంటంటే, కల్పగిరి విషయంలో స్వామి ప్రచ్ఛన్న హస్తం ఉంది. తర్వాత కల్పగిరి వెళ్లిన జైలులో ఖైదీల పరివర్తనలో గాని, ఈ బందిపోట్ల పరివర్తనలో గాని స్వామి ప్రచ్ఛన్న హస్తం లేదు. స్వామి సంస్కరించిన వ్యక్తి కథ విని వీరంతా సంస్కరించబడ్డారు. స్వామి సంకల్పం లేకుండా ఇంత సామూహిక స్పందన రాదు కదా. అందువల్ల స్వామి ఎప్పుడు ఎవరిని ఏ విధంగా సంస్కరిస్తారో మన ఊహలకందదు. ప్రతి చర్యలోనూ కర్త కర్మ క్రియ వారే కదా.
2: చాలా చక్కగా చెప్పారు సాయిరాం. నాకు చిన్న అనుమానం సాయిరాం. బాబావారు మరణించిన వాల్టర్ కోవన్ కుప్పం రాధాకృష్ణయ్యలను పునరుజ్జీవింపచేశారని చెప్తారు కదా. మరి వారి అక్కగారి భర్త 25 ఏళ్ల అతి చిన్న వయసులోనే మరణిస్తే ఎందుకు పునరుజ్జీవింపచేయలేదు?
1: చాలా చక్కని సందేహం, వివరిస్తాను. బాబావారి బావగారు చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అంత చిన్న వయసులో ఆయన మరణాన్ని తట్టుకోలేక దుఃఖిస్తున్న నన్ను చూసి, బాబా, జనన మరణాలే సంభవించకుంటే నాకు పొద్దెలా గడుస్తుంది అన్నారు. అప్పుడు నాకు అవగతమైంది, మృత్యువు ఆయన ఆటలో ఒక మలుపని. ఆయన ఆడే జగన్నాటకంలో ఎవరి పాత్ర ముగింపుకు వచ్చినప్పుడు వారు నిష్క్రమించవలసిందే.
2: మరి జనన మరణాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయనంటారు కదా సాయిరాం.
1: దానికి మీకో సంఘటన చెప్పాలి. ఒకసారి బాబా ఇంద్రాదేవికి 108 రుద్రాక్షలతో గుచ్చిన మాలను ఇస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి శరీరంపై ఇది ఉంచి ప్రార్థిస్తే ఆ వ్యక్తి వ్యాధి నయమై ఆరోగ్యం చేకూరుతుందన్నారు. అప్పుడు ఇంద్రాదేవి, ఏ రకమైన వ్యాధి అయినా నయం చేస్తుందా అని అడిగింది. లేదు లేదు, కర్మఫలంగా సంక్రమించిన వ్యాధి మాత్రం తగ్గదు అని చెప్పారు స్వామి.
3: కర్మఫలం వల్ల వచ్చిన మరణాన్ని తప్పించలేమన్నారు కదా. వేరే విధంగా సంభవించిన మరణాన్ని తప్పించడానికి ఏదైనా వస్తువునో తాయెత్తునో స్వామి సృష్టించి ఇస్తే దాని ప్రభావం ఇతరుల మీద ఉంటుందా?
1: వెంకటముని అనే మద్రాసు వాస్తవ్యన భార్యకు స్వామి ఒక దండాన్ని ప్రసాదించారు. వృద్ధురాలైన ఆమె అత్తగారు తీవ్ర అస్వస్థతకు గురై మరణం తథ్యం అనుకున్నప్పుడు ఆమె గుండెపై ఆ దండాన్ని ఉంచింది వెంకటముని భార్య. మరునాటికల్లా వృద్ధురాలి ఆరోగ్యం మెరుగై క్రమంగా కోలుకుంది. కొన్నాళ్లకు వెంకటముని కుమారునికి తీవ్రంగా మూర్ఛ రావడంతో ఆ దండాన్ని తీసుకుని వస్తుంటే అనేక సార్లు ఆ దండం ఆమె చేతిలోంచి క్రిందపడింది. ఎలాగో జాగ్రత్త పడి ఆ దండాన్ని తెచ్చే లోపల ఆ బాలుడు మరణించాడు.
3: అంటే ఎవరి గురించి నిర్దేశించబడి ఇవ్వబడిందో వారికి మాత్రమే దాని ఫలితం ఉంటుందని నిర్ధారించుకోవచ్చా?
1: అలాగే భావించాల్సి వస్తోంది. ప్రముఖ నేపథ్య గాయకుడు సౌందరరాజన్ తెలుసు కదా, ఆయన కుమార్తెకు గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చింది. అమెరికా తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తే గాని ఆమె బ్రతకదని చెప్పడంతో చాలా ఆవేదనకు గురై స్వామిని ఆశ్రయించారు సౌందరరాజన్. బాబా అతనికి ఒక రుద్రాక్షనిచ్చి రోజూ దానికి అభిషేకం చేసి ఆ పవిత్ర జలాన్ని తీర్థంగా ఇమ్మన్నారు బాబా. అలా ఇవ్వగా ఆమె వ్యాధి పూర్తిగా నయమైంది. కొంతకాలం తర్వాత సౌందరరాజన్ కుమారునికి పచ్చకామెర్ల వ్యాధి వచ్చి ప్రమాదంగా పరిణమించినప్పుడు ఆ రుద్రాక్ష జలాన్నిచ్చారు. కాని ఉపయోగపడలేదు. అతని మంచం పక్కన బాబావారి చిత్రపటాన్ని ఉంచారు. ఆ ఫోటో వంక తదేకంగా చూస్తూ బాబానామాన్ని ఉచ్చరిస్తూ అతను మరణించాడు. తరువాత కొన్నాళ్లకు బాబా సౌందరరాజన్తో మాట్లాడుతూ, అతని కుమారుడు మహాత్ముడని, కేవలం కొద్ది కర్మఫలాన్ని మాత్రమే అనుభవించవలసి ఉండడం చేత కొద్ది కాలం మాత్రమే జీవించి కర్మబంధ విముక్తుడై మోక్షాన్ని పొందగలిగాడని చెప్పారు.
3: అయితే ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
1: ఇక్కడ మనం బాబా షూమంతో అన్న మాటలు గుర్తు చేసుకోవాలి.
5: మీ గత జీవితం మిమ్మల్ని ఏ విధంగా రూపొందించినది నాకు తెలుసు. మీరు మీ భవిష్యత్తును ఏ విధంగా మలుచుకుంటున్నది నేను గమనిస్తూనే ఉంటాను. మీరు ఎందుకు బాధపడుతున్నారో, ఎంతకాలం మీరు ఆ బాధను అనుభవించాలో, ఆ బాధ ఎప్పుడు అంతమవుతుందో అంతా నాకు తెలుసు.
2: అంటే మరణాన్ని భగవంతుని లీలావైభవంలో ఒక భాగంగా భావించి ఆనందంగా స్వీకరించాలా?
1: వస్తున్నాను, ఆ పాయింట్కి వస్తున్నాను. ఒకసారి మేము బాబావారిని, అసలు జీవులు ఎందుకు మరణించాలి అని అడిగాం. వెంటనే బాబా, జన్మించిన కారణంగానే అవి మరణించాలి, ఒకచోట సంఘటితం చేయబడిన పదార్థం ఏదైనా సరే నశించక తప్పదు అన్నారు. మరణం తథ్యమని తెలిసినప్పుడు మనం ఎలా జీవించాలి అన్నదానికి బాబావారు, మానవుడు మంచి చెడు కర్మఫలితాన్ని నశింపజేసుకుని భగవంతుని ఖాతాలో ఎటువంటి జమా లేకుండా చూసుకుని మరల మరొక జన్మ కలగకుండా ముక్తిని పొందాలి.
2: సాయిరాం మరణాన్ని ఆనందంగా స్వీకరించాలా అన్నదానికి సమాధానం చెబుతానన్నారు.
1: కర్మఫలాన్ని బట్టి జీవితం వస్తుంది, కర్మ పరిసమాప్తి అవడంతో జీవితం ముగుస్తుంది. తప్పుకు శిక్ష వేసి జైల్లో పెడతారు, శిక్షాకాలం పూర్తవగానే విడుదల చేస్తారు. విడుదల ఆనందదాయకమే కదా, ఇది అంతే.
2: మరణాన్ని అంత ఆనందంగా స్వీకరించడం సాధ్యమా?
1: రాజమండ్రిలోని ఒక ఫుట్బాల్ మైదానంలో జరిగిన ఒక పెద్ద బహిరంగ సభలో బాబా ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఒక యువకుడు విని చాలా ఉత్తేజితుడై బాబా భజనలకు పూర్తిగా అంకితమైనాడు. నిర్వినామంగా భజన చేస్తూ తాదాత్మ్య స్థితిలోనే మరణించాడు. ఆ చనిపోయిన యువకుడి తండ్రి బాబా వారికి ఉత్తరం రాస్తూ, అటువంటి పవిత్ర ఆత్మ నా కుమారుడిగా జన్మించాడని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మానవుడు సాధించవలసిన జీవిత పరమార్థమైన చరమలక్ష్యాన్ని, మోక్షాన్ని పొందగలిగాడని గ్రహించి మేము అతనికి అంత్యక్రియలు ఆనందంగా జరిపించాం అని తెలియజేశాడు.
4: కుమారుడికి పూర్వజన్మ సుకృతం వల్ల ఆ జ్ఞానం లభించింది. ఆ తండ్రి అంత పరిణితి చెందిన మనసుతో కుమారుడి మరణాన్ని ఆనందంగా స్వీకరించడం గొప్ప విషయమే.
1: ఇక్కడ మీకొక బాలిక వృత్తాంతం చెప్పాలి. ఇది యథార్థ సంఘటన. అది అచ్చయ్యుంది. ఎవరైనా చక్కగా చదవగల వాళ్లు ఉంటే చదివి వినిపిస్తే బావుంటుంది. ఆ, నీ పేరేంటమ్మా?
4: కళ్యాణండి.
1: లక్షణమైన పేరు. ఇది చదివి వినిపించమ్మా.
4: అలాగే సాయిరా. 1940వ దశాబ్ద కాలంలో చించోళి రాజమ్మ అని పిలువబడే 8 సంవత్సరాల బాలిక తన తల్లితో కలిసి పుట్టపర్తి వస్తూ ఉండేది. బాబా సన్నిధిలో ఆ పాప ఆనందంగా నవ్వుతూ, తుళ్ళుతూ, సూర్యకిరణంలా ప్రకాశిస్తూ సంతోషంగా గడిపేది. ఒకనాటి సాయంకాలం కొద్దిమంది భక్తులతో కలిసి చిత్రావతి నది తీరానికి బయల్దేరబోతుండగా ఆ బాలిక బాబా పాదరక్షలను తెచ్చి వారి ముందు ఉంచింది. బాబా ఆమె తల నిమురుతూ, నీకు ఏం కావాలి చెప్పమ్మా అని అడిగారు. అందరికీ ఆశ్చర్యాన్ని, ఆమె తల్లికి షాకును కలిగిస్తూ, నేను మీలో లీనమైపోవాలని కోరుకుంటున్నాను అన్నది. అప్పుడు బాబా, నువ్వింకా చిన్నపిల్లవి, నువ్వు పెరిగి పెద్దదానివై పెళ్లి చేసుకోవాలి, సంసార బాధ్యతను వహించాలి, మీ అమ్మకు ఆనందాన్ని కలిగించాలి అన్నారు బాబా. కాని ఇవన్నీ కూడా తాత్కాలికమైనవేనని, ఆయనలో లీనమైపోవటంలో లభించే ఆనందంతో పోలిస్తే ఈ సుఖాలన్నీ కూడా చాలా తుచ్ఛమైనవి అని చెబుతూ తన పట్టు వదలలేదు. ఇవన్నీ ఈ బాలిక ఎక్కడి నుండి ఎలా నేర్చుకున్నదని అందరూ ఆశ్చర్యంతో తెల్లబోయినారు. బాబా ఆ బాలిక కంటి నీరు తుడుస్తూ, మీ నాన్నగారు కూడా గతించారు కదా, నీవు నీ తల్లికి తోడుగా ఉండాలి అని చెప్పారు. కాని అందుకు ఆమె, మీరు చెప్పినట్లుగా నేను వివాహం చేసుకున్నా కూడా మా అమ్మగారిని వదిలి వెళ్లవలసిందే కదా, అందువల్ల అమ్మకు శాశ్వతంగా మీరే రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నాను అనగా బాబా మంచిది అంటూ ఆమె చెక్కిళ్లను తుడిచారు. 5 రోజుల తర్వాత గురువారం నాడు బెంగళూరులో అంతకు 3 గంటల క్రితం భజన పాటలు పాడుతూ పూలహారాలతో అలంకరించిన బాబా చిత్రపటంపై దృష్టిని కేంద్రీకరించి ఉంచి ప్రశాంతంగా ఆ బాలిక కన్నుమూసింది. తన బిడ్డను అక్కును చేర్చుకున్న బాబాకు ఇప్పుడు ఆ మాతృమూర్తి కృతజ్ఞురాలై ఉంది.
1: ఈ సంఘటన ఎందుకు చదవమన్నానంటే, అంత చిన్నపిల్ల మరణం అంటే భయపడకపోగా, మరణం కావాలని సాక్షాత్ భగవత్ స్వరూపులైన బాబావారి వద్ద అనుమతి పొంది మరీ మరణించింది. ఆ బాలిక మరణం ఆనందదాయకం అనుకోబట్టే కదా. అయితే మరణం కావాలన్నా కూడా సంభవించకపోవచ్చు. ఏ జన్మలోనో కోరిన కోరిక మరే జన్మలోనైనా జరగవచ్చు. అటువంటి మరో సంఘటన ఇది అచ్చయిందే. 2 భాగాలుగా ఉంది. ఇద్దరు చదివి వినిపిస్తే బావుంటుంది.
2: మేం చదువుతాం సాయిరాం.
1: మీ పేర్లు?
3: నా పేరు రాము సాయిరాం.
2: నా పేరు సూరి.
1: జంటకవుల్లా ఉన్నారు, చదవండి.
3: 2వ ప్రపంచ యుద్ధంలో కెప్టెన్ గా పనిచేసిన ఒక వ్యక్తి ఒక సాధారణమైన వ్యాధి కారణంగా సివిల్ హాస్పిటల్లో మరణించడం చేత అతని భార్యకు పింఛన్ రూపంలో ఏమీ ఆదాయం లభించలేదు. అందుచేత తన 2 కుమార్తెలను, 1 కుమారుణ్ణి పోషించడం కోసం సంగీత పాఠాలు చెప్పుకుంటూ ఆమె కొంత ధనం సంపాదిస్తూ ఉండేది. కొన్నేళ్ల తర్వాత ఆమె కుమారుడు చిన్న వయసులోనే మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీని ప్రథమ శ్రేణిలో సంపాదించాడు. ఆర్మీ ఆఫీసర్లు ఆ కుర్రవానికి బెంగళూరులో ఉన్న తమ కంటోన్మెంట్ ఆఫీసులో ఒక ఉద్యోగాన్నిచ్చారు. ఆనందంతో ఉప్పొంగిపోయిన వితంతురాలైన ఆ మాతృమూర్తి తన కుమారుణ్ణి తమ కులదైవమైన ఏడుకొండలవాని ఆశీస్సులను పొందడం కోసం తిరుపతి పంపించింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందిన తర్వాత తన కుమారుడు అటునుంచి బెంగళూరు వెళ్లి ఉద్యోగంలో చేరవచ్చని ఆమె ఉద్దేశం. అయితే అక్కడ జరిగిందేంటంటే, తిరుపతి వెళ్లిన ఆమె కుమారుడు దేవాలయం పవిత్ర పుష్కరిణిలో మునిగిపోయి మృతి చెందాడు. ఎవరూ గుర్తించకపోవడం చేత ఆ బాలుని మృతదేహం 2 రోజులు పోలీసుల అధీనంలోనే ఉంది. కుమారుని కోసం ఆతృతతో ఎదురుచూస్తున్న ఆ మాతృమూర్తికి చనిపోయి శవమైన తన కుమారుని ఫోటో దినపత్రికలో కనిపించింది. కాని ఆమెకు కలలో బాబా కనిపించి వెంటనే పుట్టపర్తికి రమ్మని ఆదేశించారు. ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆమెను బాబా సన్నిధికి తీసుకుని వెళ్లారు. ఆమెకు పిల్లలకు భగవాన్ ప్రత్యేకమైన ఇంటర్వ్యూను అనుగ్రహించారు. రెండో భాగం నువ్వు చదువు సూరి.
2: అలాగే. పూర్ణమైన భక్తి విశ్వాసములతో క్రమశిక్షణతో జీవితాన్ని గడిపిన నీ కుమారుడు భగవంతుడిలో ఐక్యమైనందువలన నీవు అతని మరణం పట్ల విచారించవద్దు. భగవంతుని పాదపద్మములను చేరుకుని బ్రహ్మానందమును అనుభవిస్తున్న అతని గురించి నీవు దుఃఖించవద్దు అని చెప్పారు. కాని ఆ మాటలతో ఆమె ఊరట చెందలేదు. ఆఖరుసారిగా ఒక్కమాటైనా మృతదేహాన్ని చూడలేకపోవటం చేత నీ హృదయం భగ్నమైందన్న విషయం నాకు తెలుసు. ఇటు చూడు అంటూ బాబా తన అరచేతిని ఆమె ముందు చాచి ఉంచారు. తెరచి ఉంచిన అరచేతిలో ఆమెకు తన కుమారునికి తీర్థయాత్రలో జరిగిన దురదృష్టకరమైన దుర్ఘటన కళ్ళక్కట్టినట్లు కనిపించింది. ఆమె కుమారుడు కాలుజారి మెట్లపై నుండి పుష్కరణలో పడిపోయాడు. అతన్ని రక్షించడం కోసం కొంతమంది వ్యక్తులు నీళ్లలోకి దూకారు. కాని అప్పటికే సమయం మించిపోయింది. ప్రాథమిక చికిత్స చేసి కూడా అతన్ని వారు కాపాడలేకపోయారు. పద్మముల అతని శరీరం నుండి ఒక గుచ్చం వలె లేచిన మంట గర్భగుళ్ళో ప్రతిష్ఠింపబడి ఉన్న శ్రీ వెంకటాచలపతి విగ్రహం పాదాల్లోనికి లీనమైపోయింది. ఆ తరువాత ఆ విగ్రహం సజీవంగా వచ్చి అందమైన బాబారూపంగా మారిపోవటం ఆమె కనులారా చూచి దిగ్భ్రాంతి చెందింది. కొంతసేపటి తర్వాత బాబా ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, నీవు నీ కుమారునిగా భావించి ప్రేమించిన అతను పూర్వజన్మలో వెంకటేశ్వరుని యొక్క ప్రగాఢమైన భక్తుడు. పవిత్ర పుష్కరిణీ తటాకపు మెట్లపై అతడు 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. పుష్కరిణిలోని పవిత్ర జలాలలో జలసమాధి పొందవలనని అతని తీవ్రమైన కోరిక. ఆ కోరిక తీర్చుకోవడం కోసమై అతను మరలా ఈ విధంగా జన్మించి పుష్కరిణిలో జలసమాధి చెందటం సంభవించింది. అతడే నీకు గురువై నిన్ను నా వద్దకు చేర్చాడు. నీ కుమారుని తనలో ఐక్యం చేసుకున్న వెంకటాచలపతి కీర్తిని ఎల్లప్పుడూ గానం చేస్తూ ఇక నీవు ఇక్కడే నా వద్ద ఉండవచ్చును అని చెప్పాడు.

మీరింత వరకు రేడియో సాయి సమర్పణలో శ్రీమతి పి సుశీలాదేవి సౌజన్యంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ధారావాహిక నాటకం 67వ భాగం విన్నారు.

కలంతో వేదాన్ని నాదంగా మార్చాడు అన్నమయ్య, గళంతో నాదాన్ని వేదంగా మార్చారు శ్రీ సత్యసాయి, పద కవితలతో వేదసారాన్ని అందించారు అన్నమయ్య, లలిత పదాలతో మానవాళి మనసు మార్చారు శ్రీ సత్యసాయి, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు అందించే అన్నమయ్య సంకీర్తనా వేదం, శ్రీ సత్యసాయి వేదనాదం విందాం.

శ్రీ సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ శోభారాజు హృదయపూర్వకమైన నమస్కారాలు. స్వామికి సాగుతున్న ఈ సంకీర్తన సేవ, అన్నమయ్య సంకీర్తన వేదం అన్న ధారావాహికలో అంతరాయం కలగకూడదు, భంగం కలగకూడదు అన్న సత్సంకల్పంతో నేను అమెరికాలోని డాలస్ నగరంలో స్వర సింధు స్టూడియోస్ నుండి మాట్లాడుతున్నానండి. ఈ అవకాశం కల్పించిన ఇక్కడి నుండి రికార్డ్ చేసి ఈ ఎపిసోడ్ సాయి రేడియో వారికి పంపగలిగిన వసతి కల్పించిన రికార్డింగ్ ఇంజనీర్ శ్రీ రాజశేఖర్ గారికి కూడా ఈ ఎపిసోడ్ ప్రారంభంలో నేను స్వామి ఆశీస్సులు తెలుపుతూ ఈనాటి సంకీర్తనకి పురోగమిస్తాను. ఈ వారం నేను మీకు వినిపించబోతున్న పాట తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికిని. అన్నమాచార్యుల వారు శ్రీవైష్ణవ దీక్షను తీసుకున్న విషయం మనకు విదితమే. అయితే ఆయన జన్మతః స్మార్త మతానికి చెందినవాడు, స్మార్త సాంప్రదాయానికి చెందినవాడు. అంటే ద్వైత విశిష్టాద్వైత అద్వైత అన్న మూడు కోణాల నుండి పరమార్థాన్ని దర్శించడం మనకు తెలిసిన విషయమే. పరమార్థ తత్వాన్ని అద్వైత కోణం నుండి చూసే సాంప్రదాయం స్మార్త సాంప్రదాయం. ఈ అద్వైత గంధం అన్నమయ్యకు జన్మత ఉంది కాబట్టి ఆయన ఈ పాటలో కలవంటిది బతుకు ఘనునికిని అంటున్నాడు. ఈ అద్వైత సిద్ధాంతంలోని ఈ బ్రతుకు అన్నది కలవంటిది అనడం, అద్వైత అన్న మూడు కోణాల నుండి పరమార్థాన్ని దర్శించడం మనకు తెలిసిన విషయమే.

ఈ అద్వైత సిద్ధాంతంలోని ఈ బ్రతుకు అన్నది కళ వంటిది అనడం జరుగుతూ ఉంటుంది. కళ అంటే చూడండి, మామూలుగా అద్వైతులు సర్వసాధారణంగా చెప్పే ఒక ఉదాహరణ సర్పరజ్జు భ్రాంతి అంటారు. అంటే మనం దారిలో నడుస్తున్నాం, ఒక పామును తొక్కాం, తొక్కినప్పుడు మనసు చాలా భయాందోళనలకు లోనవుతుంది కదా. విషపూరితమైన సర్పాన్ని తొక్కాను, అది కాటు వేస్తుంది, అది కాటు వేస్తే నేను మరణిస్తాను అని చాలా వేగంగా మనసు ఆలోచన చేసి భయభ్రాంతులకు లోనవుతుంది. కానీ అది చీకటిలో తొక్కి పాము అనుకున్నాం, నిజానికి వెలుగులో చూస్తే అది తాడు అని తెలిసింది. అది తాడు అని తెలిసినప్పుడు భయమంతా మాయమైపోతుంది. అంటే ఆ భ్రాంతి, ఆ తాడు అన్నది పాము అన్న భ్రాంతి ఎంతవరకు మనలో ఉందో అంతవరకు భయభ్రాంతులమయ్యాం, వణికిపోయాం. కానీ వెలుగులో అది తాడు అని తెలుసుకోగానే ఆ భయం పోయి విశ్రాంతి పొందాం, మనశ్శాంతి పొందాం, ప్రశాంతత పొందాం. అంటే సత్యం తెలుసుకున్నప్పుడు అటువంటి ప్రశాంతత మనకు కలుగుతుంది. ఈ భయానికంతా కారణం ఈ లోకం సత్యం అనుకోవడం, నిజం అనుకోవడం, కళ అని తెలుసుకోకపోవడం. ఈ కళ అనేది అద్వైతులు భావించే భావన, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్వీకరించిన అన్నమాచార్యుల వారు కూడా కళ అన్నారు. రెండు కారణాలు దానికి. ఒకటి, ఆయన జన్మతః స్మార్త సాంప్రదాయానికి చెందిన మహానుభావుడు. అంతేకాదు, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని పరిశీలించిన కాలక్రమేణ ఆయన పరిణతి చెంది ఒక మహాయోగి, మహాద్రష్ట, సత్యాన్ని చాలా శుద్ధంగా దర్శించిన మహాయోగి అయ్యారు కనుక ఆయన కళ వంటిది బతుకు ఘనునికిని. ఘనుడు అంటే ఎవరంటే, బ్రతుకు కళ అని తెలుసుకున్నవాడు చాలా గొప్పవాడు అని అన్నమయ్య అంటున్నాడు. అటువంటి ఘనుడు తెలుసుకుంటాడు కాబట్టి ఏమని, ఇది నా కళ, ఇది నిజం కాదు అని తెలుసుకుంటే మోక్షము. ఎందులో నుండి మోక్షము? భవసాగరం నుండి మోక్షము, ఈ దుఃఖం నుండి మోక్షం లభిస్తుంది. కళ చూడండి, మనకెంతో భయంకరమైన కళలు వస్తుంటాయి, ఆ కళలో వణికిపోతుంటాం. మెలకు వచ్చిన కొన్ని క్షణాల వరకు కూడా వణుకుతూ ఉంటాం. ఎప్పుడైతే మనకది తెలుస్తుందో, అయ్యో ఇంతవరకు నేను చూసింది స్వప్నం మాత్రమే, కళ, అది నిజం కాదు అని తెలిసినప్పుడు ఎంత విశ్రాంతి, ఎంత రిలీఫ్ పొందుతాం చూడండి. ఆ ప్రశాంతత సత్యం తెలుసుకున్నప్పుడు, ప్రపంచం మిథ్య కళ అని తెలుసుకున్నప్పుడు, సత్యం తెలుసుకున్నప్పుడు, ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా ఈ బ్రతుకు కళ, ఈ ప్రపంచం కళ అని తెలుసుకున్నప్పుడు అంత విశ్రాంతి, అంత ప్రశాంతత కలుగుతాయి. ఒకవేళ తెలియకున్న బంధము, కళలోనే ఉన్నామనుకోండి ఇంకా నిజమనుకుంటూ, అప్పుడు ఎంత భయపడతాం, ఎంత బంధం, ఎవరో మనకు ప్రియమైన వాళ్ళు దూరమైపోతున్నట్టు కళ వచ్చింది, ఆ బంధం అలాగే ఉంటుంది. దుఃఖానికి కారణం బంధం. కొంత ఆలోచన చేసి చూస్తాం. ఒక పోస్ట్ మ్యాన్ ఒక టెలిగ్రామ్ తీసుకొస్తాడు మన ఇంట్లో, ఇస్తే యువర్ సన్ హ్యాస్ పాస్డ్ అవే అనే టెలిగ్రామ్ వచ్చింది. వస్తే ఎంత బాధపడతాం, సొంత కొడుకు పోయాడా అని బాధ, చాలా దుఃఖపర్యంతం అవుతాం కదా. కానీ పోస్ట్ మ్యాన్ తిరిగి వచ్చాడు, అదే టెలిగ్రామ్ మళ్లీ వెనక్కి తీసుకుని, ఇది మీకు ఇవ్వవలసిన టెలిగ్రామ్ కాదండి, పొరపాటున మీకు ఇచ్చాను, ఇది పక్కింటి వాళ్లకు చెందిన టెలిగ్రామ్ అని చెప్పి తీసుకుని వెళ్లి పక్కింట్లో వాళ్లకి ఇస్తాడు. అప్పుడు మనకేమనిపిస్తా, అయ్యో ఇది నా కొడుకు కాదనమాట, ఈ ప్రమాదం జరిగింది నా కొడుకు కాదనమాట అని మనకు ఒక విశ్రాంతి, ఆ దుఃఖం నుండి విముక్తి కలుగుతుంది. ఆ పక్క వాళ్ళు ఏడుస్తారు,

కదా పక్క వాళ్లకు వెళ్లింది టెలిగ్రామ్. అంటే జరిగిన విషయం ఒకటే, కాని ముందర బాధపడ్డాం, తర్వాత బాధ లేదు. దానికి కారణమేంటంటే నా కొడుకు నా అన్న బంధం ఉంది కాబట్టి దుఃఖం కలిగింది. లేకపోతే ప్రపంచంలో నిద్ర లేచినప్పటి నుండి ఎంతమంది పోతూ ఉంటారు? ఎందుకంతే దుఃఖం పొందాం మనం? ఎందుకంటే వాళ్లతో బంధం లేదు కాబట్టి. బంధమే దుఃఖానికి కారణమని బుద్ధుడు కూడా చెబుతాడు కదా. అన్ని దుఃఖాలకు కారణం బంధం. ఆ బంధము చిగిపోవాలి అంటే సత్యం తెలియాలి. ఏ సత్యము? ఈ బ్రతుకు కళ అన్న సత్యము తెలియాలి. అది తెలిసినప్పుడు మోక్షము, తెలియకుంటే బంధము అంటున్నాడు అన్నమయ్య. ఘనునికి బ్రతుకంతా కళ వంటిది అంటున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న మంచి చెడ్డ, ప్రమాదకరమైన విషయాలు, సంతోషకరమైన విషయాలు అన్నింటినీ యోగ దృష్టితో ఒక కళను ఎలా చూస్తాడో, ఆ కళలో కూడా భయపడతాం. కానీ కళ అని తెలుసుకుని జీవితాన్ని చూసేవాడు ఘనుడు అంటున్నాడు అన్నమయ్య. బంధము అంటే నాకు వేమన, యోగి వేమన గుర్తొస్తున్నారు. ఆయన భార్య సంసారాన్ని అంతా వదిలిపెట్టి అభిరామి అనే నర్తకి దగ్గరికి వెళుతూ ఉండేవాడు. ఆవిడంటే వల్లమాలిన బంధం ఏర్పడింది, వ్యామోహం, బంధం. ఎప్పుడు తెలుసుకున్నాడు ఇది ఎంత మిథ్య, ఇది వేస్ట్, వీటి పట్ల వ్యామోహంతో నేను ఇలా ప్రవర్తించడం వృధా, ఇది కళ, ఇది నిజం కాదు. ఈ యవ్వనంతో కనిపిస్తున్న ఈ నర్తకి కొన్నాళ్ల తర్వాత చూస్తే అదే రూపంలో గోచరించదు, కొన్నాళ్లకు అసలు గోచరించకుండా పోతుంది, ఇదంతా ఒక డ్రామా, కళ అని తెలుసుకోగానే ఆయన యోగి వేమన అయిపోయాడు కదా. కానీ చక్కటి శతకం ఆ బంధాన్ని పురస్కరించుకుని చక్కటి వేమన శతకం రచించాడు. అది మనందరికీ కూడా ఎంతో జ్ఞానభిక్ష పెట్టే శతకం. సో ఆయన తెలుసుకోనప్పుడు ఆవిడ పట్ల బంధంతో బాధపడ్డాడు, ఎప్పుడైతే తెలుసుకున్నాడో యోగి వేమనగా మారిపోయాడు, ఘనుడయ్యాడు, మోక్షాన్ని పొందాడు. తర్వాత అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. తత్వమతి అంటున్నాను, ఎంత చక్కటి మాట. తత్వమతి అంటే తత్వాన్ని తెలుసుకున్న మతి. ఏమిటా తత్వం? యావత్ ప్రపంచము ఒక కళ, నాటకము, ఇదొక సినిమా జరుగుతోంది. సినిమా అంటూ ఉందండి, అసలు ఒక తెర, ఆ తెర మీద బొమ్మలాడతాయి, కానీ మనకు నిజం అనిపించేంతగా ఉంటుంది ఆ సినిమా. ఆ పాత్రలతో మనము ఏడుస్తాం, ఆ పాత్రలతో మనము నవ్వుతాం, ఆ పాత్రలతో మనము భయాన్ని అనుభవిస్తాం, ఆ పాత్రలతో మనము కూడా సంతోషపడతాం, వినోదాన్ని పొందుతాం. కానీ అది నిజమా? అది బొమ్మ, ఒక తెర మీద ప్రొజెక్టర్ వేస్తే కనబడుతున్న బొమ్మలవి. అంతే ప్రపంచకం, మన మైండ్ ప్రొజెక్ట్ చేస్తోంది, మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. నిద్రలో ప్రపంచం మాయమైపోయింది. ఎక్కడుంది నిద్రలో ప్రపంచం? గాఢ నిద్రలో ఏది లేదు, శూన్యం కదా. సో వరల్డ్ ఈజ్ దేర్ బికాజ్ మైండ్ ఈజ్ దేర్. వన్స్ ద మైండ్ ఈజ్ అన్నిహిలేటెడ్ దేర్ ఇస్ నో వరల్డ్. మనసు ఆత్మలో లయమైపోయినప్పుడు ప్రపంచం లేదు, ఒక ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకాశంగా ఉంది. అటువంటి తత్వమతి, అటువంటి తత్వాన్ని తెలుసుకున్నవాడు శరీర వ్యామోహం పోగొట్టుకుంటాడు, తన శరీరం మీద వ్యామోహం ఉండదు. అయితే జాగ్రత్త పడేవాళ్ళు ఉంటారు, దీన్ని ఉపాధిగా వాడుకుని కొన్ని కర్తవ్యాలు నిర్వహించాలి, కొన్ని కారణాలు నెరవేర్చాలి, భగవంతుడు అప్పజెప్పిన పని చెయ్యాలి అని అనుకునే వాళ్లు శరీరాన్ని కొంత గమనించుకోవచ్చేమో.
కాకపోతే శరీరం పట్ల శరీరమే నేను అనే వ్యామోహము, బంధము, మూర్ఖత్వము, అజ్ఞానము వాళ్లలో ఉండవు. తనుపై ఆశ లేని తత్వమతికి సుఖమేది దుఃఖమేది అంటే వాళ్ళు వాళ్లకు సుఖముండదు దుఃఖముండదు అని కాదు, యోగ దృష్టితో చూస్తున్నప్పుడు సుఖమొక అనుభవం, దుఃఖము ఒక అనుభవం, అంతే కదా. సుఖము దుఃఖము రెండు అనుభవాలి. బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ అన్నాడు ఒక కవి. బాధే సౌఖ్యము కాదు, బాధ కూడా సౌఖ్యమే కదా. సుఖాన్ని ఎలా అనుభవిస్తున్నామో దుఃఖాన్ని కూడా అలాగే అనుభవించి సాక్షీభూతంగా చూడగలిగినప్పుడు రెండు అనుభవాలే అవుతాయి అంతే. ఒకటి నాకు కావాలి, ఒకటి వద్దు, ఇది మంచిది ఇది చెడ్డ అన్న విశ్లేషణ విచక్షణ అన్ని పోయి అన్నింటినీ ఒకే దృష్టితో శీతోష్ణ సమదుఃఖేషు సమసంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నిందకి స్తుతికి రెండింటికి మౌనంగానే ఉంటాడు. కష్టానికి సుఖానికి, ఉష్ణానికి చలికి రెండింటికి కూడా సమతౌల్యమైన మానసిక స్థితిని కలిగి ఉంటాడు యోగి తత్వమతి. అప్పుడు ఇది సుఖము, నాకిది కావాలి, ఇది దుఃఖము, నాకొద్దు అనే విభేదము ఆ యోగి ఆ తత్వమతి పొంది ఉండడు. పునిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనర ఫలము వల్లని యోగికిని. మహాభారతాన్ని మనం గమనిస్తే శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత ఒక అబద్ధం చెప్పిస్తాడు. ఏమని? అశ్వత్థామ హతః కుంజరః అంటే ద్రోణాచార్యుడు చాలా గొప్ప విలువిద్య సంపన్నుడు, ఆయనను జయించడం చాలా కష్టం. మరి ఆయనను ఎలా కూల్చివేయాలి? ఆయనకు అతని కుమారుడు అశ్వత్థామ అంటే వల్ల మాలిన ప్రేమ అనుబంధం. ఆయన చనిపోయాడు అని చెప్తే ఆయన చంపకుండానే చనిపోతాడు. అలాగని చెప్పి శ్రీకృష్ణుడు ఒక ఉపాయం ధర్మరాజుకు బోధిస్తాడు. అదిగో ద్రోణాచార్యుడు వస్తున్నాడు, నువ్వు అశ్వత్థామ హతః అని అను. అంటే ధర్మరాజు అంటాడు, అయ్యా కృష్ణ, నాకు అబద్ధాలాడ్డమే రాదే, ఎట్లా ఈ అబద్ధం చెప్పడం కృష్ణ అంటే, పోని అది ఆ మాట గట్టిగాను, తర్వాత మెల్లిగా కుంజరహ అని అను. కుంజరహ అంటే ఏనుగు, ఆ ఏనుగు పేరు కూడా అశ్వత్థామ అని ఉందన్నమాట. అశ్వత్థామ పేరుతో ఒక ఏనుగు కూడా ఉంది, ఆ ఏనుగు అప్పుడే చనిపోయింది కాబట్టి ఆ ఏనుగు చనిపోయిందని నువ్వు చెప్పినట్టు అవుతుంది, ఇది అబద్ధం చెప్పినట్టుండదు అని కృష్ణుడు ఒక ట్రిక్ ఒక ఉపాయం ధర్మరాజుకు చెప్పాడు. అంటే నిజానికి ఒక సత్య సాధనకు, ఒక సత్య సంకల్ప సాధనకి అబద్ధమాటం కూడా సత్యంతో సమానమే, అది ఎవరికి హానికరం కాకూడదు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారుంటే ధర్మం జయించదు అక్కడ. ఆ ధర్మాన్ని జయింపచేయడానికి కృష్ణుడు అబద్ధమాడమంటే ధర్మరాజు తన వ్రత పాలన భంగం కలుగుతుంది అని అన్నాడు కాబట్టి ఒక ఉపాయంలా ఆయనకు చెప్పించాడు. అశ్వత్థామ హతః కుంజరః అని మెల్లిగా అనమన్నాడు. అలాగే ధర్మరాజు ఆయన మాట పాటించి అశ్వత్థామ హతః కుంజరః అనగానే ద్రోణాచార్యుడు కుప్పకూలిపోయాడు. అప్పుడు బాణమేసి అతన్ని వధించడం జరిగింది. ఇప్పుడు కృష్ణుడికి ఈ మహాభారత యుద్ధంలో తనకు తానుగా ఆశించే స్వార్థపరమైన ధ్యేయమేం లేదు, ఎవరికీ లేదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పి కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయి, ఈ కర్మ అవసరం కాబట్టి చేయి,
లోక సంరక్షణార్థం, ధర్మ సంరక్షణార్థం ఆ కర్మ అవసరం కాబట్టి నేను చేస్తున్నాను అన్న అహంకారం కాని, ఈ పని చేస్తే నాకు ఫలితం కావాలి అన్న ఫలాపేక్ష గాని లేకుండా ఎప్పుడైతే నువ్వు కర్మ చేస్తావో అప్పుడు నీకు ఆ కర్మ ఫలితము పుణ్యమైనా పాపమైనా అంటదు. ఒక కర్మ చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు పుణ్యం వచ్చిందనుకోండి, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మనెత్తాలి. ఒక కర్మ చేసినప్పుడు పాపం అంటింది, ఆ పాపాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మనెత్తాలి. కాబట్టి రెండూ విధాలుగా కూడా జన్మనెత్తాలి. ఈ జన్మ పరంపరల నుండి బయటపడినప్పుడే కదా మోక్షము. అందుకే ఎటువంటి ఫలితము ఆశించవద్దు. ఈ కర్మ నేను చేస్తున్నాను అన్న అహంకారం కలిగి ఉండవద్దు. అప్పుడు పుణ్యం చేసినా పాపం చేసినా నీకంటదు. అసలు అలాంటి స్థితికి వెళ్ళాక పాపం చేయాలని ఆలోచనే ఉండదు. అవసరమైన పని చేస్తాం మంచికి. స్వామి చేతిలోని ఒక పరికరంలాగా ఏది అవసరమో అది చేస్తాం. ఫలాపేక్ష లేనప్పుడు పాపపుణ్యాల ప్రసక్తి ఎక్కడొస్తుందండి? దానం చేసి నాకు ప్రమోషన్ కావాలి, అనాథ పిల్లలకు నేను భోజనాలు పెట్టి నేను సంతానవతిని కావాలి, భగవంతుడికి ఒక కొబ్బరికాయ కొట్టి 12 కోరికలు నెరవేరాలి, ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు పాపము పుణ్యము రెండు మనకు అన్వయమవుతాయండి. లేదా ఎవరినైనా మన స్వార్థం కోసం ఆ పక్కవాడి అదృష్టం మనం హరించాలి, వాడి అవకాశం మనం తీసుకోవాలి, వాడి గురించి ఏదో చెప్పేసి వాడి అవకాశం మనం తీసుకోవాలి, ఇలా మనం ఆలోచన చేసినప్పుడు పాపము పుణ్యము రెండూ మనకు అన్వయమవుతాయి. స్వార్థంతో పనిచేసినప్పుడు, ఫలాపేక్షతో పనిచేసినప్పుడు. ఆ ఫలాపేక్ష లేనప్పుడు పాపపుణ్యాలు మనకంటవు, స్వార్థం లేనప్పుడు పాపపుణ్యాలు మనకంటవు. వనర ఫలము వల్లని యోగికిని, ఆ యోగే ఈ ఫలాపేక్ష లేకుండా ఉంటాడు. యోగి అంటే ఎవరంటే నిరంతరము పరమాత్మలో ఐక్యమయ్యున్న మనసు కలవాడు. తన జీవాత్మను పరమాత్మలో విలీనం చేసుకోగలిగిన వాడు యోగి. అటువంటి యోగికి ఇది పాపము ఇది పుణ్యము అన్న విభేదం పోతుంది, కర్మగా కనపడుతుంది అంతే. ఆ కర్మ అవసరమైతే చేస్తాడు, అవసరం లేకపోతే చెయ్యడు. తగిన అమృతమేది, తలపగ విషమేది, తెగి నిరాహారి అయిన ధీరునికి. ధీరుడు అని ఎందుకంటున్నాడంటే, మన అయ్యో నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నేను లంచ్ చేయలేదు, డిన్నర్ చేయలేదు అని మనం కంగారు పడుతూ ఉంటాం. నాకేమైపోతుందో, బలహీనత వస్తుందో, నేనేం తినలేదే తాగలేదే అని. నిరాహారి ధీరుడు అనంటే ఇది, ఈ ధీరుడు అన్న పదానికి అర్థము లోపల భగవత్ తత్వాన్ని నింపుకున్నప్పుడు వచ్చే ధైర్యం కలిగిన వాడు ధీరుడు. ఊరికే బరి తెగించిన వాణ్ణి ధీరుడు అనకూడదండి. ఇక్కడ ధీరుడు అనంటే అంతా భగవత్ తత్వంతో నిండుకుని ఉంది, భగవత్ స్వరూపంతో నిండుకుని ఉంది. కొంతమంది యోగులు హిమాలయాల్లో వేల సంవత్సరాలు ఆహారం లేకుండా తపస్సు చేస్తూ కూర్చుంటారు. ఏమండి వాళ్ళకి ఆహారం లేదే, మరి వాళ్ళు ఎలా బతికి ఉన్నారు అనంటే, వాళ్ళు అతి శక్తివంతము, అంతకన్నా మించిన శక్తి కలిగినది ఏదీ లేదు, పరమాత్మ. ఆ పరమాత్మలో ఎప్పుడూ తమ జీవాత్మను విలీనం చేసి ధ్యానంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆహారం లేకుండా కూడా జీవించి ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్లకు మీరు విషమిచ్చినా పనిచేయదు, అమృతమిచ్చినా పనిచేయదు. ప్రహ్లాదుడు హరిధ్యానంలో అటువంటి మానసిక స్థితికి ఎదిగిపోయాడు. బాల్య స్థితిలోనే, ఆయన బాల్యంలోనే అటువంటి యోగత్వానికి చేరాడు ప్రహ్లాదుడు. అందుకనే హిరణ్యకశపుడు విషమిచ్చి చంపాలని ప్రయత్నం చేసినా
ఆయన మరణించలేదు. కారణం, ఆయన నిరంతరము అనంత తత్వంలో లీనమై ఉన్నాడు బాలుడుగాని. అలాగే మీరాబాయికి విషం పంపాడు తన భర్త రాణా. తాను కృష్ణుడే, మెరేతో గిరిధర్ గోపాల్ దూస్రాన కోయి, కృష్ణుడే నావాడు, నాకింకెవళ్లు లేరు, కృష్ణుడే కావాలి, కృష్ణుడే నా భర్త అని ఆమె మైమర్చిపోయి పాడుకుంటూ ఉంటే, రాచరికపు మర్యాదలన్నింటినీ ఉల్లంఘించి తాను కృష్ణుడితో అద్వైత స్థితిలో, మానసిక స్థితిలో తానుంటే రాణా ఆమెను చంపించాలని విషం పంపాడు. ఆ విషము తాగేసింది తను. తాగేసినా కూడా చావలేదు. కారణమేమంటే, కృష్ణతత్వం, అనంత కృష్ణతత్వంలో మీరా ఎప్పుడూ మగ్నమై ఉంది. అందుకే ఆమెకు చావు లేకుండా పోయింది. భగవంతుడు రాసిన చావు అంటే ఈ దేహంలో ఈ ఆత్మ ఇన్నాళ్ళుండాలని సంకల్పిస్తాడు. అదైన తర్వాత సహజంగా మరణించడం జరుగుతుంది. కానీ వీళ్లను విషమిచ్చి చంపే ప్రయత్నం విఫలమైంది కదా. అది అన్నమయ్య ఇలా చెప్తున్నాడు, తగిన అమృతమేది, తలపగ విషమేది, తిగి నిరాహారి అయిన ధీరునికి. నిరాహారి అంటే వాళ్ళు తినరు అని కాదు, తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే, తింటారు, శరీరం ఉంది కాబట్టి. ఆ జిహ్వ చాపల్యంతో పొట్ట బద్దలయ్యేలాగా తినే వ్యామోహం వాళ్లకుండదు. పగవారనగా వేరి, బంధులనగా వేరి, వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. వెగటు ప్రపంచమే కదండి, ఎంత వెగటండి ఇది. అన్నమయ్య జీవితంలో కూడా ఈ వెగటు ప్రపంచము అనిపించిన ఒక సంఘటన ఉంది. తానిప్పుడూ హరి ధ్యానంలోనే ఉంటున్నాడని తండ్రి నారాయణ సూరి ఆయనకు ఇహలోక స్పృహ కలిగించాలన్న సంకల్పంతో పశువులకు గడ్డి కోసుకొని రమ్మంటాడు. అన్నమయ్య కొడవలి చేత పట్టుకుని గడ్డి కోస్తూ ఉంటాడు. అడవుల్లో కోస్తూ ఉండగా హరినామ సంకీర్తన చేస్తూ పరధ్యానంలోకి వెళ్లిపోయి పొరపాటున కొడవలి ఆయన వేలుకు తాకి రక్తం బొటబొటా స్రవిస్తుంది. ఆ బాలుడిలో వైరాగ్యం కూడా పెళ్ళుకి వస్తుంది. అప్పుడు తాను పాడుకున్న పాట ఒకసారి కొంత పాడి వినిపిస్తాను.

నాకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, అన్న ఎవరు, వదిన ఎవరు, వీళ్ళందరూ బంధువులు అనుకుని వీళ్ల మాటలు విని వీళ్ల పట్ల అనుబంధంతో నేను హరినామానికి దూరమయ్యాను, వీళ్లంతా నాకు బంధువుల అని వెగటుగా కనిపించింది ప్రపంచం అన్నమయ్యకు. అంటే ఆ వివేకం వచ్చింది, నావారెవరు, పరవారెవరు, హరి ఒక్కడే నావాడు, మిగిలింది వెగటు ప్రపంచము అన్న భావన సాక్షాత్ అన్నమయ్యకే కలిగింది. ఏదో చూస్తామంపా, నీ కళ్ళు చేపల్లాగా ఉన్నాయి, నీ జడ పాములాగా ఉంది, ఏమేమో నీ మొహం చంద్రుడిలాగా ఉంది, ఇలాంటి కవిత్వాలన్నీ చదువుతాం కదా. కానీ ఒక 60 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి అటువంటి కవిత్వం అన్వయమవుతుందా? అంత అశాశ్వతమైన ఆ శరీరానికి అన్ని కవిత్వాలు మనం అల్లుకుంటాం. సరే, ఇది అశాశ్వతమన్న ధోరణిలో పాడుకుంటే పాడుకున్నా, కానీ అది శాశ్వతమన్న భ్రమకు లోనైపోతే వెగటేస్తుందండి. నేను ఈ కవిత్వం రాసుకున్నానే, ఈ కవిత్వానికి సరిపడగా అవతల మనిషి ఇప్పుడు లేదే అంటే ఎంత వెగటుగా ఉంటుంది చెప్పండి.

ఎంత వైగటండి, మాంసంతో కూడుకున్న ఒక ముద్ద కదా. ఏతన్మాంసవ సాది వికారం, ఇది మాంసంతో కూడుకున్న ముద్ద. నేను కవిత్వాలు రాసుకున్నానే చాలా శృంగారంగా, అది మాంసంతో కూడుకున్న ముద్ద, అది వెగట్టు కదండి. అసలు ఎలా పైపోతలకు భ్రమసి కవిత్వాలు రాస్తారు. వెగట్టు ప్రపంచమెల్ల విడిచే వివేకి. వివేకము అంటే ఇది సత్యము, ఇది అసత్యము, ఇది మంచి, ఇది చెడ్డ అన్న ఒక విచక్షణ జ్ఞానము వివేకము. ఆ వివేకము శాశ్వతాశాశ్వతాలు విశ్లేషించగలిగిన వాడు వివేకి కదా. ఆ రెండు తెలుసుకున్నవాడు శాశ్వతానందాన్ని ఆశిస్తాడు, వెగటు ప్రపంచాన్ని విడిచేస్తాడు. అటువంటి వాడికి పగవారు బంధువులు అన్న ఒక విభేదం కూడా ఉండదు. అర్జునుడు మహాభారత యుద్ధంలో ఏడ్చాడు, కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్జీవితేనవ, ఎందుకయ్యా నాకు ఈ రాజ్యము, నా బంధువులందరినీ చంపి వాళ్ల రక్తంతో తడిసిన ఈ భోగభాగ్యాలు, భోజనాలు, రాజ్యాలు నాకొద్దు కృష్ణ అంటాడు. అప్పుడు భగవద్గీత ఆ అర్జునుడి ఏడుపు ఆపటానికి, వాడికి వివేకం కలిగించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన బోధ, శ్రీకృష్ణుడు పాడిన దివ్యమైన పాట భగవద్గీత. అందులో చెప్తాడు కృష్ణుడు, వీళ్ళందరూ నీవాళ్లని అనుకుంటున్నావా, నీకు వాళ్లకు బంధమేముందిరా, నాలో చూడు, వాళ్ళెప్పుడు చచ్చిపోయారు ఆల్రెడీ, కానీ నువ్వు నిమిత్తమాత్రుడివి. కర్మ చెయ్యటానికి నువ్వు నిమిత్తమాత్రుడివి, ఆ కర్మ చెయ్యి, దాన్ని పాపము పుణ్యము నీకంటవు. ఈ కర్మ చేస్తున్నది నేను అన్న భావన వదిలేసి చెయ్యి, అప్పుడు ఆ ఫలితం నీకంటదు. వాళ్ళు నా వాళ్ళు అన్న భావం పోతుంది. పరమాత్మ తత్వాన్ని అంతటా చూసినప్పుడు పగవాళ్ళు నా వాళ్లే, నా వాళ్ళు నా వాళ్లే, అంతా ఉన్నది ఒక్కటే, సర్వం బ్రహ్మమయం. అంతటా పరమాత్మను చూసేవాడికి నా వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళు, పరాయి వాళ్ళు, నా వాళ్ళు అన్న భావం ఉండదు. అంతా ఒక్కటే, సర్వం బ్రహ్మమయం. పగవారనగా వేరి, బంధులనగా వేరి. శ్రీకృష్ణుడు అందుకనే బంధువులైనా కూడా చంపగలిగాడు దుర్మార్గులను అనంటే రాక్షసులను, దుర్మార్గులను చంపగలిగాడు అనంటే అది ఆయన పరిపూర్ణ యోగి కాబట్టి. నేను చంపితే వాళ్ళు నా వాళ్ళు అని ఏడవడానికి కానీ, పగవాళ్లు పోయారు అని దుఃఖపడటానికి కానీ ఆయనకు అవసరం లేదు, ఆ స్థితిలో లేడు. పరిపూర్ణ యోగి ఇప్పుడు అంతటా వాడు బతికున్నా దేవుడే, చనిపోయాడనుకో పరమాత్మలో లీనమయ్యాడు. ఇంతకుముందు పరమాత్మలోనే ఉన్నాడు, ఇప్పుడు పరమాత్మలోనే ఉన్నాడని చూస్తాడు కృష్ణుడు, అందుకే బాధపడడు. అటువంటి పరిపూర్ణ యోగత్వాన్ని అర్జునుడికి కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. పగవారనగా వేరి, బంధులనగా వేరి, వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. వేవేల విధులందు వెరపేది మరపేది, దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. ఎప్పుడు అన్నమయ్య కీర్తనను విశాలంగా విశ్లేషించిన అది అనంతత్వంలోనికే వెళుతుందండి. నేను నిద్రలేచి స్వామి ముందర అగరబత్తి వెలిగించలేదు, అందుకే నాకిప్పుడు ఆఫీస్కి రాగానే బాస్ నన్ను తిట్టాడు, నీ అగరబత్తి కోసం భగవంతుడు కాచుకోడు, నువ్విచ్చే చిన్న కలకండ ముక్క కోసం అని చెప్పి భగవంతుడు, వాడు నాకు ఈరోజు కలకండ ముక్క పెట్టలేదు కదా, వాడికి ఏదన్నా శిక్ష వేద్దాం అనుకునేంత మూర్ఖుడు నీచుడు కాదు భగవంతుడు. ఆయనకు అగరబత్తి వెలిగిస్తున్నాము, ఆయనకు కలకండ పెడుతున్నాము అంటే అది మన కోసం, మన మనసే అక్కడ ప్రతిఫలిస్తుంది.
భగవంతుడు మన పట్ల ప్రేమతో అది స్వీకరించడానికి కూడా ఆకారం ధరించి రావచ్చుగాక. కాని అది ఈ సమస్త సృష్టిని చేసిన భగవంతుడికి అవసరమా నీ కలకండ మొక్క? నిన్ను సృష్టించి నీకు బుద్ధినిచ్చి యావత్ విశ్వాన్ని సృష్టించిన వాడు ఏది కావాలంటే తీసుకోలేడు? మనం పెడితేనే తింటాడా? తింటాడు. సాకార రూపం ధరించి మన మనసుకి సంతృప్తినివ్వడానికి ఆయనకు అవసరమై కాదు. కాని ఇది భక్తుడి స్థాయిలో ఇవన్నీ సాగుతాయి. భక్తుడి స్థాయి నుండి యోగత్వంలోకి వెళ్లిన జ్ఞాని ఆ కర్మలు చేస్తాడు. చేసిన అవి చెయ్యలేకపోయినప్పుడు భయపడడు. అయ్యో, నేను స్వామికి ఇవాళ ప్రసాదం పెట్టలేదు, మరి నాకేం జరుగుతుందో ఏమో, ఎటువంటి అశుభం జరుగుతుందో ఏమో, నేను అక్కడ మొక్కుకొని రావడం మర్చిపోయాను, వెళ్లి పట్టానికి మొక్కుకొని రావడం మర్చిపోయాను, ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో ఏమో, ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు సాధారణ మానవ స్థాయిలో ఉంటుంది. ఉండిన ఆలోచన చేసేవి కూడా మనసు మళ్లీ ప్రతిఫలింపజేస్తుంది కూడా. నిజమైన జ్ఞానికి నేనవి చెయ్యలేదు, ఇవి చెయ్యలేదు, ఇలాంటి విధులు ఉంటాయి చూడండి. కొన్ని మెకానికల్ కర్మలు కొన్ని చేస్తారు. మనసు ఎక్కడో పెట్టుకుని సంధ్యవార్చటం, మనసు ఎక్కడో పెట్టుకుని సహస్రనామం చదవటం, ఇవన్నీ దండగండి. వాటిని అనంత తత్వంలోకి వెళ్లి స్వామి అసలు రూపం దర్శించటానికి ఉపకరణాలుగా వాడుకున్నామో అవి పనికొస్తాయి, లేకపోతే పనికిరావు. ఇప్పుడు ఏబిసిడీలు ఉన్నాయి. ఏ అంటే అర్థం ఏమన్నా ఉందా, బి అంటే అర్థం ఉన్నా ఉందా, ఏమీ లేవు. కానీ అవి నేర్చుకుంటాం. అవి నేర్చుకుని వాటితో వర్డ్స్ సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. ఏబిసిడీలు రాకపోతే ఎలా రాస్తామండి ఇంగ్లీష్ భాష? నేర్చుకుంటాం, కాకపోతే వాటికి అర్థం లేదు. అవే పరమార్థమని ఏబిసిడీలు నేర్చుకుని రోజు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్ అంటుంటే అర్థమేముంది? ఏమీ లేదు. అలాగే ఈ విధులు కూడా ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకుని భౌతిక దేహ భ్రాంతి నుండి బయటపడి ఆత్మస్థితికి, ఆత్మానుభవ స్థితికి వెళ్లడానికి అవి ఉపకరిస్తే వాటి వల్ల ప్రయోజనం ఉంది. కానీ కేవలం వాటిని ఆచరించడానికే రోజు మర మనిషిలాగా ఆచరిస్తూ ఉంటే, ఒక రోబోలాగా, వాటికి పరమార్థం లేదు. వేవేల విధులందు వెరపేది మరపేది, కానీ అవి చాలా ముఖ్యమండి. దైవాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో అనుభవిస్తున్న యోగికి వాటి అవసరం లేదు. కానీ మనకు శీతలము ఉష్ణము తెలుస్తున్నప్పుడు, ఆకలి దప్పులు వేస్తున్నప్పుడు, మంచి చెడ్డ విచక్షణ ఇంకా ఉన్నప్పుడు ఈ విధులు పాటించడం కూడా అవసరం. కానీ వాటిని అధిగమించి యోగత్వంలోకి వెళ్లిపోయిన వాడు ఆ విధులకు భయపడడు. వెరపు లేదు, మరపు లేదు, మర్చిపోను మర్చిపోడు. వాడు చేయాలనుకుంటే చేస్తాడు. అలాగే వెరపు అయ్యో చేయలేదే అనే భయమూ లేదు, అవి చెయ్యాలి అని అతి శ్రద్ధ లేదు. చేస్తే చేస్తాడు, ఒకవేళ చేయలేకపోతే భయపడడు. అటువంటి జ్ఞాని అవుతాడు, అటువంటి యోగి అవుతాడు. ఎప్పుడూ దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించి అంతటా వ్యాపించిన శక్తి దైవము అని అనుభవంగా తెలుసుకున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. మనసులోనే భగవంతుణ్ణి, తనలోనే హరిని దర్శిస్తున్న ద్రష్ట వాడికి ఇది తిరుపతి, ఇది భద్రాచలము, ఇది హైదరాబాదు, ఇది అమెరికా అన్న ధ్యాస ఏముంటుంది? అంతా ఒకటే అయిపోతుంది. ఎవరికి ఎవరికైతే అంతర్దర్శనం కలుగుతుందో, లోపలే స్వామిని దర్శిస్తుంటాడో, వాడు ఎక్కడికి వెళ్లినా తిరుపతి, ఎక్కడికి వెళ్లినా భద్రాచలమే, ఎక్కడికి వెళ్లినా కైలాసమే, ఎక్కడికి వెళ్లినా వైకుంఠమే. ఎక్కడ తానుంటే అక్కడ అదే వైకుంఠం. ఎందుకని? లోపల బయట అంతా స్వామిని దర్శిస్తున్నాడు. పూర్ణమద పూర్ణమిదం,
పూర్ణాపూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది పూర్ణానికి పూర్ణం కలపండి, పూర్ణమే ఉంటుంది. మళ్ళీ పూర్ణం, ఇక్కడ పూర్ణమే అక్కడ పూర్ణమే, ఎక్కడ చూసినా సంపూర్ణమైన స్వామి అనంత తత్వం గోచరిస్తూ ఉంటుంది పరిపూర్ణంగా. అప్పుడు ఇవలేది ఆవలేది, అక్కడ ఇక్కడ అనే భేదభావం ఉండదు. అంత పరిపూర్ణంగా ఆ యోగి దృష్టికి గోచరిస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుడు మనసులోనే దర్శనమిస్తుంటే ఈవల ఆవల అనే భేదం పోతుంది. ఇది అవుట్ ఆఫ్ తిరుపతి, ఇది ఇన్ తిరుపతి అనే ఒక కాన్సెప్ట్ పోయి విశాల తత్వం, ఎక్కడ చూసినా వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఎక్కడ చూసినా స్వామి ఉన్నాడు అని అనంత తత్వం ఏర్పడుతుంది. ఈ పాటంతా ఒకసారి ఆలోచన చేసిన తర్వాత నాకు రమణ మహర్షి ఒకసారి నా కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నారు. ఆయన చూడండి, శరీరం మీద ఆయనకు ఆశ లేదు, చిన్న హౌ ఇంత చిన్న సన్నగా స్వామి కర్ర పట్టుకుని ఒక లంగోటా మట్టుకు ధరించి, చాలా ఆయనకి జీవితావసరాలు ఏమీ లేవండి. ఆయన పెద్ద బంగ్లాలో లేడు, ఆయన పెద్ద రోల్స్ రేస్ కార్లో తిరిగిన వాడు కాదు. భక్తులందరూ ఆయనను

లేని స్థితిలో ఒక జీవి ఉన్నాడు అంటే అది రమణ మహర్షి పిక్చర్ గుర్తొస్తుందండి. రమణ మహర్షి సాక్షాత్తు భగవంతుడు అని చెప్పచ్చు. మనిషి భగవంతుడు అయితే ఎలా ఉంటాడంటే రమణ మహర్షి లాగా ఉంటాడు. అని ఏం కావాలి ఆయనకి, ఏ భోగం కావాలి, ఏ పదవి కావాలి, ఆయనకు పగవారెవరు, ఆయనకు బంధువులు ఎవరు, అందరూ బంధువులే, ఎవరు పగవారు, ఆయనకు అమృతమేంటి, విషమేంటి, ఏమీ లేదు. అలాగే జిల్లేళ్ళి మూడమ్మ ఒక చేత్తో పెళ్లి చేసేదిట. అలా పెళ్లి చేసి ఒక శ్రాద్ధకర్మ చేసి, అంటే అపరకర్మ చేసి, పోయిన వాళ్లకి ఒక కర్మ చేసి మళ్లీ వచ్చి స్నానం చేసి అదే రోజు పెళ్లి చేసేదిట. ఎంత యోగ స్థితిలో ఉంటే జిల్లేళ్ల మూడమ్మ ఒకే సమయంలో ఆ రెండు కర్తవ్యాలు సమదృష్టితో నిర్వహించగలిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొకటి, ఆవిడ చిన్న వయసులోనే ఒక శవాన్ని మంది మోసుకుని పోతూ ఉంటే చూసి ఏమి తేడా ఉంది, వీళ్ళందరూ నడిచిపోతున్నారు, ఆయన పడుకుని పోతున్నాడు, అంతే తేడా అన్నదంట. ఎంత యోగ దృష్టి ఉంటే బాల్యంలోనే అంతటి మాట అనగలిగింది కదా. స్వామి, మన స్వామి సత్యసాయీశ్వరుడు, ఆయనను ఒక అనుభవం, ఒక నేను విన్న విషయం మీకు చెప్తాను. ఒక భక్తుడు, నేను వారి అనుమతి తీసుకోలేదు కాబట్టి పేరు చెప్పలేకపోతున్నాను, ఒక భక్తుడు ఆయనను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేవాడిట. రకరకాల మాటలు, కొంచెం స్థాయి తగ్గి మాట్లాడే మాటలు కూడా ఉపయోగించారట ఆయనకి. ఒకసారి తన స్నేహితులందరూ కలిసి పుట్టపర్తికి వెళదామని చెప్పి వాళ్ళు ప్రణాళిక వేసుకున్నారట. ఈయనను పిలిచారట, నువ్వు కూడా వస్తావా అని. అంటే ఎవరు వస్తారు ఆయన దగ్గరికి అని ఒక పేలవమైన మాట ఏదో అన్నట్ట. అయితే వీళ్ళందరూ ఆ అబ్బాయిని చాలా అభ్యర్థన చేశారట. ఏమనంటే, నువ్వు స్వామిని చూడాలని రాకపోతే పోని, కనీసం ఒక పిక్నిక్ లాగా, ఎక్స్కర్షన్ లాగా అనుకుని మా అందరితో పాటిరా, అంతా ఫ్రెండ్స్ కలిసి పోతున్నాం కదా అంటే సరే అని వెళ్ళాట. వెళ్ళితే స్వామి ఈ భక్తులందరినీ వదిలేసి ఆ గుంపులో ఇతన్ని, ఎవరైతే ఇతన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటాడో అతన్ని ఇంటర్వ్యూకి పిలిచాడట. పిలిచి ఇంటర్వ్యూ రూమ్ లో చాలా ప్రేమపూర్వకమైన కంఠంతో, ఎందుకు బంగారు నన్ను ఆ క్లబ్ లో కూర్చుని అట్లా తిడుతూ ఉంటావు, నేను నీకేం అపకారం చేశాను అన్న ఒక్క మాట అడిగేసరికి ఆ మాటలోని స్పందనలు ఎటువంటివో, ఆ మాట ద్వారా ఆయనకి ప్రేమ తరంగాలు తాకాయో కానీ కళ్లనీళ్ల పర్యంతమైపోయి పాదాలు పట్టుకున్నట్ట. తర్వాత అనర్గళంగా ఒక 45 నిమిషాలు స్వామి మాట్లాడి ఆయనకు అనంత తత్వం గురించి బోధించట. ఆయన చాలా ప్రక్షాళన చెంది బయటికి వచ్చాడట. నిజంగా స్వామికి వీడు నా శత్రువు అని భావన ఉంటే అతన్ని ఇంటర్వ్యూకి పిలుస్తాడా? ఆయనలో మార్పు తీసుకురావాలి, మంచి మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడా? ఆయన దర్శన స్పర్శన సంభాషణ అనే వరాలను అనుగ్రహించి సంభావిస్తాడా స్వామి? వాళ్లకి శత్రువులు మిత్రులనే భేదం లేదండి, వాళ్లకి అందరూ ఒకటే, అందరూ తమస్వరూపాలుగానే చూస్తారు. అందుకని స్వామి ప్రేమస్వరూపులారా అని అడ్రస్ చేస్తారు. అంటే ప్రేమ అంటే సాక్షాత్ స్వామి, భగవంతుడే ప్రేమ. ప్రేమస్వరూపులారా అంటే భగవత్స్వరూపులారా. స్వామి ఇంకోటి కూడా చెప్తారు, నేను దేవుడే, మీరు దేవుడే, తేడా ఎక్కడొస్తోందంటే నేను దేవుడని తెలుసుకున్నాను, మీరింకా తెలుసుకోలేదు. ఎంత సింపుల్ గా చెప్పేశారు చూడండి. అంటే వాళ్లకి పగవారెవరు, ఎంతమంది పగవారిని ఆయన అనుగ్రహించారు. నా అనుభవంలో ఒక విషయము, నాకు అనుకోని ఒక రకమైన ఒక తీవ్ర పరిస్థితి ఎదురైంది. అది ఎదుర్కొన్నప్పుడు నాకు చాలా తీవ్రమైన తాపం కలిగింది, బాధ కలిగింది. ఎందుకు నేను ఇంత భక్తిలో ఉండి
స్వామిని నమ్ముకుని నాకిటువంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది అని కోపంలో స్వామి పటం తీసి కింద కొట్టేశాను. ఇది ఒక 91-92 ప్రాంతాల్లో, అంటే చాలా ఏళ్లు గడిచాయి, ఇప్పుడు అటువంటి సాహసం చేయలేననుకోండి. అప్పుడు దుస్సాహసం, అప్పుడు ఆ పటాన్ని గిరాటు వేసి కొడితే పగిలిపోయింది. కానీ నాకు చాలా పశ్చాత్తాపం వచ్చింది, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, నా కర్మను అనుభవించటానికి స్వామిని ఎట్లా కర్తం చేశాను, నేనేం చేసుకున్నానో నాకు ఈ పరిస్థితి ఎదురైంది, దీన్ని నేను అనుభవించవలసిన బాధ్యత నాకుంది, అది అనుభవించేటప్పుడు స్వామిని రక్షగా తీసుకుని స్వామి సాంగత్యం కోరుతూ ఆశీస్సులు కోరుతూ అనుభవించాలి, కానీ నాకెందుకు ఇటువంటి పరిస్థితి కల్పించావని ఆయన పట్ల ఆగ్రహం చెందటం పేదవాడి కోపం, పెదవికి చెట్టు నాకే చెట్టు. కానీ నేను మళ్లీ పుట్టపర్తికి వెళ్లాను, స్వామి ఇంటర్వ్యూ కోసం కాచుకున్నాను, స్వామి దయతో పిలిచారు. పిలిస్తే స్వామి ఈ విషయం ఏమైనా ప్రస్తావిస్తారేమో అంటే ఏమీ ప్రస్తావించలేదు. మళ్లీ నేనే అంతా మాటలయ్యాక స్వామి క్షమించండి నమస్కారం చేసినప్పుడు, అది నీకు నాకు సామాన్యమేలే, నేనేం అనుకోలేదులే అన్నారు స్వామి. అంటే అట్లా పటం గిరాటు వేసి కొట్టినందుకు మూర్ఖురాల, పటం తీసుకుని గిరాటు వేసి కొడతావా అని ఆగ్రహించవచ్చు గురువుగా, అంత ప్రేమతో నీకు నాకు సామాన్యమేలే, నేనేమనుకోలేదులే అని ఆయన మళ్లీ ప్రోత్సహించి నన్ను పంపించారే, వాళ్లకి పగవారు మనవాళ్లు అనే బాధ ఉండదండి. నిజానికి స్వామి అలా పగవాళ్లనే ఎక్కువ దగ్గర తీసి దువ్వి వాళ్లలో మార్పు తీసుకొచ్చిన సందర్భాలు సాయి కుటుంబ సభ్యులందరికీ చాలా తెలుసు. అటువంటి సంఘటనలు ఎవరాయనను నిలదీస్తారో ప్రశ్నిస్తారో వాళ్లనే అనుగ్రహించే తత్వమున్నవాడు ప్రేమస్వరూపుడు సాయి. ఈ పాట సారాంశము సాయి, ఈ పాటకి సాకారం సాయి. ఆ స్వామి శ్రీచరణాలకు మనసా నమస్కరిస్తూ ఆ స్థాయికి, ఆ ప్రేమ దేశానికి మనందరినీ కూడా తీసుకువెళ్లే అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించాలి స్వామి అని మనసా స్వామిని ప్రార్థిస్తూ మీ అందరితో ప్రేమపూర్వకంగా సెలవు తీసుకుంటుంది శోభారాజు. సాయిరాం.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుపవాలు తరువాయి భాగం వింటారు.
1: ఇరవై నాలుగో నామం. ఓం శ్రీ సాయి అవతార మూర్తయే నమః. దీనికి మామూలుగా మనందరం చదువుకునేటప్పుడు అవతారమూర్తి నిజమే కదా, అవతారం ఇచ్చి వచ్చాడు కదా, అదే ఈ నామం తాలూకు అర్థం. అంతేకాదు, అవా తార, అవా అంటే కిందికి, తార అంటే నక్షత్రం. నక్షత్రమండలం అంత దూరంలో ఉన్న పరమేశ్వరుడు మానవ రూపంలో కిందికి దిగి వచ్చాడు. స్వామి చెప్తారు, కర్మబంధం వల్ల పుట్టారు మీరు, నా అంతట నేను నిశ్చయించుకుని వచ్చాను. నేను నువ్వు ముందుకెళ్తున్నావు, మీదికెళ్లాలి నువ్వు, నేను కిందకొచ్చాను మీకోసం. ఇందులో ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలి మీకు. శ్రీవారు ఒక భక్తుడికి షిర్ది బాబా పెండెంట్ ఇచ్చారు. కాస్త వయసు నిండింది కనుక నేను కూడా చెప్పొచ్చు, నాకు కూడా రక్ష కింద ఇచ్చారు ఒకటి, నా భార్య ద్వారా పంపించారు. అది ఒక్కటి నేను వేసుకుని ఎప్పుడు అది లేకుండా ఎక్కడికి వెళ్ళను. అది ఎప్పుడు నా తండ్రి వేసిన యజ్ఞోపవీతం, మా బంగారు తండ్రి వేసిన ఆ రక్ష, ఈ రెండు నేర్చుకుంటాను. ఆ రక్ష షిర్ది బాబా ప్రతిమ, వెనకాతల శ్రీరామ పట్టాభిషేకం ఉంటుంది. ఆ రక్షలో కిందన టిపిఎస్ అని మూడు ముక్కలున్నాయి. టిపిఎస్ అజ్ఞానంలో కొందరు అనుకుంటారు ఆ పెండెంట్ చేసిన వాడి పేరై ఉంటుంది అనుకుంటారు. నేను చూసుకున్నాను టిపిఎస్ ఉంది, నేను అలాంటివి చూడను, అది వేసుకుని ఆనందించడం తప్ప. ఓసారి సనాతన సారథిలో రాశారు, ఒక బాబుకి ఇలాంటి రక్షించారట, ఎవరో అమెరికా అబ్బాయో ఏ ఇంగ్లండ్ అబ్బాయికో ఇస్తే శ్రీవారిని అడిగాట, స్వామి స్వామి కిందన టిపిఎస్ అని ఉంది, దాని అర్థమేంటి స్వామి అని అడిగాట. టిపిఎస్ అంటే తార పుట్టపర్తి సత్య అన్నారు స్వామి. తారా పుట్టపర్తి సత్య, శ్రోతలు నా ఆనందాన్ని పంచుకుంటారని చెప్తున్నాను. పుట్టపర్తిలో దిగివచ్చిన సత్యమే, జగత్తంతా నిండి ఉండిన సత్యమే తారగా దిగివచ్చింది. తార పుట్టపర్తి సత్య, తార అంటే దిగివచ్చేస్తుంది, దిగివచ్చిన నక్షత్ర మండలం నుంచి వచ్చిన దిగివచ్చినటువంటి మహాశక్తి, ఆ శక్తి పేరు సత్య. శక్తికి పేరు సత్య ఏంటి? ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపుడి తాలూకా సృష్టి అంతా వ్యాపించి ఉన్న సత్యం కిందకొచ్చింది. ఎక్కడొచ్చింది స్వామి? పుట్టపర్తిలో వచ్చింది. స్వామి ఎన్నేళ్ల కిందటో నువ్వన్న ఆ తారా పుట్టపర్తి సత్య ఈరోజు పనికొచ్చింది కదా తండ్రి అని చాలా ఆనందించుకున్నాను. ఇరవై నాలుగో నామం ఓం శ్రీ సాయి అవతారమూర్తయే నమః. దయచేసి భక్తులందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, అవతారమూర్తి అవతారమూర్తి అనడం కాదు, స్వామి మా కోసం నువ్వు వచ్చావు, మేమేం చేయాలి, నిన్ను ఎలా ప్రేమించాలి, నీ మాట ఎలా వినాలి, నీకు ఇష్టం వచ్చినట్టుగా మేము ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే తను మన కోసం కిందకి దిగి వచ్చారు కనుక. ఇరవై ఐదో నామం ఓం శ్రీ సాయి సర్వ భయ నివారిణే నమః. ఏ భయం ఉన్నా శ్రీవారితో చెప్పడం నేర్చుకుంటే అది పోక తప్పదు. శ్రీవారిని ప్రార్థిస్తూ వారు చేసిన ఒక బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి భయ నివారణ మీ అందరికీ చెప్పాలి. 1967 నుంచి 2001 వరకు 34 సంవత్సరాలు విదేశాలలో ఉద్యోగం వేసి ఆ ఉద్యోగాన్ని ఎన్నాళ్లుండాలో నిర్ణయించి అలా కాపాడుతున్న నా స్వామి ఒకసారి ఇచ్చిన వరం గురించి మీకు చెప్తున్నాను. 1981, 1982, 1983 ఈ 3 సంవత్సరాలు విమానం ఎక్కితే చాలా విచిత్రమైన భయం వేసేది. ఆ భయాలు ఎలాంటివో శ్రోతలకు చెప్పకూడదు, ఎందుకంటే అది మీరు మనసులో పెట్టుకుని ఆ భయం మీరు పొందొచ్చు, అలా చెప్పకూడదు. కానీ విపరీతమైన విమానంలో కూర్చోగానే భయం, కూర్చోగానే భయం. 1984లో మహాదృష్టమైనటువంటి ఒక రోజున వారు లోపలికి పిలిచి కూర్చోబెట్టుకుని ఏవేవో చెప్పారు. ఆ రోజు చెప్పినటువంటి విషయాలు ఈ 108 నామాల్లో ఎన్నోసార్లు మనం ముచ్చటించుకుందాం. ఏ నామానికి అనుగుణంగా ఏం చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముందు మొదటి గదిలో అందరితోటి మాట్లాడేశాక వెనకాతల గదికి ఒక్కొక్కళ్ళని పిలుస్తారు కదా శ్రీవారు, నా వరుస వచ్చాక లోపలికి పిలిస్తే నేను దగ్గర కూర్చుని, స్వామి ఒక్క విషయం చెప్పాలి స్వామి అంటే, చెప్పమ్మా అన్నారు. స్వామి విమానంలోకి ఎక్కగానే భయం వేస్తుంది స్వామి, ఇదేంటి స్వామి అంటే, ఏ భయం ఉండదు స్వామిని తలుచుకో అనేశారు. అయిపోయింది, తర్వాత మళ్ళీ ఏవేవో మాట్లాడారు, బయటకు వచ్చేసాం. మనసు నిండా హత్తుకున్నది ఏంటి, స్వామిని తలుచుకుంటే భయం అన్నది లేదు. ఆ రోజు సాయంత్రం బెంగళూరు నుంచి బాంబే వెళ్లి అక్కడి నుంచి జర్మనీ మీదుగా అమెరికా వెళ్ళాలి. చూడండి ఆ భగవంతుడి తాలూకా కృప ఎలా ఉంటుందో. ఆ రోజు నక్షత్రం గాని, ఆ రోజు తిథి గాని, ఆ రోజు టైంకు ఉన్నటువంటి గండాలు గాని నేనేం చూసుకోలేదు. హాయిగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాను, పక్కన ఎవరో ఏవోవో మాట్లాడుతూ ఆ రోజు తిథి గురించి ఏదో మాట్లాడాడు. ఆ తిథి బాలే 13వ తారీఖు ఆ రోజు శుక్రవారం. చాలా మంది పాశ్చాత్యులకి ఫ్రైడే 13 అంటే భయం, 13వ తారీఖు శుక్రవారము దుష్ట తిథి, దుష్ట నక్షత్రము, అన్నీ దుష్టమే. కాని నేను, స్వామి ఎంత చక్కగా మాట్లాడావు స్వామి, నిన్ను తలుచుకుంటే భయమే ఉండదన్నావు కదా. శ్రోతలు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమసత్యం. ఆ క్షణం నుంచి ఎన్ని విమానాలెక్కినా నాకు భయం అన్నది లేదు. స్వామిని తలుచుకోవడం కూడా అక్కర్లేదు, స్వామిని తలుచుకో అన్నారు కదా, స్వామిని తలవక్కర్లేదు. ఆ స్వామి తాలూకా మాటలో ఉన్నటువంటి శక్తిని భక్తులు మర్చిపోకూడదు. చాలా మందికి ఇది అర్థం కాదు, ఏమిటో మాట్లాడేశారనుకుంటారు స్వామి, ఏదో చెప్పేశారనుకుంటారు స్వామి. కాదు కాదు కాదు, వారి మాటకి తిరుగులేదు, వారి మాట ఒక మంత్రం, వారి మాట ఒక శక్తియుక్తమైనటువంటి మాట, దానికి తిరుగులేదు. స్వామివారిని తలుచుకోవడం కూడా అక్కర్లేదు నేను, భయం అన్నది పోయింది. ఓం శ్రీ సాయి సర్వ భయ నివారణే నమః. ఈ భయం ఆ భయం కాదు, సర్వ భయాలు పోగొడతారు బంగారు తండ్రి. అయ్యయ్యో కొంచెం తింటే కడుపు నొప్పి వస్తుంది, అయినా దీని గురించి స్వామికి చెప్పడం ఎందుకు, అలా అనుకోకూడదు. ఏ భయమైనా సరే చదువు. చాలా మందికి ఇది అర్థం కాదు, ఏమిటో మాట్లాడేశారనుకుంటారు స్వామి, ఏదో చెప్పేశారనుకుంటారు స్వామి. కాదు కాదు కాదు, వారి మాటకి

తింటే కడుపు నొప్పి వస్తుంది, అయినా దీని గురించి స్వామికి చెప్పడం ఎందుకు? అలా అనుకోకూడదు. ఏ భయమైనా సరే, చిన్న భయమైనా పెద్ద భయమైనా ఏ భయమైనా, స్వామి నువ్వు చూసుకో స్వామి, నేను అశక్తుణ్ణి. ఎందుకంటే ఇవన్నీ స్వామి ఎందుకు పెట్టారు? ఎన్నో కోట్ల సార్లు మనం స్వామిని తలుచుకుంటామని అంతకంటే ఏం లేదు. వారికి కావలసిందల్లా, ఎన్నోసార్లు చెప్పారు కలియుగంలో నామస్మరణ అన్నారు. నేనంటాను కలియుగంలో నానామస్మరణ అంటాను. వారు నానామస్మరణ అనరు, నామస్మరణ చేసుకో ఉంటారు. ఆ భజనలో కూడా రాముడు కృష్ణుడు అల్లా అన్నీ వస్తాయి. కాని నిజమైన భక్తుడికి ఒకటే ఒక్క నామం, సాయినామం, సర్వభయ నివారణే నమః. సుప్రీం పవర్ అంటాం ఇంగ్లీష్లో. సుప్రీం పవర్ అంటే ఆ శక్తికి మించిన శక్తి లేదు. ఆ శక్తి అయినటువంటి నా స్వామికి, అన్ని రకాల భయాలు పోగొట్టేటటువంటి నా స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటున్నాను. 26వ నామం, ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః. చూడండి, మనందరం కూడా ముఖ్యంగా ఉపనయన అర్హత ఉన్న ప్రతి వాళ్ళు సంధ్యావందనం తదుపరి నమస్కారం పెట్టుకుంటారు దేవతలకి. ఆ నమస్కారం పెట్టుకునేటప్పుడు, మాట వరుసకి నే నమస్కారం పెట్టుకునేటప్పుడు, భార్గవ వహితహవ్య సావేదస త్రయారుషేయ బాధుల సగోత్రోద్భవస్య అని నా పేరు చెప్పుకుని నమస్కారం పెట్టుకుంటాను. పుట్టుక అన్నది ఉంటే ఇంటి పేరు తప్పదు, గోత్రం తప్పదు, సూత్రం తప్పదు. అది మనకి వర్తించినట్టుగా శ్రీవారికి వర్తిస్తుంది అనుకోవడం పొరపాటు. ఆపస్తంభ సూత్రుడు అంటే ధర్మస్వరూపుడు. ధర్మసూత్రాలు మనం అందరం చదువుకోవాలి. శ్రీవారు చెప్పింది ధర్మం. ఆపస్తంభ సూత్రుడు అని శ్రీవారిని ఎందుకు అనుకోవాలంటే, గోత్రం సూత్రం అని కాదు, ధర్మస్వరూపుడైన శ్రీవారు ఏ మాట చెప్పినా అది ధర్మము. ఎవరో అడిగారు ఒకసారి, మీరు స్వామి దగ్గర ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మంచిదో ఏది చెడుదో, అవన్నీ ఎలా తెలుసుకుంటారు? నాకు తెలిసినంత మట్టుకు వారు చెయ్యి అంటే అది ధర్మం, వారు చెయ్యకు అంటే అది అధర్మం. వారు చెప్పు అంటే అది మంచి, నువ్వు చెప్పకు అంటే ఊరుకోవడమే మంచి. వారి తత్వంలో ప్రేమ ఎంత ఉందో, ఆ ప్రేమ చూపెట్టడానికి కావలసినటువంటి పరికరాలన్నీ ఉన్నాయి. ఆ పరికరాల్లో ఒకటి ధర్మం. ఎప్పుడు 1968 దసరా మహోన్నతమైనటువంటి ఉపన్యాసంలో మనందరికీ జ్ఞాపకం ఉండే ఉపన్యాసం అది. ఆ ఉపన్యాసంలో ప్రారంభంలో యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధారం అధర్మస్య సృజాత్మానం తదామ్యహం అని అని స్టార్ట్ చేసి, అని ప్రారంభించి మనందరినీ పునీతుల్ని చేయడానికి ఆ ధర్మోద్ధరణ కోసమే నేను వచ్చాను అని శ్రీవారు వెల్లడించారు. ఆపస్తంభ సూత్రుడంటే ఏ ధర్మమైతే శ్రీవారు చెబితేనే ధర్మం అవుతుందో, ఆ ధర్మము మాకు చెప్పడానికి వచ్చినటువంటి స్వామి నీకు నమస్కారము. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చేసుకోవాలి. ఒక మహానుభావుడు, ప్రపంచంలో పేరు తెచ్చుకున్నటువంటి విజ్ఞానవేత్త, శాస్త్రవేత్త, ఆయన చాలా రోజులు స్వామి దగ్గర ఉండేవారు. ఆయన ఒకసారి 2-3 కుటుంబాల వాళ్ళు కలిసి ఆయన చుట్టూ కూర్చునుంటే స్వామితో ఉన్న క్షణాల గురించి మాట్లాడుతూ మాకు చెప్పారు. ఆయనకు ఒక సందేహం వచ్చిందిట, ఈ శాస్త్రవేత్తకి సందేహం వచ్చింది, వచ్చి స్వామివారిని అడిగారట. దాని తాలూకా నేపథ్యం ఏంటంటే, స్వామి ఆ రోజు రామాయణం మీద ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసానంతరం ఈ శాస్త్రవేత్త స్వామిని అడిగారు, స్వామి ఒక్క మాట అడగాలి స్వామి. అడుగు బంగారు అన్నారు స్వామి. అంటే ఈయన అడిగారు, స్వామి పరిపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అవతారం రామచంద్రుడిది, అలాంటి శ్రీరామచంద్రుడు ఏదో ఒక చాకలివాడు అన్నాడని సీతమ్మని, అది ఏమన్నా ధర్మమా స్వామి అని అడిగితే స్వామి అన్నారట, చూడు తండ్రి,

0: రామౌ విగ్రహ ధర్మః. శ్రీరాముడు ఏం చేస్తాడో అది ధర్మం. శ్రీరాముడికి ధర్మం వేరే లేదు. అది వారు చెప్పిన వీరీతిగానే ఓం శ్రీ సాయి ఆపస్తంభ సూత్రాయ నమః అంటే నా ఉద్దేశంలో స్వామి నువ్వు నన్ను ఏది చెయ్యమంటావో అది ధర్మము, ఏది చెయ్యవద్దంటావో అది అధర్మము. ఇది చాలా సార్లు భక్తులకి సందేహాలు వస్తుంటాయి. నాకు చెప్పారు స్వామి, కాని ఇది ధర్మశాస్త్ర ప్రకారం వద్దు, అది పెట్టుకోకండి, స్వామి మీకు చెప్పింది మీరు చేయండి. ధర్మశాస్త్రం కోసం పోతే స్వామి దగ్గరకు రావద్దు, ధర్మశాస్త్రం అనుభవించుకోండి. స్వామి ఎందుకు చెప్పారో మనకు తెలియదు. ఇప్పుడు చేదు అయినటువంటి ఒక మాతృ సృష్టించి ఒక అబ్బాయికి ఇచ్చారనుకోండి, వాణ్ణి తినమన్నారు, మన అందరం చేదు తింటే మన కడుపు పాడుతుంది. ఆ పిల్లడు కోసం ఇచ్చింది ఏదో ఒక కారణం వల్ల ఇచ్చారు. అంచేత స్వామి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ధర్మస్వరూపుడు, ప్రపంచమందరికీ పనికొచ్చేవి చెప్తారు, అది మనం పాటించాలి. ఎప్పుడూ మర్చిపోకండి, స్వామి ఏ ఉపన్యాసంలో ఏది చెప్పినా ధర్మస్వరూపుడుగా మాట్లాడుతున్నారు, అది మనకి త్రికరణ శుద్ధిగా పాటించవలసిన అవసరం ఉంది. అది ఒక్కటే ధర్మం కాదు, ఇంటర్వ్యూ రూమ్ లో ప్రత్యేకంగా ఏదన్నా చెప్పినప్పుడు అది మీ ఒక్కరికే ధర్మము, అది మళ్లీ తీసుకెళ్లి ప్రపంచమందరికీ ఉద్బోధించకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అవతారంతో మనం నడుచుకున్నప్పుడు. మనకి చెప్పింది మనకే, చూడు పర్వాలేదు ఈ విషయాన్ని కొంచెం ఇక్కడ రాసుకో అని స్వామి చెప్పారనుకోండి, అందరికీ వెళ్లి విషయం రాసుకోండి అంటే వాళ్ళందరూ గోడ పెట్టేస్తారు. ఏది ఎందుకు మనిషికి చెప్పారో శ్రీవారు అది వారి కోసం, ప్రపంచం కోసం శ్రీవారు చెప్పేది ఉపన్యాసాల్లో చెప్తారు. అందుకే నేను చాలా మందికి నా మిత్రులకు చెప్తుంటాను, శ్రీవారు ఉపన్యసించేటప్పుడు ధర్మస్వరూపుడు, ఇంటర్వ్యూ రూమ్ లో ప్రేమస్వరూపుడు. అక్కడ ఎన్నెన్నో కన్సెషన్లు ఇవ్వచ్చు ఇంటర్వ్యూ రూమ్ లో, ఆ కన్సెషన్స్ అన్ని పట్టుకుని పబ్లిక్ గా ఉపన్యాసాల్లో భగవంతుడి కన్సెషన్స్ ఇస్తాడు అని మాత్రం ఎవరు చెప్పకూడదు. 27వ నామం చాలా గొప్ప విశేషమైనటువంటి ఈ నామంలో ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః. అభయం అంటే భక్తవత్సలుడికి అభయప్రదాయుడికి చిన్న తేడా ఉంది. భక్తవత్సలుడంటే ఏమనుకున్నాము, అమ్మ పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి వెళ్లి రక్షిస్తుంది. అభయప్రదం అంటే అడగాలి, స్వామి స్వామి అని అడగాలి, ఆ చూస్తాన్లే, అది అభయప్రదుడు. ఇందులో తేడాలన్నవి లేవు. భక్తవత్సలుడుగా మనకి తెలియకపోయినా వచ్చి రక్షిస్తాడు, అభయప్రదాయుడుగా మన చేత అడిగించి మనకు కావలసింది చూపెడతాడు, దారి చూపెడతాడు. ఈ అభయప్రదం అన్నది మనకు చాలా విచిత్రమైన అభయం. ఎలా ఇస్తారో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఒక గవర్నర్ గారో ఒక రాష్ట్రపతితో ఒక ముఖ్యమంత్రో వచ్చినప్పుడు చాలా ముందును కూర్చోబెడతారు, స్వామి మాట్లాడతారు, నాలాంటి మామూలు భక్తుడికి అంత అటెన్షన్ స్వామి ఇచ్చారనుకోండి, ఒకవేళ ఒకవేళ ఎంత దృష్టి తగులుతుందో చూసారా, ఎవడ్రా వీడు అనుకుంటారు అందరూ, విచిత్రంగా దృష్టి తగులుతుంది. ఆ దృష్టి కూడా తగలకుండా చూసేటటువంటి స్వామి అభయప్రదుడు. ఎవరితో ఎలా మెలగాలి అన్నది ఆయనకి తేడాలున్నాయని కాదు, మన మంచి కోసమే అలా చేస్తారు. ఎందుకంటే ఎవరిని ఎలా పలకరించాలి, ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, భక్తులందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, వారికి తేడాలు లేవు, వారికి మనందరి మంచి కావాలి. ఒక ముఖ్యమంత్రి గారికి 10 నిమిషాలు టైం ఇచ్చి 20 నిమిషాలు అటెన్షన్ ఇచ్చి ఏదన్నా మాట్లాడితే ఒక రాష్ట్రం అంతా పెద్దదవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గనక మాట్లాడారు స్వామి, ఆయనకి దృష్టి ఏం తగలదు. అది ఏదో మామూలుగా పాఠాలు చెప్పుకునేవాడితోటి రోజు 10 మాటలు మాట్లాడారనుకోండి, చాలా దృష్టి తగిలే అవకాశం ఉంది. వారిష్టం అది, తగులుతుందో తగలదో. అంచేత ఎక్కడ ఎంత చేస్తే పిల్లడు బావుంటాడు, వాడికి ఏ దృష్టి తగలకుండా ఉంటుంది, వాడికి నాకు ఉన్న బంధం ఇంకా స్థిరపడుతుంది అని ఆలోచించేది అభయప్రదాయకుడు. అభయప్రదాయకుడు ఆ బంగారు తండ్రి సర్వకాల సర్వావస్థలయందు ఎక్కడి నుంచి దండం పెట్టుకున్నా, ఎక్కడి నుంచి నమస్కరించుకున్నా స్వామి ఇది ఇప్పుడు నాకున్న బాధ అని చెప్పుకుంటే రెస్పాండ్ చేసేది ఆ స్వామి. అభయప్రదం అంటే పుత్రం తీసుకుంటేనే అభయప్రదుడు, తీసుకోపోతే కాదు అని ఎప్పుడు అనుకోకూడదు. పూజ గదుల్లో మన ఇంటిలో శ్రీవారితో మాట్లాడుకుని ఎన్నో విధాలుగా ఎన్నో లాభాలు పొందుతూ ఎంతో హాయిని అనుభవించే భక్తులు చాలా మంది ఉన్నారు. ఆ లక్షణము ఈ అవతారమూర్తిలో ఉంది కనుక అభయప్రదుడు అని పిలుచుకుంటున్నాం. ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః. 27 నామాలయ్యాయి. 28 నామం ప్రారంభిస్తాం. ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమః. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా శ్రీరామచంద్రుడికి, కృష్ణ పరమాత్మకి తల్లి, తండ్రి, పెంచేవాళ్లు, స్నేహితులు అందరూ ఎలా ఉన్నారో అలాగే ఓ ఇంటి పేరు, ఓ గోత్రం అవి ఉన్నాయి కదా. మన స్వామి రత్నాకరం ఇంటి పేరు గల వంశంలో జన్మించారు. విచిత్రం ఏంటంటే ఆ ఇంటి పేరుని, భారద్వాజ గోత్రాన్ని ఎంపిక చేసుకున్నారు శ్రీవారు. ముందుగా నిశ్చయించుకున్నటువంటి ఇంటి పేరది. అయితే చాలా మంది కనిపిస్తుంది స్వామి నమస్కారం, స్వామి నమస్కారం, స్వామి నమస్కారం అని 108 సార్లు అనుకుంటే పోలేదా? స్వామికి గోత్రం ఏమిటి, స్వామికి ఇంటి పేరేంటి? అలా కాదు. మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి స్వామితోటి సఖ్యభావం కూడా కావాలి. ఇప్పుడు ఎవరైనా సరే మీ పేరేం పేరు అని అడుగుతారు, ఏ ఊరు అని అడుగుతారు. ఊరు కొంచెం అడిగిన ఆయన ఊరు మీ ఊరు దగ్గరైందనుకోండి, మీరు ఎక్కడుంటారు అని అడుగుతారు. ఫలానా వీధిలో ఉంటారు, వీధి కూడా కొంచెం దగ్గర అవుతుంది అనుకోండి, మీ ఇంటి పేరు అని అడుగుతారు. ఎందుకంటే ఇంకా దగ్గర అవచ్చా. రైల్లో కలిసిన వాళ్ళవనండి, విమానంలో కలిసిన వాళ్ళవనండి, బస్సులో కలిసిన వాళ్ళవనండి. స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఏది ప్రారంభం, మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ అక్కడితో ఊరుకోరు. తమ పేరేం పేరు, తమరు ఏ ఊరిలో ఉంటారు, ఆ ఊరు మా ఊరు ఒకటే. ఆ సన్నిహితత్వం రావడానికి మనం ఇంటి పేర్లు, పేర్లు, నాన్న పేర్లు, గోత్రాలు ఇవన్నీ తెలుసుకుంటాం. ఇదంతా సన్నిహితత్వం పెంచుకుందుకి. అందుకే ఈ అష్టోత్తర శతనామ రచయిత శ్రీవారి తాలూకా ఇంటి పేరు కూడా పెట్టాడు. ఎందుకంటే స్వామి శరీరంతో కిందకి దిగి వచ్చిన నా స్వామివి కనుక ఇంకా నీకు దగ్గర అవ్వాలనుంది, అందుకని సాయి నీకు నమస్కారం, సాయి నీకు నమస్కారం 108 సార్లు అనుకునే కంటే ఎన్ని విభూతులు నీకున్నాయో, ఎన్ని రకాల రక్షణ నువ్వు ఇవ్వగలవో అవన్నీ తలుచుకుని ఇంకా ఇంకా ఇంకా దగ్గర అవుతాను స్వామి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అష్టోత్తర శతనామం చదివేటప్పుడు, స్వామివారి అష్టోత్తర శతనామం చదివేటప్పుడు సర్వసాధారణంగా పొద్దున్న పూజలో ఉదయం తీసుకునేటటువంటి అల్పాహారానికి కాలం అయిపోయేటప్పుడు గడగడ గడగడ 108 సార్లు చదువుతాం, తప్పులేదు, చదవడంలో తప్పులేదు. కాని ఎప్పుడైనా సరదాకేనాను ఈ నామాలు, అమ్మో రత్నాకర వంశోద్భవాయ నమః, అవును స్వామి రత్నాకర వంశంలో పుట్టావు, అందుకే మేము రత్నాకర కుల దీపిక అని భజన కూడా చేసుకుంటుంటాం జ్ఞాపకం పెట్టుకుందికి. అంతకంటేం లేదు. వారి ఇంటి పేరు ఏ ఇంటి పేరైనా వారు వారే, వారు భగవంతుడే, వారు పరమాత్మే. మనకి సన్నిహితత్వం పెంచుకుండ కోసం ఈ నామాన్ని నా స్వామి నాకెంతో దగ్గర. ఎంత దగ్గరంటే వారి గోత్రం నాకు తెలుసు, వారి ఇంటి పేరు నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు ఈశ్వరమ్మగారు అది నాకు తెలుసు. ఇవన్నీ ఎందుకంటే కీర్తించుకోవడం కోసం, తన్ని దగ్గరగా తెచ్చుకుందుకోసం. అంతేగాని మరో కారణం దీంట్లో లేదు. 29వ నామం ఓం శ్రీ సాయి సిద్ధి సాయి అభేద శక్త్యావతారాయ నమః. సిద్ధి సాయి అభేద శక్తి అవతారాయ నమః. ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను అర్థాలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు. సిద్ధిలో ఉన్న ఏ అవతారమైతే ఉండేదో అదే అవతారము పర్తిలో వచ్చింది అని అర్థం చెప్తుంటారు. దీంట్లో చాలా గొప్ప విశేషం ఏంటంటే సిద్ధిసాయికి పర్తిసాయికి మూలము ఒకటే, అందులో భేదం లేదు. సిద్ధిసాయి అభేద శక్తి అవతారాయ నమః. ఒక ఆది విరాట్ అయిన శక్తి ఏ శక్తి అయితే ఉందో, ఏ శక్తి వలనైతే నామరూపాలు తెచ్చుకుంటాడో అవతార పురుషుడు, ఆ అభేదమైన నామరహితమైన రూపరహితమైన పరమాత్మ ఏదైతే శక్తిగా వెలుగుతూ ఉంటుందో అదే పరమాత్మ. సిద్ధిలో పుట్టాడు, భక్తిలో పుట్టాడు, రెండింటికీ భేదం లేదు. ఇది ఈ నామం తాలూకా అంతరార్థం. సిద్ధి సాయి అభేద శక్తి అవతారాయ నమః. రెండు అవతారాలకి మూలము ఆది విరాట్టు ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి నామ రూప రహితమైన ఆ ప్రేమతత్వమే కారణము. కొందరి మీద ప్రేమతో సిద్ధిలో వచ్చారు, ఎంతో మంది ప్రేమతో పర్తిలో వచ్చారు, ఇంకెంతో మంది ప్రేమతో ప్రేమ అనేది పేరులోనే పెట్టుకుని వస్తానని కూడా మనకి శ్రీవారు చెప్పారు. 30వ నామం ఓం శ్రీ సాయి శంకరాయ నమః. స్వామికి ఈశ్వరుడికి సత్యానికి జగత్తుకి ఉన్న సంబంధం అంతా ప్రతి శివరాత్రి నాడు మనకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన స్వామి లింగోద్భవ కాలంలో శివలింగాన్ని తీసి భక్తులందరికీ చూపెట్టి ఏమి దాంట్లో అంతరార్థాన్ని ఇమిడ్చారంటే, శుభములిచ్చేటటువంటి శంకరుడు నేను సృష్టించిన ఈశ్వర లింగంలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ఈ మధ్యకాలంలో చాలాసార్లు మీ అందరిలోనూ ఉన్నాడు అని చెప్తున్నారు శ్రీవారు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ నామంలో మనందరికీ ఇమిడి ఉన్నటువంటి ఒక సూచన కూడా ఉంది. భక్తుడు కూడా అందరికీ శుభాన్ని కోరేటటువంటి ఆలోచనలు పెట్టుకుని అందరికీ శుభం చేయాలి, అందరికీ శుభం చేయాలి, ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా, ఆడా మొగ భేదం లేకుండా, జాతి మత భేదం లేకుండా, ఎక్కడ వీలైతే అక్కడ నేను శుభం చేయాలి స్వామి అని భక్తుడు అనుకుంటే, తను కూడా కొంచెం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని శంకరుడికి దగ్గరవుతాడు. శంకరాయ నమః అంటే నిత్యం శుభం ఇచ్చేవాడు శంకరుడు, నిత్యం 24 గంటలు శుభాన్ని చేకూర్చేవాడు శంకరుడు. ఆ శుభం ఏ కష్టమైనా పడి మీ అందరికీ ఆనందమిస్తాను, మీ అందరికీ శుభమిస్తాను అన్న స్వామి తాలూకా తత్వాన్ని ఏడాదికొకసారి చూపెట్టడానికి లింగోద్భవ కాలాన్ని మనసులో పెట్టుకున్నారు స్వామి. నీకోసం నేను కష్టపడ్డానికి వచ్చాను. మనందరికీ సర్వసాధారణంగా మనం సుఖపడుతున్నప్పుడు అవతలవాడితో సుఖం పంచుకోవడానికి సిద్ధపడతాం. అవతలవాడి సుఖం కోసం మనం కష్టపడం. అంటే సర్వసాధారణంగా చెప్తున్నాను, మన మానవ నైజం ఏంటంటే మనం కష్టపడిపోయి అవతల వాళ్ళకి సుఖం చేయాలనేటువంటి అంత తాపత్రయం ఉండదు. కాని స్వామి భక్తులలో చాలా మంది చూడండి, ముఖ్యంగా సేవాదళ్ళలో చూడండి, ఆ సేవాదళ్ళలో ఉండేవాళ్ళు వాళ్ళకి దర్శనం కూడా ఉందో లేదో తెలీదు, వాళ్ళకి ప్రసాదాలు అందుతున్నాయో లేదో తెలీదు, వాళ్ళకిచ్చిన బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ మన సుఖం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, మిగిలిన భక్తుల సుఖం కోసం వారు కష్టపడుతున్నారు. వారు కూడా శంకరులే. స్వామి ఒకసారి చెప్పారు, సేవకుడు కాంది నాయకుడు కాలేడు, కింకరుడు కాంది శంకరుడు కాలేదు అన్నారు. దాని అర్థం ఏంటంటే అందరికీ శుభం చేయాలి అని నిండుగా మనసు నిండుగా మనం తాపత్రయం పడి కష్టపడి కష్టాలు పడాలి. నేను అప్పుడప్పుడు మా విద్యార్థులకు చెప్పేవాడిని, యూనివర్సిటీలో పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులకు చెప్పేవాడిని, పూర్వకాలంలో కష్టపడండి అంటే చాలు, ఎందుకంటే చదువుకుందుకే వచ్చారు వాళ్ళు, చదువుకునేవారు కనుక కొంచెం కష్టపడండి బాబు అంటే సరిపోయేది. ఈ రోజుల్లో చాలా విపరీతమైనటువంటి అనేక రకాలుగా మనసుని ఆకట్టుకునేటువంటి ఆకర్షణలు ఎక్కువైపోయాయి కనుక నేను చదువుకునే పిల్లలకి మీరు టార్చర్ చేసుకు చదవాలంటాను, మీరు బాధపడి చదవాలంటాను. ఎందుకంటే అంత బాధపడితే గాని దాని మీద మనసు ఉండదు. మనసుని అటుపక్క ఇటుపక్క తిప్పేవి ఎన్నో రకరకాల ఆకర్షణలు వచ్చేసిన రోజులు ఇవి. అదేవిధంగా మనం ఈ రోజుల్లో ఎవరికన్నా ఏదన్నా మంచి చేయాలంటే ఎంతో కొంత త్యాగ బుద్ధి అలవాటు చేసుకోవాలి, ఎంతో కొంత మనం కష్టపడ్డ నేర్చుకోవాలి. స్వామి పెట్టిన సేవాదళ్ళ వారు నిజంగా శంకరుడు వారి తాలూకా ప్రతిరూపాలు అనిపిస్తుంది. ఎందుకు శంకరుడు తను కష్టపడి తను విభూతి చల్లుకుని తను బట్టలు ఎక్కువ కట్టుకోకుండా తను పాములన్నీ వేసుకుని తను విషాన్ని మింగేసి ఎన్ని కష్టాలు పడ్డాడో ఈశ్వరుడు మన కోసమని జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి దేవుడు ఎక్కడా లేడు. ఈశ్వరుడు, శివుడు, గరళకంఠుడు అంటాం, మన్ని రక్షించడం కోసం విషాన్ని కూడా మింగాడు, మనకి కనిపించి బాధ పెట్టకుండా పావును కూడా ధరించుకున్నాడు, మనకెక్కడ బట్టలుండవో అని బట్టలు తగ్గించుకున్నాడు. ఇన్ని బాధలు పడ్డ దేవుడు మనందరికీ శుభం చేస్తున్నాడు. అంటే శ్రీవారు ఈ నామంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు సుఖపడుతూ కొంచెం త్యాగం చేస్తావు మంచిదే తప్పులేదు, కాని అవసరమైతే నువ్వు కష్టపడి కూడా అవతల వాళ్లకి సుఖం కలగజేయాలి. నేను ఎంత కష్టపడతానో ఆ లింగోద్భవ కాలంలో చూడండి, మనం చాలాసార్లు చూస్తాం స్వామి పూర్వకాలంలో అయితే ఎంత కష్టపడిపోయేవారో, ఈ పెదిమీల కొసలి నుంచి రక్తం కూడా వచ్చేది ఒక్కొక్కప్పుడు. అంత కష్టం ఎందుకు పడుతున్నారు? మన ఆనందం కోసం శ్రీవారు కష్టపడుతున్నారు. ఓం శ్రీ సాయి శంకరాయ నమః. వారే శ్రీవారు, వారే పరబ్రహ్మ స్వరూపుడు, వారే ఈశ్వరుడు, వారే శివశక్తి స్వరూపుడు, అన్నీ వారే. కాని కొంచెం శివుడు తాలూకా తత్వం ఎక్కువ మనకి చూపెడుతూ ఉంటారు, అమ్మ తత్వం కూడా మనకి ఎక్కువ చూపెడుతూ ఉంటారు. ఈ రెండు స్వరూపాలు ఏకంగా ఉండి, ఇటు శివతత్వం అంటే మనకు శుభం ఇవ్వడం, అటు అమ్మతత్వం అంటే ప్రేమ వెదజల్లడం, ఈ రెండు మిళితమైనటువంటి ఆ స్వామికి నా నమస్కారాలు.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు రంగారెడ్డి జిల్లా సత్యసాయి సంస్థల వారు స్వామివారి దివ్య సన్నిధిలో జూలై 26, 2009 ప్రదర్శించిన నాటకం రాధాకృష్ణ వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణార విందములకు శతకోటి ప్రణామములు అర్పించుకుంటున్నది రంగారెడ్డి మాట. శ్రీకరులైన ఎవరి కనుసన్నలలో ప్రకృతి చరాచరములను సృష్టించి రక్షించి పోషించుచున్నదో, ఏ కారణము చేత జగత్తు విపరివర్తనము చెందుచున్నదో, అట్టి మూలకారణ తత్వమే తామైన శ్రీ సత్యసాయి విజేతకు జేజేలు తమ మహావతారం పట్ల ఆకర్షితులై రంగారెడ్డి జిల్లా భక్తులు తమ దివ్య దర్శన స్పర్శన సంభాషణలకై పరితపిస్తూ తమ పవిత్ర సన్నిధికి చేరియున్నారు. తమ దివ్య ఆశీస్సులను వర్షింపచేయండి ప్రభు.
2: స్వామి, 60వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 1985 సంవత్సరంలో మీ విద్యార్థులపై అపారమైనటువంటి కృపతో మీరే స్వయంగా నాటకం లిఖించి పాటలకు సంగీతాన్ని కూర్చి పాత్రధారులను ఎంపిక చేసి ఎన్నో శ్రమలు కోర్చి వారికి నటన నేర్పించి అపురూపంగా కమనీయంగా ప్రదర్శింపబడ్డటువంటి రాధాకృష్ణ నాట్య రూపకాన్ని ఈ ప్రపంచం ఏనాటికీ మరిచిపోలేదు ప్రభు. దాదాపు 25 సంవత్సరాల తరువాత అంతటి గొప్ప నాటకాన్ని మీ సమక్షంలో ప్రదర్శించేటువంటి అపూర్వ భాగ్యాన్ని రంగారెడ్డి భక్తులకు మీరు ఈనాడు ప్రసాదించారు తండ్రి. ఈ ఆశీర్వచనానికి రంగారెడ్డి మీకు ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోగలుగుతుంది? హృదయ పాత్రికలోన కొదలేక నిండించి ఆస్వాద యోగ్యముగా భక్తి మదరసము అర్పింతుము ఓ స్వామి అందుకోవయ్యా. ప్రేమ తైలము పోసి పెద్దగానిగ జోపి నీ మూల గీతమే జ్యోతిగా వెలిగించి అర్పింతు మోమేము అందుకోవయ్యా. నవ భక్తి భావ మనోజ్ఞ భవన వాసినిగా 1000 భావనలొక్క విరుదండగా గుర్చి అర్పింతు మౌమేము అందుకో తండ్రి.

0: అమ్మా రాధాదేవి, ఆహా, మన రేపల్ల వాసుల భాగ్యం ఏమందుమో కదా. మన పుణ్యము పండి పురుషోత్తముని కన్నుల పండుగగా చూచుకున్న అదృష్టము ఈనాటికి ప్రాప్తించినది.
1: ఆహా, మధురాపుర విహారి మన రేపల్లెకొచ్చుట, అబ్బా ఎంత భాగ్యము ఎంత భాగ్యము! అందరికిది సాధ్యమగునా?
2: గోపికల్లారా, రాకపోకలు లేని రాజచంద్రుడు వచ్చుటెక్కడికి పోవుటెక్కడికి? సర్వవ్యాపకుడు, సర్వాధారుడు, ప్రేమస్వరూపుడు అయిన ఆ గోపాల చక్రవర్తి మన వెంటనే, మన చింతనే, మనకంటనే ఉన్నాడని మనకు తెలియదా?
0: అమ్మా, ఆనాడు గోవర్ధన గిరినెత్తి రేపల్లెను కాపాడిన మహాపర్వదినము రేపే కదా తల్లి. గోపాలుడు గిరిజంతకు పోవు మార్గము ఇదే కాబోలు. అబ్బా, మన వీధి కూడా ఎంతకు నోచుకున్నదే.
3: అటులైనా మన వీధిని శుభ్రపరచి చక్కని రంగోలీని అమర్చి తోరణములతో శృంగారము చేతుము చెరి కృష్ణుని మృదుమధురమైన పాదములు మన ముగ్గులపై పెట్టెనా? అంతకన్నా వేరు భాగ్యమేమున్నది?
2: చెలులారా, కృష్ణుడు హృదయ విహారి. మానస వీధిలో అజ్ఞానమును మబ్బులేక నామజ్యోతులు వెలిగించి సద్భావములను ముగ్గులతో ఆనంద తోరణములతో ఆ గోపాలుని ఆహ్వానించిన అతనెంత సంతసమునందునో కదా.
1: అమ్మా రాధమ్మా, అందరికీ ఇంతటి సుందరభావములు సులభ సాధ్యములనుకుంటివా తల్లి? నీబోటివారు నూటికొక్కరో కోటికొక్కరో ఉందురు. మా స్థితికి ఇదియే ఆనందము. ఇక కాలహరణము చేయక కర్మాచరణమునకు నడుము కట్టుకుందాము. రండు.
4: తల్లి, ప్రభువులు రేపటి దినం రేపళ్ళకు వెళుతుంటిరని వినియుంటిని. తమరు కూడా దయచేయుచున్నారు కదా.
0: ఏమో, ఇంకనూ నిర్ణయించుకొనలేదు.
4: రుక్మిణి తల్లి కూడా వస్తారేమో. అబ్బా, చుక్కల మధ్య చనుడుండునట్లు ప్రభువుల ప్రక్కన అటూ ఇటూ మీరిరువురు రాణులుండి రేపల్లెలో ప్రవేశించినప్పుడు చూచిన కన్నులే కన్నులు.
0: చెలి, ఆ గొల్లపిల్ల ఇప్పుడు ఎక్కడ ఉన్నది నీకేమైనా తెలుసునే?
4: ఏ గొల్లపిల్ల తల్లి?
0: అదేనే, ధర.
4: ధర
0: ఇటు త్రిప్పి చదవవే.
4: ధర రాధ. ఆహా, ఆ పరమ భక్తురాలు తన పల్లెకు పరమాత్ముడు వచ్చుచున్నాడన్న వార్త విన్నా ఎచ్చటనున్నను రేపల్లెకు రాకుండునా తల్లి? సర్వకాల సర్వావస్థలయందు గోపాలుని ఆటలు పాటలు పాడుకునే ఆ సాధ్వి మణురాలు రేపు ఎంత ఆనందమొందునో కదా.
0: చాలు నీ వర్ణనలు, శృతిమించిపోచున్నవి.
4: తల్లి, ప్రభువులు వేం చేయుచున్నారు?
5: సత్య, రేపు రేపల్లెకు నీవు కూడా వచ్చుచున్నావు కదా. రుక్మిణి కూడా నాతో రేపల్లెకు వచ్చుటకు నన్ను అనుమతి కోరినది.
0: ఆహా, అందులకు మీరేమి చెప్పితిరో?
5: వచ్చుటకు ఎట్టి అభ్యంతరము ఉండదని చెప్పి తిని ఆ మాటలకు రుక్మిణి నన్ను ఎంతో కొనియాడినది.
0: మిమ్ములను మీ కరుణను కొనియాడిని వారు లోకంలో ఎవరున్నారు? చాలు చాలు మీ మాటలు. ఎప్పుడు చూసినా నన్ను చిన్నపరచుట, ఇతరులను నా ముందు కొనియాడుట మీకు పరిపాటి. మీ ప్రేమకు నోచుకోలేని నేను వచ్చి ప్రయోజనమేమి?
5: సత్య,
0: మీరైనా ఆనందముగా ఉండండి.
5: సత్య, తిండి ఎట్టిదో త్రేపు అట్టిది. నీ భావనే ఇన్ని భేదములకు మూల కారణము. సమత్వము లేని వారికి అన్నియూ సంశయములే. ఇష్టమున్నా ఎన్ని కష్టములైనను ఒచ్చుకుందరు, అయిష్టమైన ఎన్ని శుభములైనను అశుభములుగానే భావిద్దురు. ఇట్టివి లోకములో ఏనాటి నుండియో వచ్చు అంటు వ్యాధులు, జంట పక్షులు. సరి సరి, ఇక నేను వెళ్తాను.

0: బ్రహ్మపుత్ర నమస్కారము.
1: మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అమ్మా సత్యభామ, నేడు ఎందులకు విచారముగానున్నారు? రేపల్లెవారి ఆనందము గట్టుతిగి ప్రవహించుచుండగా మధురాపురి రాణివైన మీరింత చింతలో నుండుట నాకెంతయో వింతగానున్నది.
0: నారద, కృష్ణుని చర్యలు మీకు తెలియనివి కాదు కదా.
1: నాకేమిటి తల్లి, అతని చర్యలు లోకమునకే విదితము. ఒకరిని ఏడిపించుట ఇంకొకరిని నవ్వించుట ఇది అతని లీలా నాటకము గదా.
0: నారద, నాటకమునకు మాత్రము న్యాయం ఉండక్కర్లేదా? ప్రేమించి ప్రార్థించి శరణు చొచ్చిన వారిన ఏడిపించుట. నారద, ఇంతకీ మీరు ఎచ్చటి నుండి ఇప్పుడు వచ్చుచున్నారు?
1: నా రాకపోకలకు హద్దు ఒకటి ఉన్నదా తల్లి? ప్రస్తుతము రేపల్లె నుండే వచ్చుతున్నాను.
0: అచ్చటి విషయములు అడుగుటలో తమకేమీ అభ్యంతరము ఉండదు కదా.
1: అమ్మా, ఎట్టి గుణవంతులయ్యందైనను దోషములు వెతుకు దుర్మార్గులు లోకమునందు ప్రబలమై ఉన్నారు. నేడు రేపల్లెలో కృష్ణుని రాక కోరువారును కృష్ణుని రాక నిరాకరించువారును ఒక విషయములో మాత్రము ఒక మార్గమునకు వచ్చి రేపటి ఉత్సవ సందర్భమున కృష్ణుడు రేపల్లెలో ప్రవేశించునప్పుడు ఆనందోత్సవములో రాధ ప్రవేశించకూడదని నిర్ణయించారు.
0: నారద, ఇది ఎంత శ్లాఘనీయమైన విషయము.
1: తానొకటి తలంచిన దైవమొకటి తలంచు అన్న సూక్తి మీకర్థమగుటలేదు. పరమ సాధ్వీమణి అయిన సాక్షాత్ పరాశక్తి రూపిణి ఆ రాధ, అట్టి నిర్మల నిశ్చల నిస్వార్థ పరురాలిని నిష్కారణముగా బాధించుటకు భగవంతుడు అంగీకరించడు. రేపటి దినము కేవలము రేపల్లెవాసులకే కాక యావత్ భారతదేశానికే పరీక్షాఘట్టం, రాధామాతకు రక్షక పట్టం.
0: నారద, ఆమె భక్తి అంత శక్తిమంతమైన తన స్వస్థానమైన రేపల్లెవాసులే ఆమెనెందుకింత తూలనాడుదురు? దీనికి కారణమేమి?
1: హంసను చూచి కొంగలు పరిహసించునట్లా మంచివారిని చూసి దుష్టులు పరిహసింతురు.
0: నారద, వినికిడి చేత అట్లు విమర్శించి తినే కాని రాధ ఎందు నాకునూ ప్రేమ లేకపోలేదు.
1: కందిన తల లేకున్న కాళ్లు పట్టుకునుట. అమ్మా సత్యాదేవి, పవిత్రురాలైన రాధ కృష్ణుని ఆనంద స్వరూపం, అందువలననే ఆమెకు ఆహ్లాదిని అని మరియొక పేరు కలదు. కృష్ణుని పూర్వానంద స్వరూపమును ధరించి కృష్ణుని నుండి వేరైనది. కృష్ణుడు ఆనాటి నుండి నేటి వరకు తన ఆనందమును పొందుటకై ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. రాధలేని కృష్ణుడు, కృష్ణుడు లేని రాధ ఉండుటకు వీలు కాదు. నీవు కృష్ణుని అనుభవించకోరిన ఆ పవిత్రురాలనే ప్రార్థించవలెనమ్మా. ఇప్పటికే కాలాతీతమైనది, ఇక నేను వెళ్లిపోస్తాను. నారాయణ నారాయణ.
2: జోగన్న, ముందు నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, ఊరికి పిచ్చి బుద్ధులమని వచ్చిన దొరన పోదాం రా.
3: రామన్న, నీవేం చెప్పినా నా బుర్రకు ఎక్కకున్నదిరా. ఆమె పేరు చెప్పినా చెప్పలేని కోపం ఉట్టిపడుతుంది.
2: ఇది నీ పాప ఫలము. అదిగో ఆ మహాభక్తురాలు వచ్చుతున్నది, దారి తప్పి పక్కకు వెళదాం రా.
3: అరే రామన్న, ఆడదానికి వెరచి ప్రక్కకు వచ్చిన మగధీరుల లక్షణమట్రా. నా ప్రాణం పోయినా ప్రక్కకు రాను, ఆమె ప్రక్కకు పోని.
2: ఆమె నిన్ను నెట్టుకుని పోయే మూర్ఖురాలు కాదురా, మన మర్యాద మనం కాపాడుకోవాలి.
3: సరే, నాకేం చెడ్డ జరుగుతుందో చూస్తాను. ఆమె నెత్తిన ఉన్న కుండను ఒక వ్రేటుతో బద్దలు కొడతాను.
2: వినాశకాలే విపరీత బుద్ధి, నీ ఇష్టం, నేను అడతాను.

0: அப்பா, அம்மா, நான் செய்யி, நான் செய்யி, அம்மா, அப்பா, நான் செய்யி, அம்மா, ஐயோ, நான் செய்யி படுப்போயிந்துரா, அம்மா, அப்பா, நான் செய்யி படுப்போயிந்துரா, ஐயோ, ఈ మాయలాడు ఏదో చేసిందిరా.
1: ఒరే జగన్న, చెప్తే వినని చెడ్డ బుద్ధి గల వారికి ఇలాంటివే ప్రాప్తిస్తాయి. పాప బుద్ధి యొక్క ఫలప్రసాదమే ఇది.
0: అబ్బా, అమ్మా,
2: ఏమైనా జగన్న, ఏమైంది?
0: ఆ మాయలాడే మంత్రం వేసింది తాత.
3: ఏమే బగలాడి, నా కుమారుణ్ణి ఏం చేస్తువే?
0: అబ్బా,
3: నీకే పైకారం వచ్చింది.
0: అయ్యో,
3: నా కొడుకు చేయిపోయిందే. అయ్యో.

0: అయ్యా నారద ముని, మా పిల్లానికి కలిగిన బాధ ఆపండి స్వామి.
1: అమ్మా రాధ, ఏమీ అల్లరి, ఇందు నీవెందుకు చేరితివి?
2: స్వామి, నేను యమున నుండి నీరు తీసుకుని ఇంటికి వెళ్ళుచుంటిని. ఇంతలో కడవ పగిలిన శబ్దము, వెంటనే అయ్యో అను శబ్దము వింటిని. కన్నెత్తి చూడగా అతను బాధపడుట చూచితిని. ఇంతకన్నా నాకేమీ తెలియదు స్వామి.
1: ఓహో, ఇది ఆ సమాచారము. జోగన్న, దాచిపెట్టక జరిగినది జరిగినట్లు చెప్పు.
3: ఆమె దుత్తను నేనే బదులు కొట్టితిని స్వామి.
1: నాయన, భక్తి యొక్క మహత్తరమైన శక్తి లోకులు ఎరుగరు. భగవంతుని భాగవతులను అనేక రీతుల బాధింతురు, దూషింతురు. ఇది చాలా పాపము. ఈమె మహాభక్తురాలు. నిరంతరము కృష్ణనామముతో తిరుగుతున్నది ఈమె రక్తము. అది మహాశక్తిమంతమైనది. ఈమెను శరణుజొచ్చిన నీ బాధ నివారణాగును. పొమ్ము, ఆమె కాళ్లు పట్టుకునుము.
3: తల్లి, నన్ను క్షమింపుము, కరుణింపుము, నా అపరాధమును మన్నింపుము.
2: కృష్ణ, ఏమి నీ లీల? ఈ అల్పజ్ఞురాలికి ఇంతటి పట్టమా? క్షమించుటకు నేనెంతటి దానను? సర్వులను కుక్షియందుంచుకుని రక్షించు నీకు ఇది ఏపాటిది స్వామి? కృష్ణ, ఇతని బాధను త్వరగా తీర్చు.
3: ఆహా, ఆశ్చర్యం! నొప్పిపోయినది, బాగైనది. తల్లి, జగజ్జనని నీ భక్తి జగద్వ్యాప్తి కాగలదు.

0: ఈరోజు కృష్ణుడు మన ఊరికి వస్తున్నాడు. ఆ ఉత్సవంలో నువ్వు పాల్గొనడానికి వీల్లేదు.
1: అయ్యో, నా కృష్ణుని నన్ను చూడనివ్వరా? అనలారా, కనీసం నా నల్లనయ్యను ఒక్కసారైనా చూడనివ్వండి.
0: వీల్లేదు, ఇది అందరి నిర్ణయం. కృష్ణుడు వచ్చి వెళ్లేదాకా నీ ఇంట్లోనే పడుండు.
1: అయ్యో.

0: ఎక్కడిది రోదన?
1: నాదా, ఈ రోదన రాధదిగానున్నది.
0: ఇది రాధ పుట్టినిల్లే కదా?
2: కాదు ప్రభు, కాదు. రాధ ఈ వేపల్లిని వదిలి చాలా కాలం అయిపోయింది.
3: ఆ ఉన్మత్తురాలు ఇప్పుడు ఉన్నదో పోయిందో జాడ తెలియదు.
0: రుక్మిణి, కలి ప్రవేశం యొక్క చిన్నెలు వన్నెలు వన్నెలుగా తిరుగుచున్నది. ప్రజలు ప్రభువులనే మోసపరుస్తున్నారు, భక్తులు భగవంతుడినే వంచించుచున్నారు. కాకున్నా ఇది రాధదని స్పష్టంగా తెలియచున్నా కాదని ఈ ప్రజలు ఎంత అసత్యం వాడుతున్నారో చూడు. ప్రజలారా, పరమభక్తులను బాధపెట్టు ఈ పాపపు బుద్ధి మీకు ఏనాటికైనా కీడు చేయక తప్పదు.
1: బిడ్డలారా, రాధామాత సాక్షాత్ భూమాత. ఆమె భక్తిని ఎవరూ అర్థం చేసుకొనలేరు. తినక రుచి చెప్పు వారికి భగవంతుడు ఏనాటికీ చిక్కడు. రాధామాతలో ఎట్టి లోపమూ లేదు. ఆమె లోకమాత. ధారవలే ఆరాధన చేయుటే రాధ అను పదమునకు అర్థమని గుర్తుంచుకొనలేక ఆమెను అనేక విధములా తోలనాడిరి. అట్టి దూషణ భూషణ తిరస్కారములకు తిలోదకములు విడవండి.

0: రాధ, లెమ్ము, నీ అభీష్టమేమో కోరుకుము, తప్పక అనుగ్రహింతును.
1: కృష్ణ, నన్ను ఇంకనూ మాయలో త్రోయతలచితివా? నాకు లోకమున నీవు తప్ప అన్య పదార్థము లేదని నీకు తెలియదా? సర్వము నీ స్వరూపమే కదా. నీవు లేని స్థానము, నీవు కాని పదార్థము లోకమున నాకు ఎందునూ కానరాదు. వేటికి ఈ దేహము, ఈ ప్రాణము సహితము నీది. నేను కోరినదేమున్నది? నీవు తప్ప నాకు అన్యము అక్కరలేదు.
0: రాధ, నా స్వరూప స్వభావములు అందరికీ తెలియట సులభ సాధ్యము కాదు. నీబోటి కారణజన్ములు కొందరు లోకమున అవతరించి ధర్మ కర్మాచరణలను ఆచరించి తోటి మానవులకు ఆదర్శమూర్తులగుదురు. నేను నీకిచ్చునదేమున్నది రాధ? నన్ను నేనే నీకిచ్చుకొనుచున్నాను.

ఇప్పటిదాకా మీరు స్వామివారి దివ్య సమక్షంలో జూలై 26, 2009 రంగారెడ్డి జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం రాధాకృష్ణ విన్నారు.

అవతరించుట అంటలో అర్థమిదియే అనే ఇతివృత్తంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమ వాహినిలో ఈ సాయి అవతార అనుక్రమ వాహికలో విద్యావాహిని విలువల సౌందర్య లహరికల్ని వెల్లువెత్తించే కార్యక్రమం చూద్దాం. దానికన్నా ముందు భగవాన్ దివ్య ప్రయాణంలో 1971 నుండి 80 వరకు కొనసాగిన దశకంలో ముఖ్యమైన మైలురాళ్లను స్పృశిద్దాం. అనంతపురం మహిళా కళాశాల, బృందావనం క్యాంపస్ కళాశాలలకు పూర్వపు దశకంలోనే అంకురార్పణ జరిగినా అవి పూర్తి స్థాయిలో సమగ్రంగా రూపొందినది ఈ దశకంలోనే. అదేవిధంగా తొలిసారి వేసవి తరగతుల నిర్వహణ, పుట్టపర్తిలో ఈశ్వరాంబ ఉన్నత పాఠశాల ఆరంభం, శ్రీ సత్యసాయి స్వర్ణ జయంత్యుత్సవం, సర్వధర్మ ఐక్య స్థూపం, ఇలా ఎన్నో అత్యద్భుతమైన ఘట్టాలకు తెరలేచి తరతరాలకు తరగని నిధులందించింది ఈ దశకం. అలా సద్విద్యాబోధనాత్మకంగా, సచ్చీల నిర్మాణాత్మకంగా, సత్సంస్కార వ్యవసాయాత్మకంగా నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యా సంస్థలంటే విలువల వారిధి, అనేక మెళుకువల శరధి, సాయి శారదా సత్సాంగత్య సన్నిధి, భగవాన్ దివ్య సాంగత్యంలో మేళవించిన సద్విద్యా బోధనా తరంగాల సవ్వడిని ఇప్పుడు విందాం. ఆరంభం శ్రీ సత్యసాయి స్వర్ణ జయంత్యుత్సవం, సర్వధర్మ ఐక్య స్థూపం, ఇలా ఎన్నో అత్యద్భుతమైన ఘట్టాలకు తెరలేచి

0: దివ్య సాంగత్యంలో మేళవించిన సద్విద్యా బోధనా తరంగాల సవ్వడిని ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. నా పేరు చిన్నపల్లి పద్మావతమ్మ. నేను అనంతపురంలోని స్వామిచేత ప్రారంభించబడిన స్త్రీల కళాశాలలో 1974 నుండి అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నాను. రిటైర్ అయినా కూడా ఆ భాగ్యాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు స్వామి. స్వామి అవతార కార్యకలాపాలలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది స్వామి చేత ప్రారంభించబడిన అనంతపురంలోని స్త్రీల కళాశాల. ఆ కళాశాలను స్థాపించడం గురించి, స్థాపించేటప్పుడు జరిగిన సంఘటనల గురించి, విద్య పట్ల స్వామి దృక్పథం గురించి, వీటన్నింటి గురించి ఈరోజు చర్చించుకోవడానికి నాతో పాటు నా మిత్రులు, కళాశాల అధ్యాపకులు అయినటువంటి శ్రీమతి మాడుగుల ప్రఫుల్ల గారు, కుమారి ఎం గీతా బాలగారులు ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు స్వామి పద్యం ఒకటి చెప్పుకుందాం. పుడమికి సరిమధ్య పుట్టపర్తి అనంగా ఆత్మవిద్య ఇందే అవతరించి విశ్వ మానవ కోటి విజ్ఞానమందంగా విశ్వవిద్యాలయము ఎచట వెలసి శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెదజల్లడి విఘ్నులిచట వెలసి నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసిరిచట సత్యధర్మ ప్రేమ శాంతులు జగతికి చాటి చెప్పగ పూని సాయి ప్రభు సత్యసాయి సంపూర్ణ ప్రేమమూర్తి యగుచు పుట్టే మోదమలరా. ఈ పద్యం స్వామి అవతార తత్వాన్ని, లక్ష్యాన్ని తెలియజేస్తుంది. స్వామి విశ్వ మానవ కోటిని ఉద్ధరించి విఘ్నులుగా చేసి భక్తి మార్గంలో ప్రవేశపెట్టి ఆత్మవిద్యను అభ్యసింపచేసి వాళ్ళను తన మార్గంలోనికి లాక్కుని సత్యధర్మ శాంతి ప్రేమలతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకునేటట్లుగా చేయడం కోసం శ్రీ సత్యసాయి ప్రభువు పుట్టపర్తిలో ఉద్భవించారు అనేది ఈ పద్య సారాంశం. మనుషుల్ని తన పరిధిలోనికి లాక్కుని వాళ్లను సంస్కరించి శుద్ధిగావించి ధన్యుల్ని చేయాలంటే మరి స్వామి చేత జనులు ఆకర్షితులు కావాలి. అలా ప్రజల్ని ఆకర్షించడానికి స్వామి ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. చక్కెర చల్లితే తప్ప చీమలు దరిచేరవు. అందుకే స్వామి విద్యాలయాలు, వైద్యాలయాలు, నీటి ప్రాజెక్టులు, నారాయణ సేవలు అనే చక్కెర చల్లి మానవుల్ని తన దగ్గరకు రప్పించుకుని సంస్కరించి విఘ్నులుగా, భక్తులుగా, శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా తయారు చేసి తమ అవతార కార్యక్రమంలో భాగస్వాములు చేసుకున్నారు. అలా 1968లో స్వామి దాదాపు ఒక దశకం పాటు, అంటే ఒక 10 సంవత్సరాల పాటు విద్యాలయాలను స్థాపించి తమ అవతార లక్ష్యాన్ని విస్తరింపజేశారు. అంతకు పూర్వం స్వామి భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుని వాళ్లను సంస్కరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపజేయడం మాత్రం చేశారు. కానీ 1968లో విద్యాలయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పిల్లల మనసుల్లో భక్తి భావాలు నాటడం చాలా సులువు. ఆధ్యాత్మిక భావాలు కానీ, మానవీయ విలువలు కానీ వాళ్ల మనస్సుల్లో నాటడం బాగా సులువైనటువంటి పని. ఎందుకంటే వాళ్ల మన క్షేత్రం, మనస్సు అనేటటువంటి భూమి ప్రపంచ మాలిన్యాన్ని పూర్తిగా నింపుకుని ఎండిపోయి బీటలు పట్టి ఉండదు. వాళ్ల హృదయ క్షేత్రంలో మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు అనే విత్తనాల్ని నాటి, అలా నాటడం సులువు. ఆ నాటడం ద్వారా అవి తొందరగా నాటబడి మొలకెత్తి అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు, ఆ పిల్లలు సంపూర్ణమైన మానవులుగా, మానవీయ విలువలతో పరిపూర్ణ మానవులుగా తయారవుతారు. అందుకే స్వామి విద్యాలయాలను స్థాపించారు.

0: మరి విద్య విద్య మానవులకు ఏమందివ్వాలి, విద్య పట్ల స్వామి దృక్పథం ఏమిటి అనేటటువంటి విషయాన్ని శ్రీమతి ప్రఫుల్ల గారు ఇప్పుడు తెలియజెప్తారు.
1: సాయిరాం, విద్య కేవలం పొట్టకూటి కోసం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లైవ్లీహుడ్, ఇట్ ఈజ్ ఫర్ లైఫ్, హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ అనేది స్వామి ఉద్దేశం. జీవనోపాధి కోసం మాత్రమే కాదు విద్య, జీవన పరమావధిని కూడా తెలియజేయాలి అంటారు స్వామి. విద్య అనే పదంలో విత్ అంటే తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడం అని అర్థం. బహిర్ముఖమైన మనిషి దృష్టిని అంతర్ముఖం చేయడానికి సహకరించాలి విద్య. ఇది జరగాలి అంటే విద్య ద్వారా లౌకిక విద్యలే కాక, అంటే బిఏలు ఎంఏలు కాకుండా పరావిద్యను కూడా పిల్లలకు పరిచయం చేయాలి. మానవతా విలువల పట్ల, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావడానికి లౌకిక విద్యలతో పాటుగా సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్యాబోధన కూడా జరగాలి. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట అంటారు స్వామి. మంచి నడవడిక, మంచి బుద్ధి, కర్తవ్య పాలన, క్రమశిక్షణ, భక్తి, సత్యవాక్ పరిపాలన, ఇలాంటి లక్షణాలు నేర్పేదే విద్య అని స్వామి అభిప్రాయం. ఏమంటావు గీత?
2: అవును మేడం, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు నా చింది పుట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తమ స్వార్థం కోసం మాత్రమే చింతిస్తూ బ్రతికే ధోరణిని నేర్పే విద్యల వల్ల విద్యాలయాల వల్ల ఏమి లాభం? ఆధునిక విద్య పెరిగిన అవధి లేక ఆత్మతేజంపు క్షీణించి తరగిపోయి బ్రతుకు ఆడంబరము చేత భారమాయి నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అంటారు మన స్వామి. ఇలాంటి చదువులు కావాలంటే ఏ కళాశాలకైనా వెళ్లవచ్చు. అంతకంటే అతీతమైన విద్య కావాలంటే తాము స్థాపించిన కళాశాలకు రావాలని స్వామి అంటారు కదండి.
0: అవును, ఆధునికమైనటువంటి చదువుల్లో నైతిక విలువలు చేర్చే బాధ్యత పరిపాలకులదే అనేది స్వామి అభిప్రాయం. ఆ రోజుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో మంచి పదవిలో ఉన్నటువంటి శ్రీమతి మాధురిష అనే ఆవిడను ఉద్దేశిస్తూ స్వామి సభాముఖంగా ఇలా అంటారు. విద్యలందున నైతిక విలువ చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురిష అని. అంటే ఆధునిక విద్యల్లో నైతిక విలువల్ని, మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని చేర్చి పిల్లల చేత చదివింపజేయటం, ఆధునిక విద్యా విధానాన్ని మార్చడం అనేది పరిపాలకుల బాధ్యత అంటూ ఆమెను ప్రబోధించారు. ఆ మార్పుకు తాము మొట్టమొదట పూనుకుంటూ 1968లో స్వామి అనంతపురంలో స్త్రీల కళాశాలను స్థాపించారు.
2: మేడం, స్వామి మన మొట్టమొదట స్త్రీల కళాశాలనే స్థాపించడంలో వారి ఉద్దేశమేమి?
1: ఈ విషయం మరి మనం స్వామివారి మాటల్లోనే విందాం.
3: మన కళాశాల యొక్క విషయం లోపల ఈ తల్లులను సరైన లోపల వారిని అభివృద్ధిపరిచి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుకు, దేశం యొక్క అభివృద్ధికి, సుఖశాంతులకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలకు పూనుకోవటం అనేటువంటిది మన కళాశాల యొక్క ఆశయం. అయితే ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నాలతో ఈనాడు తెలవేగినటువంటి యొక్క అశాంతులు, అక్రమలు, అన్యాయము, అగత్యములు అనేటువంటి దాని రూపు మాపవచ్చునంటే తప్పక మాపవచ్చు. ఏమాత్రము సందేహం లేదు. కారణమేమనగా మనము మనస్ఫూర్తిగా క్రియారూపంలో మనము దీన్ని సందర్శింపజేసినప్పుడు ఎట్టి కార్యాలైనప్పుడు సులభంగా మనం సాధించవచ్చు. అయితే ఈ ఉదయపూర్వకంగా మనం చేస్తున్నామా లేక సాధారణమైన కోసం మనం ఆచరిస్తున్నామా అనేటువంటి దానికి తనకు తానే సాక్షి. మాతృప్రేమను ప్రజలు చెప్పాను అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యాక్షరంబు అని. అమ్మ అనేటువంటిది మనకు అన్ని అక్షరంలో అకారం ప్రారంభం. ఈ అకారంతో ప్రారంభమైనటువంటిది అంతిమ ఈ రెండు అకాలములు కూడా ఆధ్యాత్మికంగా వచ్చినటువంటి కాబట్టి అమ్మ పుట్టిన తక్కువనే మన ముఖములకు కనిపించేటువంటిది అమ్మ. అలాంటి అమరతత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఎంతైనా సార్థకం ఉంటుండాలి.
1: ఇవి స్వామివారి మాటలు. ఇక ఆనాడు స్వామి మాటల్ని ప్రత్యక్షంగా విని పుస్తక రూపంగా ముద్రింపచేసిన ఆనాటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హేమలత గారి మాటలను విందాం ఇప్పుడు.
4: త్వరలోనే ఈ కళాశాల స్వయం సంపూర్ణమై అన్ని సదుపాయములతో కూడి తన ప్రత్యేక స్థానమును నిలుపుకొనగలదు. నేను దీనిని మత ప్రచార నిమిత్తమో, ధన సంపాదన నిమిత్తమో, లేక ఖ్యాతి నిమిత్తమో స్థాపించుటలేదు. ఇవన్నీ క్షణికమైనవి. వేదములను గ్రహింపబడి, శాస్త్రములను వివరింపబడి, ఇతిహాసములందు చిత్రింపబడి, వ్యక్తికి సమాజానికి శ్రేయోదాయకమని సాధువులు, ఋషులు, ధర్మశాస్త్రవేత్తలు, నేతలచే నిర్ణయింపబడిన సత్య ధర్మ శాంతి ప్రేమను సనాతన ఆదర్శాలను జాతుల హృదయంలో ప్రతిష్ఠించుటకై నేను ఈ కళాశాలను నెలకొల్పినాను. దీన్ని స్వామి చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆశయంతో ఈ కళాశాలని పెట్టాను, ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి.
5: డిసిప్లిన్ గురించి చెప్తూ కొంత ఎన్నిసార్లు, ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు మరి వాళ్ళకి అంత కష్టం, ఒక్కొక్కసారి మనసుకి వాళ్ళకి అంత ఇష్టం ఉండేది కాదు డిసిప్లిన్ పెడితే. మరి నష్టేయో నియమం వినా అని చెప్తారు కదమ్మా, నియమం ఉండాలి జీవితంలో. నియమాలు లేకపోతే కట్టు తెగినటువంటి ఎరువులే ఎందుకు పనికిరాకుండా పోతారు అని చెప్పేవారు స్వామి. చక్కగా ఎంత అంటే ఎంత మధురంగా చెప్పేవారు. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఏమంత మనసు కష్టపెట్టుకునేవాళ్ళు కాదు. అదే కాకుండా వినయ విధేయతలు ఉండాలి, విద్య వినయం రావాలి అని కూడా చెప్పేవారు స్వామి.
2: నిజం కదా, మంచి తల్లుల్ని తయారు చేస్తే గృహం బాగుపడుతుంది, అంటే తరం బాగుపడుతుంది, అలా మొత్తం సమాజం బాగుపడుతుంది అని స్వామివారి ఉద్దేశం.
0: అసలు ఈ కాలేజీ స్థాపన వెనుక మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారి సంకల్పం కూడా ఉంది. స్వామి ఆఫ్రికా వెళ్లినటువంటి సమయంలో శ్రీమతి ఈశ్వరమ్మ గారు జాయ్ ఐస్ క్రీమ్ సొంతదారులైనటువంటి శ్రీ జావా గారి ఇంట్లో ముంబైలో కొన్నాళ్లు ఉన్నారట. ఆ సమయంలో జావా గారి కుమార్తెల యొక్క విద్యా బుద్ధులు చూసి, వాళ్ల ప్రవర్తన చూసి ముచ్చటపడి ఆడపిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుంది అనుకుని స్వామితో ఆమె చెప్పారు. ఈ విషయం జావా గారి అమ్మాయి కుమారి రాణి గారి మాటల్లోనే విందాం.
6: He had left Amma at our house in Bombay, and that time she saw we were five sisters and one brother. Then she realized that, you know, girls should be educated, and she decided that the Anandpur College had to come in. So the first thing she asked Swami at the airport, when Swami came back, she told him, I want a promise from you that girls should be educated. And we were all girls, only one boy. So she saw that, you know, all of us were being educated and all that, and it's a difference having education background. So she told Swami, we don't have any college here in our place, so the girls must be educated. Mm-hmm. So when Swami came, first promise he gave his mother that yes, I will put up a college in Anandpur, and he gave the job to my father to see for the land and everything. And then that's how the Anandpur College came.
0: Ishwaramma gari korika okate kaadu, aa rojullo Anantapuramlo government girls high school ki headmistress ga pani chesi tarvata DO ga retire aina kumari Lakshmi Devamma garu swami ki goppa bhakturalu. Aavada sabha mukhanga swami ni prarthincharu, swami Anantapuramlo aada pillalaku pratyekanga kalaashala ledu, okati erpaatu cheyandi ani. Ishwaramma gari korika, లక్ష్మీదేవమ్మ గారి ప్రార్థన, ఈ రెండు స్వామి సంకల్పానికి బాహిరంగా దోహదం చేశాయి అని చెప్పుకోవచ్చు.
1: మరి అప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించారు కళాశాలను?
0: ఇది స్వామి కాలేజీలో చాలా సంవత్సరాలు ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి తర్వాత దివంగతుడైన శ్రీమతి హేమలత మేడం గారి మాటల్లోనే ఉంది.
5: 68 జూలైలో స్వామి, అప్పుడు హై స్కూల్ ఉండేది, గర్ల్స్ హై స్కూల్ ఒక కాంపౌండ్ లో. ఆ కాంపౌండ్ లో ఉండే కొన్ని బిల్డింగ్స్, 3-4 క్లాస్ రూమ్స్ ఉండేవి. ఒక వరండా ఉండి ముందు 4 రూములు ఉండేవి వరుసగా. అదేమో క్లాసెస్ జరిగేవి. ఒక దాంట్లో పియూసీ ఆర్ట్స్, ఇంకో దాంట్లో పియూసీ సైన్స్, ఇంకా 3వది ఐ థింక్ 3 రూమ్స్ అనుకుంటా అక్కడ ఉండింది. ఆ దాంట్లోనేమో బీఏ క్లాసెస్, ఆ బీఏ లో 2 గ్రూప్స్ ఉండేవి అన్నట్టు. అందుకని పియూసీ ఆర్ట్స్ సైన్స్, ఆ రోజులో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళం, అది బిఏ మాత్రం ఉండేది. 68లో తర్వాత ఇంకొక చిన్న బిల్డింగ్ పక్కన ఉండేది ఒక చిన్న హాల్, అంతా గట్టిగా 100-120 మంది కూడా పట్టేవాళ్లు కాదు. అప్పుడుండే స్టూడెంట్స్ కి ఎట్లా చాలా ఇరుకిరుగ్గా సరిపోతూ ఉండేది. ప్రిన్సిపల్ రూమ్ ఒకటి ఉండేది, ఆఫీస్ రూమ్ ఒకటి ఉండేది, అంతే. ఆ 3 అవతల బిల్డింగ్ లో ఉండేది. ఇదే కాలేజ్ అప్పుడు చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు స్వామి. ఆ తర్వాత ఈ సైన్స్ స్టూడెంట్స్ కి ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు. 69కి అదే కాంపౌండ్ లోనే, కాంపౌండ్ విశాలంగానే ఉండేది, దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద 4 షెడ్స్ వేయించారు. అంటే ఒకే షెడ్ 4 సెక్షన్స్ గా చేసి ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐ థింక్ బయోలాజికల్ సైన్సెస్ రెండిటికి కలిపి ఒకే ల్యాబో ఏదో రెండో అది పెట్టారు. ఇంకొక క్లాస్ రూమ్ కూడా కట్టించారు లేదు అక్కడ పక్కనే. ఇలా టెంపరీ షెడ్స్ లో సర్దుకోండి, నేను తప్పకుండా కొత్త బిల్డింగ్, మంచి బిల్డింగ్ కట్టిస్తాను అనేవారు. నవంబర్ లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏ సైట్ సెలెక్ట్ చేయాలి అని చాలా ఈ ల్యాండ్స్ అన్ని చూశారు. చూసిన తర్వాత స్వామి ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్థలమే డిసైడ్ చేశారు. దూరమైనా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్లలకి. 71 దాకా స్వామి తరచుగా వచ్చి ఆ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అది ఎంత బాగా చేసేవారమ్మా. మమ్మల్ని ఆ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు దగ్గర పెట్టుకుని తీసుకెళ్లి విఐపీస్ అందరికి, మా లెక్చరర్లు మంచి వాళ్ళు, ఇట్లంతా చెప్పేవారు స్వామి పాప. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి మొత్తం మీద చాలా సూపర్విజన్ చేసేవారు. ఫ్లైట్లా కడుతున్నారు తొందరగా. ఇది కూడా చూడండి, 69 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 70లోనే మొదలు పెట్టారమ్మా. 1 ఇయర్ లో అయిపోయింది. ఆడిటోరియం, లైబ్రరీ, హాస్టల్ బిల్డింగ్, మెయిన్ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ ఇంతవరకు కట్టేశారు. అవి 71 సరే, అది ఇనాగరేషన్ జూలై 8 అయింది. ఇంతలోపల ఏం చేశారంటే ఈ పియూసీ కాకుండా ఇంటర్మీడియట్ పెట్టారు రైటింగ్. 70-71లో 71 లో కొత్త బిల్డింగ్స్ లోకి వచ్చాక ఈ తాత్కాలికమైన ల్యాబొరేటరీస్ కట్టారు షెడ్స్ అని చెప్పానే, అక్కడ ఉండేటువంటి టేబుల్స్ అవి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టేబుల్స్ అన్ని మార్పించి ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబొరేటరీస్ కట్టించేశారు స్వామి. అప్పుడంతా అప్పుడు కూడా చాలా తరచుగా వచ్చేవారు స్వామి కాలేజ్ కి, అన్ని సూపర్వైజ్ చేసుకునేవారు.
2: స్వామి ఎంత శ్రద్ధ తీసుకుని కట్టించారో కదా మన కాలేజీని. ఈ రోజు మనమంతా ఎంతో ఆనందంగా నిశ్చితంగా పనిచేసుకుంటున్నాం.
0: అవునమ్మా, స్వామి ఆడపిల్లలను చాలా అపురూపంగా అస్థారపరంగా చూసుకుంటారు. వాళ్ల రక్షణ భద్రతలను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. మనది ఆడపిల్లల కాలేజీ కదా, అది కట్టేటటువంటి సమయంలో స్వామి ఎంత బాధ్యతగా ప్రవర్తించారో, ఎంత చక్కటి మెలకువలు తీసుకున్నారో ఇవన్నీ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం.
4: చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి శంకరాపన చేశారు మా బిల్డింగ్స్ కి. అది ఎంత చక్కగా పిల్లలకి, ఆడపిల్లల మాన మర్యాదలు కాపాడడం స్వామికి చాలా ప్రధానం, అన్నిటికంటే ప్రధానం. కాబట్టి అక్కడ నుంచుని బయట కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచోమన్నారు మా భర్త గారిని. అంటే ఆయన ఎందుకు నుంచోమన్నారంటే ఆయన 6 అడుగుల పైన ఉంటారు ఎత్తు. ఆయన రోడ్డు మీద నుంచో వెళ్ళి అన్నారు, రోడ్డుకి మధ్యలో నుంచుని ఒక రాయి ఇచ్చి ఈ రాయి విసిరేయ అన్నారు. ఎవరి లేదు ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని. అది దానికి అవతల బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించారు. అంటేటా ఏదైనా స్ట్రైక్స్ అవి వచ్చి అల్లరి మూకలు ఏదన్నా రాళ్ల అవి రువ్వితే అది బిల్డింగ్ మీద కూడా పడకూడదు. అది ఎంత చక్కని ప్రణాళిక చూడండి. అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భగవత్ సంకల్పం అట్లాంటిది.
1: ఆ రోజుల్లో ఆ పనుల్లో పాలు పంచుకున్న వ్యక్తులంతా ఎంత అదృష్టవంతులో. అలాంటి వ్యక్తుల అనుభవాలు ఈనాడు మనం తెలుసుకునే వీలుందా?
0: ఆనాడు స్వామి కార్యాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులకు అదృష్టవంతులకు స్వామి ప్రేమ, ఆదరం, రక్షణ అన్ని లభించాయి. స్వామి అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అని. అలా స్వామి కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసి సేవలు చేసినటువంటి ఒక భక్తునికి స్వామి ఎలా అనుగ్రహాన్ని చూపించారో, ఆ అనుగ్రహాన్ని పొందిన, ఆ ఆనందాన్ని అనుభవించిన ఆ భక్తుడు శ్రీ నారాయణ రెడ్డి గారి మాటల్లోనే మనం విందాం.
7: అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు, బస్ లోనే వచ్చాను. దాని గురించి బస్సు ఉండేది ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గురించి ఆ పని చేసేవాళ్ళం. స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి కల్పిస్తాం, అక్కడ చాలా జరిగేది అన్నమాట. అది ఈ గారి ఓపెనింగ్ అండి అది. అప్పుడు వివేకర్ గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయనకి మన వీళ్ళు ఎస్కాటాలంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు, మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు. స్వామి పాప ముందు ఇదంతా మంగళవాద్యాలు వెళ్తుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియంలో పైన గద్దర్స్ కి రంగే చేశారు. ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది తెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి. ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా, పెద్ద నీట్గా ఉంది లేదా, అక్కడ హీటర్ పామేదే కదా. అలా చేస్తున్నాం, అది చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా ఉంది బాగా, అందుకని మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకున్నాం అన్నమాట. సరిగ్గా 11:30 అండి, ఆడా వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట. పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైస్ గా అడుగుతున్నాం అక్కడ, ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చినా అవి లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేస్తుందని అడిగింది మాట. అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభడుషు పడిదేస్తుంది మాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిదీ స్వామి మీదే అనమాట. పాపం చాలా సార్లు అన్నాను, నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికి నేను దాన్ని బాధపడతాను. అది 100 kgs బరువు అండి అది బస్తా ఒకటి. ఆ బస్తా అదే నేను నువ్వు డ్రైవర్ ఏదంటున్నాడు, ఆడు ఏమంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు. నేను బాబు నువ్వు నా టీవీ కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసి ఒక బస్తా వేసేసి నేను మోయకల్లా, దాన్ని లాక్కొచ్చి నా ఈట్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్తున్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 bastas లోపల వేస్తాను సార్, 100 kgs లోపల వేసేసా. ఆ స్వామి మీరే చేయాలి, ఆ బలం అంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే, నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 bastas వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నాను అనమాట. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాదనమస్కారం తీసుకోవాలన్నారు. నేనేమో పాదనమస్కారం తీసుకున్నాను సార్. పాదనమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంత అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టిపక్కలో ఉన్నారు, బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మతిపోయిందండి, నేను ప్రార్థనస్తాను స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, పవన్ ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిసే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తాన్నారు. ఇప్పుడు అనిపించింది మాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి, నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
2: రామనామము కంటే రామ కార్యం గొప్పది అంటారు కదా స్వామి. అలా స్వామి కార్యంలో పాల్గొంటే స్వామి స్వయంగా వచ్చి దర్శనం ఇస్తారు అన్న విషయం ఇక్కడ మనకు రుజువైంది.
0: దర్శనం ఇవ్వడమే కాదు, వాళ్ల జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలను, కడగండ్లను, ఆపదల్ని నివారించి కావలసినటువంటి రక్షణ అందిస్తారు స్వామి. తమ కార్యంలో పాలు పంచుకున్న వారికే కాదు, వాళ్ల కుటుంబానికి కూడా రక్షణ అందిస్తారు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో స్వామి కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి భక్తుల్లో ఒకరైన ప్రముఖ భక్తుడు శ్రీ ఇంద్రేశ్వర్ గారి మాటల్లోనే మనం విన్నాం.
8: ప్రశాంతి నుంచి స్వామి అనంతపూర్ కాలేజీ ఫౌండేషన్తో వ్యవస్థకు వెయ్యాలి, అక్కడ బయలుదేరుతామని చెప్పేసి అని అనౌన్స్మెంట్ చేశారు కస్తూరి గారి ద్వారా. అక్కడ ఉండేటువంటి ఒక సుమారు పాత భక్తులు స్వామి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుమారు ఒక 150 మంది బయలుదేరి అనంతపురం వెళ్ళాం. స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి ఫౌండేషన్ స్టోన్ అక్కడ వేశారు. ఎవరు ఫౌండేషన్ స్టోన్ వేసి స్వామి అవాడ ఈ అనంతపురంలో మహిళా కళాశాల అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కేవలం కూడా ఏదో ఉద్యోగాల కోసం కానీ లేదా ప్రాపంచిక దీనికి కాదు, స్త్రీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి అనేటువంటిది గమనించట్లేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి అనంతమైన శక్తి ఉంది, దాని సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది సమాజం తయారు చేసేదే వాళ్ళు. అంచేత అటువంటి విద్యాలయం ఇక్కడ స్థాపించదలుచుకున్నాను. ఇది ఎవరు తప్పించానంతా ఆదర్శంగా ఉంటుంది. ప్రపంచం అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా సరైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజుని స్వామి వారి దివ్యోపం చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆకాశం అంతా మేఘామృతం అయిపోయి పూర్తిగా కొండ వృష్టి బదలగొడుతుందా అన్నట్టుగా వర్షం అది సూచనలు వచ్చింది. కానీ స్వామి అన్నారంటే ఏం కాదని చెప్తారు, పెద్ద గాలి అది కూడా వచ్చింది. కానీ స్వామి దేవుడు ఏమిటంటే స్వామి జస్ట్ ఇలాగా ఉపన్యాసం చెబుతూ మా చేసే మంచి పని ప్రతిదానికి కూడా ప్రకృతి కూడా సహాయపడుతుంది, అంచేది ఏ మంచి పని ఎవరు చేసినప్పుడు కూడా భగవంతుడి సహాయం కూడా ఉండదని చెప్పాను. చెప్పిన తర్వాత చుక్క కూడా పడలేదు, వర్షం ఆగిపోయింది. తర్వాత అందరూ కూడా చక్కగా స్వీట్స్ అయి పంచిపెట్టారు స్వామి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న విషయం మనం చేయాలి. ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడు దగ్గరగా కూర్చున్నాను నేను స్వామికి, బాగా దగ్గరలో. స్వామి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు. అక్కడ నా వెంకే చూస్తున్నారు స్వామి. ఏమిటి ఇలా చూస్తున్నారు నా వెంకే, ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా పొరపాటు ఉందా అని చెప్పిన ఏదో మొదపడుతున్నాను లోపల. కానీ ఉపన్యాసం చెబుతున్నారు కానీ నా వెంకే చూస్తున్నారు. సరే ఏమన్నా నేను అప్పుడు ఆ రోజుల్లో స్వామి చూస్తే మనలో ఆత్మశోధన చేసుకునేవాడు, ఏమైనా పొరపాటు ఉందా, స్వామి నాకు అనుగ్రహంగా చూడట్లేదు, అది కోపంగా చూస్తున్నారు, ఇలాగా ఆ స్వామి వారి యొక్క సాహచర్యంలో కూడా మనలో ఉన్న తప్పులు మనం తెలుసుకోవడం తెలుసుకోవడం ప్రయత్నించడం వచ్చేది. ఇటువంటివి జరిగే రోజులు ఉండే భక్తులందరూ కూడా సరే నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నా కదా అనుకున్నాను. ఆశ్చర్యం అంటే అదే టైంలో అక్కడికి సుమారు 750 కిలోమీటర్లో వెస్ట్ గోదావరి మా గ్రామం ఉంది. పెద్ద తుఫాను గాలివాని వచ్చింది. అక్కడ మా పెద్దమ్మాయి ప్రాధికారిని ఇప్పుడు సత్సాయ సేవా సంస్థల్లో ఆ అమ్మాయి కూడా పనిచేస్తా ఉంది. చిన్న పాప అప్పటికి ఆ అమ్మాయికి 6 ఇయర్స్ ఏజ్. బయట ఆడుకుంటూ ఉంది అక్కడ గ్రామంలో మా ఇంటి దగ్గర, పెద్ద కాంపౌండ్ మా ఇంటిది అంతా కూడా. సరే గాలి వస్తుంది, తలుపులు కొట్టుకుంటున్నాయి, డ్యామేజ్ జరగకుండా అంటే తలుపులన్నీ వేసారు మా ఫాదరు మదర్ వాళ్ళని. ఈ అమ్మాయి ఏంటంటే బయట ఉండిపోయింది, చూసుకోలేదు వీళ్ళు. మా ఇంటి దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కొమ్మ సుమారు 1 అడుగు డయామీటర్ ఉంటుంది, అది పెద్ద కొమ్మ. అది గాలికి ఎగురొచ్చి మా అమ్మాయి కూర్చున్న చోట గుమ్మాలు అక్కడ చిన్న అరుగులు ఉన్నాయి, అరుమి కూర్చునిపోయింది అమ్మాయి. ఆ పెద్ద కొమ్మ వచ్చి అక్కడ పడి తగలకుండా దూరంగా అక్కడ ఆగిపోయింది అంతే, అలాగే తగలకుండా. సరే వీళ్ళంతా గాలి అని చూస్తే అలా లోపల కూర్చుని ఉంది అక్కడ. స్వామి రక్షించారు లేకపోతే మేము ఏం చెబుతాం వాళ్ళ నాన్నకి అనికే అనుకున్నారు. స్వామి నన్ను అదే లేకుండా చూడడం ఏంటంటే నేను రక్షణ చేస్తున్నాను సుమ్మా అని ఇప్పుడు నా భవిష్యత్తు అనేటువంటిది నా యోగక్షేమాలు చూసి ఆ విధంగా రక్షించారు. అంచేత అప్పుడు తర్వాత తెలుసుకున్నాను స్వామి విధంగా చూడడానికి ఇది కారణం అని చెప్పేశాను. తర్వాత మహిళా కాలేజీ కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ కాలేజీలో ఇక్కడ ఉండేటువంటి కొంతమందిని సేవాదళం అందరూ వెళ్లి అక్కడ సేవ చేయమన్నారు. భావరా సత్యనారాయణ గారు అంటే రమణ్ రావు గారి ఫాదర్. రమణ్ రావు గారు అంటే అందరికీ పరిచితమే. ఆయన ఆల్ ఇండియా సేవాదళ కన్వీనర్ చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఆయన స్వామిని ఐక్యమయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఫాదర్ ఇప్పుడు నేను చెప్పినట్టు భామరావు సత్యనారాయణ గారు, ఆయన ఇంజనీర్ రిటైర్డ్, ఆయన పంపించారు ఈ సేవకనేటువంటిది.
1: మేడం, మనం స్వామి పనులు చేసేటప్పుడు ఎంతో కష్టమైన పనులు కూడా చిటికెలో అయిపోతాయి, అది స్వామి అనుగ్రహమే కదా.
0: అవునమ్మా, స్వామి సంకల్పిస్తే చాలు అన్ని చిటికలో ఇలాగ జరిగిపోతాయి. కాని మనకు సేవ చేసుకునే అవకాశం కల్పించి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తారు స్వామి. ఈ విషయాన్ని ఆ రోజుల్లో కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి ప్రముఖ భక్తులు శ్రీ రమణరావు గారి మాటల్లోనూ, శ్రీ కృష్ణారావు గారి మాటల్లోనూ మనం విందాం.
9: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరా సత్యనారాయణ గారిని. ఆయన రిటైర్డ్ సూపరింట్ ఇంజనీర్, అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ది కన్స్ట్రక్షన్, వాజ్ ది కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు, ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంతే స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవాదళ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజనలా తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్లీ వనేవారు, ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరి వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొన్నాం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్ ఏంటంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకరు, షీజ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్. మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళలేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే, ఇదేం కాదు కాని 4 పాపులర్ స్వామికి కొన్న కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్, అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్, సెలెక్ట్ చేసి తాన్లు తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి, దట్స్ అబౌట్ సే అబౌట్ 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా, దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు, ఆ ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి, దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టారు. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి, గడపాలు తీసుకుని స్టోన్ సెవెన్ తీసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి, మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా చాలా రెగ్యుడ్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మీద సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా లేవ తీయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిశాలు పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యలేక రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేపు తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఏంటండి మధ్య మధ్య శాగ అయిపోయి, శాగ అయిపోతే సాగు చూసి ఏమైందంటే అప్పుడు మళ్లీ మేము మళ్లీ సాగదీసి మళ్లీ పెట్టడం, ఇవన్నీ జరిగాయి. అసలు మెరకల ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్నింగ్ గాలివాన్ టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టేటి అన్ని పోల్స్, క్లాత్, గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏమిటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏమిటి స్వామి సంకల్పం ఏమిటి. అప్పటికింకా స్వామి మిరకల్ గురించి అంత ప్రచారం లేదు. అంతే ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది, ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30 6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా షామ్యాన్ అది కట్టాలి కదా. మాకు నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి ఏం స్వామి స్వామి అని పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లావాదేదురు గానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి ఎయిట్ అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గుడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 అవర్స్ వాటి ఒరిజినల్ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి బాంకు ఎలా ఇచ్చారో అది మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్.
10: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ గారు రోమిల్ గారు నేను కైలాస్ ప్రసాద్ గారు అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం మరే నువ్వు పాడరా నువ్వు పాడరా నువ్వు పాడరా అంటాం. మళ్లీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడరా ఇట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మేము చేసిన సేవ చాలా తక్కువ స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్గా రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు అవన్నీ చేస్తున్నాం. 10 ఇంటికి స్వామి వెళ్లిపోయారండి. కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్లీ రాత్రి 12 ఇంటికి వచ్చారండి. అర్ధరాత్రి ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరి క్రౌడ్స్ వచ్చారు కదండి విలేజ్ క్రౌడ్స్. పాపం అంజలీదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలీదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలీదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామ్మను రా అని ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి ఎవరి రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదారులో విఎస్ఆర్ కే ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. రాజు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానందుడి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదారు వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంది ఇవంతా సేవలు చేశారు అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉంది కాదు ప్రక్రియ చేశారు అని మమ్మల్ని సభాముఖంగా అంతకన్నా ఇంకేం కావాలి మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో 1 గంట గడిపి కళాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి ఎలా వివిగిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు 11:12 వచ్చాడు 5 ఇంటికల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులంటే స్వామి ఆశీర్వదించారు. అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవాన్ ప్రసాదించినటువంటి అవకాశం. అది అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
1: ఇలా ఎంతమందో స్వామి భక్తులు, సేవకులు స్వామి సంకల్పం వెనుక పనిచేశారు. అలా చిన్నగా ప్రారంభమైన కాలేజీ అంచెలంచెలుగా ఎదిగింది. మన కాలేజీ నిర్మాణపు పనుల్లో, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్వామి ఎంత చురుకుగా తిరుగుతున్నారో, కాలేజీ కట్టే 10 నెలలు ఎంత అవిశ్రాంతంగా పనిచేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మనకు.
11: Where education is concerned, Swami took the first step in 1968. Interestingly, this step involved the establishment of a college for women in Anantapur, the town that is the headquarters of Anantapur district in which Puttaparthi is located. As always, Swami started small, in improvised premises, postponing the formal inauguration till the campus was ready with all the required facilities. The inauguration was done by none other than the then President of India, Mr. V. V. Giri. Speaking on that occasion, this is what Swami declared. India is being forged into a bhoga bhumi, the land of luxury, a land of skyscrapers, tinned food, air conditioning and television. Indians are being shaped into an imitative, insurgent and ill-disciplined mass. They are being transplanted on other soils and encouraged to grow without roots. This is an insult to the past and a dangerous defiance of history. It is a sacrilege on history of time and on the sole purpose of human existence. That is the reason why I have decided that this college be inaugurated on Guru Purnima Day as a reminder of the highest tradition in which the highest ideals of life were instilled by personal example and guidance by the Guru. The seed has been planted. It will sprout and spread, heavy with fruits, providing shade, security and sustenance to all. Way back then, Swami did not talk of a university, although it was very much a part of his master plan. Rather, the Anantapur College for Women was routinely affiliated to a neighboring university as the law required, while Baba focused on the more important task of molding the students and teachers. This he did with frequent visits to the campus, spending a lot of time with students and staff, and of course, giving them a lot of special advice, all related to character development. For Swami, the end of education was always character.
2: ఇలాంటి దివ్యమైన కళాశాలలో ఎంతో మంది మహనీయుల సేవాపరత్వంతో ప్రారంభించబడి ఎదిగిన కళాశాలలో పనిచేసే మనం చాలా అదృష్టవంతులం కదా?
0: అవునమ్మా, అదృష్టవంతులమే. కానీ ఆ అదృష్టాన్ని మనం ఆయన మాటల బాటలో నడిచి నిలబెట్టుకోవాలి. స్వామి తమ కాలేజీలో అధ్యాపకులు, విద్యార్థులు ఎలా ఉండాలని అపేక్షించారో ఆనాటి ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విన్నాం.
4: చిత్తమును మెత్తపరచని, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాక్యం. చిత్తమును మెత్తపరచని, హృదయమును శుద్ధిపరచని, మనస్సును మధురముగా చేయని, పనులలో సహనము చూపని చదువులు కొట్ట చదువులు. ఇంకా ఈ స్త్రీలు ఈ రోజుల్లో మోడర్న్ ఫ్యాషన్స్ తో పిచ్చిగా తయారవుతున్నటువంటి విషయాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఇప్పుడో ఒకళ్ళిద్దరు పిల్లలేదో ఐ థింక్ తల విరబోసుకుని ఉన్నాడని స్వామి చూచారు. ఒక టీచర్, వాళ్ళు పాపం కేరళ వాళ్ళు, అందుకే వాళ్ళ అలవాటుతో కొంత ఏదో ఆలోచన వస్తే స్వామి నాకు ఉత్తరం రాశారు. వాళ్ళకి చెప్పు హేమలతమ్మ అని చక్కగా సంబోధిస్తూ రాసేవారు. అందుకో ఆశీర్వాదములు అని. విద్యా విహీనుల కంటే హీనంగా సరస్వతికే అప్రతిష్టలు తెచ్చిన వారు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అంటారు స్వామి. ఎంత అంటే పిల్లలు అసలు ఆ విధంగా వాళ్ళకి చెప్పు చెప్పు అని మొదటి నుంచి అట్లా లెటర్స్ రాసేవారు పాప. సహనము శాంతము ప్రేమ లేని చదువులు దానవ విద్యలు అంటారు, ఒకసారి రాక్షస విద్యలు. ఏ విధంగా చక్కగా రాసేవారమ్మా. ఉపాధ్యాయులు గౌరవనీతిగా నడుచుకోవాలి అని రాస్తూ వారి డ్రెస్, చూపు, నవ్వులు చాలా గౌరవ రీతిగా ఉంటే పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు. వారంలోనే అట్టివి లేకున్నా మన పిల్లలకు మనం ఏం చెప్పగలము? స్వామి మాటలు ఇవి. మన కాలేజీలో విద్యతో పాటు కొంత భక్తి, గౌరవాలు, సంస్కార సంప్రదాయములు ఉండిననే మన కాలేజీలో ఉండుటకు అర్హులు. అంత ఒకసారి స్వామి చెప్పారు, అలా ఇష్టం లేకపోతే మీకు వెళ్లిపోండి, ఉండవద్దు అని చెప్పేశారు. స్త్రీ వికారపు వేషములతో ఉండుట విద్యా విధానం అని తలంచుట ఇంతకంటే వివేకం వేరొకటి లేదు, అది స్వామి చెప్పిన మాట. ఇక్కడ పిల్లలు కూడాను కొందరు తలలు విరియబోసుకుని రాక్షసులవలే లేక పిశాచులవలే సంచరించటం పట్టదు అంటే ఎంత గౌరవమో స్వామి. నిజంగా స్త్రీ యొక్క మానం కాపాడాలని తహతలాడిపోయేవారు.
1: ఈ మాటలు వింటుంటే మనపైన, మన విద్యార్థుల పైన ఎంత గురుతరమైన బాధ్యత ఉందో కదా అని అనిపిస్తోంది. స్వామి బోధలకు అనుగుణంగా నడుచుకునేలా ఆశీర్వదించమని స్వామినే ప్రార్థిద్దాం.
0: మన ఆయన్నే ప్రార్థించాలి. ప్రార్థించే ముందర ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కాలేజీ భవనం గుండ్రంగా వర్తులాకారంలో ఉంటుంది కదా, కాలేజీ బిల్డింగ్ కి అంటే గుండ్రటి ఆ వర్తులాకారపు భవనానికి ముందర ముఖద్వారం చాలా పెద్దదిగా ఉంటుంది. బిల్డింగ్ అంతా గుండ్రంగా ఉంటుంది, పైన ఊర్ధ్వముఖంగా కమలాలు కనిపిస్తాయి. సాధారణంగా బిల్డింగులన్నీ దీర్ఘ చతురస్రాకారంలో, వరండాలన్నీ బయట వైపుకు ఉంటాయి. కానీ మన బిల్డింగ్ లో మాత్రం గుండ్రంగా బిల్డింగ్ ఉంటూ రూములు, రూములు నానుకొని వరండాలు అన్ని లోపలికి ఉంటాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఊహ కలుగుతుంది. ఆ ఊహ కూడా స్వామి యొక్క బోధనలను ఆధారం చేసుకుని పుట్టినటువంటిది. ఈ బిల్డింగ్ ను మన మనస్సుతో పోల్చుకుందాం. ఒకసారి మనం మన మనస్సులోకి, మనస్సు ద్వారం గుండా భగవంతుని లోనికి ఆహ్వానించి బహిర్ముఖత్వాన్ని వదిలి అంతర్ముఖత్వాన్ని అభివృద్ధి చేసుకుంటే, అంటే ప్రాపంచికమైన లక్షణాలను వదిలి అంతర్ముఖం గావించుకుంటే, మన హృదయ కమలం పైన ఎంతో ఎత్తుకు ఎదిగి ఊర్ధ్వముఖమై భగవంతునికి అభిముఖమవుతుంది అన్న విషయాన్ని ఈ బిల్డింగ్ సూచిస్తోందేమో అని అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ నీరు ఈ రకంగా వర్తులాకారంలో స్వామి కట్టడం వెనుక స్వామికి ఈ ఉద్దేశం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఇది ఏమైనా ఈ కాలేజీ బిల్డింగ్, ఈ కాలేజీ భవనం స్వామి మనకు ప్రసాదించిన ఒక కోవెల. ఈ కోవెలలో, ఈ కోవెల వల్ల బ్రతుకుతున్నటువంటి మనం ఆ కోవెలకు ఒక నమస్కారాన్ని సమర్పిద్దాం. ఆ కోవెలను మనకు ప్రసాదించినటువంటి సాయి భగవాను ప్రార్థిస్తూ మన అవయవాలకు, శరీరానికి ఒక ప్రబోధ చేస్తాం. అవయవములార, స్వామి విశ్వాత్మ సేవ దొరకునది కాదు, సేవింపు తొందరపడి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునవలే, ఆయు ఉన్నప్పుడే సేవ చేయవలే అంటూ మన శరీరాన్ని, మనస్సుని ప్రబోధిస్తూ స్వామి మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవ చేస్తూ ఉంటే మన ఆత్మలను ఉద్ధరించి తనలో లీనం చేసుకుంటారు ఆ సాయి పరమాత్మ. ఓం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి 10వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల శీర్షికకు సాదరమైన స్వాగతం. ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం సద్విద్య చదివించి శాంతిని బోధించి. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, స్వామితో తమ అనుభూతిని, స్వామి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలను మనతో పంచుకోవడానికి ప్రొఫెసర్ శివశంకర్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం సార్.
1: సాయిరాం.
0: ఈనాడు స్వామి విద్యా విధానం ఏ విధంగా ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలతో కూడిన విద్యార్థులను అందించి ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా మలుస్తోందో, ఆ విద్యా విధానంలో ఉండేటటువంటి చక్కని అంశాలు, స్వామి పడినటువంటి ఆ శ్రమ, ఈ విషయాలు మనం చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా 1968 సంవత్సరంలో స్వామి కళాశాలలను ప్రారంభించారు. మొట్టమొదట అనంతపురం కళాశాలను ప్రారంభించిన తర్వాత
1: మహిళలకు,
0: ఆ తర్వాత 1969 సంవత్సరంలో సార్, మీకు తెలిసినట్టుగా బృందావన్ క్యాంపస్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గా ప్రారంభించారు. సార్, మీరు ఆ కళాశాలలో చిన్ననాటి నుంచి, అంటే పీయూసీ లెవెల్ నుంచి అక్కడ చదువుకుంటూ ఇప్పటి వరకు, మొన్న మొన్ననే మీరు పదవీ విరమణ చేశారు, సామంటారు రిటైర్ కాదు రీటైర్ అవ్వమంటారు. సో మీరు ఈ విలువైనటువంటి అనుభవాలను, స్వామి విద్యా విధానంలో మీరు నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలను మా అందరితో పంచుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది సార్.
1: మా అదృష్టం మనందరి స్వామి ప్రసాదించింది, తప్పకుండా నాకు తెలిసినవి తెలియపరుస్తాను
0: సార్. ఈ విద్యా విధానంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటో మీరు ఒక్కసారి మాకు తెలుపుతారా సార్?
1: స్వామి విద్యా విధానం చాలా ముఖ్యమైనది. స్వామి అవతార కార్యక్రమంలోదే అది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఎందుకంటే స్వామి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వామి వచ్చారు. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ఆ బృహత్ కార్యక్రమంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఎందుకంటే స్వామి గురుకుల శిక్షణ మనకు అందించారు. ఈ గురుకులం పాతకాలపు నాటి గురుకులం కాదు, నవీన భారతదేశానికి, నవీన ప్రపంచానికి అనుగుణంగా ఉండే గురుకులాన్ని, నవీన గురుకులాన్ని స్వామి మనందరికీ ఇచ్చారు. గురుకులంలో స్టూడెంట్స్, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఒకే ఒకచోటే నివసించేవారు. అదేవిధంగా స్వామి ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ గా పెట్టారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా దేశకాలస్ అనేది లేదు. అందరూ కూడా హాస్టల్లో ఉండి అందరూ కూడా ఒకే రొటీన్ లో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది. హాస్టల్లో ఉంటే టీచర్స్ కూడా అందరూ కూడా చాలా దగ్గరగా ఉండి అన్నీ చూసుకుంటూ, వాళ్ళకి ఏది కావాలో అది చూసుకుంటూ వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే గురుకులం యొక్క అట్మాస్ఫియర్ స్వామి తీసుకొచ్చారు. సో ఈ విద్యా విధానం అనేది, స్వామి విద్యా విధానం చాలా చాలా స్పెషల్ విద్యా విధానం అని చెప్పి నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
0: సార్, మరి అసలు స్వామి విద్యా సంస్థలు ఎందుకు స్థాపించారు అనేటటువంటి ఒక ప్రశ్న మనం ఆలోచించి చూస్తే, దానిపైన మొట్టమొదటి బ్యాచ్ పిల్లలకి, అంటే అనంతపురంలో మహిళలకి స్థాపించారు. ఆ తర్వాత బాయ్స్ క్యాంపస్ ని స్వామి బృందావన్ లో 1969 స్టార్ట్ చేశారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కింద. మరి ఆనాటి విద్యార్థులు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కి అప్పుడు రేకుల షెడ్ కింద క్లాసులు అవ్వడం, అక్కడ దగ్గరలోనే ఉండే ఒక కార్ షెడ్ లో విద్యార్థులందరూ సర్దుకుని ఒక హాస్టల్ అట్మాస్ఫియర్ ని తయారు చేసుకుని అక్కడ ఉండటం, అడ్జస్ట్మెంట్ తో ఉండటము అప్పటి రోజుల్లో ఆ వైట్ ఫీల్డ్ ఏరియాలో. మరి స్వామి ఎందుకు స్థాపించారు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ మీకు బాగా పరిచయస్తున్నారు,
1: మా సూపర్ సీనియర్.
0: సో ఆయన స్వామి ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ డిస్కోర్స్ లో ఏ విషయాలు చెప్పారు, విద్యార్థుల నుంచి స్వామి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశాలు మనం ఆయన ద్వారా తెలుసుకుందాం సార్.
2: పిల్లలందరూ చేరిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత స్వామి మొదటి ఉపన్యాసం అరేంజ్ చేశారు. స్వామి వచ్చి గురువారం, ఫస్ట్ గురువారం మీకు అందరితో మాట్లాడతారని నాకు బాగా గుర్తు 2-3 వాక్యాలు. ఎందుకంటే ఆ వాక్యాల మీదే చాలా స్వామి చాలా చెప్పారు. గుణం ప్రధానం. చాలా కాలేజీలు ఉన్నాయి, మనకి ఎక్కడ చూసినా కాలేజీ ఉంది. మళ్ళా నేను ఎందుకు కాలేజీ మొదలుపెట్టాను, ఒక అందరికీ కూడా ఒక ఆదర్శంగా మిమ్మల్ని తయారు చేసి భవిష్యత్తులో అందరికీ ఆదర్శం నిరూపించాలని నేను ఇది కాలేజీ మొదలుపెట్టాను. నాకు చదువులు ముఖ్యం కాదు, గుణం ప్రధానం. ఆయన కూడా ఆ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ నాకు కావలసింది అదే.
0: రెడ్డి సార్ చెప్పినట్టుగా స్వామి విద్యా సంస్థలు స్థాపించింది కేవలం విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, గుణాలు ప్రధానం, నాకు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని స్వామి చెప్తున్నారు సార్. అంటే కేవలం గుణాలు సంపాదించడానికి మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమా అని అనిపిస్తుంది.
1: కాదు కాదు, స్వామి గుణాలు ప్రధానం అంటారు, కానీ స్వామి యొక్క అజెండా ఇంకా దానికన్నా ఉన్నతమైనది. గుణాలతో మొదలుపెట్టి గుణాతీతమైన ఆ భగవత్తత్వాన్ని తెలుసుకోవటం అనేది పిల్లలందరికీ, అసలు స్వామి వచ్చిన అవతార ప్రకటనే, అవతారం వచ్చింది దానికోసమే కదా. సో నాకు ఇక్కడ ఒక మంచి ఒక విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తోంది. ఈ విద్యార్థి చెన్నైకి సంబంధించిన వాడు, అక్కడ చదువుతున్నప్పుడు బాల వికాస్ లో ఉన్నాడు. స్వామి యొక్క బోధనల వలన అట్రాక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా స్వామి ఫోల్డ్ లో వచ్చారు. సో పుట్టపర్తి వచ్చినప్పుడల్లా స్వామి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవటం చూశాడు. చూసి నేను కూడా స్టూడెంట్ కావాలి అన్న తీవ్ర ఆకాంక్ష పెంపొందించుకున్నాడు. ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసే టైంలో ఆ యొక్క కోరిక ఇంకా బలపడింది. ఎందుకంటే బాల వికాస్ లో నేర్చుకున్నవి బయట కనబడేది ఎంత వ్యత్యాసం వెంటనే తెలుసుకోగలిగాడు. అది ఇంకా ఎక్కువగా బోధిస్తారు సత్యసాయి కళాశాలలో అని చెప్పేసి తెలిసిన తర్వాత స్వామి విద్యార్థిగా కావాలని చెప్పి చాలా తపన పడ్డాడు. స్వామి ప్రార్థించాడు. ఫార్చునేట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి అప్లై చేసి ఎంబీఏలో సీట్ స్వామి ఇచ్చారు. బాగా తపనతో వచ్చాడు కాబట్టి ఇక్కడ స్వామి చెప్పేవన్నీ కూడా వాడు ఇంప్లిమెంట్ చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. స్వామి చెప్పే ప్రతిదీ కూడా, ద డైలీ రొటీన్ కానీ, లేకపోతే చదువులో ముందంజ ఉండటం కానీ, స్పోర్ట్స్ లో ముందంజ ఉండటం కానీ, లేకపోతే ఈ ఆధ్యాత్మిక భజన్స్, తర్వాత డ్రామాస్, వీటన్నిటిలో కూడా రాణించి స్వామి యొక్క దృష్టికి వచ్చాడు. స్వామి కూడా చాలా ఆనందపడ్డాడు, వీటితో ఎంతో ప్రేమను కురిపించాడు. 2 ఇయర్సే కదా ఎంబీఏ. ఎంబీఏ అయిన తర్వాత ఇంకా వెళ్లిపోవాల్సి వచ్చింది. స్వామి అప్పుడు పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో డైరెక్ట్ గా ఫిజికల్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవారు. ఇతనికి వచ్చినప్పుడు, స్వామి నేను మీ పాదాల దగ్గరే ఉండాలి, జీవితం అంతా ఇక్కడే ఉంటాను స్వామి, ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. లేదు బంగారు, నువ్వు వెళ్లి బయటకు వెళ్లి నీ తల్లిదండ్రులని సర్వ్ చెయ్యి అని చెప్పి అన్నారు. లేదు స్వామి, మీరే నా తల్లి తండ్రి, మా తల్లిదండ్రులు కూడా మీ దగ్గర ఉండటం అనేది దానికి ఒప్పుకుంటారు అని చెప్పన్నారు. నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అన్నారు. స్వామి, మీరు చెప్పేవి నాకు తోచినంత వరకు, నాకు నాకు తెలిసినంత వరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను అని చెప్పి ధైర్యంగా జవాబిచ్చాడు. స్వామికి బాగా ఆనందం అయింది. ఏం నేర్చుకున్నావురా, ఏం గుణాలు నేర్చుకున్నావురా అన్నారు. స్వామి, మీరు చెప్పే, నేను సత్యాన్ని మాట్లాడతాను, మీరు చెప్పి మీకు మీ. లేదు బంగారు, నువ్వు వెళ్లి బయటకు వెళ్లి నీ తల్లిదండ్రులని సర్వ్ చెయ్యి అని చెప్పన్నారు. లేదు స్వామి, మీరే

0: మీరు చెప్పి నేను సత్యాన్ని మాట్లాడతాను. మీరు చెప్పి మీకు మీకు ఇష్టమైన ఆ విలువలు నాకు తోచినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్వామి అంటే స్వామి ఇంకా ఆనందపడ్డారు. కానీ బంగారు, నువ్వు గుణాలు నేర్చుకున్నావు, చాలా మంచిది, అదే నిజమైన విద్య. కానీ ఇది మాత్రం సరిపోదు. గుణాతీతమైన నా స్వరూపాన్ని దర్శించాలి అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నవి, ఇక్కడ కాలేజీ విద్యార్థిగా నువ్వు నేర్చుకున్న ఈ థియరీ నీకు కొంచెం ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించావు, కానీ ఇది నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసి అందరి చేత గుణవంతుణ్ణి అనిపించుకొని అప్పుడు నా గుణాతీతమైన నిజమైన ఆనందాన్ని పొందుతావు. అందువల్ల వెళ్లి నీ పేరెంట్స్ ని సర్వ్ చేసి వస్తూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి అసలు రహస్యం కూడా స్వామి సున్నితంగా స్వామి ఆ బాబుకి చెప్పారు. అంటే గుణాలు పెంపొందించేది సద్విద్య, కరెక్టే. అది అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. కానీ స్వామి యొక్క ఉద్దేశం గుణాలని అధిగమించి గుణాతీతమైన ఆ భగవత్ స్వరూపాన్ని మనం అందరం పొందటం అనేది నిజమైన సంకల్పం, ఆ నిజమైన యొక్క విద్యా విధానం యొక్క రహస్యం అని చెప్పి స్వామి తెలిపారు.
1: అందుకే చక్కగా స్వామి చెప్తారు, ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం. మనం ఏదైతే నేర్చుకుంటే ఇంకేవి నేర్చుకోవలసిన అవసరం ఉండదో ఆ విద్యను మనం నేర్చుకోవాలి. అది నేర్పించడానికి నేను వచ్చానని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు. అందుకే ఇక్కడ మనం సద్విద్య చదివించి శాంతిని బోధించి అంటే సత్ విద్య, భగవంతుని వైపుకు మనల్ని ఏదైతే తీసుకుని వెళ్తుందో ఆ విద్య మనం నేర్చుకోవాలి, అది నేర్పిస్తున్నారు స్వామి మనకి. చాలా చక్కగా ఉంది సార్. సార్, ఇక్కడ మనకి ఒక సామ్యం కనిపిస్తుంది సార్. విద్యార్థులు లేత వయసులో స్వామి దగ్గరికి వస్తారు, స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవుతారు. మరి వచ్చినప్పుడు ఆ ఫర్టైల్ గ్రౌండ్ మీద స్వామి ఏ విధంగా సాగు చేసి ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సార్.
0: అది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. ఎందుకంటే ఏ విధంగా తోటమాలి, ద గార్డెనర్, తోటని పెంపొందించాలన్నప్పుడు ముందర భూమిని చదును చేస్తాడు, మంచి విత్తనాలు ఏరుకుంటాడు, తర్వాత దానికి నాటిన తర్వాత నీళ్లు పోస్తాడు, దానికి ఎరువు వేస్తాడు, చాలా చాలా కేర్ఫుల్ గా దాన్ని పెంపొందిస్తాడు. అప్పుడే బ్యూటిఫుల్ గార్డెన్ వచ్చి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ డివైన్ తోటమాలి, డివైన్ గార్డెనర్ స్వామి ఈ విద్యా సంస్థల్ని స్థాపించి వాటిని మొదటి నుంచి కూడా ఏ విధంగా సాగించాలో, ఏ విధంగా సద్విద్యని విద్యార్థులకు బోధించాలో అది చేయటం 1976 ఆన్వర్డ్స్ నేను చూడటానికి అవకాశం దొరికింది. అది స్వామి ఇచ్చిన సదవకాశం నాకు, నేను చూశాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఏ విధంగా తోటమాలి చాలా శ్రద్ధ తీసుకొని మంచి తోటని డెవలప్ చేస్తారు, అదేవిధంగా స్వామి ప్రతి చిన్న విషయం, విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, బిల్డింగ్స్ కానీ లేకపోతే దానిలో ఎక్విప్మెంట్ కానీ, ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థుల యొక్క ఏ విధంగా తర్ఫీజ్ చేయటం కానీ, టీచర్స్ కి తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కి అందరికీ సూచనలు ఇస్తూ విద్యార్థుల్ని సద్విద్యార్థులుగా తీర్చిదిద్దాలి అన్న ఆ యొక్క అంశాన్ని చాలా బాగా నేను క్లోజ్ క్వార్టర్స్ లో అబ్జర్వ్ చేయగలిగిన అవకాశం స్వామి ఇచ్చారు. మనం విత్తనాలు నాటిన తర్వాత దాన్ని పోషించాలి, ఎందుకంటే నీళ్లు పోయాలి, ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఒకరోజు పోస్తే సరిపోదు, రోజు పోయాలి, దానికి ఎరువు వేయాలి, సకాలంలో ఏమైనా చీడలు వస్తే అవి తీసేసి దానికి మందులు చల్లాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సత్యసాయి విద్యా విధానం అనేది సమగ్ర విద్యా విధానం, అంటే అన్ని రంగాల్లోనూ పిల్లల్ని తర్ఫీదు ఇస్తుంది. అది భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా అది పిల్లలకు తర్ఫీదు ఇచ్చే సద్విద్య. అది

0: స్వామి కాన్సెప్ట్. సో ప్రతి విద్యార్థికి ఇవి రావాలి అని చెప్పి స్వామి ఎంతో కృషి చేసేవారు.
1: సార్, అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బయట ప్రపంచం ఈ ప్రాసెస్ ని చూసినప్పుడు ఇది సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ అదర్ కాలేజెస్, సంథింగ్ యూనిక్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ అన్న ఆలోచన తప్పకుండా అందరికీ వస్తుంది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, స్వామి ఈ గార్డెన్ లోకి ప్రవేశించాలి అంటే ఆ విత్తనాలని స్వయంగా ఆ భగవంతుడే ఎన్నుకోవాలి. ఆయన సంకల్పం లేనిదే మనం ఈ విద్యా విధానంలో భాగం కాలేము, ఈ విద్యా సంస్థలోకి అడుగు పెట్టలేము. మరి స్వామి స్వయంగా పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, మనకి ఆ స్వామికి ఒక ప్రణాళిక ఉంటుంది సార్,
0: తప్పకుండా
1: నా గార్డెన్ ఇలా ఉండాలి,
0: ప్రణాళిక,
1: విశ్వ ప్రణాళిక,
0: బృహత్ ప్రణాళిక.
1: సో నా గార్డెన్ ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి అన్న ఆలోచనతో స్వామి ప్రారంభించి తన విత్తనాలను తనే ఎంచుకోవడం జరుగుతుంది. మరి నేను స్వామి స్టూడెంట్ ని అని చెప్పుకోగల ఒక అవకాశం రావాలి అంటే ఫస్ట్ దాంట్లో ప్రవేశించాలి. ఆ ప్రవేశం మీకు ఎలా కలిగింది? ఇది స్వామి స్వయంగా ఆ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పండి సార్.
0: చాలా మంచి క్వశ్చన్ గణేష్. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు గార్డెన్ ఏ విధంగా ఉండాలన్న ముందర ప్రణాళిక వేసుకుంటాడు తోటమాలి. మామిడి చెట్లు ఉండాలా, నిమ్మ చెట్లు ఉండాలి, తర్వాత మిగతా పూల చెట్లు ఉండాలి అని చెప్పేసి ముందరే అంతా ప్లాన్ చేసుకుని ఆ విత్తనాల్ని ఏరుకుంటాడు. అదేవిధంగా స్వామి యొక్క కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే స్వామి యొక్క ప్రమేయం ఉండే తీరాలి. అది భగవత్ ప్రణాళిక. ఆ కాలంలో బృందావన్ కాలేజీలో స్వామి ఇంటర్వ్యూలో కూర్చునేవారంట. పిల్లలు జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వస్తారు, స్వామి స్వయంగా కూర్చొని ప్రిన్సిపల్ వాళ్ళందరితో పాటు కూర్చొని స్వామి ఇంటర్వ్యూ చేసేవారంట. ఇంటర్వ్యూ చేసి వీడిని తీసుకోవచ్చు, వీడిని తీసుకోక్కర్లేదు అని చెప్పి తీసుకునే ఆ సెలక్షన్ ఆఫ్ ద గుడ్ క్యాండిడేట్ హూమ్ హీ హ్యాజ్ ఇన్ మైండ్ అనేది ఆటోమేటిక్ గా అయ్యేది. రాను రాను స్వామి యొక్క టైం మిగతా వాటి మీద కూడా స్వామి వెచ్చిచ్చారు. అందువల్ల స్వామి ఈ కాలేజీ తరఫున ప్రతినిధులను పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవారు. కానీ ఫైనల్ సెలక్షన్ వాళ్ళందరూ లిస్ట్ తీసుకెళ్లి స్వామి దగ్గరికి తీసుకువెళ్లి స్వామి టిక్ చేయించేవారు, స్వామితో టిక్ చేయించేవారు. అందువల్ల ప్రతి విద్యార్థి కూడా స్వామి యొక్క సెలక్షనే. ఇక్కడ నాకున్న చిన్న అనుభవాన్ని చెబుతాను.
1: తప్పకుండా సార్.
0: ఎందుకంటే నేను జాయిన్ అవటం కూడా నిజంగా ఆయన యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే నేను 10th class 1976 లో అయిపోయింది, గుంటూరులో ఉండేవాడిని. అప్పుడు 10th class మునుపు నేను బాల వికాస విద్యార్థి అయినా కూడా స్వామి యొక్క కాలేజీ గురించి అంతగా తెలియలేదు. నా మార్క్స్ వచ్చిన తర్వాత, మార్క్స్ షీట్ రిజల్ట్స్ వచ్చాయి కానీ అప్పుడు మార్క్స్ షీట్ రావడం అనేది చాలా లేట్గా అయ్యేది, చాలా లేట్గా వచ్చింది. జూన్ చివరిలో వచ్చింది, జూన్ మొదటి రెండు వారంలో వచ్చింది. రాగానే 75% వచ్చింది. మా ఫాదర్ చాలా హ్యాపీ అయ్యారు. హీ డింట్ ఎక్స్పెక్ట్ మీ టు గెట్ 70%. ఐ థాట్ హీ విల్ గెట్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ క్లాస్, మియర్ ఫస్ట్ క్లాస్. I was also very happy because I also did not expect it. It is Swami's grace. Swami college lo join avalante manchi vidyarthulu kavali, manchi marks kavalani cheppi ma nana gariki anukune varu. Andukani nu Swami college lo join avtavara annaru tappakunda ani cheppi annanu. Appudu na marks card vachina roje ma nana garu ventane enquiry chesthe అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి, రేపటి నుంచి ఇంకా 2 రోజుల్లో కాలేజ్ మొదలవుతుంది అని చెప్పి చెప్పారు. అయినా కూడా నిరుత్సాహపడకుండా, ఫాదరు మనం స్వామి దగ్గరికి వెళ్లి స్వామిని ప్రార్థిద్దామని చెప్పి వెంటనే సాయంత్రమే మేము పుట్టుపత్తికి బయలుదేరాం. చాలా ప్రయాసాలతో ఆ విధంగా 1976 ప్రయాసాలు అన్ని ఓర్చుకొని పుట్టుపత్తికి వచ్చాం. నేను వచ్చేటప్పటికి 4:30 అయింది సాయంత్రం. స్నానం చేసి గణేష్ షెడ్ లో ఉండేవాళ్ళం, అక్కడ గణేష్ దగ్గర అక్కడ ఇద్దరికి షెడ్ ఉండేది, అక్కడికి వెళ్ళి వెంటనే స్నానం చేసి స్వామి దర్శనానికి వెంటనే తయారవుతున్నాం. మేము బయటకు వచ్చేటప్పటికి డివోటీస్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అంటే స్వామి దర్శనం అయిపోయినట్టు. చాలా నిరుత్సాహపడ్డాం మళ్ళీ, అయ్యో దర్శనం అయితే మళ్ళీ రేపటిదాకా ఉండాలి, మళ్ళీ ఆల్రెడీ మనం లేట్గా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నారు. కానీ సరే స్వామి యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనం వెళ్లి కూర్చుందాం అని చెప్పి అన్నారు. ఆ రోజుల్లో దర్శనం అయిన తర్వాత అందరూ డివోటీస్ అందరూ లేచి టీకి మిగతా వాళ్ళందరికీ వెళ్లేవారు, ఎందుకంటే వాళ్ళు 2-3 గంటలు 1 గంట నుంచి కూర్చునేవారు. సో అందరూ లేచేటప్పటికి మాకు ఫస్ట్ లైన్ వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ లైన్ లో కూర్చొని నాన్నగారు అన్నారు, స్వామిని ప్రార్థించరా, నీకు సీట్ కావాలంటే స్వామి ఒక్కరే ఇస్తారు, ఎందుకంటే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయంట అని చెప్పి అన్నారు. సరే కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఆ రోజు మా అదృష్టం కొద్దీ స్వామి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మళ్లీ సెకండ్ రౌండ్ కు వచ్చారు. అది చాలా అరుదు, అప్పుడప్పుడు వస్తుంటారు కానీ చాలా అరుదు. స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి డివోటీస్ అందుట్లో లేడీస్ సైడ్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా జెంట్స్ సైడ్ రావటం మొదలుపెట్టారు. మా ఫాదర్ వెంటనే, చూడు నీ మార్క్స్ కార్డు ఉంది కదా, వెంటనే స్వామి నువ్వు ఫామ్ వచ్చినప్పుడు నుంచోని స్వామి కాలేజ్ సీట్ కావాలి అని చెప్పి అడుగు అని చెప్పి అన్నారు. సరే నేను అంత తెలియదు, స్వామి రాగానే ఫస్ట్ లైన్ లో ఉన్నారు, స్వామి దగ్గర రావటం డైరెక్ట్ గా మాట్లాడటం చాలా ఆనందం వేసింది. సో మోకాళ్ళ మీద నుంచొని నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను, పెట్టుకుని స్వామి మీ కాలేజీలో సీట్ ఇవ్వండి స్వామి అన్నాను. అంటే స్వామి చిరునవ్వు నవ్వి, నేను కాదు బంగారు ఇచ్చేది, వెళ్లి ప్రిన్సిపల్ని అడగాలి, ప్రిన్సిపల్ నరేంద్రని అడగాలి అని చెప్పి నా బుగ్గ తట్టారు. చాలా ఆనందపడ్డాను. నేను నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేశాను కదా ఇట్లా పెట్టుకున్నాను, అది స్వామి లెటర్ అని చెప్పేసుకుని తీసేసుకున్నారు. నేను ఆ ఆనందంలో మర్చిపోయాను. స్వామి తీసుకుని వెళ్లిపోయారు. మా నాన్నగారు పాద నమస్కారం చేసుకున్నారు, అది అందరూ విన్నారు. వెళ్లి నరేంద్రని అడగాలి అని చెప్పి అన్నారు. నరేంద్ర గారు అప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేవారు బృందావన్ కాలేజీలో. స్వామి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మా నాన్నగారు, ఏది నీ మార్క్స్ కార్డు ఏదంటే, అంటే స్వామి తీసేసుకున్నానని చెప్పారు. అప్పటికి మేము జిరాక్స్ కూడా పెట్టుకోలేదు, అది అప్పుడే స్కూల్ నుంచి తీసుకున్నాను, వెంటనే స్వామి తీసుకున్నారు అని చెప్పి దానికి ఇంపార్టెన్స్ వెంటనే మా ఫాదర్ కి తెలుసుకో కాబట్టి వెళ్లి స్వామిని వెంటనే అడుగు, ఎందుకంటే అది లేకపోతే నువ్వు జాయిన్ కాలేవు అని. అంటే స్వామి అప్పటికి ఆ రౌండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని మందిరంలో వెళ్ళటానికి వెళ్తున్నారు. వెంటనే నేను పరిగెత్తాను, నా వెంటనే సేవాదలు పరిగెత్తారు, ఎందుకంటే ఎవరు అట్లా పరిగెత్తుకోకుండా స్వామి క్రమశిక్షణ. ఆ కమోషన్ చూసి వెంటనే స్వామి నా వైపు చూసి, ఎందుకు రా, ఏంటి కావాలి అన్నారు. స్వామి మాస్క్ కార్డు ఇచ్చాను అని చెప్పి అన్నాను. నాకెందుకు ఇచ్చావు బంగారు అని చెప్పి కేర్ఫుల్ గా తీసి మళ్లీ ఇచ్చాడు. నాకు అగైన్ మళ్ళీ చాలా ఆనందం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అంటే ఫిజికల్ గా ఇంత క్లోజ్ గా మాట్లాడించుకున్న ఆ సందర్భాలు లేవు కాబట్టి చాలా ఆనందపడి వెంటనే వచ్చేసాను. వచ్చేస్తే అందరూ చూశారు, ఆనందపడ్డాం. సేవాదారు వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి. అప్పుడు మా ఫాదరు సంజాయిషి ఇచ్చుకున్నారు, ఎందుకంటే ఇది ముఖ్యమైన మార్క్స్ కార్డ్ అండి, వీడిని జాయిన్ చేయడానికి ఉపయోగం అని చెప్పేసి సారీ చెప్పారు. ఆ రోజు సాయంత్రమే రాత్రి బయలుదేరి మేము పెనుకొండకు వచ్చి పెనుకొండలో ట్రైన్ తీసుకుని నెక్స్ట్ డే వచ్చాం బృందావన్కి. రాగానే రెడీ అయిపోయి మేము కాలేజీకి వెళ్ళాము 10:00 కల్లా. అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అడిగితే, సార్ ఇట్లాగా మా వాడికి సీట్ కావాలి అని చెప్పి మా ఫాదర్ ఆఫీసర్ అడిగారు. లేదండి, మీరు అప్లికేషన్ కూడా లేకపోతే ఎట్లా వస్తుంది, ఇవాళ లాస్ట్ ఇంటర్వ్యూస్, రేపటి నుంచి కాలేజ్ మొదలవుతుంది అని చెప్పన్నారు. అప్పటికి గుంటూరు నుంచి వచ్చిన కొంతమంది అక్కడ ఉన్నారు, గుంటూరు సేవా సమితి సభ్యులు, వాళ్ళ కుమారులందరూ పిల్లలందరూ వచ్చి ఉన్నారు అక్కడ. కొంతమందికి వచ్చింది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా హాస్టల్ సీట్ రాలేదు, అప్పుడు డే స్కాలర్స్ ఉండేవారు, తర్వాత చాలా మందికి రాలేదు. సో వాళ్ళు మరి మీ అప్లికేషన్ పెట్టారా అన్నారు. పెట్టలేదు అని చెప్పారంటే, అంటే అసలు లాభమే లేదని చెప్పేసి చెప్పేశారు. సరే ఇంకా స్వామిని ప్రార్థించాలని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం. అక్కడే నుంచుంటే మధ్యలో సుదర్శన్ గారు, ఈ సుదర్శన్ అని చెప్పేసి అప్పుడు వార్డెన్ గా ఉండేవారు బృందావన్ హాస్టల్ కి, బయటకు వచ్చి ఏదో పని మీద ఆఫీస్కి వచ్చారు. అందరు చెప్పారు ఈయన వాడను, ఆయన అడిగితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అడగండి అని చెప్పన్నారు. మా ఫాదర్ వెళ్లి అడిగారు, సార్ ఇట్లాగా స్వామి దగ్గరికి వెళ్లి అడిగాము సార్, మేము అప్లై చేయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి, గుంటూరు నుంచి వచ్చాం, ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పి అన్నారు. ఏమైందో కానీ నాకు తెలియదు, నేను కూడా అక్కడే ఉన్నాను, అట్లా ఊరికి నేను నుంచున్నాను. ఆయన నా వైపు చూశారు, ఆ క్లర్క్ కి చెప్పారు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి లాస్ట్ నేను ఇతన్ని పంపించు అని అన్నాడు. మేము ఆశ్చర్యపోయాం, మాతో ఉన్నవాళ్లు ఆ సత్సాయి సేవా సంస్థల సభ్యులు కూడా చాలా ఆశ్చర్యం పొందారు. ఎందుకంటే అప్లికేషన్ లేదు, ఏమీ లేకుండా వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి రమ్మంటాం అనేది చాలా అరుదు. సో కాబట్టి మనం రావాలి అంటే కనుక స్వామి యొక్క సంకల్పం ఉండే తీరాలి. ఇదే చాలా ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది రావాలనుకుంటారు, స్వామి వెంటనే తీసుకోరు. కొంతమంది వాళ్ళకి ఏమీ తెలీదు కానీ తాను స్వామి తీసుకుని వాళ్ళకి సర్పిస్తారు. అది ఓన్లీ దైవ నిర్ణయం. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్వామి సంస్థల్లో జాయిన్ కావాలి అంటే ఇంకా స్వామి సంకల్పం ఉండాలి, ఉండే తీరాలి. లేకపోతే స్వామి దగ్గర రారు. అదే ఎందుకు, విద్యార్థులే కాదు, స్వామి ఎప్పుడు చెబుతుంటారు మన డివోటీస్ కూడా, నా సంకల్పం లేదే మీరు నా దగ్గరికి రాలేదు, అది ఆయన సంకల్పం. కాబట్టి ఈ విద్యా సంస్థలో అది 100% అది వర్తిస్తుంది.
1: సార్ మనం ఎడ్యుకేషన్ కాలేజ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది విద్య. విద్యతో పాటు మనం కెరియర్ డెవలప్ చేసుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, ఇవి మన మైండ్ లో ఉండేటటువంటి కొన్ని అంశాలు. టాప్ ర్యాంక్ లో ఎప్పుడు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఎలా, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనతో మనం ఒక విద్యా సంస్థలో జాయిన్ అవుతాం. కానీ స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలి, స్వామి కాలేజ్లో ఉండాలి, స్వామి దగ్గర ర్యాంక్ సంపాదించుకోవాలి అనడానికి ఆ కొలమానం వేరేగా ఉంటుంది సార్. సో మనందరం కూడా వివర్ రెసిపియంట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్ స్వామి. మనకి చదువు వచ్చినా రాకపోయినా సరే స్వామి మీరు మంచి స్టూడెంట్ అన్న మాటకి మనం పాత్రలు అవ్వాలంటే ఆ బేరీస్ ఎలా వేస్తారు స్వామి, ఎలా కొలమానం చూపిస్తారు అనేది మీ సీనియర్ అయినటువంటి శ్రీ బివి సాగర్ గారు, మన రెస్పెక్టెడ్ రమణ్ రావు గారి అబ్బాయి, 1970s లో ఆయన స్వామి దగ్గర చదువుకున్నటువంటి రోజులు. స్వామి దగ్గర చూస్తాం మనం, మీరు బాగా చదువుకోండి నేను ఇక్కడ తీసుకువెళ్తాను, మీరు బాగా చదువుకోండి నేను ఇది ఇస్తాను, మీరు మంచిగా ఉండండి నేను చేస్తాను,
0: ఇన్సెంటివ్స్
1: ఇచ్చేవారు
0: పిల్లలు కదా, చాలా ఇంపార్టెంట్.
1: దాని ద్వారా ఎలా ఆయన ఒక మంచి అంశాన్ని మనకి తెలియజేస్తారో బివి సాగర్ గారి ద్వారా తెలుసుకుందాం సార్.
2: ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తే వాళ్ళని ఊటీ తీసుకెళ్తాను. సరే పిల్లలని చదువుకున్నా, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను స్వామి దగ్గర, మళ్ళీ ఆపర్చునిటీ వాజ్ దేర్ విత్ స్వామి డోర్ దగ్గర ఉండడం అంత అన్నమాట. అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, దేర్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్, సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు అన్నారు, స్వామి అయిపోయింది. సో మళ్ళీ మేము అందరం స్వామితో కలిసి బ్యాక్ టు బృందావన్ పిల్లలు లిస్టులు తయారు చేయడం అంతా చేశారన్నమాట. అంతా చేసి అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్రయాణం. అంటే మధ్యలో స్వామి ఎవరినో మిస్ అయిన వాళ్ళందరినీ చదవమంటే చదవలేదు, చూడు ఆపర్చునిటీ మిస్ అయింది, ఇలాంటివి యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ వస్తాయి. సో మనకి అనుమయించుకుని మనం కూడా కొంచెం ఇట్స్ నోన్, సో నో రిగ్రెట్. అదే ఏంటి, నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి 4:00 బయలుదేరేవాళ్ళు ఊటీ అంటే, 10:30-11 ముదుమలైకి వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి ముదుమలై కాదు మన బండిపూర్ వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముదుమలై వెళ్ళి డిన్నర్, వీలుంటే డిన్నర్ లేకపోతే డైరెక్ట్ ఊటీ వెళ్ళి, ఇది మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు. అయితే 2 కార్లు 3 కార్లు సెట్ చేశారు, ఎవరు ఏ కార్లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పేస్తారు అన్నమాట. సో పీపుల్ ఆల్ సెట్. పొద్దున్న 4 సో వివర్ ఆల్ నేను కూడా వెళ్ళి స్వామి ఎక్కడ ఉన్నారు యాజ్ యూజువల్ చెప్పాను కదండి, 3 ఏ రూమ్ లో ఉన్నారు అది చూస్తూ స్వామి రూమ్ లో ఈ లైట్ పెరిగి ఇక్కడికి వస్తుంది అనమాట, ఇంకా నెక్స్ట్ కిందకి వస్తారనే తెలుసు మనకి. మధ్య రూమ్ లో లైట్ రాగానే అనుకున్నా ఫర్ ఎ మూమెంట్ యూనో జస్ట్ దాట్ మనం కూడా కొంచెం చదువుకుని ఉంటే, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ లిటిల్ మోర్ అని జస్ట్
1: పాసింగ్ థాట్,
2: లిటరల్లీ పాసింగ్ థాట్. ఇలా ఎవరో టచ్ చేశారు అంటే చూస్తే లక్ష్మీనరసింహ గారు, మీరు ఇక్కడ ఉన్నారా స్వామి, మిమ్మల్ని మీ కార్ సర్దుకుని సెకండ్ కార్ లో పెట్టుకోమన్నారు సూట్ కేసు అన్నారు. అంటే ఇప్పటికీ నాకు తర్వాత ఏమైందని తెలియదు. ఫర్ నెక్స్ట్ ఐ నో ఈజ్ దట్ ఐ వాజ్ ప్యాంటింగ్ విత్ అవర్ సూట్ కేస్, దాంట్లో ఏం పెట్టాము ఏం లేదు తెలియదు. ఐ వాజ్ నియర్ ద కార్. ఆ కార్ లో వాళ్ళు వాళ్ళు యూనో నో వన్ వుడ్ బి అన్హ్యాపీ యాజ్ లాంగ్ అస్ దే ఆర్ దేర్ కదా. సో ఐ నో దే వెల్కమ్ మీ విత్ ద సేమ్ స్మైల్ అండ్ గాట్ ఇన్ ద కార్. ఒక స్వామి కార్లు బయలుదేరాయి. సో నేను వెళ్ళడం అనేది తర్వాత సర్ప్రైజ్ టు ది రెస్ట్ ఆఫ్ ది టీమ్స్ అన్నమాట. ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీషఫుల్ అన్నమాట. ఆ రీషఫుల్ లో నేను స్వామి కారులో ముందు కూర్చోవడం జరిగిందన్నమాట. ఇది తెల్లారగడ 4:30 అప్పుడు. సో ముందు నా పక్కన శంకర్ బరువా అని ఒక అతను అనుకోండి, అతను మధ్య నేను, తర్వాత రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల స్వామి ఇంకో ఇద్దరు. కార్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ వెల్ అన్నమాట స్వామి వెనకాల. చీకటి, స్వామి కనపడదు మనకి, మాట వినపడుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు ఇట్స్ సంక్ ఇన్ టు మీ సెయింగ్ ఐఎమ్ ఇన్ స్వామిస్ కార్ అని. ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ వెరీ షార్ట్ స్పాన్ లో ఇంత జరిగిపోయింది అన్నమాట. అంటే నేను ఇలాగా ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అప్పటికే. ఐ వాజ్ వర్చువల్లీ టీయర్స్ రన్నింగ్ డౌన్ అండ్ ఇలా వెనక్కి తిరిగి స్వామిని టచ్ చేయడానికి చూసాను అన్నమాట. అంటే స్వామి నీస్ టచ్ అయ్యాయి. స్వామి టచ్ చేస్తే స్వామి ఇలా ఇలా కొట్టి కాలేజీలు ఎవరు రా నాకు చెప్పడానికి ఫస్ట్ క్లాస్ రావాలని, నేను ఇచ్చాను పో నీకు ఫస్ట్ క్లాస్. సో వాట్ మ్యాటర్స్ విత్ స్వామి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ది యాడ్స్టిక్ సార్ మనం అనుకునే యాడ్స్టిక్ డు నాట్ మ్యాటర్ టు హిమ్ అట్ ఆల్. అసలు ఐ మీన్ మనం తలుచుకున్న కొద్దీ అలాంటివి చాలా ఉద్విగ్నతకి మనం లోన్ అవుతూ ఉంటాం. వాట్ ఈజ్ నిజంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ కాలేజ్ ర్యాంక్ టు స్వామి
1: సార్? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సాగర్ గారు కూడా ఎంత చక్కగా చెప్పారు, రే నేనిచ్చే ర్యాంక్ వేరేగా ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఏంట్రా నీకు ర్యాంక్ ఇచ్చేది అని చెప్పి స్వామి చాలా డిమార్కేట్ చేసి చెప్పారు స్వామికి ర్యాంక్ ఎలా సంపాదించుకోవాలి అని. మరి ఈ సమగ్ర విద్యా విధానంలో ఈ తోటమాలి మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా దాన్ని అభివృద్ధి పరుస్తారు, మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా మూడు కోణాల నుంచి స్వామి ఎలా మనల్ని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిగా మన పరిపూర్ణమైన వ్యక్తిగా మనల్ని మరుస్తారనేది మీ అనుభవం ద్వారా మాకు తెలియజేయండి సార్. ఫస్ట్ భౌతిక ఫిజికల్ లెవెల్లో ఎలా స్వామి కేర్ చేస్తారు?
3: స్వామి విద్యా విధానం మనం చెప్పుకున్నాం కదా, ఇది సమగ్రమైన విద్యా విధానం. అంటే అన్ని రంగాల్లోనూ స్వామి తర్ఫిదిస్తారు. ఈ భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా స్వామి యొక్క తర్ఫీదు ఈ విద్యా విధానంలోనే సమ్మిళితమైన ఉంది. భౌతికంగా చూసుకుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను ఫస్ట్ పీఎస్ లో ఉన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. నేను చెప్పాను కదా నా స్వామి ఒక అనుగ్రహం వలన హాస్టల్ సీట్ కూడా వచ్చింది. 76 జూన్ లో జాయిన్ అయ్యాను. స్వామి 2 వారాల తర్వాత వచ్చారు. వచ్చి పిల్లలందరినీ, కొత్త పిల్లలందరికీ కూడా చాలా టైం స్పెండ్ చేశారు మాతో. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేవారు, వెరీ చిన్న విషయాలు. మీరు రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. కరెంటు ఎనర్జీ, భగవత్ స్వరూపం, ఎనర్జీ అంతా భగవత్ స్వరూపం కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదు. ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు వాడుకొని తక్కువ నీళ్లు వాడుకోవాలి. ఎందుకంటే జలం అది కూడా ఆ పంచభూతాల్లో ఒక భూతం కాబట్టి సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవసరం లేనప్పుడు ట్యాప్ కట్టేయాలి. ఇంత చిన్న విషయాలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారో, ఎందుకంటే అందరూ కూడా అందరు విద్యార్థులు కూడా తల్లిదండ్రులు వదిలివేసి స్వామి సంరక్షణలో వస్తారు. సో తోటమాలి అని తోటమాలిగా స్వామి ఈ చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలకి బోధించేవారు. ఒకరోజు వార్డెన్ గారితో సందేశం పంపించారు, అందరు పొట్టి పిల్లలందరినీ ముందర పెట్టు అని చెప్పి అన్నారు. దర్శన టైంలో. సో మేమందరం బయట ముందర నుంచున్నాం, స్వామి అందరినీ చూశారు, అందరితో చాలా ఆనందంగా పలకరించారు. పిల్లలు, మీకోసం మీరు పొడుగవటానికి ఒక ఆయుర్వేదిక మెడిసిన్ తెప్పిస్తున్నాను, ఆ రాజమాత ఆఫ్ నవానగర్ యుఎస్ నుంచి తీస్తోంది. మీ అందరికీ, మీరు ఎందుకంటే ఈ వయసులోనే మీరు పెరగాలి, దాని తర్వాత ఒక వయసు దాటితే పెరగలేరు, కాబట్టి మీరందరికీ పొడుగవటానికి ఈ మెడిసిన్ తెప్పిస్తున్నారు అని చెప్పి ఎంతో ప్రేమతో ఆ మెడిసిన్ తెప్పించి వార్డెన్కి ఆదేశాలు ఇచ్చారు. పొద్దున్నే సుప్రభాతం అవగానే రాగి ఇచ్చేవారు మాకు. వీళ్ళకి మాత్రం ఈ ఆయుర్వేదిక్ మాల్ట్, సపరేట్ మాల్ట్, ఆ మెడిసినల్ మాల్ట్ అనమాట, ఇది ఇవ్వాలి. అది ఇవ్వటమే కాదు, వారానికి కానీ రెండు వారాలు కానీ వాళ్ళ హైట్ చూసి నాకు చెప్పాలి అని చెప్పి అన్నారు. అంటే ఎంత పెరుగుతున్నామో అది, ఎందుకంటే చాలా మంచి మెడిసిన్, దాని యొక్క ఎఫెక్ట్ చూద్దాం అని చెప్పేసి వాడడానికి ఆదేశాలు ఇచ్చారు. రోజు సుప్రభాతం అవగానే మేము గ్లాసులు తీసుకెళ్లేవాళ్ళం, మా అందరికి పొట్టి వాళ్ళందరికీ సపరేట్ లైన్ ఉండేది. స్వామి యొక్క ఆ మెడిసిన్, ఆ ప్రసాదం ఇప్పుడు తలుచుకుంటే అవి ఎంతో ఆనందిస్తుంది. ఆ సపరేట్ మెడిసిన్ ఇచ్చేవారు. ముందర ఫస్ట్ రోజే మమ్మల్ని అందరినీ కొలమన్నారు స్వామి, ఎంత హైట్ ఉండాలని చెప్పి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్ వాళ్ళు కొలిచి స్వామికి రిపోర్ట్ చేసేవారు, స్వామి వీడు హాఫ్ ఇంచ్ పెరిగాడు, వీడు క్వార్టర్ ఇంచ్ పెరిగాడు అని చెప్పేసి. సో 3 నెలలు ఎంతో ఆనందంగా స్వామి సాయంత్రం పూట మమ్మల్ని అడిగేవారు, ఎలా నువ్వు పెరిగావా, తాగావా లేదా అని చెప్పి. అంటే ఏంటి, ఈవెన్ ఫిజికల్ గ్రోత్, ద ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యా విధానం అనేది ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, స్పిరిచువల్ ఆల్ ఆస్పెక్ట్స్ అవి కవర్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ గా పిల్లలు పొట్టిగా ఉన్నప్పుడు స్వామి వాళ్ళు పొడుగా వాళ్ళు అని చెప్పి ఆ పర్సనల్ కేర్ అనమాట. ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క గ్రోత్ ఆకాంక్షిస్తూ ఎన్నో రకాలైన వేస్ తీసుకుంటారో అదేవిధంగా స్వామి తీసుకునేవారు. అంతేకాదు, వార్డెన్ గా నేను పిల్లలకి ఏ విధమైన కొంచెం క్రానిక్ జబ్బులు వస్తే వెంటనే స్వామికి చెప్పేవాళ్ళం. స్వామి ఎంతో ప్రేమతో విభూతి పంపించేవారు, విభూతి సృష్టించి ఇచ్చిన అవకాశాలు అన్న సందేశాలు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే లేదు, వీడిని ఇంకా కాలేజీకి వెళ్ళొద్దను, రెస్ట్ తీసుకోమను, 1 వీక్ రెస్ట్ తీసుకొని కంప్లీట్ బాగా రికవర్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళమని చెప్పి వార్డెన్ గా నేను అటువంటి ఆదేశాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ లో కూడా స్వామి ఎంతో కేర్ తీసుకునేవారు. అదేవిధంగా ఆ స్వామి యొక్క ఇచ్చిన ఆ ఇంపార్టెన్సే ఇప్పుడు సత్యసాయి సేవా ఈ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవి కూడా కంపల్సరీ చేశాం. అవి కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థి కూడా ఫిజికలీ హీ షుడ్ బి ఫిట్ టు ఫేస్ ద వరల్డ్, ఆ విధమైనది ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. కాబట్టి స్వామి అది స్వామి నేర్పిన పాఠాలే ఇవన్నీ కూడా.
1: సార్, భౌతికంగా మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనుభవం, స్వామి దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మన మెంటల్ ఆస్పెక్ట్, మానసికమైనటువంటి ఒక పరివర్తన రావాలి. అంటే ఫస్ట్ మన మనసుని భగవంతుడికి సమర్పించుకోవాలి. సో ఆ సమర్పణ భావం స్వామి విద్యార్థుల్లో మీరు చదువుకునే రోజుల్లో ఎలా తెప్పించారు?
3: హాస్టల్ కొత్త హాస్టల్, ఇప్పుడున్న హాస్టల్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. 1975 లో మొదలుపెట్టారు. 76 మేము జాయిన్ అప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వాజ్ రెడీ. సో మిగతా కన్స్ట్రక్షన్ అంతా అయ్యేది. కానీ ఆ సంవత్సరం చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వటం వలన స్వామి కొత్తగా డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. అంటే ఒకటి కంప్లీట్ అయిన కింద బేస్మెంట్ లో ఆ డైనింగ్ హాల్ అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్వామి వచ్చారు. స్వామితో పాటు కారుణ్యానంద స్వామి గారు కూడా వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాం. స్వామి కూడా స్వామికి టేబుల్ వేసి స్వామి కూర్చున్నారు. అందరికీ సర్వింగ్ అయిపోయింది. అందరి ప్లేట్లు ముందర కూర్చున్నాము. స్వామి అన్నారు, ఈ రోజు నుంచి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుని ఇది ప్రసాదంగా మీరందరూ తినాలి, అప్పుడే దీనికి వంటికి ఇది వంటపడుతుంది. అంతేకాకుండా స్వామి చెప్తుంటారు కదా, పార్థశుద్ధి, పదార్థశుద్ధి, పాకశుద్ధి, ఈ మూడు కూడా అవుతుందని చెప్పి చిన్న డిస్కోర్స్ ఇచ్చి కారుణ్యానంద స్వామి గారితో చెప్పించారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఆ తర్వాత అహం వైశ్వానారోగత్వ, అసతోమ సద్గమయ్య కూడా ఉండేది. దాని తర్వాత ఈ రెండింటితోనే చాలు అని చెప్పేసి స్వామి చెప్పారు. కాబట్టి ఆయనతో ఆయన ఒక లైన్ చెప్పడం బ్రహ్మార్పణం అని మేమందరం బ్రహ్మార్పణం బ్రహ్మహవి అవన్నీ కూడా చెప్పేది ఫస్ట్ డే. ఆ విధంగా చెప్పి స్వామితో పాటు భోజనం చేశాం. ఆ సాయంత్రం ఇప్పుడు త్రయీ సెషన్ లాగా, పూర్ణచంద్ర సెషన్ లాగా స్వామి అంత పిల్లలందరిని పిలిచేవారు. ఆ ఓల్డ్ బృందావన్ బంగ్లోలో అందరం కూర్చునేవాళ్ళం స్వామి సన్నిధిలో కూర్చుని, మీలో ఎవరికి ఈ శ్లోకం గీతా శ్లోకం వచ్చిరా అని చెప్పి అన్నారు. నా క్లాస్మేట్ కొత్తగా అతను కూడా జాయిన్ అయ్యాడు, నాగరాజ్ అని చెప్పేసి, నాకు తెలుసు స్వామి అని చెప్పి చేయిస్తాడు. స్వామి పిలిచి అటు చెప్పించుకున్నారు, స్పష్టత బాగా ఉందని చెప్పేసి వెంటనే, సరే రేపటి నుంచి నువ్వు చెప్పటం వీళ్ళందరూ కూడా మళ్లీ తిరిగి చెబుతారు, అట్లీస్ట్ 2 వీక్స్ చెయ్యి, అందరికీ వచ్చేదాకా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పేవారు. సో రోజు వాడు అందరూ కూర్చున్న తర్వాత లేచి బ్రహ్మార్పణం చెప్పేవాడు. అప్పటి నుంచి వాడి పేరు బ్రహ్మార్పణం అయిపోయింది. స్వామి కూడా బ్రహ్మార్పణం ఏడి బ్రహ్మార్పణం అని చెప్పేసి వాడిని అడిగేవారు, ఏదో చెప్పావా, పిల్లలందరూ నేర్చుకున్నారా అని చెప్పి చాలా చెప్పారు. ఆ విధంగా మనం తీసుకునేవి బ్రహ్మకి అర్పించడం, భగవంతుడికి అర్పిస్తే అది ఫుడ్ అవదు, ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం వలన మనకి జరిగే ప్రయోజనాలు ఎన్నో చెప్పారు కదా. ఇప్పుడు స్వామి చెప్పేదే పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి అండ్ పాకశుద్ధి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కొన్నామో, ఏ విధంగా వాళ్ళు చేశారు, ఏ భావంతో చేశారో అనేది మనం గుర్తించలేము. కాబట్టి మనకు వచ్చినది భగవత్ అర్పితం చేస్తే అది ప్రసాదం అవుతుంది. కానీ స్వామి చూడండి, ఆయన భగవంతుడి ఆ తత్వం ఏ విధంగా వెల్లడిచ్చారు. ఈ సెడ్ ఫుడ్తోనే మాత్రం కాదురా, నువ్వు ఆఫర్ చేసేది ఒక ఫుడ్ మాత్రమే కాదు, ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పించాలి అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ముందర ఫుడ్తో స్టార్ట్ చేశారు, దాని తర్వాత ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పిస్తే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అంటే అప్పుడు వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్, అదే నాకు మీరు ఇచ్చే పూజ అని చెప్పి స్వామి చాలా మాకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్వామి తెలిపి ఆ ఉన్నతమైన భావం. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలు చేయటానికి, యాగాలు యజ్ఞాలు చేయటానికి టైం ఉండకపోవచ్చు. స్వామి చెప్పే చిన్న చిట్కా ఏంటంటే, మీరు అవన్నీ చేయక్కర్లేదు, మీరు చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మగా భావించి, ఎందుకంటే భగవత్ కర్మలో మనం ఎంత కేర్ఫుల్ గా ఉండి, ఎంత నమ్రతతో, ఎంత కేర్ఫుల్ గా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తామో, అది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఇది కూడా భగవత్ కర్మ అని చెప్పి దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ కర్మే పూజా ఫలం అవుతుంది.
1: సార్ నాకు ఇంకా గుర్తు సార్, ఒక మన న్యూ ఇయర్ కి జనవరి 1st కి మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారు. ఒక పూర్ణచంద్ర సెషన్ లో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఒక విద్యార్థి US నుంచి వచ్చిన అబ్బాయి స్వామి దగ్గరికి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని స్వామి అడిగినప్పుడు, వచ్చి, స్వామి నాకు జాబ్ చాలా టైట్ గా ఉన్నది స్వామి, అస్సలు టైం దొరకటం లేదు, ఒక సేవా యాక్టివిటీకి వెళ్లి చేయాలన్నా సరే నాకు వారంలో అసలు ఎక్కడ సమయం చిక్కటం లేదు, ఏం చేయమంటారు స్వామి అంటే, స్వామి ఎంతో ప్రేమతో ఎంతో సున్నితంగా, మీకు వేరే సేవ చేయవలసిన అవసరం లేదు బంగారు, నువ్వు చేసే ఉద్యోగంలో దాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నావు, నాకు అర్పిస్తున్నావు అన్న భావంతో చెయ్యి, అదే సేవ అయిపోతుంది, త్రికరణ శుద్ధితో చేసినటువంటి ఆ కార్యం నాకు అందుతుంది, అంతకన్నా సులువుగా ఎవరు చెప్పలేరని అనిపిస్తుంది. ఇంత అంటే లౌకిక విద్య అందరూ నేర్పిస్తారు సార్, కానీ ఆధ్యాత్మిక విద్య
3: అందుట్లో ఈ విధంగా మనకి హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడం అనేది స్వామి యొక్క ప్రత్యేకత, ఈ అవతార ప్రత్యేకత.
1: సార్, మనం గుణాలని పెంపొందించే విద్యను స్వామి నేర్పిస్తారు ఒకవైపు, ప్యారలల్ గా ఒక ఆధ్యాత్మికత మనలో పెంపొందించడానికి ఆ ఆత్మతత్వం కూడా స్వామి మనలో అలవర్చడానికి చక్కగా తర్ఫీదిస్తారు. ఇది మీ సీనియర్ అయినటువంటి రవికుమార్ సార్ నరేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది సార్. 1974 సమ్మర్ కోర్స్ లో స్వామి సోహం ని వివరిస్తూ, ప్రతిరోజు మీరు 21,600 సార్లు సోహం అని నేను భగవంతుణ్ణి అన్న ఆలోచన మీకు వస్తున్నా మీరు అది గుర్తించటం లేదు, అది మీ యాక్చువల్ నిజతత్వం అని స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పారు. సో అప్పుడే రవికుమార్ సార్ అప్పుడే జాయిన్ అయ్యారు. సో అనుకోకుండా మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ బంగ్లాలో ఆ స్టేర్ కేస్ రూమ్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అనుకోకుండా. అప్పుడే కొంతమంది విద్యార్థులు అక్కడ కింద నించునుంటే
3: సీనియర్ విద్యార్థులు,
1: సో ఈయన అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపించి పాపం భయం భయంగా ఇప్పుడు స్వామి చూసి తిడతారేమో అని భయంతో ఉంటే, స్వామి మెట్ల నుంచి దిగుతూ ఒక్కొక్కరిని చూసి అడుగుతున్నారట, హు ఆర్ యూ అని ఫస్ట్ విద్యార్థిని అడిగితే స్వామి ఐఎమ్ రాజేష్. నెక్స్ట్ విద్యార్థి దగ్గరకు వచ్చి హు ఆర్ యూ అంటే, ఆ అబ్బాయి ఒక డే స్కాలరు ఎక్కడో కర్ణాటకలో ప్లేస్ లో నుంచి వస్తే ఆ అబ్బాయి కన్నడలో స్వామికి విన్నవించుకున్నాడు. తర్వాత రవి సార్ హు ఆర్ యూ అంటే ఈయన పాపం చాలా భయం అయ్యి ఇక్కడికి రాకూడదేమో అని చెప్పి, స్వామి మీ విద్యార్థిని స్వామి, మీ పిల్లాడిని స్వామి అన్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక సీనియర్ విద్యార్థికి స్వామి ఇలా పాయింట్అవుట్ చేసి హు ఆర్ యూ అంటే సేమ్ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నారు. ఆయన పాపం అనుభవజ్ఞుడు కాబట్టి ఆ విద్యార్థి స్వామి ఐఆమ్ సోహం స్వామి అన్నాడు. ఓహో అలాగా అని స్వామి ఒక సర్ప్రైజ్, ఒక ఆశ్చర్యకరమైనటువంటి అభినయాన్ని ఇచ్చి, అయితే నేను ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాను, నా బదులు నువ్వు వెళ్ళు దర్శనానికి అని చెప్తే ఆ అబ్బాయి తత్రపాటుతో స్వామి నేను ఎలా పెడతాను స్వామి దర్శనానికి అంటే, అదేరా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది ఆచరణలో ఉండాలి, అంటే నువ్వు సోహం సోహం అంటే సరిపోదు, నువ్వు భగవంతుడివి అనేది గుర్తించాలి నువ్వు, అప్పుడు చక్కగా నువ్వే దర్శనం ఇవ్వచ్చు అని స్వామి చెప్పారంట.
3: ఇది మాటలతో చెప్పేది కాదు, ఆచరణ రూపంగా మనం అనుభవించి ఇతరులకు పంచాలి అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఊరికి నీ థియరటికల్ నాలెడ్జ్ ఉపయోగం లేదని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్తుంటారు. చాలా మంచి అనుభవం.
1: సో మనం ఇక్కడ కాలేజీ చూసుకున్నాం సార్, తర్వాత మందిరంలో స్వామి ఏ విధంగా పిల్లలకి తర్ఫీదిస్తారు. మన స్పెషాలిటీ ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ అనేది ఒక వంతెనగా మనకి ఉపయోగపడుతుంది. స్వామి వేసినటువంటి ఆ ప్రణాళికలు, ఆ షెడ్యూలు, ఆ జీవన విధానము, అందరితో పాటు కలిసి ఉండడము, ఇక్కడ కాలేజీలో నేర్చుకున్న లౌకిక విద్య, స్వామి నేర్పించే మందిరంలో ఆధ్యాత్మిక విద్య, ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఆచరణాత్మకంగా మనం హాస్టల్లో నేర్చుకుంటాం, అది ట్రైనింగ్ గ్రౌండ్. సో అది ఎలా స్వామి పెంపొందిస్తారు, మీరు ఎలా నేర్చుకున్నారు?
3: స్వామి చెప్పే ప్రతి సూత్రం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. స్వామి ఇప్పుడు చెబుతుంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్, అంటే సరళమైన జీవితం ఉన్నతమైన ఆశయాలు. అది హాస్టల్ లైఫ్ లో ప్రతి అంశంతో కూడా మిళితమై ఉంది. ఎందుకంటే వార్డింగ్ కింద కూడా నాకు అనుభవం ఉంది, స్టూడెంట్ కింద కూడా నాకు చాలా అనుభవం ఉంది. అవి రెండు నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి నేను అప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను. స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చారు. పిల్లలందరూ వెంటనే స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చేస్తే సరే చాలా ఎగ్జైట్ గా అందరూ అటు ఇటు తిరుగుతున్నాం. స్వామి వచ్చేసి స్వామి కొంతమంది గెస్ట్లను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి పక్కన ఆఫీసులు పక్కన ఉండే ఒక రూమ్ లో ఆ గెస్ట్లను తీసుకెళ్లారు. మా పిల్లలు ఇంత సింపుల్ గా ఉంటారు, ఆ రూమ్ లో 14 కబోర్డ్స్ ఉండే. అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి చూడు కింద వాళ్ళు పెట్టుకోవడానికి బెడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే అదే డెస్క్ అయిపోతుంది. కబోర్డ్ లో బుక్స్ పెట్టుకుంటారు, ఈ డెస్క్ లో కూర్చొని రాసుకోవటం అన్ని చదువుకోవటం చేసుకుంటారు. దెన్ ఫస్ట్ ఇంకొక దీనిలో వాళ్ళకి కావలసిన ఈ ప్లేట్లు, తర్వాత షాంపూలు, తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. పై దానిలో వాళ్ళ క్లోత్స్ పెట్టుకుంటారు. అంతే, అంతే సింపుల్. ఇంకా పైన భాగంలో ఈ ఎంటీ సూట్కేస్ పెట్టుకుంటారు, లగేజ్ పెట్టుకోవడానికి అది ఉంటుంది. చాలా సింపుల్. ఒకళ్ళకి 3x6 అంతే. స్వామి చెప్పడం ఎంత సింపుల్ గా వాళ్ళకి ఆ స్వామి తెచ్చిన గెస్టులకి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు. విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవాడు. విషయార్థులు కాకూడదు, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి, చాలా సింపుల్ గా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. అక్కడ బలరామ్ నిచాని గారు అనేవారు ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి రాయల్ ఫోమ్ ప్రొప్రైటర్ అనమాట, ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఆయన, స్వామి నాకు చిన్న విన్నపం, పిల్లలు కింద పడుకుంటున్నారు కదా, అది అందరికీ అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కింద పడుకోవడానికి కష్టం అవుతుంది, కాబట్టి స్వామి అనుగ్రహం ఇస్తే కనుక కాట్స్ బెడ్ ఇస్తాను స్వామి, పిల్లలందరికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తారతమ్యాలు ఉండకూడదు అని స్వామి చెప్తుంటారు కదా, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది, స్వామి అనుగ్రహం ఇస్తే కనుక చేస్తాను అని చెప్పన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాని 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కూడా. స్వామి మా మొహాలు చూస్తున్నాం, ఎందుకంటే మా అందరి ముందు ఇది అయింది, మేమందరం చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే ఒక బెడ్డును కాట్ వస్తుంది అని చెప్పి స్వామి చూశారు. ఎరా కావాలా అంటే మేము నవ్వుతున్నాము తెలుసు, ఎందుకంటే ఏం చెబితే ఏం వస్తుందో అని చెప్పి అందరం నవ్వి ఊరుకున్నాం. స్వామి తర్వాత తిరిగి అది చెప్పాను కదా, విద్యార్థులు వీళ్ళందరూ విద్యార్థులు, విషయార్థులు కాకూడదు, కాబట్టి నువ్వు చేసేది హాస్పిటల్కి, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్, చాలా సరళమైన జీవితం, ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చాలా ముఖ్యమైన సూత్రం మాకందరికీ బోధించారు. ఎందుకంటే మనకి కన్వీనియన్స్ ఉండాలి, కానీ ఇది గురుకులం, అందుట్లో మోడర్న్ గురుకులం. మనమే ఫారెస్ట్ లో ఉండటం లేదు, అడవిలో ఉండటం లేదు, ఇదివరకులాగా ఇది మన అందరిలోనూ ఉన్నాం, కానీ ఆ జీవన విధానం అనేది మన విద్యకి ప్రోత్సాహం, విద్యను చదువుకోవడానికి తోడ్పడాలి, కానీ విద్యను చదువుకోకుండా ఉండడానికి చేయకూడదు, చదువుకోకుండా ఉండేలా చేయకూడదు అని చెప్పేసి స్వామి ఆ సూత్రాన్ని బోధించారు. అది ఒకటి. ఇంకొకటి, నేను ఎంఎస్సీలో ఉండేటప్పుడు మా వార్డన్ అప్పుడు డాక్టర్ నిత్యానంద్ మీనన్, అప్పుడు ఆయన వార్డన్ కింద పెట్టేవారు పుట్టపర్తి హాస్టల్లో, నేను ఎంఎస్సీ చెప్తున్నాను, అతను స్వయంగా చెప్పింది అతని అనుభవం. రోజు ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్లే అవకాశం ఉండేది వార్డెన్కి, వెళ్లి రోజు స్వామి అడిగేవారు, పిల్లలు బాగా ఉన్నారా, ఏం కావాలి, వాళ్ళకి భోజనాలు సరిగా ఉన్నాయా, ఈవేళ ఏం చేశారు. హాస్టల్ నుంచి క్యారియర్ కూడా వెళ్లేది, రోజు వెళ్లేది, ఎందుకంటే స్వామి పిల్లలు ఏం తింటున్నారో అదే పంపించి నా కోసం స్పెషల్ గా చేయొద్దని చెప్పి చెప్పేవారు. అంటే ఏంటి, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి ఏం వస్తోంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది స్వామి ఫిజికల్ గా కూడా ఆ టైం స్పెండ్ చేశారు. ఏ విధంగా తోటమాలి అని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా స్వామి అంత కేర్ తీసుకునేవారు. ఆ సమ్మర్లో 1982-83 సమ్మర్లో చాలా ఇంటెన్స్ గా ఉండేది. అప్పుడు అది కాంపోజిట్ హాస్టల్ గా ఉండేది, అంటే స్కూల్ పిల్లలు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఒకే హాస్టల్ లో ఉండేవారు. సో అందరికీ దాదాపు 650 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము. అందరికీ ఒక డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్, అది అందరినీ కూర్చోబెట్టు అకామిడేట్ చేయలేదు, అందుకని 2 బ్యాచ్లుగా ఉండేది, 3 బ్యాచ్లు కూడా అయ్యేవి ఒక్కోసారి. ఆ విధంగా డైనింగ్ సెషన్స్ అన్ని అయ్యేవి. ఒకే ఒక కూలర్ ఉండేది, వాటర్ కూలర్. అండ్ సమ్మర్ అండ్ పుట్టపర్తి తెలుసు కదా, సమ్మర్ అండ్ గ్రేటర్ సమ్మర్, ఇంకా ఒకే వాటర్ కూలర్ ఉండేది. అందరూ వెళ్ళేసేసి ఆ వాటర్ నే తీసుకోవాలి మధ్యాహ్నం పూట. ఒక 10 మంది, అది కూడా పెద్ద కూలర్ కాదు, 100 లీటర్స్, లెస్ దాన్ 100 లీటర్స్ అది. అది అందరు వెళ్ళి కొంతమంది తీసుకునేటప్పుడు అది చల్లారిపోతుంది, అది అంత కూల్ గా ఉండేది కాదు. సో ఇవన్నీ గమనించి నిత్యానందమణి గారు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి ఒక చిన్న విన్నపం, హాస్టల్ పిల్లలు బాగా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి చల్ల నీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, కాబట్టి స్వామి కనుక అనుగ్రహిస్తే ఇంకొక వాటర్ కూలర్ కొంటాను, కొంచెం పెద్ద వాటర్ కూలర్, ఎందుకంటే 650 మందికి తాగడానికి మధ్యాహ్నం పూట ఇది సరిపోవటలేదు అని చెప్పి చాలా మెత్తగా విన్నవిచ్చారు. అవునా అని చెప్పి అని స్వామి అడిగి అన్ని విషయాలు తెలుసుకుని, లేదు నితను ఎన్ని రూమ్లు ఉన్నాయి హాస్టల్లో అన్నారు. అంటే స్వామి 35 రూమ్స్ ఉండొచ్చు స్వామి, 35 రూమ్స్, అది అందరికీ 2 వాటర్ కూల్స్ సరిపోతాయి స్వామి, ఒకటి ఇప్పుడుంది, నేను ఇంకొకటి కొన్ని ఇస్తే సరిపోతుంది అని చెప్పి అన్నారు. కాదు కాదు, అందరికీ ఎట్లా సరిపోతుంది, రేపురా నేను ఇస్తాను వాటర్ కూలర్స్ అన్నాడు. ఈయన ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే స్వామి అసలు చాలా బిడియంగా అడిగాడు, ఎందుకంటే స్వామి ఒప్పుకుంటారో లేదు అసలు అని చెప్పి. సరే మన్నాడు వెళ్ళినప్పుడు, చూడు నిత్యాన్ని నన్ను 35 మంది 35 రూమ్స్ ఉంటే గనక 2 వాటర్ కూలర్స్ సరిపోతాయా, అందుకని ఒక్కొక్కరికి ఒక వాటర్ కూలర్ ఇద్దాం అని చెప్పి నేను అనుకున్నాను అనుకో, ఆ వాటర్ కూలర్స్ తెప్పించాను అని చెప్పి అన్నారు. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసేటప్పటికి అక్కడ కుండలు ఉన్నాయి, మట్టి కుండలు. చూడు ఇవి నీ వాటర్ కూలర్ కన్నా చాలా శ్రేష్టమైనవి, ఎందుకంటావా దాంతో ఎనర్జీ చార్జెస్ ఖర్చు లేదు, ఎనర్జీ బిల్లు నీకు ఎక్కువ అవ్వదు, కూలర్ కన్నా ఇంకా కూల్ గా ఉంటాయి, పైసా ఖర్చు లేదు, తర్వాత ప్రతి రూమ్ కి ఒకటి ఇవ్వచ్చు, ఆ రూమ్ బయట కొంచెం ఇసుక వేసి దానిలో పెట్టేసేసి తడుపుతూ ఉంటే పిల్లలే చేస్తారు, నీకు కూడా పని ఉండదు, వాటర్ కూలర్ తెచ్చేవా దానికి రిపేర్స్ అంటారు, ఏదో పాడైపోయింది అంటారు, మళ్లీ చేంజ్ చేయాలంటారు, అటువంటి ఖర్చులే ఉండదు. పగిలిపోయిందా ఇంకో కొండ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్ కొత్త కొండ తీసుకోవచ్చు, కొత్త కూలర్ వస్తుంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి, పిల్లల డబ్బు అనేది చాలా చాలా జాగ్రత్తగా నువ్వు వార్డెన్ గా ఉపయోగించాలి అని చెప్పి, ఆ వాటర్ కూలర్ బదులు న్యాచురల్ వాటర్ కూలర్ మన 35 కొండలు స్వామి పంపించారు. చూడండి, అంటే సరళమైన జీవితం కానీ ఉన్నతమైన ఆశయాలు అనేది ఎంత సింపుల్ గా స్వామి చూసేవారు. ఎందుకంటే డబ్బుంది, కోట్ల కొలది స్వామి వెచ్చిచ్చి ఈ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ చేశారు, కానీ ఎవరి కోసం, అందరి కోసం. డబ్బుని సద్వినియోగపరచాలి. అదేవిధంగా స్వామి ఎప్పుడు చెప్తుంటారు, పిల్లలు కనుక ఎక్కువగా స్పెండ్ చేస్తే వాళ్ళ టాయిలెట్ సోప్స్ కానీ లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ కానీ, నాకు ఇంకొకటి గుర్తు వస్తుంది ఇక్కడ స్వామి వచ్చినప్పుడు హాస్టల్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ క్లీనెస్ డిపార్ట్మెంట్ లో వెళ్లేవారు, ఎందుకంటే ప్రతిదీ కూడా స్టూడెంట్సే మేనేజ్ చేస్తుండేవారు, ఒక టీచర్ ఉండేవారు. హాస్టల్ స్టోర్స్ కి వెళ్లేవారు స్వామి, వెళ్లేసేసి అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి సోప్స్, ఎందుకు ఇన్ని వెరైటీస్ పెట్టుకున్నారు అని చెప్పి అనేవారు. ఎందుకంటే పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలి, అంతేకాని లగ్జరీ ఇవ్వకూడదు, విద్యార్థి విషయార్థి కాకూడదు. చూడండి, ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయంలో కూడా మైన్యూటెస్ట్ డీటెయిల్కి వెళ్లి అది ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చేయాలో అది చేసి మన టీచర్స్ కి కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ బోధించారు, పిల్లలకి అదే విధమైన తర్ఫీది ఇప్పించారు.
1: చాలా బాగుంది సార్. సార్ ఇప్పుడు మొక్క పెరుగుతోంది, చక్కని ఫలాల్ని పువ్వుల్ని అందించే ఒక చెట్టుగా తయారవుపోతుంది, కానీ ఒక ప్రాబ్లం తోటమాలి ఏం ఫేస్ చేస్తారంటే ఆ మొక్కకి చుట్టుపక్కల కలుపు మొక్కలు లేస్తుంటాయి. సో దాన్ని స్వామి తనదైన శైలిలో ఎలా రిమూవ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ ని క్లియర్ చేసి మనని ఎలా ఇచ్చేస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం స్వామి ప్రణాళికలో, స్వామి విద్యా విధానంలో. అలాంటి ఒక ఉదాహరణ మీ క్లాస్మేట్ అయినటువంటి దేవ్సేన్ గారి అనుభవం ద్వారా మనం తెలుసుకుందాము.
4: స్వామి చాలా మంది సన్నిహితంగా ఉండేవారండి. ఒక్కసారి స్వామి వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికీ అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్ హిమ్ ఆన్ ది రైట్ ట్రాక్, స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు ఆల్ ది టైమ్ ఏదో బయటకు వెళ్ళిపోవడం, ఆ కాలంలో అంటే స్వామికి కోపం వచ్చిందంటే అప్సెట్ అయ్యామంటే వాడిని బయట పంపించి డిస్మిస్ చేసే అనేవారు. సో మోస్ట్ ఆఫ్ అన్ సమ్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్, ఆల్వేస్ అవుట్ సైడ్. వాడు ఎప్పుడు ఆ మందిరం బయట నుంచి ఉండాలి. అప్పుడు రామబ్రహ్మం గారు ఉండేవారండి, ఆయన మహానుభావుడు. ఆయన మాకు ఎలాగ ఉండాలి స్వామి దగ్గర అనేది ఆయన బాగా నేర్పించేవారు. ఆయన వీళ్ళకి చెప్తుండేవారు, ఎక్కడికి పోకుండా ఆయన అక్కడే నుంచో, స్వామి పైకి వెళ్ళేంతకు నుంచో, స్వామి లైట్లు ఆర్పిన తర్వాత కాసేపు నుంచో అక్కడే నుంచు ఉండు అని చెప్పేవారు. సో ఆయన వాళ్ళందరినీ పాపం స్వామి చూసి స్వామి కరిగిపోయేవారు, ఏంటి వీళ్ళు ఏం భోజనం చేయట్లేదా, స్వామి వాడిని పంపించేసినా కూడా వీడి ఇప్పుడు హాస్టల్లో కూడా వీడికి భోజనం దొరికిందా, వీడు ఎక్కడ ఉంటున్నాడు అన్ని విచారించేవారు. వాళ్ళకి ఏదో ఒకటి వ్యవస్థ చేసేవారు, కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్నీ చూసేవారు. సో పాపం ఈ ఎల్డర్స్ అందరూ మనం గైడ్ చేసేవారు అనమాట. ఆ టైంలో అంటే స్వామి మన హాస్టల్కి పంపిస్తే వార్డెన్ గారు మాట్లాడకూడదు మీతోటి, వార్డెన్ గారు కూడా రామరంగ ద్వారా మాట్లాడిచ్చేవారు. రామరంగ గారు ఆ అబ్బాయి ట్రా అని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు వెనకాల పొలాలు ఉండేవండి, ఆ పొలాలని రామరంగ గారు చూసుకునేవారు. సో ఆయన ఈ పొలాల్లో వీళ్ళతోటి అవుట్ ఆఫ్ ఫామ్ బాయ్స్ తోటి కూడా అప్పుడు పని చేయిస్తుండేవారు. స్వామి చాలా పని చేస్తున్నాడు స్వామి, అది చేస్తున్నాడు స్వామి, లేకపోతే బయట ఇక్కడ చూడండి స్వామి వాడు తినకుండా చుట్టున్నాడు స్వామి. ఇప్పుడు ఆయనంతా మనం మన తరఫున పాప ఆయన స్వామికి చెప్పి స్వామిని స్వామి బట్టరు కదండి, ఇట్టే కరిగిపోతారు పాపం. మోర్ దెన్ 1000 మదర్స్ లవ్ అంటే మళ్ళీ వాడిని పిలిచి వాడు ఎక్కడ లేని మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఇది ఇది కాన్స్టెంట్ జరిగేది, ఈ జర్నీ అందరితో జరుగుతూ ఉండేది. అది ఒక్కళ్ళని కాదండి, అందరికీ, మాకు జరిగింది, అందరికీ జరిగింది.
1: సో మీకు పర్సనల్గా స్వామి
4: అన్ని అన్ని షేడ్స్ చూసామండి, అన్ని షేడ్స్ అది స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో అంత కట్ ఆఫ్గా కూడా చూపించగలరు. ఆయనకి అటాచ్మెంట్ ఎవరి మీద లేదండి, అది ఓన్లీ ఆ ప్రేమ అంతే. అన్ని ఏది చేసినా ఆయన ప్రేమే, అది మన మంచి కోసమే. అది మనతో మాట్లాడినా ప్రేమ, మాట్లాడిపోయినా ప్రేమే. సో ఆ ఇన్స్టెన్స్ చాలా ఉంటాయండి. మాట్లాడే టైం కంటే మాట్లాడుకునే టైం కూడా ఎక్కువ ఉంటుందండి. అది మనకి అది స్వామి దగ్గర అదే అది కామన్. సో అది లేదనుకోవడం లేదు, చాలా ఉంటుంది. మనం అక్కడ ఉంటే మన చుట్టుపక్కల కూడా ఎవరు రాడు, చుట్టుపక్కల కూడా ఎవరు రారు.
1: అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన
4: కోల్డ్ స్టోరేజ్లో నా బాగా గుర్తు, నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాగా స్వామి వాజ్ అప్సెట్. ఎందుకు అప్సెట్ అయ్యారంటే వేరియస్ రీజన్స్ అనుకోండి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్వామి అది బహిరంగ కనపడేది ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది. అసలు కారణాలు ఇంకా ఎన్నో ఉంటాయి, మన పాప ప్రక్షాళన దగ్గర నుంచి అన్ని మన బాగు చేసే కోసం, లోపల ఇన్నర్ ప్యూరిటీ కోసం ఉంటుంది. బయట ఏదో చిన్న ఇన్సిడెంట్స్ విల్ క్లిక్ ఇట్ ఆఫ్. సో ఇంకా దాని నుంచి మొదలైంది, వీడు బ్యాడ్ బాయ్, అతి బాగుడు, అది ఇది అని చెప్పి ఇంకా బయట పెట్టేశారు. ఇంకా బయట పెట్టేస్తే మనకి మన చుట్టుపక్కల కూడా ఎవరు రారండి, మనం నో నో ఫర్ ఎవ్రీబడి. వార్డెన్ గారు కూడా తినగా మాట్లాడరు, ఆయన తెలుసు మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. సో ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతో. సో అన్ని అన్ని సైడ్ నుంచి దిగ్బంధం అయిపోతుంది మనకి, ఎక్కడికి పోవాలో తిరిగి, స్వామి తప్ప ఎవరు లేరు మనకి. సో మనం ఎలా స్వామిని పట్టుకోవాలా, ఏ రకంగా స్వామిని పిలిచారు, మన లెటర్స్ అప్పుడు పైకి వెళ్ళవు. మనం మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్న మెట్ల దగ్గర అబ్బాయికి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి లెటర్,
1: ఫిల్టర్ అయిపోతాయి.
4: మన కిందనే వాడి తీసుకో, వాడికి తెలుసు మనం అవుట్ ఆఫ్ ఫామ్, లేదు బాబు కుదరదని చెప్పి వాడు చెప్పడం, స్వామి ఇస్ బిజీ నో అని చెప్పడం, లేకపోతే పిలిచి లేటర్ అనడం. వాడు మనని బయట పెట్టేస్తాడు, ఫస్ట్ వాడే పెట్టేస్తాడు, మన అంతకు వెళ్ళేకే ఉండదు. ఇంకా ఎక్కడ నుంచుందాం అంటే మనం ఎక్కడ నుంచున్నాం పక్కనే కూడా రాడు, మెయిన్ దాని దగ్గర నుంచోడానికి వీలు లేదు. సమ్ ప్రైమ్ లొకేషన్స్ గ్యారంటీ స్వామి అక్కడ
1: వ్యాంటేజ్ పాయింట్,
4: వ్యాంటేజ్ అక్కడ మనకి ఛాన్సే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్ అన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, వాడు ఎవడు రానిరు, గోయేదేనో అంటారు, వాళ్ళే చెప్తారు. మనకే అనిపిస్తుంది అదే పాపం వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టడం, అందుకని దూరంగా నుంచి ఉంటాం. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు బాగా గుర్తు ఒక రెండు క్లాసులు బంక్ చేశాను, కాలేజ్కి వెళ్ళలేదు. ఎలా అలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బంగ్లో లోపల నుంచి వచ్చండి, అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి ఈ సేవాదళం వాళ్ళందరినీ కళ్ళు కప్పి లోపల దూరాం. లోపల దూరి ఇక్కడ దూరంగా చెట్లు కింద స్వామి ఇంటి నుంచి బయటకు వచ్చే టైంకి స్వామి కనబడి వచ్చాం. మనకి ఆ టైంలో అవగాహన ఏంటంటే స్వామి ఎట్లాట్లా ప్లీజ్ చేయాలని, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్వామి వాంట్స్ డిసిప్లిన్ ఆల్సో. స్వామి వాంట్స్ డిసిప్లిన్. మనకి అవన్నీ అప్పుడు అవన్నీ తట్టవు కదా, అవన్నీ చేద్దామని ఏదో చేసాము. ఇంకా దాని అది భూమరాంగ్ అయింది. భూమరాంగ్ అయ్యి వీడేంటి ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, అదిగో చూసినట్లుగా చూడలేదండి. మన చూశారంటే సంతోషించచ్చు, చూశారనే అట్లా స్వామి చూశారా మనం ఇట్లా బంక్ చేసినందుకు చూశారనే సంతోషం. చూసినట్టుగా నాకు అనిపించలేదండి, ఎక్కడి నుంచి చూశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు. కానీ ఏంటంటే చూస్తున్నగానే వెనకాల నుంచి మన ప్రిన్సిపల్ ఎవరినో పంపించారు. వాడు వచ్చాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎలా వస్తావు? ప్రిన్సిపల్ పిలిచి ఒక క్లాస్ పీకడం, వార్డెన్ పిలిచి ఒక క్లాస్ పీకడం, నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అసలు, ఇంకా బయటకు వెళ్ళిపోతావు, ఇంకా ఇంకా టైట్ చేస్తారు. ఇంకా దర్శనం సాయంత్రం దర్శనం ఇంకా దూరంగా ఉండాలి. అప్పుడు మనం లాస్ట్ అనమాట, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో తొంగి తొంగి చూడాల్సి వస్తుంది స్వామిని. సో ఇలా కష్టపడి కష్టపడి ఆ 1-6 months అండి, 6 months. 6 months అప్పుడు స్వామి కంటిన్యూస్గా లేరు బృందావనంలో, వచ్చిపోవడం కానీ ఆ 6 months ఈవెన్ పుట్టపత్రిక ఎక్కడున్నా కూడా కంటిన్యూస్ ఇది. ఆ ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు మనకి, ఇంకా ఉధృతం అవుతుంది. మనం ఏమైనా అనవసరంగా ట్రై చేస్తే ఇంకా ఉదు ఇంకా అన్ని సరెండర్ అయిపోవాలి. అబ్బా స్వామి మీరు తప్ప అన్యదాశరణ నాస్తి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి మనం కంటిన్యూస్ ప్రార్థన చేసుకుంటూ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. అండ్ మనం అన్ని ఎక్కడ లేని సాధనలో అప్పుడు గుర్తుకొస్తాయి మనకి, అన్ని ఇన్ని చేయొచ్చని మనకు తెలుస్తుంది అప్పుడు, అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మన పూర్వీకులు చెప్పిన ఏ పుస్తకంలో ఎవరు చెప్పినా కూడా ఈ శ్లోకం చదివితే బాగుంటుందంటే తప్పకుండా చదువుతాం, ఇది ఈ అష్టోత్తరం చదివితే బాగుంటుందంటే తప్పకుండా అష్టోత్తరాలు చదివేస్తాం, ఏం చేసినా చేస్తాం. అప్పుడు బాగా గుర్తు నాకు ఎవరు చెప్పారు, పొద్దున 3 గంటలు లేచి బ్రహ్మముత్రం నుంచి జపం చేస్తే బాగుంటుంది దేవుడు ప్లీజ్ అవుతాడు. ఇంకంతే, 2 గంటలు లేచిపోవడమే, లేవడం, స్నానం చేయడం, టెరస్ పైకి వెళ్ళిపోవడం, ధ్యానాలు చేయడం. ఎందుకంటే స్వామి మరి మాట్లాడలే కదా, ఏం చేయాలి, ఎలా పట్టుకోవాలి. మనం ఇంట్లో చెప్పామంటే ఆ మాట మా నాన్నగారు ఇంట్లోకి రానిరు, నువ్వు అదేదో అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇంటికి రా అంటారు, ప్రసక్తే లేదు. సో ఇంట్లో ఎలా ఉన్నారు స్వామి, ఎలా ఉన్నారు అని ఫోన్లు వస్తే బాగానే ఉన్నారు స్వామి, బాగానే ఉన్నారని చెప్పడం అంతే తప్ప మన స్వామి మనతో బాగున్నారని ఎప్పుడు రాసేవాళ్ళం కాదు, అది రాస్తే ఒక గొడవ అయిపోతుంది. 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాం
5: తిరిగి ఎలాగా స్వామి.
4: అది అది బ్యూటిఫుల్ సన్నివేశం
5: చెప్పండి.
4: ఒకరోజు ఏమైందంటే స్వామి హాస్టల్కి వచ్చారండి, ఏదో నారాయణ సేవ వచ్చారు, బయట నారాయణ సేవ చేశారు, స్వామి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ వదిలేసిన స్వామి ఖర్చీఫును ఇంకోటి ఏదో వస్తువు వదిలేశారండి, అవి చెప్పులు, ఇవి రెండు బయట ఉన్నాయి. అది మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు, అది నేను తీసుకుని గబగబా లోపలికి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేద్దామని వెళ్ళాను. స్వామి అది చూశారు, వెనకాల ఇచ్చేసాను కానీ స్వామి చూసి ఏంటి అన్నారు. అమ్మా ఇంక స్వామి మాట్లాడారు, ఇంకేంటి బ్రోక్ డౌన్. ఇంకా ఇప్పటికే తలుచుకుంటే అసలు దట్ వాజ్ ఎక్సలెంట్ సంపాదన పడి క్షమించండి స్వామి.
1: సార్ మనం దేవసేన్ సార్ చెప్పినట్టు స్వామి మనం ఎప్పుడైతే మార్గం తప్పి వెళ్తూ ఉంటామో స్వామి మనల్ని కరెక్ట్ చేసి సరైన మార్గంలో తిరిగి తీసుకురావడానికి ఎంత ప్రయాస చేస్తుంటారు. మనం ఎప్పుడు అనుకుంటాము స్వామి మనతో మాట్లాడటం లేదని, కానీ స్వామి వైపు నుంచి చెప్తూ ఉంటారు, రే మీతో మాట్లాడకుండా ఉండాలంటే నేనెంత కష్టపడాలో మీకు తెలియదు, అవాయిడ్ చేయడానికి ఇంకా చాలా ఎనర్జీ కావాలి స్వామికి. సో అలా మనల్ని పోషించి పెద్ద చేసి అన్ని అందిస్తుంటారు, కానీ అతి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక బోధ స్వామి మన విద్యార్థి దశలో చేస్తూ ఉంటారు సార్. సో మేబీ ఈ సమగ్రమైనటువంటి ఈ విద్యకి ఆ పునాదిరాయి స్వామి ఏ విధంగా ఇస్తారు, అన్నిటికీ బీజమైనటువంటి ఆ ఆలోచన మనలో ఎలా పెంపొందింపజేస్తారో మీ అనుభవం ద్వారా చెప్తారు సార్.
3: స్వామి యొక్క చెప్పే అన్ని బోధలు కూడా వడబోస్తే ఒక్కటి మటుకు చాలా క్లియర్గా వచ్చేస్తుంది, అదేంటి, ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని. అది పిల్లలు కూడా ప్రతిసారి స్వామి చెప్తూ ఉంటారు, ఎందుకంటే భగవత్ తత్వం అనేది అంతటా అందరిలోనూ కూడా ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. అది మేల్కొల్పటానికే నేను వచ్చాను అని చెప్పేసి అవతార లక్షణం గురించి కూడా స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పారు. అది పిల్లలు మనం ఎన్నోసార్లు వింటాము, కానీ ఒక్కోసారి అది వంట పట్టదు. ఏదో ఆయన ఆశీర్వాదంతోనూ మన యొక్క ప్రారంభంతోనూ అది మనకి వంట పడుతుంది. కానీ స్వామి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకుండా ఈ విషయాన్ని పిల్లలకు బోధించటం అనేది ఒక ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. అది మేల్కొల్పటానికే నేను వచ్చాను అని చెప్పేసి అవతార లక్షణం గురించి కూడా స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పారు.

ఈ విషయాన్ని పిల్లలకు బోధించటం అనేది ఒక నా చిన్న అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. అది 1978 నేను సెకండ్ పియూసీ ఎగ్జామ్స్ రాశాను సమ్మర్ లో. పిల్లలందరూ ఇంటికి వెళ్లారు. నేను స్వామి దగ్గరే ఉందామని చెప్పి సమ్మర్లో ఇంటికి వెళ్లకుండా బృందావనంలోనే ఉన్నాను. అప్పుడు అవకాశం ఉండేది, కొంతమంది అక్కడే ఉండి స్వామికి దగ్గర మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆశించి ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి, దాదాపు హాఫ్ అయిపోయాయి. ఆనందంగా రోజు పొద్దున సాయంత్రం స్వామి పిలిచేవారు, డిస్కోర్స్లు ఇచ్చేవారు, మాట్లాడేవారు. మా ఆనందం పదింతలైంది. ఇప్పుడు స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్తానని చెప్పి మాట పంపించారు. ఆ ఉన్న వాళ్ళందరం ఊటీకి వెళ్దాం, ఊటీలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వద్దామని చెప్పేసి వాడిని చేత కబురు పంపించారు. ఇంకా మా ఆనందానికి అవదలేవు. ఇంటికి వెళ్లకుండా ఉన్నందుకు వల్ల స్వామి ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా సంబరపడిపోయాం. అప్పుడు స్వామి రెడ్ కార్ రెడ్ బెంచ్ లో వెళ్తున్నారు. మేము దాదాపు 20 మంది. కొంతమంది ఏమో మెటడర్, ఓల్డ్ మెటడర్ ఉండేవి అప్పుడు. ఒక కొంతమంది ఏమో మెటడర్ లో ఉన్నారు, ఇంకొకటి ఏమో ఇంకొక కారులో స్వామి వైట్ బెంచ్ లో కొంతమంది ఎక్కమన్నారు. నేను వైట్ బెంచ్ లో ఎక్కాను. ఆ వైట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అనమాట, తాను కారులో వెళ్ళడానికి, వెళ్లి స్వామితో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండేది. అది రొటేషన్ పరంగా స్వామి ఇచ్చేవారు. అది కూడా ఎందుకు, పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళని తర్ఫీ, వాళ్ళకి తర్ఫీది ఇవ్వడానికి. సో నాకు వైట్ కార్లో వెళ్లి కూర్చోమనేందుకు ఇంకా చాలా ఆనందం అయిపోయింది. సరే నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. నా ఛాన్స్ వచ్చింది. హాసన్ తర్వాత అనుకుంటా మేము వెళ్తున్నాము. సడన్ గా స్వామి కార్ ఆఫ్ చేసి సరే వాళ్ళని పంపించి ఇంకా ఇద్దరిని రమ్మని అని చెప్పి చెప్పారు. సో నేను నాకు సహోదరుడు ఇంకో కూడా నీ ఇద్దరం స్వామి కారులోకి వెళ్ళాము. రెడ్ బెంచ్ లో ముందర కూర్చున్నాము, స్వామి వెనకాల కూర్చున్నారు. స్వామి పక్కనే చీఫ్ ఇంజనీర్ అయిన జోగరావు గారు కూడా కూర్చున్నారు. కారు వెళ్తోంది. స్వామి మొదట్లో ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని డీటెయిల్స్, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ గురించి అడిగారు. ఆనందంగా చెప్పాము. అంతలోకి వర్షం మొదలుపెట్టింది. బాగా సివియర్ గా వర్షం వచ్చేస్తుంది. చాలా కుంభవృష్టి. కారు చాలా స్లో అయిపోయింది ఎందుకంటే బాగా వర్షం కురుస్తుంది. సో మెల్లిగా వెళ్ళమన్నారు స్వామి. వెళ్తున్నారు అప్పుడు మరి వర్షం ఎట్లా వస్తుందో తెలుసా అన్నారు. నేను సైన్స్ ఏపీసీ స్వామి, మేఘాల నుంచి వర్షం వస్తుంది, అక్కడ నీళ్లు ఎట్లా చేరాయి అని అన్నారు. స్వామి ఈ సముద్ర జలాలు ఆవిరైపోయి మేఘంగా వస్తుంది అని, మేఘాలు అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పి అన్నాను. అంటే చూడు, ఒక ట్యాంకర్ నీళ్లు కావాలంటే ఎంత కష్టపడాలి, ఎందుకంటే ఆ నీళ్ల కొరత తీయటానికి అప్పుడు ఇప్పుడు 1978లోనే చాలా మంది సమితిలు స్వామి పేరు మీద సత్యసాయి వాటర్ నీళ్ల ఉచిత మంచినీటి పథకం కింద అది తెచ్చేవారు. స్వామితో ఇనాగ్రేట్ చేయించుకుని స్వామి ఎప్పుడు చాలా ఆనందంగా చేసేవారు. ఎందుకంటే ఆ సమితి ఉన్న ప్రదేశాల్లో ఎవరైతే వాటర్ లేకుండా బాధపడే వాళ్ళకి ఆ వాటర్ అందించేవారు. అది తెలుసు చూడు, ఒక్క ట్యాంకర్ కొనాలంటే 5 లక్షలు అవుతుంది. ఆ ట్యాంకర్ నీళ్లు 5,000-10,000 లీటర్లు. ఇంత భారీ వర్షం గంట సేపు కురిస్తే ఎన్ని ట్యాంకులు నీళ్లు అవుతుంది. ఎందుకంటే మేము ఆ చూస్తున్నాము దారంబట కూడా ఈ ప్రవాహం లాగా నీళ్లు, వాన నీళ్లు పోతున్నాయి. చూడు ఈ భగవత్ సృష్టి ఎంత గొప్పదో చిన్న చిన్న వాటి నుంచి మీరు గ్రహించచ్చురా. ఇన్ని లక్షల ట్యాంకర్స్

0: వాటర్ పైకి వెళ్ళి ఉంటే ఇంత వాటర్ వస్తుంది, అది మానవ సాధ్యమా? ఒక్క మొన్ననే మన శిరీష పైకి వెళ్ళింది, రోదసీకి వెళ్ళి తిరిగి వచ్చింది, ఆనందంగా తిరిగి వచ్చింది. అక్కడి నుంచి భూమిని చూసి ఎంతో ఆనందపడింది. ఇన్ని లక్షల ట్యాంకర్ల యొక్క నీరు ఆ పైకి వెళ్ళి వర్షం ద్వారా దేశం సుస్యశ్యామలంగా చేసి సాగునీటికి భగవంతుడు అందరికీ అందిస్తున్నాడు. దానికి మీరు మనం రియలైజ్ చేయలేదు. ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా భగవత్ సృష్టి, మానవుడికి ఎదుగుదలకి తోడ్పడేది అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పన్నారు. ఈ ట్యాంకర్ విషయం వచ్చేటప్పటికి నాకు చాలా వెంటనే అది, ఎందుకంటే నేను ఎప్పుడు అది ఆ విధంగా ఊహించలేదు. ఇన్ని లక్షల ట్యాంకర్లు నీళ్లు పైకి వెళ్తేనే అంతటి భారీ వర్షం వస్తుంది. అందుకని ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయం కూడా భగవంతు పైకి తీసుకెళ్తే దారి చూపించడానికి అది చూపిస్తారు. అదేవిధంగా స్వామి ఇంకోటి కూడా చెప్పారు, ఈ మనం ఇచ్చే మనం పీల్చుకునే ఈ ఆక్సిజన్ కానీ ఈ యొక్క ప్రాణవాయువు భగవంతుని సృష్టి. ఎంత ఇప్పుడు ఆక్సిజన్ లేక మనం అల్లాడుతున్నాం ఈ కోవిడ్ సమయంలో, కానీ భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చారు. అది మనం రోజు పీల్చుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం, కానీ ఎప్పుడైనా మనం ఆ భగవంతునికి నువ్వు ఇంతటి చేశావు అన్న ఆ కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేసావా అని చెప్పి స్వామి చెప్తుంటారు. అంటే ప్రతిదీ కూడా మనం ఆ భగవద్ దృష్టితో చూడాలి. దృష్టి కనుక మార్చుకుంటే సృష్టి అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ సన్నివేశంలో మేము మైసూరు చేరుతున్నప్పుడు ఈ విధంగా అయింది. అది నా మనసులో బాగా అతుక్కుపోయింది. ఎందుకంటే ఆ దృష్టి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఊరికి అది రియలైజ్ చేయటం అనమాట. ఇదంతా భగవత్ సృష్టి, ఇదంతా మనకి మన గ్రోత్ కి ఉపయోగపడేది అని చెప్పేసి అది చూసుకోవటం అనేది అది మన జీవితాన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమైన అతి సూక్ష్మమైన వేదాంత రహస్యం అది ఈశ్వర సర్వభూతానాం అనేది స్వామి ఈ చిన్న వాక్యాల్లో ఈ చిన్న చిన్న సన్నివేశాల్లో పిల్లలందరికీ బోధించేవారు.
1: చాలా అద్భుతంగా ఉన్నారు సార్. మరి సద్విద్యను చదివించి శాంతిని బోధించి ఇంతకన్నా మంచి మార్గం ఇంకెవరు మనకి అందించలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావంతో ప్రతిది మనం స్వీకరిస్తామో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా, ఆబ్వియస్ గా మనకి ఆ కంటెంట్మెంట్ అనేది మన మనసులో డెవలప్ అవుతుంది సార్. ఏదొచ్చినా ఇది మన మంచి కోసమే అన్న భావన మనకి పెంపొందినప్పుడు ఆటోమేటిక్ గా మన మనసులో ఆ శాంతి డెవలప్ అవుతుంది. మరి ఈ సమగ్ర సత్యసాయి విద్యా విధానం ఇంతమంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది, స్వామి మాటకి స్వామి ఆలోచనకి అనుగుణంగా వాళ్ళందరినీ ప్రవర్తింపజేస్తూ ఈ ప్రపంచాన్ని ఒక అందమైనటువంటి పూలతోటగా మలిచి ఎందరినో మంచి మార్గంలో పెడుతూ సుగమం చేస్తున్నారు జీవితాలని అని చెప్పి ఈ సందర్భంలో ఇన్ని అనుభవాలు పంచుకున్న మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు సార్. సాయిరాం.
0: సాయిరాం.
2: భక్తి చదువులన్నీ భక్తితో చదివేరు, ముక్తి చదువుకెవరు ముందురారు అంటారు స్వామి. అందువల్లనే ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య అన్న సందాన లౌకిక విద్యతో పాటు లోకాతీత విద్యను, ఆర్థిక విద్యా బోధనలోనే పారమార్థిక విద్యను, ప్రాపంచిక విద్యతో పాటే ప్రాప్తిని అందించే విద్యను బోధించే విద్యా వ్యవస్థను ఏర్పరచారు స్వామి. అదే సాయి అవతార ప్రత్యేక సరళి.
3: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందముల యందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షిక ఉత్సవ సందర్భంగా శ్రోతలకు, ప్రేక్షకులకు, భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ద్వారా భగవాన్ బాబా వారి ఆశీస్సులతో అనేకానేక మంది స్వామివారి భక్తులతో వారి యొక్క అనుభవములన్నింటినీ కూడా అనేకానేక ఇంటర్వ్యూల ద్వారా, తరువాత బుక్ రీడింగ్ అనేటటువంటి కార్యక్రమము ద్వారా స్వామివారు స్వయంగా మనకి అందించినటువంటి అనేక వాహినులను గురించి, ఆ వాహినుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటిలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సందేశములన్నింటినీ కూడా, స్వామివారి లెక్కలేనన్న ఉపన్యాసములు, అనేకానేక ఉపన్యాసములు, స్వామివారు ఎన్ని ఉపన్యాసములు ఇచ్చారో లెక్కించడం సాధ్యం కాదు, అటువంటి ఉపన్యాసములన్నింటినీ కూడా, తరువాత యూత్ ప్యానల్ డిస్కషన్స్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దానిలో ఎంతోమంది స్వామివారి భక్తులను పిలిచి వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా అనేకానేక ప్రోగ్రాములన్నింటినీ కూడా నిర్వహించి వాటిని కూడా భక్తులందరికీ అందించి పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాముల్లో అనేకమైనటువంటి ఆడియో ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ చేసి స్వామివారి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని, మనందరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనందరికీ అందించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నటువంటి సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అందించినందుకు వారందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇదే రకంగా భగవాన్ బాబావారి అనుగ్రహంతో మనందరం కూడా వీరందరూ చేసేటటువంటి కృషి ద్వారా మనకు అందుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం అందరం మనఃపూర్వకంగా రిసీవ్ చేసుకుని వాటన్నింటిని ద్వారా మనం అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధించుకోవాలని, స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరి మీద కూడా పరిపూర్ణముగా ఈ సందర్భంలో వారి దయతో కురిపించాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటున్నాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వర తరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

మహేశ్వరుని అందెల గల్లు నాకు ప్రాణం పోసిన అమృత చల్లు. నేను పూరించే శంఖారావం నిఖిల సృష్టికి ఆవిర్భావం. నా హృదయ వేదిక జనన మరణాల గీతిక, నా వైభవ పోలిక ప్రపంచపు అందాల దీపిక. స్తంభించిన శిఖరం శాంతించని సగరం, పవిత్రపు అనలం అగుపించని అనిలం. సకలం ద్వంద్వత్వపు సమరం, అదే నా సృష్టికి మూలం, అదే నా ప్రాణబీజం. నేనే నాట్యం నేనే నృత్యం. ఓ అనంత తేజో విలాసమూర్తి, ఓ అవ్యాజ కారుణ్య చక్రవర్తి, ఓ శతసహస్ర మాతృవాత్సల్య సింధు, ఓ దీనజనానన బంధు. నా శ్రమ ఓ బిందువై మీ పాదం కడగని, నా ప్రేమ ఓ బంధమై మీ హృదయం తాకని, నా ప్రతి భంగిమ నేను మీకు ఎత్తే నీరాజనం, నా ప్రతి హావభావం నేను మీ పాదాన నిలిపే పుష్పజాలం. Thou art the awareness of existence. Thou art the life in evolution. Thou art the changeless, inseparable rock bed under the ceaseless flow of the world. Thou art the consciousness of omnipresence. In thy realm of beauty, life flows to perfection. Knowledge fructifies into wisdom, and duality dons the garb of unity. I perceive thee in the splendor of 16 forms. I bow to the Lord Vishnu. I bow to thee in awe and reverence.

0: In a recent interaction with his students, the divine unraveled the mystic symbolism of the sequence of Lord's descent in the 10 forms. He said, Dashavatara in reality is evolution of human life. The life cell swims in the fluid like a fish. The zygote represents the tortoise. Embryo in the initial stages is in the form of Varaha, the boar. Vamana is the little newborn. The little child should grow to encompass the entire universe. Then alone life stands complete. Our awareness and understanding are still in their infancy. O Master, only with your touch we shall evolve to embrace entirety.
1: జీవితానికి అర్థం కనుమరుగైనప్పుడు, సమాజంలో స్వార్థం ధర్మాన్ని దొంగిలించినప్పుడు, వేదం వాదాలకు అమ్ముడు పోయినప్పుడు, సాకార సాక్షాత్కారునికై భక్తుడు తపించినప్పుడు, జన్మమే ఎరుగని జగన్మూలుడు యుగాల తరబడి ఈ భూమిపై అవతరిస్తూనే ఉన్నాడు. దశావతారాలు మానవ పురోగతికి, పరమ ప్రేమ పట్టువదలకు పరితపిస్తున్నదన్న సత్యానికి మౌన సంతకాలు. ప్రతి అవతారం ఓ ప్రేమ ప్రబంధం. జలచరాల నుండి జీవం ఉభయచరాలకు తరిలిందని, క్రూర మృగంగా ఎదిగిందని, మానవునిగా తర్వాత మారిందని, అరిషడ్ వర్గాలను అధిరోహించిన ప్రతి మానవుడు పర్తివాసుడని లోకానికి ప్రబోధించిన భగవంతుని విధానమే ఈ దశావతార నృత్యం.

0: O Lord, your descent on this earth is an act of extreme compassion. The Creator created Himself in all the limitations to elevate His creation. His glory became the glory of His creation. His story became the story of His creation. Fortunate art thou, O man, to behold His limitless entity in the beautiful mantle adorned by an ochre robe. In His age, I see the end of darkness. I see the end of ignorance. I see hope. I see faith. I see His resplendent countenance. I see His radiating smile.
1: Swami, మీ స్పర్శతో కఠిన శిలా హృదయాలు కారుణ్య సాగరాలుగా మారుతాయి. మీ కరుణా వీక్షణాలు మానవుని మనస్సుల మాలిన్యాలను ప్రక్షాళన చేసే పరమ పవిత్ర ప్రేమ ప్రవాహాలు. మనిషిని మాధవునిగా దిద్దుతూ భువనే స్వర్గముగా మార్చుతూ మానవ నాగరికతకు రూపురేఖలను తిరిగి రాసే మీ దివ్యావతార వైభవాన్ని ఈ విధంగా ఊహిస్తుంది నా మనసు.